పరిశుద్ధుడైన దేవుడు, శుద్ధుడైన దేవుడు, కనుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, ఆయన అలాగే అలాగే ఆరాధిద్దామా. ఆరాధిద్దాము, స్తుతిద్దాము, మహిమపడతాము, సన్నిధిద్దాము.

నువ్వు అద్భుతాలు చేసిన దేవుడు అయ్యా, నువ్వు ఆశ్చర్యకరుడు ప్రభువా. నీకు వందనములు, నీకు వందనములు, నీకు స్తోత్రములు. ఎక్కడ మన చప్పట్లు కొడుతూ దేవుడు నామని మహిమపడతామా?

నాకున్నది ఏంటి, నీ దేవుడు ఈ సంవత్సరాలు ఇచ్చింది వందనాలు చెప్పండి, మనసు పూర్తిగా వందనాలు చెప్పండి. నీకు తగినది ఎన్నో ఇచ్చాడు కదా, కృతజ్ఞతతో స్తోత్రాలతో లెట్స్ ఫినిష్.

చేసావు ప్రభువా. ఈ సంవత్సరంలో ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చావు ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్.

ప్రభువునందు ప్రియులారా, మన దేవుడు ఆరాధ్యుడు, ఆయనే కీర్తనీయుడు, స్తోత్రనీయుడు, పూజనీయుడు. ఆయన కోరుకునేది, ఆయనకు ప్రీతికరమైనది స్తుతి ఆరాధనలే. పరలోకమందు భూమి మీద స్తుతి ఆరాధనలు జరుగుచున్నవి. పరలోకములో దేవదూతలు, భూమి మీద మనము ఆయనను పూజిస్తున్నాము. పరలోకములో ఉన్న కోట్లాది దేవదూతలు దేవునిని పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దేవునిగా ఆరాధిస్తున్నాయి. కానీ మనం వారికంటే ఎంతో శ్రేష్ఠులము. మనం దేవుని యొక్క ప్రేమను పొందినవారము, ఆయన ప్రేమ త్యాగాన్ని తెలుసుకున్నవారము. దేవుని ప్రేమను తెలుసుకుని ఆయనను ప్రేమించే వ్యక్తుల హృదయాల నుండి వెలువడే ప్రేమధారలే ఆరాధన. దేవుని ఆరాధించుట మనకు దేవుడు అనుగ్రహించిన మహాభాగ్యం. యేసయ్య మన దేవుడు, ఆయన మన రాజు. మనము ఆయనను స్తుతించాలి, ఆయనను హెచ్చించాలి. దేవుని యొక్క ఆ ఉన్నతమైన సుగుణాలను తలపోసుకుంటూ ప్రభు ఎవరో, ఆయన ఏమై ఉన్నారో చెప్పుటయే దేవునికి ఇంపైన స్తుతి. ప్రభు మనకై చేసిన మేలులకు మనము రుణస్థులము. ఆయన చేసిన దానికి ప్రతిగా వందనములు చెల్లించుటయే కృతజ్ఞత. మన ఏకైక సత్యదేవుని నాట్యముతోనూ, చప్పట్లతోనూ, జయధ్వనులతో కూడా సేవించాలి. అంత మాత్రమే కాదు, పరిశుద్ధంగా జీవించుట, మనకు ఉన్నది ప్రభుకి ఇచ్చుట, ఆయన చిత్తం చేయుటకు మన జీవితములు అర్పించుట ఆరాధనలో భాగాలే. ఈ విధంగా దేవుని ఆరాధించే ప్రజలే బహుగా దీవింపబడతారు, వర్ధిల్లుతారు. ప్రభు వారికి తోడుగా ఉంటారు. వారికి విరోధంగా సాతాను ఏమీ చేయలేడు. కావున మీ వ్యక్తిగత, కుటుంబ, సంఘాలలో కూడా ప్రభువును ఆరాధించండి. దహించు అగ్ని సహవాసం దేవుని ఆరాధించుటయే ప్రియమైనదిగా భావిస్తుంది. దేవుని గుణలక్షణాలను తెలిపే పుస్తకమును బ్రదర్ థామస్ గారు 1000 స్తోత్ర బలులు పుస్తకంగా రాశారు. ప్రభువును అందరూ ఆరాధించాలి అనే సదుద్దేశముతో అందరికీ అనుకూలంగా వాటిని దహించు అగ్ని స్తుతి ఆరాధన క్యాసెట్గా చేసి మీ ఆశీర్వాదం కొరకు అందించుచున్నాము. దీనిలో ఉన్న ఆరాధనతో మీరు ఏకీభవించి ప్రభువును మనసారా ఆరాధించండి. ప్రభు కృప, సమాధానం మీకు తోడయుండునుగాక. మీరు ప్రభువును ఆరాధించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయునుగాక.

0: దైవజనులు, బ్రదర్ థామస్ గారు ఇప్పుడు మీ కొరకు ప్రార్థించెదరు.
1: కడవరి దినాల్లో మనుషులందరి పైన నా ఆత్మను కుమరిస్తానని చెప్పిన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, మేము నువ్వు నివసించిన పరిశుద్ధమైన ఆలయమై ఉన్నాము. ఈ శరీరము నాయన నువ్వు నివసించట కొరకు ఏర్పాటు చేయబడింది తండ్రి. ఇప్పుడే క్యాసెట్ ఉంటున్న ప్రతి ఒక్కరిలో నువ్వు నివసించాలని యేసుక్రీస్తు నామములో ప్రతిమాలుతున్నాను. ఇప్పుడే నీ దివ్య ప్రభావము ప్రతి ఒక్కరిని తాకాలని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే యేసుక్రీస్తు నామములో ఉన్న శక్తి అందరిలో క్రియ చేయాలని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే నాయన పరిశుద్ధాత్మ కోసము కనిపెడుతున్న ప్రతి ఒక్కరిని నాయన నీ ఆత్మశక్తితో నింపాలని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, 9 వారాల కోసం కనిపెడుతున్న వారిని ఇప్పుడే యేసుక్రీస్తు నామములో 9 వారాల చేత నింపమని అడుగుతున్నాను ప్రభువా. ఇప్పుడే నాయన నీ పరిశుద్ధ ఆత్మ కార్యము వారిలో జరుగునగాక, యేసు నామములో జరుగునగాక, యేసు నామములో జరుగునగాక, యేసు నామములో ఇప్పుడే జరుగునగాక. అభిషేకించండి రాజా, అరికాల మొదలుకొని శిరస్సు మట్టుకు నీ ప్రభావం ఆవరించునగాక. తండ్రి, నీరాకడ కొరకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని యేసు నామం బట్టి వేడుకుంటున్నాను.

0: నిరీక్షణ మహిళ టీడబ్ల్యూఆర్ ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
1: నిరీక్షణ మహిళకు స్వాగతం. నా పేరు పల్లవి, నాతో పాటు శ్వేత కూడా ఉన్నది. ఈరోజు శ్రోతలకు చెప్పడానికి ఓ ప్రత్యేకమైన కథ ఉంది. ఒక అద్భుతమైన సాహసం చేసి చాలా ప్రాముఖ్యమైన తీర్మానం చేసుకున్న మహిళను గూర్చి మనం వినబోతున్నాం.
2: అంతమాత్రమే కాదు, తన యజమాని దేవుని నమ్మిన ఒక నమ్మకమైన దాసుని గూర్చి మనం వినబోతున్నాం. అలాగే తనకు అప్పగింపబడిన పనిని గూర్చి అతడు దేవుని సహాయాన్ని ఎలా పొందాడో తెలుసుకోవచ్చు.
1: మీకందరికీ ఆ కథ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఆ కథంతా ఆశ్చర్యం కలిగించే విషయాలే ఉన్నాయి. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.

0: శ్రోతలు, ఎప్పుడెప్పుడు కథ వింటామా అని ఎదురుచూస్తున్నారు కదూ. ఇక ఆలస్యమెందుకు? షారోన్ గారు కథ చెప్తారా?
1: షారోన్ గారు, మీరు చెప్పబోయేది ప్రేమ కథనేనా?
2: అవును, ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రేమ కథనే. అయితే ప్రేమలు ఎన్ని రకాలుగా ఉంటాయో, ఎవరు ప్రేమను చూపిస్తున్నారో మనం విందాం. ఈరోజు వినబోయే కథ మీకు ఏదైనా ఒక పాఠాన్ని నేర్పిస్తుందేమో, కాబట్టి జాగ్రత్తగా వినండి. మీరు తీరిగ్గా నింపాదిగా కూర్చొని కథ వినడానికి సిద్ధంగా ఉన్నారు కదూ. కథలు చెప్పడం అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా దేవుని వాక్యంలోని కథలంటే ఇంకా ఇష్టం. ఈ కథ కొన్ని వేల సంవత్సరాల క్రితం జీవించిన అబ్రహాము అనే వ్యక్తిని గూర్చినది. నిరీక్షణ మహిళ కార్యక్రమంలో వినకముందే మీరు ఇతని గూర్చి బహుశా విని ఉంటారు. అతడు చాలా వృద్ధుడు మరియు ధనవంతుడు కూడా. దేవుడు అబ్రహాముకు చాలా సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. వాళ్లు భూమ్మీద ఉన్న కుటుంబాలన్నిటికీ, వంశాలన్నిటికీ ఆశీర్వాదకరంగా ఉంటారని దేవుడు చెప్పాడు. అయితే వారికి ఒక సమస్య ఉన్నది. అంతవరకు అబ్రహాముకు అతని భార్య శారాకు సంతానమే లేదు. దేవుడు అబ్రహామును, శారాను వారి స్వంత దేశము నుండి పిలిచాడు. వారు దేవుని నడిపింపును అనుసరించారు. అనేక విగ్రహాలను పూజించే ప్రజలు ఉన్న దేశంలో వారి పశువులను కాచుకుంటూ సంచారకులుగా జీవించారు. వాళ్లు చాలా వృద్ధులయ్యాక చివరికి దేవుడు వారికి వాగ్దానం చేసిన కుమారుణ్ణి ఇచ్చాడు. వారు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టారు. ఆ తరువాత 40 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు మన కథ ప్రారంభమవుతుంది. శారా చనిపోయింది. ఇక నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడడానికి ఇస్సాకు కొరకు ఒక భార్యను వెతకాల్సిన సమయం ఆసన్నమైంది. ఇస్సాకు తగిన మహిళను పెళ్లి చేసుకోవడం అవసరం. అది ముఖ్యం కూడా. విగ్రహారాధికులైన తన పొరుగువారిలో నుండి ఒక కన్యకను ఎన్నుకోవడం అబ్రహాముకు ఇష్టంలేదు. అలా అని దేవుడు వాగ్దానం చేసిన దేశంలో నుండి ఇస్సాకును మరోచోటికి పంపించడం కూడా అతనికి ఇష్టంలేదు. అలా అయితే అతడు ఇస్సాకు కొరకు భార్యను ఎలా కనుక్కోగలడు? ఆదికాండము 24వ అధ్యాయం నుండి ఈ కథను వింటూ ఉండగా ఈ విషయాలను మనం తెలుసుకుందాం.

0: ఒకరోజు అబ్రహాము తన ఇంటి పెద్ద దాసుని పిలిచాడు. నేను ఏ దేశం నుండి వచ్చానో ఆ దేశానికి నీవు వెళ్లి ఇస్సాకు కొరకు ఒక భార్యను తీసుకుని వస్తావా? ఇక్కడ ఉన్నవారిలో ఎవరినే గాని నా కుమారునికి పెండ్లి చేయనని భూమ్యాకాశాలకు దేవుడైన యెహోవా తోడని ప్రమాణం చెయ్యి. వెంటనే నా స్వదేశానికి నా బంధువుల యొద్దకు వెళ్లి నా కుమారుని కొరకు ఒక భార్యను వెదకు. యెహోవా తన దూతను నీకు ముందుగా పంపిస్తాడు. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని రావాలి. ఒకవేళ నీ వెంట రావడానికి ఆ స్త్రీ ఇష్టపడకుంటే ఈ ప్రమాణము నుండి నీవు విడుదల పొందుతావు. కాని నీవు నా కుమారుణ్ణి అక్కడికి తీసుకొని పోకూడదు అని చెప్పాడు. అబ్రహాము నియమాలకు ఆ దాసుడు సమ్మతించాడు. అబ్రహాము ఇచ్చిన బహుమానాలను 10 ఒంటెలపై పెట్టి అతడు తన సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించాడు. చివరికి ఆ దాసుడు అబ్రహాము స్వదేశానికి వెళ్లాడు. అతడు అక్కడికి చేరుకునేసరికి సాయంత్రమైంది. కనుక తన ఒంటెలకు నీళ్లు త్రాగించడానికి అతడు ఒక బావి దగ్గరకు వచ్చాడు. అప్పుడు ఆ దాసుడు ఇలా ప్రార్థన చేశాడు. నా యజమాని సేవించే దేవుడా, ఈ గ్రామంలో యవనస్తురాన్రు బావిలో నుండి నీళ్లు చేదుకోవడానికి వస్తున్నారు. కాబట్టి నేను దయచేసి నాకు త్రాగడానికి కొన్ని నీళ్లిమ్మని అడిగినప్పుడు ఏ అమ్మాయి అయితే నాకు నీళ్లు ఇవ్వడమే కాకుండా నీ ఒంటెలకు కూడా నీళ్లు చేది పోస్తానని చెప్తుందో ఆ యవనస్తురాలిని నీవు ఇస్సాకు కొరకు ఎన్నుకొన్నావని నేను నిశ్చయం చేసుకుంటాను. అలా ఆ దాసుడు ప్రార్థన చేస్తూ ఉండగానే రిబ్కా అనే యవనస్తురాలు బావి వద్దకు వచ్చి తన కుండను నింపుకున్నది. ఆమె చాలా అందమైనది, అవివాహిత కూడా. ఆ దాసుడు ఆమె వద్దకు పరిగెత్తి వచ్చి నాకు త్రాగడానికి కొన్ని నీళ్లిమ్మని అడిగాడు. ఆమె సంతోషంగా తన కడవ వంచి అతనికి నీళ్లు పోసింది. అతడు త్రాగాక నీ ఒంటెలకు సరిపడినంతవరకు నీళ్లు చేది పోస్తాను అని చెప్పింది. అబ్రహాము దాసుడు ఆమెకు వందనాలు చెప్పాడు. ఆమె నీళ్లు చేది పోస్తుండగా ఆమెనే గమనిస్తూ ఉన్నాడు. ఒంటెలన్నీ నీళ్లు త్రాగాక అతడు ఒక బంగారపు ముక్కు కమ్మిని, 2 బంగారు కడియాలను ఆమెకు ఇచ్చాడు. తరువాత, అమ్మా, నీవు ఎవరి కుమార్తెవు అని ప్రశ్నించాడు. ఆమె, నా తండ్రి అబ్రహాము సహోదరుడైన నాహోరు కుమారుడైన బెతుయేలు అని చెప్పింది. ఆ దాసుడు నేలపై సాష్టాంగపడి తన ప్రార్థనను విని సరైన స్త్రీ వద్దకు నడిపించినందుకు దేవుణ్ణి స్తుతించి ఆరాధించి కృతజ్ఞత చెల్లించాడు. మీ ఇంట్లో ఈ రాత్రి బస చేయడానికి స్థలం ఉందా అని ఆ దాసుడు అడిగినప్పుడు రిబ్కా, మా వద్ద బస చేయడానికి స్థలం, పశువులకు గడ్డి మరియు మేత కూడా ఉంది అని చెప్పింది. రిబ్కా ఇంటికి పరిగెత్తుకుని వెళ్లి జరిగినదంతా తన తల్లితో చెప్పింది. ఆమె అన్న లాబాను ఆ దాసుని వద్దకు వచ్చి, మా ఇంటికి వచ్చి ఈ రాత్రి బస చేయవచ్చునని ఆహ్వానించాడు. వాళ్లు అతనికి భోజనాన్ని వడ్డించారు. ఆ దాసుడు, నేను వచ్చిన పని పూర్తి కాకమునుపు నేను భోజనం చేయనని చెప్పాడు. లాబాను అసలు విషయమేంటో చెప్పమన్నాడు. దేవుడు తన ప్రార్థన విని రిబ్కా వద్దకు ఎలా నడిపించాడో ఆ దాసుడు పూసగుచ్చినట్లు వివరించాడు. రిబ్కా సహోదరుడు మరియు తండ్రి ఆ దాసుడు చెప్పినదంతా విని, ఇది నిజంగా యెహోవా వలన కలిగిన కార్యం అని సాక్ష్యమిచ్చారు. ఇదిగో రిబ్కా నీ ఎదుట ఉన్నది, దేవుడు నడిపించినట్లుగా ఆమె నీ యజమానుని కుమారునికి భార్య అగునుగాక అని చెప్పారు. అబ్రహాము సేవకుడు యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాడు. తరువాత వెండి, బంగారు నగలను, వస్త్రాలను తీసి రిబ్కాకు ఇచ్చాడు. ఆమె సహోదరునికి మరియు తల్లికి విలువైన కానుకలు ఇచ్చాడు. అతడు, అతనితో కూడా ఉన్న మనుషులు భోజనం చేసి ఆ రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకున్నారు.
1: నిరీక్షణ మహిళా కార్యక్రమంలో మనం అబ్రహాంను గూర్చి మరియు అతని దాసుని గూర్చి వింటున్నాం. అతని కుమారుడైన ఇస్సాకు కొరకు భార్యను వెతుకుతూ ఉన్నప్పుడు ఆ నమ్మకమైన దాసుడు చాలా ధైర్యంతో స్పష్టంగా ప్రార్థన చేశాడు. అవును కదూ?
2: అవును, దేవుడు అతడు ప్రార్థించిన ప్రకారమే సరిగ్గా అతడు అడిగినట్లే జవాబిచ్చాడు. అంతమాత్రమే కాదు, ఆ అమ్మాయి తన యజమాని అయిన అబ్రహాము సహోదరుని మనవరాలు అని తెలిసినప్పుడు సంతోషంతో అతని హృదయం ఉప్పొంగిపోయి ఉంటుంది. దేవుడు అతని ప్రార్థనను గనపరిచి సరైన యవనస్తురాలి వద్దకు నడిపించాడని అతడు తెలుసుకున్నాడు.
1: నాకు ఆశ్చర్యం కలిగించేదేమిటంటే, అప్పుడు రిబ్కా ఏమనుకుందో, ఆమె కుటుంబం ఎలా అనుభూతి పొందారో, తరువాత ఏం జరిగిందో దేవుని వాక్యంలో నుండి ఈ వాస్తవిక కథను విందామా?
0: మరునాడు ఉదయమే ఆ దాసుడు, నేను నా యజమాని వద్దకు తిరిగి వెళ్లాలి, రిబ్కాను నాతో పంపించండి అని ఆమె తల్లిదండ్రులను అడిగాడు. రిబ్కా తల్లి మరియు సహోదరుడు ఆమె కనీసం 10 రోజులైనా తమ వద్ద ఉంటే బావుండును అనుకున్నారు. కాని ఆ దాసుడు తిరిగి వెళ్లాలన్న ఆతృతతో ఉన్నాడు. కాబట్టి ఆమె కుటుంబస్థులు, నీవు అబ్రహాము దాసుడైన ఇతనితో మరియు ఇతని మనుషులతో కూడా వెళ్తావా అని ఆమెను ప్రశ్నించారు. ఆమె వెళ్తానని చెప్పింది. కాబట్టి వాళ్లు రిబ్కాను, ఆమె దాదిని, అబ్రహాము సేవకునితో సాగనంపారు. మా సహోదరి, నీవు వేలవేలకు తల్లి వగదువుగాక. నీ సంతతివారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకొందురుగాక అని ఆమెను దీవించారు. అలా ప్రయాణం చేస్తూ చేస్తూ రిబ్కా, ఆ దాసుడు, చివరికి అబ్రహాము మరియు ఇస్సాకు నివసిస్తున్న స్థలానికి చేరుకున్నారు. ఇస్సాకు సాయంత్రం చల్లపూట పొలంలో ధ్యానిస్తూ ఉన్నాడు. అతడు తల ఎత్తి చూశాడు. దూరంగా ఆ వైపుకే వస్తున్న ఒంటెలు అతనికి కనిపించాయి. రిబ్కా కూడా దూరం నుండి ఇస్సాకును చూచి, పొలంలో నుండి మన వైపు వస్తున్న అతడు ఎవరు అని అబ్రహాము దాసుణ్ణి ప్రశ్నించింది. అతడు నా యజమాని అని దాసుడు జవాబిచ్చాడు. రిబ్కా సగౌరవంగా ముసుకు వేసుకున్నది. ఆ దాసుడు జరిగిన విషయాలన్నీ ఇస్సాకుతో చెప్పాడు. ఇస్సాకు రిబ్కాను భార్యగా పరిగ్రహించి ఆమెను తన తల్లి అయిన శారా గుడారంలోనికి తీసుకుని వెళ్లాడు. అతడు ఆమెను చాలా ప్రేమించాడు. అంతమాత్రమే కాదు, ఆమె వలన అతడు కూడా ఆదరణ పొందాడు. తన తల్లి మరణం విషయం అతనిలో ఉన్న దుఃఖాన్ని రిబ్కా రాక వలన మర్చిపోగలిగాడు. అంటే రిబ్కా కూడా అతన్ని అంతగా ప్రేమించిందన్నమాట. వివాహం అన్నది ఆ కుటుంబానికి నిజంగా ఎంత ఆశీర్వాదకరంగా మారిందో చూశారా? ఇదంతా బైబిలులో వ్రాయబడిన వాస్తవగాథ.
1: నిరీక్షణ మహిళ కార్యక్రమం వింటున్నారు. ఇంతవరకు మనం రిబ్కా మరియు ఇస్సాకును గూర్చిన వాస్తవిక కథను విన్నాము. ఈ కథను మనమందరము ఎలా జ్ఞాపకం ఉంచుకోగలమో చూద్దాం. అబ్రహాము వృద్ధుడు కాబట్టి అతడు తన దాసునితో దేవుని ఎదుట ఒక ప్రమాణం చేయించుకున్నాడు. తన సొంత బంధువులలో నుండి తన కుమారుడైన ఇస్సాకుకు భార్యను తీసుకొని వచ్చే బాధ్యతను అతనికి అప్పగించాడు. అతడు ఎందుకు అలా చేశాడో మీకు తెలుసా? అబ్రహాము ఎవరి మధ్య నివసిస్తున్నాడో వాళ్ళు భూమి ఆకాశములను సృజించిన నిజమైన దేవుని వెంబడించేవారు కాదు. అబ్రహాము అతనితో ఇంకా ఏమి చెప్పాడో మీకు గుర్తుందా?
2: దేవుడు తన సంతానాన్ని విస్తరింపచేస్తానని వాగ్దానం చేశాడని చెప్పాడు కదా. అంతమాత్రమే కాదు, ఇస్సాకుకు భార్యను వెదకే విషయంలో దేవుని దూత అతనికి సహాయం చేస్తాడని కూడా చెప్పాడు.
0: అవును, ఆ దాసుడు యజమాని చెప్పినట్లు లోబడే విషయంలో చాలా జాగ్రత్త వహించాడు. బావి వద్దకు వెళ్లినప్పుడు అతడు ఎంత చక్కగా ప్రార్థించాడో విన్నారు కదా?
1: అవును, అతడు దేవుణ్ణి ఒక స్పష్టమైన సూచన అడిగాడు. ఆ యవ్వనస్తురాలు తనకు తాగడానికి నీళ్లు ఇవ్వాలని, తరువాత తన ఒంటలకు కూడా పొయ్యాలని ప్రార్థించాడు. ఆమె అలాగే చేసింది.
2: రిబ్కా అనే ఈ యవనస్తురాలు ఎటువంటిది? ఆమె చాలా అందమైనది, కన్యక కూడా. శ్వేత, ఆ దాసుడు తరువాత ఏం చేశాడు?
1: ఆ దాసుడు ఆమెకు ఒక బంగారు ముక్కు కమ్మిని మరియు 2 బంగారు కడియాలను ఇచ్చాడు. నీవు ఎవరు కుమార్తెవు అని ప్రశ్నించాడు. తాను అబ్రహాము కుటుంబానికి చెందినదాన్నని ఆమె సమాధానమిచ్చింది.
2: వావ్! వెంటనే ఆ దాసుడు మోకరించి దేవుడు తన ప్రార్థనను విన్నందుకు ఆయనను స్తుతించాడు.
0: రిబ్కా తండ్రి మరియు సహోదరుడు కూడా భూమ్యాకాశాలను సృజించిన నిజమైన దేవుని యందు విశ్వాసముంచినవారు. కాబట్టి ఆ దాసుడు చెప్పినదంతా విన్నాక ఇది దేవుని వలన కలిగిన కార్యం అని ఒప్పించబడ్డారు. రిబ్కాను ఆ సేవకునితో వారున్న స్థలానికి పంపించడానికి వారు ఇష్టపడ్డారు. అప్పుడు రిబ్కా ఏమైనా అన్నదా?
1: కుటుంబస్థులు రిబ్కా వద్దకు వెళ్లి, ఆ దాసునితో వెళ్లడం నీకు ఇష్టమేనా అని అడిగారు. ఇది దేవుని చిత్తమేనని బహుశా ఆమె కూడా నిశ్చేతతో ఉన్నదేమో. లేకుంటే వెళ్లడానికి ఇష్టపడేది కాదు. ఎంత ధైర్యం గల అమ్మాయి!
2: చివరికి వారు ఆ దేశాన్ని చేరుకున్నారు. ఆమె మొట్టమొదటిసారి ఇస్సాకును చూచింది. ఒకవేళ రిబ్కా స్థానంలో మీరు ఉంటే ఏం చేసేవారు? తరువాత ఏమి జరిగిందో మీకు జ్ఞాపకం ఉందనుకుంటాను. అవును, ఆ దాసుడు జరిగిందంతా ఇస్సాకుతో చెప్పాడు. ఇస్సాకు రిబ్కాను భార్యగా పరిగ్రహించి తన గుడారంలోనికి తీసుకుని వెళ్లాడు.
1: పల్లవి, ఈ కథ అంతటిలో నాకు నచ్చిన విషయం ఏంటో తెలుసా? దేవుని వాక్యం చెప్తుంది ఇస్సాకు ఆమెను చాలా ప్రేమించాడు. కాబట్టి ఇది ఒక ప్రేమ కథ.
0: అవును, ఇస్సాకు రిబ్కాను ప్రేమించాడు. అయితే మీరు మరొక విషయాన్ని గమనించారా? ఇస్సాకు పట్ల అబ్రహాముకు ఎంత ప్రేమ గౌరవం ఉన్నాయి. అలాగే ఆ దాసుడు కూడా తన యజమానిని ఎంత ప్రేమించి గౌరవించాడు కదా.
2: రిబ్కా తల్లిదండ్రులు కూడా ఆమె పట్ల గౌరవాన్ని ప్రేమను చూపించారు. అందరికంటే ఎక్కువగా దేవుడు ప్రేమించాడు. సరే, మనం ఒక పాటను వింటూ ఉండగా ఈ కథను గురించి ఆలోచించండి.

0: నిరీక్షణ మహిళా కార్యక్రమం మీరు వింటున్నారు. ఇప్పుడు ఈ కథ మనకు ఎలా వర్తిస్తుందో ఆలోచించండి. దానిలో నుండి మీరు ఏమి నేర్చుకున్నారు? అది ఒక ఉద్దేశం కొరకే దేవుని వాక్యంలో వ్రాయబడింది.
1: పల్లవి, నాకేమనిపిస్తుందంటే దేవుడు తన వాగ్దానాల పట్ల నమ్మకస్తుడు. ఆయన అబ్రహాము సంతానాన్ని విస్తరింపజేస్తానని వాగ్దానం చేశారు. వారు విశ్వాసులైన ప్రజలుగా ఉంటారని చెప్పాడు.
0: మొదటిసారి నేను ఈ కథను విన్నప్పుడు ఇస్సాకు స్థానికంగా ఉన్న ఒక అమ్మాయినే ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనుకున్నాను. ఆమెకు భూమ్యాకాశంలను సృజించిన నిజమైన దేవుడెవరో తెలియదు కదా. అటువంటి స్త్రీ దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చటంలో ఇస్సాకుకు నమ్మకమైన భాగస్వామిగా ఎలా ఉండగలదు అని తరువాత గ్రహించాను.
2: అవును, భార్యాభర్తలిద్దరికీ నిజమైన దేవుని పట్ల ఒకే విధమైన సమర్పణ ఉంటే వాళ్లు ఆ సత్యాన్ని తమ పిల్లలకు అందించగలుగుతారు.
0: ఇక అబ్రహాము విషయానికొస్తే, తన కుమారుడైన ఇస్సాకు నిమిత్తం దేవుడే సరైన స్త్రీ వద్దకు తన దాసుని నడిపిస్తాడన్న దృఢనమ్మకం అతనికి ఉండినది కాదంటారా?
2: అవును, దేవుడు అతనికి ఒక వాగ్దానం చేశాడు. దేవుడిచ్చిన ఆ వాగ్దానం గురించి అతడు సంపూర్ణంగా నమ్మాడు. వృద్ధాప్యంలో దేవుడు అతనికి కుమారుణ్ణి ఇచ్చినప్పుడు దేవుని విశ్వాస్యతను అతడు సంపూర్ణంగా చూశాడు.
1: దేవుడు తన వాక్యంలో ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు అంటే ఆయన దాన్ని చేస్తాడని మనం నిజంగా నమ్మవచ్చు.
0: ఆ దాసుడు ధైర్యంగా ప్రార్థించిన విధానం నాకు నచ్చింది. అతడు దేవుణ్ణి నమ్మాడు కూడా. అతనికి ఏమవసరమో సరిగ్గా దానినే దేవుణ్ణి అడిగాడు.
1: అవును, అతడు అడిగాడు. దేవుడు అతని ప్రార్థనకు స్పష్టంగా జవాబిచ్చాడు. మీ ప్రార్థనలో మీకు ఏమి కావాలో నిర్దిష్టంగా దేవుణ్ణి అడిగారా? ఆయన మీ ప్రార్థన వింటున్నాడని నిశ్చయత మీకుందా? ఆయన తప్పకుండా వింటాడు. మీ జీవితంలోని ప్రతి విషయం గూర్చి ఆయన శ్రద్ధగలవాడు.
2: మీరు పెళ్లి చేసుకోవాలా లేదా చేసుకుంటే ఎవరిని పెళ్లి చేసుకోవాలన్నది ఆయన నిర్ణయించి ఉంచాడు. దాన్ని తెలుసుకోవడం మన బాధ్యత. నా వివాహం విషయం నేను మా వారు అలా తెలుసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. నేను రక్షించబడిన కొన్ని రోజులకే సంపూర్ణ సేవ కొరకు దేవుని పిలుపును పొంది వేదాంత విద్యను అభ్యసిస్తున్న సమయంలో అసలు పెళ్లి చేసుకోకూడదని అనుకున్నాను. అలా నాకంటే చిన్నవాళ్లైనా మా తమ్ముని పెళ్లి చెల్లి పెళ్లి అయిపోయినా నేను అలాగే ఉండిపోయాను. మా పాస్టర్ గారు అన్నారు, నేను పెళ్లి చేసుకోను అని నీవు అనుకోవడం కూడా నీ స్వంత చిత్తమే అవుతుంది. కాబట్టి ఈ విషయం నీవు ప్రార్థన చేసి దేవుని చిత్తం తెలుసుకో అని చెప్పేవారు. మా వారు కూడా మొదట పెళ్లి చేసుకోవద్దని అనుకున్నారట. కాని ఒక సేవకుని ద్వారా హెచ్చరించబడడం, తరువాత అతడు వాక్యం చదువుతున్నప్పుడు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని, అలాగే ప్రసంగి 4:9 ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనక ఇద్దరు కూడి ఉండుట మేలు అన్న మాటల ద్వారా సేవలో ఉన్న తనకు ఒక జీవిత భాగస్వామి అవసరం అని తెలుసుకున్నారట. తరువాత అతడు ఒక పుస్తకంలో అబ్రహాము తన కుమారునికి ఒక దాసుని ద్వారా ఎలా భార్యను కనుగొన్నాడో చదివాక అతడు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. దేవుడు నాకు భార్యగా నిర్ణయించిన అమ్మాయి ఎవరో ఒక దేవుని సేవకుని ద్వారా దేవుడు బయలుపరచాలని ప్రార్థించారట. కొన్ని రోజుల తర్వాత మా పాస్టర్ గారికి మేమిద్దరమూ పెళ్లి చేసుకున్నట్లు కలవచ్చింది. దాన్ని గూర్చి ఇరువైపులా తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది. ఇద్దరమూ దేవుని సేవలోనే ఉన్నాము. పైగా దేవుని సేవకుని ద్వారా దేవుడు స్పష్టంగా చూపించాడు కనుక రిబ్కా తల్లిదండ్రులు జవాబిచ్చినట్లే మా ఇద్దరి తల్లిదండ్రులు జవాబిచ్చారు. అలా మా వివాహం జరిగింది. ప్రియులారా, దేవుణ్ణి వెంబడించేవారు దేవుడు స్త్రీలకు ఎలాంటి గౌరవ మర్యాదలనిస్తాడో వారు కూడా అలాంటి గౌరవాన్నే ఇస్తారు.
0: సత్యం చెప్పారు. తమ చుట్టూ ఉన్నవారు తమకు విలువనివ్వకున్నా దేవుడు ప్రతి మహిళకు ప్రత్యేక విలువనిస్తున్నాడు. మీకు ఏ విలువ లేదని, మీరు ఎందుకు పనికిరానివారని, ఎవరికీ అక్కరలేనివారని ఎప్పుడైనా అనుకున్నారా? దేవుడు మిమ్మల్ని అలా చూడటం లేదు. ఆయన మిమ్మల్ని సృష్టించాడు, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీరు ఆయనకు చాలా ప్రశస్తమైనవారు.
1: ఇంతవరకు మనం అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు దేవుడు సరియైన స్త్రీని ఎలా ఎన్నుకున్నాడో విన్నాము. ఈ కథలోని మనుషుల జీవితాలలో దేవుడు ఎలా జోక్యం చేసుకుని పనిచేశాడో జ్ఞాపకముందా?
0: అవును, దేవుడు ఒక్కొక్కరి విషయం మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడని విన్నాక నా మట్టుకైతే చాలా ఉత్సాహంగా ఉంది. నిజంగా దేవుడు ప్రతి ఒక్కరి విషయం శ్రద్ధ చూపిస్తాడు.
2: అయితే అది దేవుని గొప్ప ప్రణాళికలో ఒక భాగం కూడా. అబ్రహాము మరియు అతని కుటుంబం ద్వారా ప్రతి జాతిని ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కొన్ని శతాబ్దాల తర్వాత యేసు ఈ కుటుంబంలో నుండే వచ్చాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. యేసు ఈ భూమి మీద నివసించినప్పుడు తన తండ్రి అయిన దేవునికి లోబడ్డాడు. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించినప్పుడు మనం చేసిన పాపాలన్నిటి కొరకు ఆయన శిక్షను భరించాడు. ఆయన అలా చేయడం ద్వారా ఆయన ఇచ్చే రక్షణ అనే వరాన్ని మనం అంగీకరించి ఆయన పిల్లల మగుట ద్వారా మనం కూడా ఆ ఆశీర్వాదాన్ని పొందడానికి వీలు కల్పించాడు.
1: మీకు తెలుసా, రిబ్కాలాగే మనం కూడా చాలా తీర్మానాలు చేసుకోవాల్సి ఉంది. ఈరోజు మీ ఎదుట ఏవేవో ఎంపికలున్నాయి. మీరు సరి అయిన తీర్మానం చేసుకోవడానికి తగిన నడిపింపు కొరకు జ్ఞానమిమ్మని దేవుణ్ణి ప్రార్థించారా?
0: దాని గూర్చి దేవుని వాక్యంలో ఒక గొప్ప వాగ్దానం ఉన్నది. దాని మీ కొరకు చదువుతాను. యాకోబు పత్రిక 1:5 మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్నయెడలా అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరినీ గద్దింపక అందరికినీ ధారాళముగా దయచేయువాడు.
1: దయచేసి మీరు కొంత సమయాన్ని తీసుకుని ప్రార్థనలో దేవుని సహాయం అడగండి. సరి అయిన తీర్మానాలు చేసుకొనండి. ప్రతి విషయంలో ఆయన నడిపింపును కోరండి. ఆయన నమ్మదగినవాడు. ఆయన మార్గాలను మనం అంగీకరిస్తే తప్పకుండా మనల్ని నడిపిస్తాడు.
0: శ్రోతలు, మీరందరూ ఈ కార్యక్రమాన్ని ఓపికగా విన్నందుకు కృతజ్ఞతలు. బైబిలులో నుండి చెప్పబడిన ఈ వాస్తవిక గాథను, దానిలో నుండి మనం నేర్చుకున్న ఆధ్యాత్మిక సత్యాలను జ్ఞాపకం ఉంచుకొనండి. మీ జీవిత పరిస్థితులలో వాటిని అన్వయించుకొనండి. షారోన్ గారు, మీకు కూడా చాలా థ్యాంక్స్.
2: మీతో కలిసి మన శ్రోతలతో మాట్లాడడం నిజంగా నాకు సంతోషంగా ఉంది. జ్ఞాపకం ఉంచుకోనండి, దేవుడు నమ్మదగినవాడు. మీరు ఆయనను నమ్మవచ్చు. ఎందుచేతనంటే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన దృష్టిలో మీరు చాలా విలువైన వారు.
1: శ్రోతలు, మీ నుండి కూడా మేము వినాలని ఆశపడుతున్నాం. మీ అభిప్రాయాలు, కార్యక్రమం అభివృద్ధి కొరకు మీ సలహాలు మాకు తప్పకుండా తెలియచేయండి. అలాగే కార్యక్రమాన్ని క్రమంగా వినండి. ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
3: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

కన్నీరే కానరాని, కనికరమే కలకాలమైనా ఆ పరలోకమే మన దేశమైతే మనం ధన్యులమే.

అది క్రీస్తు శకారంభం. క్రీస్తేసు పెరుగుతున్న కాలం. మధ్యధర మృత సంద్రాల మధ్య ఉన్నది బేతనీయ గ్రామం. ఆ ఊళ్ళో ఆ కాలంలో అక్కా చెల్లెలు మార్తా మరియా సోదరుడైన లాజర్తో కలిసి నివసిస్తూ ఉండేవారు.

ఈనాటి యువతరం లోక సంపాదన వెట్టలో పరిగెడుతున్నది. అంతా వ్యర్థమేనని తెలియక ముందే, తమ్ముడు నీవు పల్లెటూరిలో ఉన్నా, చెల్లి నీవు సిటీలో ఉన్నా, నీ జీవితం విలువైనదని తెలుసుకో.

0: పెడతాం ఈరోజు వాక్యాంక్షంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలోంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసిన 6వ అధ్యాయము 14వ వచనం నుండి కొన్ని మాటలు చదువుతాం. చూడండి, బైబిల్ను వారందరూ తెరిచి చూడాల్సిన మనం చేస్తున్నాను.
1: మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి.
0: మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి.
1: నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము?
0: నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము?
1: వెలుగునకు చీకటితో ఏమి పొత్తు?
0: వెలుగునకు చీకటితో ఏమి పొత్తు?
1: క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము?
0: క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము?
1: అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది?
0: అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది?
1: దేవుని ఆలయమునకు
0: విగ్రహములతో ఏమి పొందిక?
1: మనము జీవము గల దేవుని ఆలయమై
0: మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. ఈ మాట అందరూ నాతో చెప్పండి, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. వాస్తవానికి ఆలయము అనగానే మనకు వచ్చే ఆలోచన ఏంటంటే, ఇది కట్టాం కదా, ఈ పెద్ద ఫెసిలిటీ, ఇదే ఆలయం అనుకుంటాం. కానీ దేవుడు నిజంగా మాట్లాడుతున్న మాట, ఆయన దృష్టిలో ఆలయం అంటూ ఉంటే అది ఎవరట? మనమే. మనము దేవుని ఆలయమై ఉన్నాం. We are the temple of God. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి 2 ఉత్తరాలు రాశాడు. ఈ ఉత్తరాలు రాయడంలో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారిని ప్రేరేపించిన విధానం చాలా గొప్పది. కొరింథీ సంఘంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, లేదా ప్రశ్నలు ఉన్నాయి. వారిలో చాలామంది అన్యజనాంగమై ప్రభువును అంగీకరించిన తర్వాత ప్రభు బిడ్డలుగా మార్పు చెందారు. ఇప్పుడు యేసు ప్రభువులోనికి వచ్చిన తర్వాత మేము అది చేయిచ్చా ఇది చేయిచ్చా, మేము అవి తినచ్చా ఇవి తినచ్చా, మేము ఎవరితో క్లోజ్గా ఉండాలి, ఎవరితో మేము అక్వెంటైన్ అవ్వాలి, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా వారికి ఉన్నాయి. ఇప్పటికీ కూడా చాలామందికి అలాంటి ప్రశ్నలు ఉండొచ్చు. వెసిలి గారు, మేము యేసు బ్రదర్కి వచ్చిన తర్వాత మా బంధువులను కలవచ్చా అండి అని అడిగేవాళ్ళు కొంతమంది ఉన్నారు. యేసు ప్రభువుకి వచ్చిన తర్వాత అవి పెట్టుకోవచ్చా అండి ఇవి పెట్టుకోవచ్చా అని చెప్పి కొంతమంది అడిగేవాళ్ళు ఉన్నారు. యేసు ప్రభువుకి వచ్చిన తర్వాత వారితో మాట్లాడచ్చు అండి వీరితో మాట్లాడచ్చు అని చాలా ప్రశ్నలు కొంతమందికి ఉంటాయి. అలాంటి ప్రశ్నలే పూర్వదినాల్లో కొరింథీ సంఘానికి ఉన్నప్పుడు పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దేవుని మనస్సునంతా కొరింథీ పత్రికలో రాయించుంచాడు. ఈ 6వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి 2వ పత్రికలో పౌలు అంటున్నాడు, అవిశ్వాసులతో మీరు జోడుగా ఏం చేయకండి, ఉండకుడి అనే మాట అక్కడ వాడాడు. ఎందుకు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు అంటే, వారు తమ అవిశ్వాసాన్ని మనలోనికి చొప్పిస్తూ ఉంటారు. వారిలో ఉన్న అవిశ్వాసాన్ని మనలోనికి ఎక్కిస్తూ నిన్ను దేవునికి దూరం చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి అవిశ్వాసులతో స్నేహం చేసేటప్పుడు కానీ, సంబంధం పెట్టుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకోసం అంటే, వారు నిన్ను ప్రభావితం చేస్తూ ఉంటారు. కొంతమంది ఈ రోజుల్లో వివాహ వయసు వచ్చిన తర్వాత, అమ్మ జాగ్రత్త, మంచి నిర్ణయం తీసుకో, నీ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విధానంలో తొందరపడద్దు అంటే, లేదండి వెసిలి గారు, నేను చిన్నప్పటి నుంచి ఒక అబ్బాయిని ప్రేమించేస్తున్నానండి, ఇంకా వ్యక్తి అయితే ప్రభువులోకి అయితే రాలేదు, కానీ నేను పెళ్లి చేసుకున్న తర్వాత మార్చేసుకుంటానండి అతన్ని అని కొంతమంది అడిగేవాళ్ళు ఉన్నారు. లేదా కట్నం తీసుకోవట్లేదండి అబ్బాయి, మాకు తెలిసిన అబ్బాయి అండి, మంచోడు అని అంటున్నారండి అందరూ. అందరు బట్టి ఇంకా మా అమ్మగారు మా నాన్నగారు కూడా ఓకే అనేస్తున్నారు, కాబట్టి ఇంకేదో సంబంధాన్ని కలిపేసుకుంటున్నామండి అని కొంతమంది కాంప్రమైజ్ అయిపోయి సంబంధాలు కలుపుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. నేను గమనించినంత మట్టుకు చాలా జీవితాల్లో ఇటు నుండి వారు వారిని ప్రభువు వైపు సంపాదించాల్సింది పోయి, చాలా మట్టుకు ఇక్కడి నుంచి అటు వెళ్ళిపోయిన వారు చాలా మట్టుకు నాకు తెలుసు. ఎందుకోసం అంటే, వారు ఆ తర్వాత వారిని టార్చర్ చేయడం కావచ్చు, లేదా ఇబ్బంది పెట్టడం కావచ్చు, ఇవన్నీ ఎదుర్కోవడానికి సిద్ధంగా లేని చాలామంది ఈరోజున ప్రభువును విడిచిపెట్టేశారు. నీ నిర్ణయాలు ప్రతి ఒక్కటి కూడా వాక్యానుసారంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండకండి. బైబిల్ గ్రంథ చరిత్రలో ఒక వ్యక్తిని మేము పరిచయం చేస్తాను, అతని పేరు లోతు. అందరూ చెప్పండి, ఆయన పేరేంటి? లోతు. లోతు అనబడే వ్యక్తి అబ్రహాం గారితో కలిసి కల్దీ దేశం నుండి బయటకు వచ్చాడు. అబ్రహాం గారితో దేవుడు మాట్లాడుతూ, అబ్రహామా, లేదా అబ్రామా, నేను చూపించి దేశానికి నువ్వు వెళ్ళాలి అనగానే అబ్రాము బయలుదేరాడు. తన భార్యను తీసుకుని బయలుదేరుతూ ఉంటే ఈ లోతు కూడా అన్నాడు, నేను కూడా వస్తాను మీతో, మీరు ఎక్కడికో వెళ్తున్నారంట కదా, ఆ దేశం చాలా బాగుంటుందంట కదా, నేను కూడా వస్తానని ప్రయాణం అయితే చేశాడు. సుమారుగా 1000 మైళ్ళు అంటే 1500 కిలోమీటర్ల ప్రయాణం చాలా కష్టతరమైన ఇబ్బందితో కూడిన ప్రయాణాన్నే చేసుకుంటూ వచ్చారు. కనాన్ దేశంలోకి వచ్చిన తర్వాత అబ్రహాము గొర్రెల కాపురులకును లోతు యొక్క కాపురులకు చిన్న గొడవ వచ్చింది. పశువుల కాపురుల గొడవ వచ్చినప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే, అబ్రహాం అన్నాడు, లోతు మరి పరిస్థితి కొంచెం విచిత్రంగా ఉంది, అందును బట్టి నువ్వు ఎక్కడికైనా వెళ్తావా, నువ్వు చూసి ఏ ప్రాంతానికి వెళ్తావో కోరుకో అనగానే అన్న, మన ఇద్దరం కలిసి బయటకు వచ్చాం, ఇద్దరం కలిసి ఉన్నాం, ఈ గొడవ మన ఇద్దరం మాట్లాడితే సొదమణిగిపోద్ది, దీని మాత్రం దానికి మన ఇద్దరం విడిపోవడం ఎందుకు అని అనాల్సిన లోతు ఒక్కసారి చూడగానే సొదొమ గొమొర్రా ప్రాంతం అంతా కూడా చాలా పచ్చగా కనబడిందట, దేవుని తోట వలె కనబడింది. వెంటనే ఆ ప్రాంతం అంతా నాకు కావాలని కోరుకున్నాడు. అబ్రహాముదేమో విశ్వాసపు చూపు, లోతుదేమో వెలిచూపు. వెలిచూపు అంటే అర్థం ఏంటో తెలుసా, చూడగానే కావాలి. లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, అదే వెలిచూపు అంటే. మొదటి చూపులోనే నేను పడిపోయాను, మొదటి చూపుల్లోనే ఆకర్షితుడినైపోయాను, మొదటి చూపుల్లోనే ఆకర్షితురాలనైపోయాను అంటారు చూసారా. అలాగే లోతు కూడా సొదొమ గొమొర్రాలు ప్రేమించి ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. జాగ్రత్త వినండి ప్రియులారా, సొదొమ వెళ్ళి వెళ్ళడంతోనే లోతు వెళ్ళి వెళ్ళడంతోనే సొదొమలోకి వెళ్ళిపోలేదు. అతను ఏం చేశాడో తెలుసా, ఆ గవిని బయట తన గుడారం వేసుకుని రోజు చూస్తున్నాడు ఆ ప్రజల్ని. సొదొమ వాళ్ళు ఎలాంటి వారు, ఆ ప్రాంత ప్రజలందరూ, వారి లక్షణాలు ఏంటి, వారి ఉద్దేశాలు ఏంటి. ఎప్పుడైనా కొంతమందికి ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి ఉద్యోగాల్లో, భర్త అంటాడు ముందు నేను ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతం ఎలా ఉందో చూసి వస్తాను, భార్యను పిల్లల్ని తీసుకెళ్ళడానికి ముందు భర్త వెళ్ళి ఆ ప్రాంతాన్ని అంతా కూడా జాగ్రత్తగా పరిశీలన చేస్తాడు, వాటర్ బాగుందా లేదా, ఆ ప్రాంతంలో ఇళ్ళు బాగున్నాయా లేదా, మనుషులు ఎలా ఉన్నారు, ఏంటి పరిస్థితి, ఇవన్నీ చూసుకుని వచ్చిన తర్వాత అన్నీ బాగుంటే కుటుంబం తీసుకెళ్తారు, లేదంటే మీరు ఎక్కడ ఉండండిలే నేను అప్ అండ్ డౌన్ చేస్తానని చెప్పి వెళ్ళి వస్తూ ఉండే పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి. లోతు వెళ్ళాడు సుధమ గవ్విని బయట గుడారం వేసుకుని రోజు వారిని చూస్తూ ఉంటే లేఖనాలు సెలవిస్తున్నాయి సుధమ మనుషులు బహుపాపులని. పాపులు అనలేదు, బహుపాపులు అంటే దేవుని మార్గములో నడిచేవాళ్ళు ఒక్కడు కూడా లేడు అక్కడ. ఇష్టానుసారం జీవించడం, స్వేచ్ఛానుసారంగా జీవించడం, వారికి ఏది అనిపిస్తే అది చేసేయడం, మనసుకి ఏది నచ్చితే అది చేసేయడం, ఇది దేవుని దృష్టిలో సరైందా కాదా, దేవుడు మెచ్చుతాడా లేదా, ఇది దేవునికి ప్రీతికరమా కాదా అనే పరిశీలన ఒక్కరు కూడా లేదో వారు బహుపాపులై ఉంటా ఉంటే. నేను పెరిగిన వాతావరణం ఇది కాదు కదా, అబ్రహాము గారి ఇంట్లో ఇలాంటి పరిస్థితి లేదు కదా, నేను మరలా అక్కడికి వెళ్ళిపోతాను అని లోతు వెనక్కి వచ్చేయాల్సింది. కానీ లోతు వెనుకకు రాకుండా సొదొమలోకి వెళ్ళిపోయి అక్కడ తన గుడారాన్ని వేసుకున్నాడు. జాగ్రత్త గమనించను ప్రియులారా, లోతు తీసుకున్న చెడు నిర్ణయం లోతుని కొన్ని చెడ్డ పర్యవసానాల వైపు నడిపించింది. మొదటి ఆ రెండవ ఆరాధనలో కూడా నేను చెప్పాను, కొన్ని సందర్భాల్లో మన దుష్ట ప్రవర్తనను బట్టి, మన దోషాన్ని బట్టే బాధలు కలుగుతాయని లేఖనాల్లో రాయబడిన మాటను ఉదహరిస్తూ, చాలా మట్టుకు మన జీవితంలో జరుగుతున్న పర్యవసానాలకు కారణం ఎప్పుడో మనం తీసుకున్న చెడ్డ నిర్ణయాలే కావచ్చు. లోతు అలాంటి చెడ్డ నిర్ణయం తీసుకోవడం ద్వారా అతని జీవితంలో అనేకమైన ప్రతిబంధకాలు, అతడు అనుకోని సంఘటనలు చాలా తన జీవితంలోకి వచ్చేసాయి. లోతు కుటుంబంలో నెమ్మది లేదు, శాంతి లేదు. లోతు భార్య కంప్లీట్గా లోకస్తురాలు అయిపోయింది. సొదొమను విడిచి బయటకు వచ్చేసేయండి దేవుడు ఎంతో ప్రేమతో చెప్పినప్పటికీ కూడా సొదొమ వైపు తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది లోతు భార్య. లోతు కుమార్తెలు ఇద్దరూ కూడా వారి జీవితంలో గాడి తప్పి దారి తప్పి జీవించారు. ఆ తర్వాత లోతు అల్లుళ్ళందరూ కూడా ఆ సొదొమ గొమొర్రా దుర్ఘటనలో తమ ప్రాణాలు కోల్పోయారు. ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే, ఇలాంటివన్నీ జరగడానికి కారణం లోతు అవిశ్వాసులతో జోడుగా ఉండడానికి వెళ్ళిపోయాడు. ఈరోజు నీ సహవాసం ఎవరితో, ఈరోజు నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు, ఎవరితో స్నేహం చేస్తున్నావు, ఆయా సందర్భాల్లో లోక సంబంధ వ్యక్తులతో స్నేహం చేయడం ద్వారా వారు నిన్ను దేవునికి దూరం చేసేస్తున్నారు, నువ్వు దేవుడి గురించి వారికి చెప్పడానికి సిగ్గుపడుతున్నావు, అవమానపడుతున్నావు. కారణం ఉంటే తెలుసా, వారు ఎప్పుడో నీ దగ్గర దేవుణ్ణి తృణీకరించారు లేదా అవమానించారు. ఆ అవమానాన్ని నీవు తలుచుకుని బహుశా నిన్ను కూడా యేసుప్రభు గురించి మాట్లాడితే అవమానిస్తారని చెప్పి వాళ్ళ దగ్గర నువ్వు అసలు ఏం మాట్లాడలేకపోతున్నావు. కారణం వారి ప్రభావం నీ మీద చాలా గట్టిగా ఉంది. అనేక సార్లు లోక సంబంధ బంధువుల దగ్గర దేవుని బిడ్డలు నోరెత్తలేని పరిస్థితి, వారు ఏం చెబుతుంది, ఇలా చేయమ్మా, నీకు రోగం తగ్గాలంటే ఇది చేయి, నువ్వు ఆర్థికంగా బలపడాలంటే ఈ తాడుగట్టుకో, నువ్వు ఆర్థికంగా బలపడాలంటే ఇంటి ముందు ఈ బొమ్మ పెట్టు, లేకపోతే ఈ తాయితీ కట్టుకో, ఇది చేయి అది చేయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వీళ్ళు సలహాలు ఇస్తారు, గ్రహాలు సరిచేస్తారు, పేర్లు సరిచేస్తారు, స్పెల్లింగ్లు సరిచేస్తారు అని చెప్పి లోకస్తులకి సలహాలు ఇస్తూ ఉంటే వాటి వెంబడి పరిగెడుతున్నామంటే నీవు వారిని ప్రభావితం చేయట్లేదు, కానీ వారిని ఏం చేస్తున్నారు, ప్రభావితం చేసేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయా సందర్భాల్లో టీబీ వార్డులు ఉంటాయి, ట్యూబర్క్యులోసిస్తో బాధపడేవారు విపరీతంగా దగ్గుతూ ఉంటారు. అది బాగా క్రానిక్ అయిపోతే ఆ దగ్గేటప్పుడు బ్లడ్ పడుతూ ఉంటుంది. యవన కాలంలో బాగా ధూమపానం చేసేవాళ్ళు కొన్నిసార్లు అలాంటి భయంకర పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే ఛాన్సులు ఉన్నాయి. అయితే గమనించిన ప్రియులరా, ఆ వార్డులోనికి ఆరోగ్యంగా ఉన్నవారిని వెళ్ళనివ్వరు. ఎందుకు వెళ్ళనివ్వరు అంటే అక్కడ క్షయవ్యాధితో బాధపడే వాళ్ళందరూ అక్కడ ఉంటారు కాబట్టి, ఆరోగ్యంగా ఉన్నవాడు కనుక ఆ గదిలోకి వెళ్తే ఒకవేళ వారు కూడా వ్యాధిని బారిన పడే అవకాశాలు ఉంటాయేమోనని ఆ వార్డులోనికి చాలామందిని వెళ్ళనివ్వరు. ఏ ఎందుకు వెళ్ళరు, నేను ఎందుకు వెళ్ళనివ్వరు, నేను వెళ్తాను, నేను అక్కడే ఉంటాను, కుర్చీ వేసుకుని కూర్చుంటానంటే తర్వాత సంగతి, అది నీ ఇష్టం. ఇంకా కరోనా వచ్చినప్పుడు కూడా ఏం చేశారు చెప్పండి, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని కరోనా వార్డుల్లోకి ఏం చేయలేదు, రానివ్వలేదు. డాక్టర్లైనా నర్సులైనా మెడికల్ ప్రాక్టీషనర్స్ అయినా వారు మాస్క్లు వేసుకుని ఆ తర్వాత వారికి సంబంధించినవన్నీ కూడా చక్కగా తొడుక్కొని ఆ తర్వాత వారు లోపలికి వెళ్ళారు, కానీ వారు మామూలుగా వెళ్ళిపోలేరు. అలా కనుక ఎవరైనా వెళ్ళుంటే వాళ్ళు మళ్ళీ బయటికి రాలేదు. ఎందుకోసమంటే ఒక వ్యాధి, ఒక వైరస్ అది ట్రాన్స్మిట్ అవుతున్నప్పుడు లేదా వ్యాప్తి చెందుతున్నప్పుడు ఒకరి నుండి ఒకరికి చాలా ఈజీగా అంటుకుంటుంది అన్నప్పుడు కొంచెం దూరంగా ఉండాల్సిన పరిస్థితి. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, అవిశ్వాసులైన వారితో మీరు జోడుగా ఉండకండి, ఎందుకంటే వారు నీ విశ్వాసాన్ని చెరిపివేయడానికి ప్రయత్నం చేస్తారు, నీ విశ్వాసాన్ని బలహీనపరచడానికి వారు ప్రయత్నం చేస్తుంటారు. పౌలు భక్తుడు తన పరిచర్యలో ఒక సందర్భంలో అన్నాడు, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడన్నాడు. పౌలు గారిని విడిచి వెళ్ళిపోయేంత దౌర్భాగ్యం దేమాకి ఎందుకు వచ్చింది అంటే, ఎవరిని స్నేహించాడట, లోకాన్ని స్నేహించాడని బైబిల్లో రాయబడు. ఈ లోక స్నేహం ఎంత భయంకరమైంది అంటే, పౌలు గారంతటి వాణ్ణే లెక్క చేయకుండా పౌలు గారంతటి వారినే అవమానపరిచేసి ఇంక నువ్వు నాకు అక్కర్లేదు, నాకు లోక స్నేహమే కావాలన్నట్టుగా దేమా పౌలు గారిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. చాలా సందర్భాల్లో పౌలు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఒకప్పుడు పౌలు గారు దేవునికి అయిష్టంగానే బ్రతికాడు, దేవుని చిత్తాన్ని ఎరుగకుండా బ్రతికాడు, తను అనుకుందే నిజం అనుకున్నాడు, తను చేస్తుందే కరెక్ట్ అనుకున్నాడు. కానీ యేసు ప్రభు వారిని ఎప్పుడైతే చూశాడో ఆ దర్శన భాగ్యం కలిగిందో పౌల్లో మార్పు వచ్చింది, దేవుని కోసం బ్రతకడం ప్రారంభించాడు. పౌలు గారితో సువార్తలో ఉండాల్సిన దేమ లోకాన్ని స్నేహించాడట, ప్రభువుని ప్రేమించాల్సిన దేమ లోకాన్ని స్నేహించి ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. పౌలు గారు ఆ విషయంలో చాలా బాధపడ్డాడు. ఈరోజు నీ జీవితంలో నేను పాత నిబంధనలోంచి ఒక ఉదాహరణ, నూతన నిబంధనలోంచి ఒక ఉదాహరణ ఇచ్చాను. మనం ఎవరిని ప్రేమించువారుగా ఉన్నాం, ఎవరిని స్నేహిస్తున్నాం పరిశీలన చేయాలి. నీవు నేను దేవుని మిడలంగా ప్రభువును ప్రేమించడానికి పిలువబడ్డాం. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. మన ప్రభు అని యేసయ్య మనల్ని ప్రేమించారు గనుక, ఆయన మన కోసం శిలువలో మరణించారు గనుక, ఆయన కలువరి శిలువలో తన ప్రాణాన్ని మన కోసం బలిదానంగా అర్పించాడు గనుక, మన ప్రభువుని సేవించాల్సిన మనం, ఆయన్ను ప్రేమించాల్సిన మనం లోక మాయల్లో పడి లోక రంగుల్లో పడి ఒకవేళ దేవుని దూరం అయిపోతే, ఈజ్ ఇట్ నాట్ ఎ వండర్ఫుల్ టైమ్ టు కమ్ బ్యాక్ టు గాడ్? దేవుని దగ్గరికి రావడానికి ఇది అద్భుతమైన సమయం కాదా? ఇది ఒక శ్రేష్టమైన సమయం కాదా? పౌలు భక్తుడు అంటున్నాడు, దేవుని బిడలారా మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. నీతికి దుర్నీతికి సాంగత్యం లేదు, వెలుగునకు చీకటితో సంబంధం లేదు, క్రీస్తునకు బలియాలతో సంబంధం లేదు, అవిశ్వాసికి విశ్వాసితో పాలు లేదు, దేవుని ఆలయమునకు విగ్రహములతో పొందిక లేదు. మీరు దేవుని జీవం గల ఆలయమై ఉన్నారు గనుక ఆయన పిలిచినట్టుగా బ్రతకండి, అప్పుడు దేవుడు మీకు తండ్రి అయి ఉంటాడు, ఆయన మిమ్మల్ని చేర్చుకుంటాడనే మాట అక్కడ రాశాడు. ప్రిల్లర గమనించండి, ఇలా ఉండకండి అని పౌలు చాలా స్పెసిఫిక్గా తెలియజేశాడు. బైబిల్ గ్రంథం ఎంత బాగుంటుందంటే, బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉంటే, పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉంటే మనం ఎలా ఉండాలో బైబిల్ చెప్పింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎలా ఉండాలో బైబిల్ మనకు నేర్పించింది, అట్ ది సేమ్ టైం మనం ఎలా ఉండకూడదో కూడా బైబిల్ తెలియజేసింది. బైబిల్ డీల్స్ ఇన్ దిస్ టూ ఏరియాస్. బైబిల్ గ్రంథం ఈ రెండు విషయాల్ని మన ముందు ఉంచింది, ఎలా ఉండాలో చెప్పింది, ఎలా ఉండకూడదో కూడా చెప్పింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, ఏదైనా వ్యాధి వచ్చింది. వచ్చిన తర్వాత డాక్టర్ గారు మొత్తం టెస్టులన్నీ చేసిన తర్వాత ఆయన మనకి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఆ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత డాక్టర్ గారు కొన్ని సలహాలు ఇస్తారు. అమ్మా నీకు పచ్చకామెర్లు వచ్చాయి కాబట్టి దయచేసి నువ్వు ఏం తినకూడదు చెప్పాలా? మాంసం తినకూడదు, ఎస్పెషల్లీ చికెన్ తినకూడదు. ఏం డాక్టర్ గారు తింటే ఏమవుద్దండి? తింటే మళ్ళీ నా దగ్గరికి రావమ్మా నువ్వు, అంతే కదా ఇక మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఉండవు. జాగ్రత్తగా ఉండాలి. పచ్చకామెర్లు వచ్చినప్పుడు చికెన్ తినడం కానీ కొంచెం రోజున క్వార్టర్ తాగే అలవాటు ఉందండి, అందును బట్టి తాగుతానండి, ఇలాంటివి అంటే కుదరదు. పచ్చిం చేయాలా, అందును బట్టి బటర్ మిల్క్తో భోజనం కానీ, ఆ తర్వాత శరీరాన్ని కొద్దిగా చల్లబరిచే కూల్ చేసే పదార్థాలు ఎక్కువగా తీసుకోమని చెప్తూ ఉంటారు. డాక్టర్ గారు చేయకూడని పనులు చెప్తాడు. ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, కంటి ఆపరేషన్ అయిన తర్వాత, ఐ ఆపరేషన్ జరిగిన తర్వాత డాక్టర్ గారు అంటారు, అమ్మ ఒక 4 రోజులు నువ్వు ఐ క్యాప్ పెట్టుకుని ఉండాలా, బాగా టూ మచ్ బ్రైట్గా ఉండేవాటిని నువ్వు చూడడానికి వీల్లేదు. లేదండి రోజు సీరియల్ చూడకపోతే ఉండలేనండి, కొంచెం ఆ టైంలో నిన్ను తీసి చూడొచ్చు అంటే ఏమంటాడు ఆయన, ఇంత కష్టపడి కన్ను ఆపరేషన్ చేస్తే సీరియల్ చూస్తావు నువ్వు. డాక్టర్ గారు చేయాల్సిన పనులు చెబుతాడు, చేయకూడని వాటిని కూడా తెలియచేస్తాడు. బైబిల్ దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలో బైబిల్ చెప్పింది, అట్ ది సేమ్ టైం ఎలా ఉండకూడదో కూడా బైబిల్ చెప్పింది. ఎందుకు అంటే ఇలా ఉండకూడదని ఎందుకు చెప్పింది అంటే, బైబిల్ మన ఆధ్యాత్మిక జీవితంలో మరొక మెట్టు మనం ఎక్కడానికి. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లేఖనాల నుంచి ఈరోజున త్వర త్వరగా కొన్ని విషయాలు మీతో మాట్లాడతాం. మనం ఎలా ఉండకూడదు అని ప్రశ్నించుకుంటే పౌలు భక్తుడు అన్నాడు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి అన్నాడు. ఆ పదాన్ని మనం బేస్ చేసుకుని దేవుని బిడ్డలు ఎలా ఉండకూడదు అని గనక ఆలోచన చేస్తే త్వర త్వరగా కొన్ని విషయాలు మీతో మాట్లాడి నా సందేశాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. చూడండి మొట్టమొదటిగా మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. The book of Malachi chapter 2 and verse 15 danlo ee maat raayabadindi
1: chadavandi దైవాత్మను పొందిన వారిలో ఎవరును ఇలాగున చేయలేదు, ఒకడు చేసినను ఏమి జరిగెను, దేవుని చేత సంతతి నొందవలెనని అతడు యత్నము చేసెను కదా.
0: కాగా
1: మిమ్మును మీరే జాగ్రత్త చేసుకుని ఎవరమున పెళ్లి చేసుకుని మీ భార్యల విషయములలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి.
0: అందరూ ఈ మాట నాది చెప్పండి, విశ్వాసఘాతకులుగా ఉండకండి. అక్కడ మలాఖీ అనే గ్రంథంలో రాయబడిన నేపథ్యం మనం చూస్తున్నాం. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏ విషయంలోనైనా మనము విశ్వాసఘాతుకులుగా ఉండకూడదు. ఇది బైబిల్ చాలా క్లియర్గా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. డు నాట్ బీ డిస్లాయల్. మీరు విశ్వాసఘాతుకులుగా ఉండకండి. ఇప్పుడు అందరూ నా వైపు చూడండి ఒకసారి. విశ్వాసఘాతుకం అంటే అర్థం ఏంటి? చేసిన మేలును మరిచిపోవడం, లేదా పొందిన మేలును మరిచిపోవడాన్ని ఏమంటారు? విశ్వాసఘాతకులుగా అంటారు. ఆయా సందర్భాల్లో గొడవలు వచ్చినప్పుడు ఈ మాట బాగా ఎక్కువగా వింటూ ఉంటాం. విశ్వాసఘాతకురాలు అయిపోయిందండి, విశ్వాసఘాతకుడు అయిపోయాడండి, నేను చేసిన మేలంతా మరిచిపోయి, నేను చేసిన ఉపకారం అంతా మరిచిపోయి ఇప్పుడు నా మీద మళ్ళీ తిరగబడుతున్నాడండి, నా మీద తిరుగుబడుతుందండి విశ్వాసఘాతకురాలా అని కొంతమందిని సంబోధిస్తూ ఉంటారు. లేఖనాలు సెలవిస్తున్నాయి, మీలో ఏ ఒక్కరు కూడా విశ్వాసఘాతకులుగా ఉండడానికి వీల్లేదు. డు నాట్ బి డిస్లోయల్. మీరు కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి. పొందుకున్న మేలును బట్టి ప్రభువుకి కృతజ్ఞత చెల్లించేవారుగా, లేదా పొందుకున్న మేలు బట్టి ఎవరైతే నీకు మేలు చేశారో వారికి కృతజ్ఞులుగా ఉండాలి. కానీ విశ్వాసఘాతకులుగా ఉండడానికి వీల్లేదు. దావీదు భక్తుడు తన ప్రాణంతో మాట్లాడుకుంటూ అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమో, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము. ఎందుకు దేవుని నామాన్ని సన్నుతించాలి అని దావీదు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు అంటే, దావీదు భక్తుడు అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరిచిపోవద్దు. దేవుడు చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోకండి. ఆయా సందర్భాల్లో గ్రాటిట్యూడ్ అనేది మనలో లేనందువల్లనే కంప్లైనింగ్ అనే ఆ మాట మనలో ఎక్కువగా వినబడుతుంది. కృతజ్ఞత లేని చోటే విసుగుదల వస్తుంది, కృతజ్ఞత లేని చోటే కంప్లైంట్స్ వస్తాయి, జీవితం పట్ల నిరాసక్తి వచ్చేస్తుంది. ఏం చేశాడని దేవుడు నాకు, ఏం చేశాడండి అన్న ప్రశ్న కొన్నిసార్లు మనలోకి వచ్చినప్పుడు దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోయే ఆ గుడ్డితనం మనల్ని బాగా ఇబ్బంది పెడుతుంది. గమనించని పిల్లలు, ఈ రోజున ప్రపంచ పరిస్థితిని మనం చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా నెమ్మది లేదు. కొన్ని ప్రాంతాలు ఉంటాయి, సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి ప్రపంచంలో, ఎప్పుడు యుద్ధం వస్తుందో తెలియదు. వారి ఇళ్ల కింద బంకర్లు ఉంటాయి, ఆ బంకర్లు కట్టుకుని ఉంటారు. ఏదన్నా యుద్ధం రాగానే వెంటనే బంకర్లోకి వెళ్ళి దాక్కోవాల్సిన పరిస్థితి, భోజనాలు లేకుండా కొన్ని రోజుల పాటు అలా గడిపేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. కానీ దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన ప్రదేశాన్ని బట్టి కూడా మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని స్తుతించాలి. ఆయన మనకిస్తున్న వస్త్రాలను బట్టి దేవుని స్తుతించాలి. ఆయన మనకిస్తున్న ఆహార పదార్థాలను బట్టి దేవుని స్తుతించాలి. ఆయన మనకిచ్చిన కుటుంబాన్ని బట్టి దేవుని స్తుతించాలి. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి మనం ఏం చేయాలా? దేవుని స్తుతించాలా. దేవుని మందిరాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలా. పరిశుద్ధులైన సమూహాన్ని బట్టి, సంఘాన్ని బట్టి దేవుని స్తుతించాలి. వాక్య క్రమంలో నిన్ను ముందుకు తీసుకెళ్తున్న దైవజనులను బట్టి నువ్వు దేవుని స్తుతించాలి. అనుక్షణము నీ వెన్నంటూ ఉండి నేను కాపాడుతున్న ప్రభువును బట్టి నువ్వు ఎల్లప్పుడూ కృతజ్ఞతాపూర్వకంగా ఆయన్ని ఆరాధించాలి, ఆయన సేవించాలి. కానీ ఎప్పుడూ కూడా ఒకలాంటి నిరాసక్తి, నిరుత్సాహం, నీరసం నీళ్ళనికి వచ్చి ఏం చేశాడండి దేవుడు, ఏం చేశాడండి అని ప్రశ్నించడానికి వీల్లేదు. మీరు విశ్వాసఘాతుకులుగా ఉండకండి, కృతజ్ఞత లేనివారుగా కానీ, మోసం చేసే వ్యక్తులుగా కానీ మీరు ఉండడానికి వీల్లేదని లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ రోజుల్లో అనేక మంది కృతజ్ఞత లేనివారుగా ఉంటున్నారు, విశ్వాసఘాతుకులుగా ఉంటున్నారు. లేఖనం సెలవిస్తూ ఉంది, డు నాట్ బి డిస్లాయల్. దేవుని స్తుతించే అనుభవం, ఆయన కృతజ్ఞత తెలియజేసే అనుభవం. ఒక దైవజన అన్నాడు, జాగ్రత్త వినండి, నీకు వేసుకోవడానికి ఒక 4 జతల బట్టలు, తినడానికి ఏ రోజు కూడా పస్తు లేకుండా భోజనం, ఉండడానికి ఒక అద్దె నివాసం అయినా, ఒకవేళ మీ సొంత గృహం అయినా, ఉండడానికి ఒక చక్క నివాసం, ఎండొస్తే ఎండిపోకుండా, వర్షం వస్తే తడిసిపోకుండా, చలేస్తే వణుకుపోకుండా ఉండే ఒక చిన్న గృహం, అది అద్దెదైనా సొంతదైనా కనుక మీకుంటే ఈ ప్రపంచంలో 80% మంది కంటే నువ్వు గొప్పవాడు అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 80% మంది ప్రజల కన్నా నువ్వు చాలా చాలా ఉన్నతమైన స్థితిలోనే ఉన్నావు. 4 జతల బట్టలకే, ఏ రోజు పస్తు లేకుండా భోజనానికే. ఎస్, ప్రపంచంలో చాలామందికి బహుశా అవి కూడా అందడం లేదేమో. నేను ఆఫ్రికా దేశాలు ఆయా సందర్భాల్లో తిరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న చిన్నపిల్లల్ని చూసినప్పుడు కళ్ళం నీళ్ళు వచ్చిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఎముకలు గూడుల్లో ఉంటారు వాళ్ళు, సరైన పోషక పదార్థాలు అందో వాళ్ళకి. ఎముకలు గూడులు అస్థి పంజరాల్లాగా వాళ్ళు బట్టలు వేసుకోవడానికి కూడా కొన్ని సందర్భాలు బట్టలు లేని పరిస్థితుల్లో వారు ఉండి ఆ వీధుల మీద, ఆఫ్రికాలో విపరీతమైన ఎండలు ఉంటాయి, ఆ ఎండల నుంచి తమను తాను కాపాడుకోలేక అలా పడిపోతున్న పరిస్థితులు వీధుల్లో చాలామంది ఉంటారు. నేను రీసెంట్గా ఇథియోపియా వెళ్ళాము, ఆ తర్వాత కెన్యా అనే దేశాన్ని విజిట్ చేశాం, సౌత్ ఆఫ్రికా కావచ్చు, బోత్స్వానా కావచ్చు, ఆ తర్వాత టాంజానియా కావచ్చు. ఈ దేశాలను చూస్తున్న చిన్న చిన్న పిల్లల్ని చూస్తూ ఉంటే ఎంత జాలేస్తుందో. దేవుడు మనకిచ్చిన ఆధిక్యతలను బట్టి ఎప్పుడైనా ప్రభువును స్తుతించామా? ఒక దైవజనుడు అంటాడు, నా కాలికి బ్రాండెడ్ షూ లేదని ఏడ్చా నేను దేవుని సందుకు వచ్చే. ఎప్పటివరకు తెలుసా? నా ప్రక్కన కూర్చున్నానికి కాళ్ళు లేవని చూసేంతవరకు దేవుని సన్నిధికి వచ్చి బ్రాండెడ్ షూ కోసం ఏడ్చాను. కానీ ఎప్పుడైతే నా ప్రక్కన కూర్చున్నానికి కాళ్ళు కూడా లేవు, అయినప్పటికీ దేవుని స్తుతిస్తూ, ప్రభువా నీవు నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి వందనాలయ్యా, ఈ దేహాన్ని బట్టి నీకు స్తోత్రాలని, కాళ్ళు లేని ఆయన దేవునికి స్తోత్రం చెప్తా ఉంటే సిగ్గనిపించింది. నేను ఉన్న కాళ్ళకి ఏ షూ వేద్దామని చెప్పి ప్రతిరోజు వరీ అవుతూ ఉంటే, కాళ్ళు లేనోడు కాళ్ళు లేవని వరీ అవ్వకుండా మిగతా దేహాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటే చాలా సిగ్గనిపించింది అన్నాడు. నిజమే, ఆయా సందర్భాల్లో నీకున్న ఆధిక్యత ఏంటో నీకు తెలియనందువల్లనే ఏడుస్తున్నావు, నిరుత్సాహపడుతున్నావు, నిరసించిపోతున్నావు. కృతజ్ఞత లేని జీవితం భవిష్యత్తు నీలో ఉందేమో. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, మీలో ఏ ఒక్కరు కూడా విశ్వాసఘాతుకులుగా ఉండకండి. చేసిన మేలును మర్చిపోయేవారుగా కానీ, చేసిన మేలును మరిచిపోయి మరలా మేలు చేసిన వారి మీద తిరుగుబాటు చేయడం కానీ అలాంటి చేయడానికి వీల్లేదు. ఇశ్రాయేలు ప్రజలకు జీవితంలో అనేక సార్లు ఈ విశ్వాసఘాతుకం అనేది కనబడతానే ఉంది. దేవుడు ఎన్నో మేళ్ళు వాళ్ళకి చేస్తున్న ప్రతి చిన్న విషయానికి వాళ్ళు ఏం చేయడం ప్రారంభించారు? సనగడం మొదలుపెట్టారు, ఏడవడం మొదలుపెట్టారు. ఐగుప్తు దేశం నుండి దేవుడు వారిని బయటికి తీసుకొచ్చి 40 సంవత్సరాల అరణ్యంలో వారిని అద్భుతంగా దేవుడు నడిపించాడు. వారికి కావాల్సిన ప్రతీది కూడా దేవుడు అనుగ్రహిస్తూ, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై దేవుడు వారిని నడిపించి, మన్నాను కురిపించి, పూరేళ్ళు రప్పించి, బండల్లోంచి నీళ్ళిచ్చి, శత్రువులు వస్తున్నారంటే వారి మీద విజయాన్ని ఇచ్చి దేవుడు ఎంతగానో వారిని బలపరిచి నడిపిస్తుంటే ప్రతి విషయానికి వారు ఏం చేయడం ప్రారంభించారు? సనడం మాత్రమే కాకుండా మేము వెళ్ళిపోతాం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం, మరలా మాకు ఐగుప్తుకు పంపించేయండి, ఐగుప్తుకు వెళ్ళిపోతాం. ఏమున్నాయి ఐగుప్తులో? ఒకనొక సందర్భాలు అంటున్నారు, మేము ఐగుప్తులో ఉచితముగా తిన్న కీరకాయలు, ఉచితముగా తిన్న తెల్లగడ్డలు, ఉచితముగా తిన్న ఉల్లిపాయలు, ఇవన్నీ గుర్తు వస్తున్నాయి, మాంసము చేపలు ఇవన్నీ గుర్తు వస్తున్నాయని చెప్పి ఆడడం మొదలుపెట్టారు. నిజంగా మాట్లాడేసుకుంటే వాళ్ళు ఉచితంగా ఐగుప్తులు అవి తిన్నారా? ఏం తిన్నారు వాళ్ళు? దెబ్బలు తిన్నారా? ఫరో భయంకర కొట్టడం మొదలు పెడతా ఉంటే మీకు గడ్డి కూడా ఇవ్వము, మీరు ఇటుకలు లెక్క అలాగే చెయ్యాలని భారం పెంచేస్తే అక్కడంతా నలిగిపోయి అణిగిపోయి పడరాని బాధలన్నీ పడి దేవుడు ఇంత చక్కగా అన్ని పోషిస్తారు బయటకు వచ్చి అంటున్నాడు, మేము ఉచితముగా తిన్న ఉల్లిగడ్డలు తెల్లగడ్డలు మాకు గుర్తు వస్తున్నాయని. దాన్నే డాంబికం అంటారు. డమ్మం అంటే అర్థం ఏంటి? లేనిది ఉన్నట్టుగా చెప్పుకోవడం, ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవడం తప్పేం కాదు. ఎంత వచ్చినాయిరా మార్కులు? 40 వచ్చినాయి అన్నయ్య. కొంచెం కష్టపడి నెక్స్ట్ టైం 90 తెచ్చుకుంటానంటే పర్లేదు. నీకు వచ్చిన మార్కులు 40, ఎంత వచ్చినాయంటే 90 మార్కులు వచ్చాయి, లేదా 100 మార్కులు వచ్చాయని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. దంభం. ఎంతమ్మా జీతం నీకంటే, ఆ జీతం అడగకూడదు అనుకోండి ఎవరిని. వచ్చేది 15,000, చెప్పేది ఎంత? 100,000. దాంబికులు దేవుని సన్నిధిలో నిలవలేరని బైబిల్లో రాయబడింది. ఉన్నదన్నట్టుగా మాట్లాడు, వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడు, అందులో తప్పేం లేదు. ఐగుప్తులో ఫ్రీగా తిన్నావు నువ్వు, అక్కడ ఫ్రీగా దెబ్బలన్నీ తినేసి బయటకు వచ్చి అంటున్నారు ఇక్కడ మేమేం తిన్నాం. ఒక్కొక్కడు ఉంటాడు చేయకూడని పనులు చేసి జైల్లోకి వెళ్తాడు, లేకపోతే ఆ పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళిన తర్వాత పోలీసు వాళ్ళు లోపలికి తీసుకెళ్ళి వాళ్ళకి రావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం శుభ్రంగా లాటిల్కి పని చెప్పి చాలా చక్కగా లోపల ట్రీట్మెంట్ చేసి బయటికి పంపిస్తారు. అప్పుడు ఫ్రెండ్స్ అడుగుతారు, రే ఏం జరిగిందిరా లోపల, ఏమన్నారంటే బిర్యానీ పెట్టారా మనకి? నీ బిర్యానీ పెట్టారు లోపల నీకు? లోపల తినాల్సిన దెబ్బలన్నీ తినేసి బయటకు వచ్చేసి బిర్యానీ పెట్టారు తెలుసా? మరి ఆ బిర్యానీ మీనింగ్ ఏంటో మరి తెలియాలి బయటకు వచ్చాక. దాంభికమైన జీవితం మనకు పనికిరాదు. హెచ్చించుకోదగిన దానికన్నా ఎక్కువ హెచ్చించుకోవద్దు అన్నాడు బైబిల్లో. ఎంతవరకు అంతే, అంతవరకు ఆ లిమిట్ నీకు తెలియాల. ఇశ్రాయేలు ప్రజలు అలాగే దేవుని సన్నిధిలో విశ్వాసఘాతులను తిరుగుబాటు చేశారు కాబట్టి వారిలో చాలా మటుకు కనాన దేశాన్ని చూడకుండా ఏమైపోయారు? అరణ్యంలోనే చనిపోయారు. కానీ దేవుని బిడ్డలారా కృతజ్ఞత కలిగి ఉందాం. హల్లెలూయా. దేవుని వైపు మనం చూద్దాం. ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి, ఆయన మనకి చేస్తున్న మేళ్ళన్నిటిని బట్టి, ఉపకారాలను బట్టి ఎల్లప్పుడూ మనం ప్రభువును స్తుతిద్దాం. చాలాసార్లు మీకు చెబుతున్నాను, నీకున్న కుటుంబాన్ని బట్టి ఎప్పుడైనా ప్రభువును స్తుతించావా? నీకున్న భర్తను బట్టి ఎప్పుడైనా ప్రభువును స్తుతించావమ్మా? లోకంలో చాలామంది భర్త లేక వారు ఏదో ప్రమాదాల్లోనో లేదా అనారోగ్యాలతోనో చనిపోయి ఒంటరిగా బ్రతుకుతున్న మహిళలు వారు ఎదుర్కొంటున్న కష్టాలు, వారు ఎదుర్కొన్న ఇబ్బందులు నీకు తెలుసా? భర్త ఉన్నాడనే కదా నీకు అంత లోకువ. అమ్మాయి కొన్ని సందర్భాల్లో చాలా భయంకరంగా కేకలేస్తూ ఉంటావు, నీ భర్తను సరిగా పట్టించుకోక ఇష్టానుసారం తిరుగుతూ ఉంటావు. కొన్ని సందర్భాల్లో భర్త లేని వాళ్ళని అడుగు, అసలు ఆ పరిస్థితి ఎలా ఉంటుందో. కొన్ని సందర్భాల్లో ఆ ఒంటరితనంలో చాలామంది వేదన పడుతూ, తల్లిదండ్రులు లేని పిల్లలు, పిల్లలు లేని తల్లిదండ్రులు, ఎన్నిసార్లు కుటుంబాల్లో వేదన అనుభవిస్తున్నారు. నీకున్న కుటుంబాన్ని బట్టి ఎప్పుడైనా దేవుని స్తుతించావా? నీకున్న సంఘాన్ని బట్టి, సంఘ నాయకులను బట్టి ఎప్పుడైనా ప్రభువును స్తుతించావా? అనేక మంది అబద్ధ బోధల్లో, అబద్ధ భయంకరమైన పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతున్నప్పుడు దేవుడు సత్యానికి స్తంభంగా ఉన్న సంఘంలో నాటినందుకు నువ్వు ఎప్పుడైనా ప్రభువును స్తుతించావా? ప్రపంచంలో ఎన్ని అబద్ధ బోధలు చెలరేగిపోతున్నాయి ఈ రోజున. మన భారతదేశంలో కూడా సెటానిక్ చర్చెస్ వచ్చేసాయి, సాతాను సంఘాలు వచ్చేసాయి. హైదరాబాద్లో కూడా ఉందట, అది ఎక్కడుందో తెలియలేదు కానీ అడ్రస్, కానీ ఉందని విన్నాను. సాతాను సంఘాలు ఈ రోజున ప్రజలను మభ్యపెడుతున్నారు. యూజువల్గా మనం క్రాస్ వేస్తున్నప్పుడు ఒక అడ్డుకర్ర నిలువుకర్ర క్రాస్ మనం ఒక విధానంలో వేస్తాం కదా, వాళ్ళు క్రాస్ని తిరగేసి పెడతారు. వాళ్ళు అంతా రివర్స్ అన్నమాట, క్రాస్ తిరగేసి ఉంటుంది. వాళ్ళకు కూడా ఒక గ్రంథం ఉంటుంది, దానిలో యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అన్న చోట వాళ్ళు సాతాను నా కాపరి నాకు లేమి కలగదని రాసుకుంటారు. వాళ్ళు ఓ పాస్టర్ గారు ఫ్లైట్లో ప్రయాణం చేస్తుంటే ప్రక్క ఉన్న వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడట. ఫ్లైట్ ఒక 4 గంటలు ప్రయాణంలో, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన దగ్గర నుంచి ల్యాండ్ అయ్యేంత వరకు కూడా ఆ వ్యక్తి అలాగే ప్రార్థన చేస్తుంటే
1: పాస్టర్ గారు చాలా ఇబ్బంది దగ్గరకు వచ్చి, అరే నేను 5 సంవత్సరాల వయసు, అప్పుడప్పుడే కొంచెం మాట్లాడుతూ ఉన్నాడు మంచిగా, తల్లి దగ్గరకు వచ్చి చెప్పాడంట, మమ్మీ ఐ లవ్ యూ అన్నాడంట 5 సంవత్సరాల కొడుకు. తల్లి చాలా ఆనందపడిపోయింది, మా వాడు నన్ను ఇంత ప్రేమిస్తున్నాడని, ఐ లవ్ యూ టూ నానా వాళ్ళ అమ్మ అంటే. అప్పుడు అన్నాడంట, మామ్ కెన్ యూ గివ్ మీ అ డైరీ మిల్క్, డైరీ మిల్క్ ఇస్తావా అని అడిగాడంట. బాగా ప్రేమిస్తానని చెప్పింది కదా, కుమారుడు కూడా ప్రేమిస్తున్నాడని చెప్పాడు కాబట్టి ప్రేమ చూపించాలని డైరీ మిల్క్ కొనిచ్చింది. సరే కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ కుమారునికి 12 సంవత్సరాలు వచ్చాయి. 12 ఇయర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకరోజు సడన్ గా కొడుకు వచ్చి అన్నాడంట, మామ్ ఐ లవ్ యూ అన్నాడంట. అమ్మను అంటే చాలా ప్రేమ అనగానే తల్లి చాలా ఆనంద పడిపోయింది, ఐ లవ్ యూ టూ సన్ అని చెప్పింది అంట. చెప్పగానే కొడుకు అన్నాడంట, అమ్మ సైకిల్ కొనిస్తావా అని అడిగాడంట. సైకిల్ కొనిస్తామని అనగానే తల్లి సరే అని ఒక మంచి సైకిల్ కొనిచ్చింది. సరే ఈ కుమారుడు తిరిగి 21 సంవత్సరాల వయసుకు వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి అన్నాడు, మామ్ ఐ లవ్ యూ, అమ్మను అంటే చాలా ప్రేమ. ఇప్పుడు అడుగుతున్నాడు, కెన్ యూ బై మీ అ బైక్, ఒక బైక్ కొనివ్వగలవా, బుల్లెట్ కొనివ్వగలవా అని అడిగాడంట. సరే అమ్మ కొనిచ్చింది. ఆ తర్వాత 25 సంవత్సరాలు వచ్చాయి. 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి అంటున్నాడు, మామ్ ఐ లవ్ యూ అంటున్నాడు. అయితే తల్లికి అర్థమైపోయింది, ఐ లవ్ యూ అనగానే ఏదో ఒక రిక్వెస్ట్ పట్టుకొస్తున్నాడు, ఏదో ఒకటి కోరిక నెరవేర్చుకోవడానికి మాత్రమే ఐ లవ్ యూ అని చెప్తున్నాడు అని అర్థమయ్యి తల్లి అడిగింది, ఏం కావాలి నాయన అని అడిగింది. అడగగానే, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఐఎమ్ విత్ ఇన్ లవ్ విత్ అ యంగ్ గర్ల్, కొంచెం ఆమెతో పెళ్ళయ్యేలా చూడమ్మా, నాన్నని ఏదోలా కన్విన్స్ చేయమ్మా అని అన్నాడు. సరే అమ్మకి కొడుకులంటే చాలా ప్రేమ ఉంటది కదా, ఆ తండ్రిని భర్తని కన్విన్స్ చేసింది, పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిన తర్వాత కొడుకుకు 35 ఏళ్ళు వచ్చాయి. 35 ఏళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకరోజు ఇంటికి వచ్చి అన్నాడు, మామ్ ఐ లవ్ యూ అన్నాడు. అప్పుడు అమ్మ నింది, నీకు ముందే చెప్పాను కదరా ఆ పిల్లని పెళ్లి చేసుకోద్దని, ఆ పిల్లతో కొన్ని కష్టాలు పడ్డాడు పెళ్లి చేసుకున్న అమ్మాయితో, అమ్మ ప్రేమ విలువ తెలిసింది, తల్లితో వచ్చి చెప్తున్నాడు ఐ లవ్ యూ అని. సరే ఈ కుమారుడు పెద్దవాడైపోయాడు, కుమారునికి 60 సంవత్సరాలు వచ్చాయి, తల్లి 80 సంవత్సరాలు దాటిపోయాయి. ఒకరోజు సడన్ గా ఇంట్లో ప్రత్యక్షమై తల్లిని అంటున్నాడు, మామ్ ఐ లవ్ యూ అనగానే తల్లి అనింది, ఐ విల్ నాట్ సైన్ ఆన్ ఎనీ పేపర్, ఏ పేపర్ మీద కూడా నేను సంతకాలు పెట్టను, ఎందుకంటే కొడుకు ఎందుకు వచ్చాడో తల్లికి అర్థమైంది, ఆస్తి కాగితాల మీద సంతకాలు పెట్టాలనుకొని ఆ తల్లి మీద ప్రేమ చూపిస్తా ఉన్నాడు అని తల్లికి బాగా అర్థమైంది. ఈ సంఘటన ఎందుకు చెప్తున్నానంటే, హ్యూమన్ లవ్ హ్యాస్ స్ట్రింగ్స్ అటాచ్ టు ఇట్, భూ సంబంధమైన మనుషుల ప్రేమలకు ఏదో ఒక షరతులు, ఏదో ఒకటి వాటికి మరి అటాచ్ అయి ఉంటాయి, కానీ దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే, గాడ్స్ లవ్ హ్యాస్ నో స్ట్రింగ్స్ అటాచ్ టు ఇట్. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, దేవుని ప్రేమకు ఎలాంటి షరతులు కూడా లేవు. మనము మంచివారముగా ఉన్నప్పుడో, మనము నీతిమంతులుగా ఉన్నప్పుడో, మనం యథార్థంగా ఉన్నప్పుడో దేవుడు మనల్ని ప్రేమించలేదు, కానీ గాడ్ లవ్డ్ అస్ అట్ అవర్ వర్స్ట్. దేవుడు మనం నీచమైన స్థితిలో ఆయనకు శత్రువులుగా, ఆయనకు దూరస్తులుగా, ఆయనను మరి హేట్ చేసేవారముగా ఉన్న ఆ స్థితిలో దేవుడు మనల్ని ఎంతో గొప్పగా ప్రేమించాడు. ఈ రాత్రికాల సమయంలో నా ఆశ, నా కోరిక ఒకటే, అదేంటంటే ఈ 3 రోజుల మీటింగ్స్ లో పాల్పొందే ప్రతి ఒక్కరూ వారి జీవితాలలో దేవుని ప్రేమను రుచి చూచి ఆ దేవుని ప్రేమలో స్థిరపడాలి అనేదే మా ఆశ, మా ప్రార్థన. రాజమండ్రి నుండి మరి మమ్మల్ని దేవుడు ఎందుకు నడిపించాడంటే, మాకేదో టైం ఎక్కువ మిగిలిపోయో, పని లేక ఇక్కడికి రాలేదండి, పరిచర్యలో చాలా బిజీగా దైవజనులు, జాన్ వెస్లీ గారు, నేను, మా బృందం, మేము దేవుని కొరకు ముందుకు వెళ్తా ఉన్నాం, కానీ అనంతపూర్ ప్రాంతానికి దేవుడు మమ్మల్ని ఎందుకు నడిపించాడు అంటే, ఇక్కడున్న వారు దేవుని ప్రేమ తెలుసుకోవాలని, దేవుని ప్రేమను రుచి చూడాలని, దేవుని ప్రేమలో స్థిరపడాలని. ఎఫెసీ పత్రికలో ఉండి ఒక్క వచనాన్ని చదువుకొని ముందుకు వెళ్దాం. ఎఫెసీ పత్రిక 3:18. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు ఎఫీషియన్స్ చాప్టర్ 3:18. ఎఫెసీ పత్రిక 3:18, 15వ వచనం నుండి నేను చదువుతాను. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావలెనని ప్రార్థించుచున్నాను.
2: అపోస్తలుడైన పౌలు ఎఫెసిలో ఉన్న దేవుని సంఘానికి ఈ మాటలు రాస్తూ అంటున్న మాట ఏంటంటే, జ్ఞానమునకు మించిన దేవుని ప్రేమను మీరు తెలుసుకోవాలని, ఆ ప్రేమలో ఉన్న నాలుగు డైమెన్షన్స్, నాలుగు కోణాలను మీరందరూ గ్రహించాలని నేను కోరుతున్నాను అనే మాట చెప్పాడు. చూడండి, కొన్ని వస్తువులకి లెంగ్త్, బ్రెడ్త్ అని రెండు డైమెన్షన్స్ ఇస్తాం, మరి కొన్నిటికి మనం లెంగ్త్, బ్రెడ్త్, హైట్ అని మనం మాట్లాడుకుంటుంటాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు దేవుని ప్రేమకుండే నాలుగు కోణాలను గుర్చి మాట్లాడుతున్నాడు. అవేంటంటే, దేవుని ప్రేమ యొక్క లోతు, పొడవు, ఎత్తు, వెడల్పు అనే మాట. అంటే అర్థం ఏంటంటే, దేవుని ప్రేమ చాలా గొప్పదండి. దేవుని ప్రేమ ఎంత పొడవైనది అని ఆలోచిస్తే, చూడండి, కొన్ని కొన్నిసార్లు కొన్ని రోడ్స్ మనం చూసినట్లయితే, మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళు రాస్తారు, ఇంత దూరము ఈ రోడ్లో మీరు వెళ్ళిన తర్వాత ఆ రోడ్ అది ఎండ్ అయిపోతుంది, డెడ్ ఎండ్ వచ్చేస్తుంది, ఆ తర్వాత మీరు మళ్ళీ తిరిగి రావాలి, తిరిగి బ్యాక్ రావాలి, యూటర్న్ తీసుకోవాలని రాస్తూ ఉంటారు. అయితే దేవుని ప్రేమ ఎప్పటికీ కూడా ఆగిపోయేది, ఎప్పటికీ ఇంకా అయిపోయేది కాదండి. దేవుని ప్రేమ ఎంత పొడవైనది అంటే, యు విల్ నెవర్ రన్ అవుట్ ఆఫ్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమ ఇంకా లేదండి, నేను పొందుకోలేనండి అని చెప్పే పరిస్థితి ఎప్పుడు కూడా దేవుని ప్రేమలో ఉండదు. రెండవదిగా దేవుని ప్రేమలో ఉండే మరో కోణం ఏంటంటే, దేవుని ప్రేమ వెడల్పైనదంట. ఎంత వెడల్పైనది? హౌ వైడ్ ఇస్ గాడ్స్ లవ్? దేవుని ప్రేమ ఎంత వెడల్పైనది అని ఆలోచిస్తే, దేవుని ప్రేమ ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఏ స్థితిలో ఉన్నా వారిని చేరుకోగలిగినంత వెడల్పైనది దేవుని ప్రేమ. హల్లెలూయా. మూడవ మాట, దేవుని ప్రేమలో ఉన్న మూడవ కోణము, దేవుని ప్రేమ లోతైనది. గాడ్స్ లవ్ ఇస్ డీప్. హౌ డీప్ ఇస్ గాడ్స్ లవ్? దేవుని ప్రేమ ఎంత లోతైనదంటే, కొన్నిసార్లు మన హృదయం చాలా లోతుగా ఉంటదండి. కొంతమంది వారి జీవితాల్లో ఎలాంటి అనుభవాలు కలిగి ఉంటారంటే, ఇవి ఇతనండి చాలా లోతు మనిషి అండి, ఈవిడ చాలా లోతు మనిషి అండి అంటారు. లోతు మనిషి అంటే అర్థం ఏంటంటే, వారి హృదయంలో ఉన్నవి ఎవరికి చెప్పుకోరు, వారి హృదయము, వారి అంతరంగం ఎవరితో షేర్ చేసుకోరు, వారి బాధలేవో, వారి కష్టాలేవో, వారి ఇబ్బందులేవో, వారి స్ట్రగుల్స్ ఏవో వారే పడుతూ ఉంటారు. చాలా సార్లు మన హృదయానికి లోతైన గాయాలు అవుతాయి. ఆ లోతైన గాయాలు చాలా బాధిస్తాయి, కానీ చెప్పుకుంటే సిగ్గుచేటని, చెప్పుకుంటే ఇతరుల దృష్టిలో అలసైపోతామని, ఈ బాధలు ఈ కష్టాలు ఏదో నేనే భరించుకుంటూ ఈ వేదనలు ఎప్పటికి తీరుతాయో చూద్దాంలే అనే అనేక మంది వేదనతో వారి జీవితాలను మరి ఈడ్చుకుంటూ వెళ్తున్న తరుణంలో, దేవుని ప్రేమ లోతైనది అంటే అర్థం ఏంటంటే, ఎంత లోతైనదంటే, మన హృదయాలలో ఉన్న లోతైన గాయాలను మాన్పగలిగినంత లోతైనది దేవుని ప్రేమ. హల్లెలూయా. గాడ్స్ లవ్ హీల్స్ ఎవ్రీ వూండ్ దట్ ఇస్ ఇన్ యువర్ హార్ట్. ఈ రాత్రికాల సమయంలో కొన్ని గాయాలతో ఇక్కడికి వచ్చావేమో, కొన్ని మచ్చలున్నాయేమో, కొన్నిసార్లు గాయాలు మానిపోతాయి కానీ స్కార్స్ మిగిలిపోతాయి అండి. అవును కదా, గాయాలు మానిపోతాయి కానీ స్కార్స్ మిగిలిపోతాయి. కొన్నిసార్లు గాయాలు అవుతాయి, ఫోన్లో ఏదోలాగా ఈ బాధను మర్చిపోదాం అనుకుంటూ ఉండగా మళ్ళీ గాయం రేపబడుతుంది, మళ్ళీ అదే బాధ, మళ్ళీ అదే వేదన, మళ్ళీ అదే పరిస్థితి, కొన్నిసార్లు తీరని మరి కష్టాలలాగో ఒకటి వెంబడి ఒకటి మనకి ఎదురవుతూనే ఉంటాయి. కానీ దేవుని ప్రేమ ఎంత లోతైనదంటే, మన లోతైన గాయాలను మాన్పగలిగినంత లోతైనది. నాలుగవ కోణం ఏంటంటే, దేవుని ప్రేమ ఎత్తైనది. ఎంత ఎత్తైనది? హౌ హై ఇస్ గాడ్స్ లవ్? దేవుని ప్రేమ ఎంత ఎత్తైనదంటే, ఇట్ కెన్ ఓవర్లుక్ ఆల్ అవర్ వీక్నెసెస్. మన బలహీనతలన్నిటిని కూడా చూసి చూడనట్లుగా, వాటిని తెలిసిండి కూడా మనల్ని ప్రేమించగలిగినంత ఎత్తైనది, అంత ఉన్నతమైనది దేవుని ప్రేమ. కొన్నిసార్లు మన జీవితాలలో మనం పొరపాట్లు చేసి and we start hating us ourselves, manaku anpistadi inta foolish decision ela teeskunnanu, inta tondarabaatu nirnayam nen ela teeskunnanu, inta tappudu nirnayam ela teeskunnanu ani konni saarlu manam regret lo migilipotha untamandi. gattamlo manam chesina tappudu karyalanu batti, manam teeskunna tappudu nirnayalanu batti, manam chesina foolish choices ni batti, sometimes we are in a position to, you know, not love ourselves. manalni manam preminchukoleni sthitiki velipotham. ఒకలాంటి అపరాధ భావన, గిల్ట్ మనల్ని వెంటాడుతూ ఉంటదండి, చేజ్ చేస్తూ ఉంటది. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మన గుర్చి సమస్తాన్ని ఎరిగుండి, మన గతాన్ని గుర్చి సమస్తాన్ని ఎరిగి ఉండి, మనల్ని మనము కూడా ప్రేమించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎలాంటి ప్రేమతో ప్రేమిస్తున్నావయ్యా నన్ను అని అడిగితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఐ హ్యావ్ లవ్డ్ యూ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్. నాకు ఈ ప్రపంచంలో ఏ ప్రేమ అయినా గ్యారంటీగా నా జీవితం అంతా ఉండే ప్రేమ ఏదైనా ఉందా అండి అంటే, దేవుని ప్రేమ ఉంటదండి మనకి ఎప్పటికీ. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎంత గొప్పదో జెకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. చూడండి, జెకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో దేవాది దేవుడు తన ప్రజలను ఎలా ప్రేమిస్తున్నాడో, తన ప్రజలకు శ్రేష్టమైన వాగ్దానాలను ఇస్తున్నాడు. జెకర్యా గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. దేవుడు అంటున్నాడు, నా ప్రజలను నేను ఎంత ప్రేమిస్తున్నానంటే వారికి కాపుదలగా, వారి ప్రొటెక్షన్ గా, వారి ప్రాకారముగా నేనుంటానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా ఈ భరోసా ఇవ్వగలరా? తల్లిదండ్రులు పిల్లల్ని చాలా ప్రేమిస్తారు, కానీ స్కూల్ లోపలికి వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చుంటారండి, బయట గేటు దగ్గర వదిలేసి వస్తారు. లేదంటే ఏదైనా ఒక పరీక్షకు వెళ్ళేటప్పుడు పిల్లల్ని పరీక్ష సెంటర్ వరకు నడిపించగలరేమో, కానీ ఆ ఎగ్జామ్ రాయాల్సింది, ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్లాల్సింది, సవాళ్ళను ఎదుర్కోవాల్సింది వారే. ఒకవేళ పిల్లల్ని ఎంత ప్రేమించినా, పిల్లలకు ఒకవేళ ఆరోగ్య సమస్య వచ్చి వారు హాస్పిటల్లో అడ్మిట్ అయితే, నా బిడ్డకు, నా పాపకు, నా బాబుకు ఇంజెక్షన్లు అంటే భయం అండి, ఆపరేషన్లు అంటే భయం అండి, కాబట్టి వారికి బదులు నేను ఆపరేషన్ చేయించుకుంటానంటే పిల్లలకు ఉన్న రోగం నయమవుతుందా? ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా వారి బిడ్డల్ని ఎంతవరకు ప్రేమించగలరంటే, తల్లిదండ్రుల ప్రేమలకు కొన్ని బౌండరీస్ ఉంటాయి. అని గాడ్స్ లవ్ నోస్ నో బౌండ్స్. దేవుని ప్రేమకు సరిహద్దులు లేవండి, బౌండరీస్ లేవు. దేవుడు అంటున్నాడు, నేనే నా ప్రజల చుట్టూ అగ్ని ప్రాకారము వలె ఉంటాను. ఆర్ యు అఫ్రేడ్ టు గో టు న్యూ ప్లేసెస్ టు మీట్ న్యూ పీపుల్? నీవు ఒకవేళ నూతనమైన ప్రదేశాలకు వెళ్ళాలని దేవుడు నిర్ణయించినప్పుడు, కొన్ని నూతనమైన కార్యాలు మొదటిసారిగా చేస్తున్నప్పుడు భయంతో కలవరంతో నిండిపోయినట్లయితే, దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో, ఆయన నీకు కాపుదలగా ఉంటాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరొక వాగ్దానము దేవుడు తన ప్రజలకు ఇస్తున్నది చూడండి, 8వ వచనం జెకర్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టిన వాడు తన కనుగుడ్డును ముట్టిన వాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొన దలచి మిమ్మును దోచుకొని అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవా, నీ దృష్టిలో నా విలువెంతయ్యా? నీ దృష్టిలో నా స్థానం ఎంతయ్యా? నన్ను ఎవరైనా ముట్టుకుంటే, నాకెవరైనా హాని చేయాలనే ప్రయత్నం చేస్తే, నా జోలికి ఎవరైనా వస్తే నువ్వు అసలు చెల్లిస్తావా? నువ్వు అసలు స్పందిస్తావా? నీకు నా మీద శ్రద్ధ ఉందా అని నీవు నేను దేవుని అడిగితే దేవుడు చెప్పే జవాబు ఏంటంటే, ఇప్పుడు జెకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుకున్న లేఖన భాగం, నిన్నెవరైనా ముట్టుకుంటే నా బిడ్డ, నా కనుగుడ్డును ముట్టినట్లుగా నేను ఎంచుతాను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. హల్లెలూయా. యు నో హౌ మచ్ గాడ్ లవ్స్ యూ. దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? కంటినే ముట్టనివ్వమండి. మనం కనుగుడ్డును ముట్టనిస్తామా? నో ఛాన్స్. ఓన్లీ ఆప్తమాలజిస్ట్ ఐలో ఏదైనా ట్రీట్మెంట్ చేయడానికో, ఒకవేళ క్యాటరాక్ట్ సర్జరీ చేయడానికో, అది కూడా వెన్ యు నో హీఈస్ అ సేఫ్ పర్సన్, హీఈస్ ట్రయింగ్ టు లుక్ ఇన్ టు యువర్ ఐస్ ఫర్ అ గుడ్ రీజన్, అప్పుడే కన్ను ముట్టనిస్తాం. కానీ లేదంటే ఎవరైనా మన కంటి జోలికి వచ్చారంటే నో ఛాన్స్. ఎవరిని ముట్టుకొనివ్వం. దేవుడు అంటున్నాడు, నిన్ను ముడితే ఎవరైనా నా కనుగుడ్డును ముట్టినట్లుగా నేను స్పందిస్తానంటే అర్థం ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు, యు ఆర్ సో ప్రెషస్ టు మీ మై చైల్డ్. నా బిడ్డ, నువ్వంటే నాకు చాలా విలువ, నువ్వంటే నాకు చాలా శ్రద్ధ, నేను నీ విషయంలో చాలా చాలా పట్టింపు కలిగి ఉన్నాను. ఒకవేళ నిన్ను ప్రేమించేవారు బహుశా వారి ప్రేమల్లో మార్పు వచ్చిందని కృంగిపోతున్నావా? కొన్నిసార్లు భార్యలు భర్తల నుండి చాలా ప్రేమ కోరుకుంటారు, ఆ ప్రేమలో ఏదైనా తేడా వస్తే చాలా కృంగిపోతా ఉంటారు. బహుశా భర్తలు భార్య వారిని పట్టించుకోకుండా, సరిగ్గా ప్రేమించకుండా, గౌరవించకుండా ఉంటే బాధపడతారు. కొన్నిసార్లు పిల్లలు పెళ్లిళ్ళయి, పెద్దవారయి, పెళ్లిళ్ళయి ఇంటి నుండి వెళ్ళిపోయిన తర్వాత, అప్పటి వరకు ప్రేమగా ఉన్న పిల్లలు ఒకవేళ తల్లిదండ్రులను ప్రేమించకుండా ఇగ్నోర్ చేస్తూ ఉంటే, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తారు. తల్లిదండ్రులకి పెంచి పెద్ద చేశానే, ఇంత స్థితిలో నిలబెట్టానే, నా కొడుకుకు నేను గుర్తులేనే, నా కుమార్తెకు నేను గుర్తులేనే అనే బాధ కలుగుతుంది. కొన్నిసార్లు కన్న తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మరి ప్రేమించాల్సింది, పోషించాల్సింది, సంరక్షించాల్సింది పోయి కన్న తల్లిదండ్రులే కొన్ని కుటుంబాలలో బిడలకు శత్రుల్లా మారిపోతూ ఉంటారండి. ఏ కారణాల చేత అయినప్పటికీ అలాంటి పరిస్థితులు అనిపిస్తుంది, నేను ఎవరి ప్రేమకు నోచుకోవట్లేదే, నాకు ఎవరి ప్రేమ లేదే, నన్నుగా ప్రేమించేవారెవరూ లేరు, నన్ను ఆదరించేవారెవరూ లేరు అనే చింతలో ఈ రాత్రికాల సమయంలో ఈ మీటింగ్స్కు మీరు వచ్చినట్లయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ముట్టిన వాడు నా కనుగుడ్డును ముట్టిన వాడని నేను ఎంచుతాను అని మాట్లాడుతున్నాడు. ఈ మాట చెప్పింది ఒక సామాన్యుడైన మనిషి కాదు, కానీ సర్వాధికారము కలిగిన సర్వశక్తుడైన దేవుడు అండి. ఆయనతో పెట్టుకొని గెలవగలిగిన నరమాత్రుడు ఎవ్వరూ లేరు. ఆయనతో పెట్టుకొని ఆయనతో పోరాడి గెలిచిన వారు ఎవరు కూడా లేరు. కారణం ఏంటంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. దేవుడు ఇస్తున్న మరొక వాగ్దానము జెకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో చూడండి.

ఇంకేం కావాలి? ఈ రాత్రి కాల సమయంలో గ్రౌండ్ కు రాకముందు నేను దేవుని సన్నిధిలో ఒకే ఒక ప్రార్థన చేశా, దేవా ఈ అనంతపూర్ నుండి మేము తిరిగి రాజమండ్రి వెళ్ళక ముందు మాకు ఆత్మలు కావాలయ్యా నువ్వు ఇవ్వు, మాకు ఇంకేమొద్దు. వి వాంట్ టు సీ పీపుల్ కమ్ టు యూ, వి వాంట్ టు సీ పీపుల్ యాడెడ్ టు యువర్ కింగ్డమ్. నీ రాజ్యములో అనేక మంది చేర్చబడడం మేము చూడాలి, అనేక మంది రక్షణ పొందడం మేము చూడాలి, అనేక మంది నీకు దూరమైన వారు దగ్గర అవ్వడం మేము చూడాలని ఆశిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు లేకుండా ఇక్కడికి వచ్చావేమో ఈ మీటింగ్ కు, దేవుని వాక్కు నీవు వింటూ ఉండగా ఒకవేళ దేవునికి దూరంగా ఇంతవరకు బ్రతికి దేవుణ్ణి అవాయిడ్ చేస్తూ నీ జీవితంలో ఏదో సాధిద్దామని తిరుగుతున్నట్లయితే ఈ రాత్రి కాల సమయంలో దేవుని సేవకురాలిగా మిమ్మల్ని ఒక మనవి చేయాలని ఆశిస్తున్నది ఏంటంటే, యేసయ్యను తీసుకోకుండా మీ ఇంటికి దయచేసి వెళ్ళొద్దు. ఒట్టి చేతులతో ఇక్కడి నుంచి వెళ్ళొద్దు. దేవుని సన్నిధి ఇక్కడ నుంచి మనం మోసుకొని వెళ్దాం, అప్పుడే మనకు దీవెన, మనకు ఆశీర్వాదము. యెషయా గ్రంథంలో నుండి ఇంకొక వాగ్దానం మీకు చూపించి నా షార్ట్ మెసేజ్ ముగించాలని నేను ఆశిస్తున్నాను. యెషయా గ్రంథం 49:15-16 ఐజాయా చాప్టర్ 49:15-16 యెషయా గ్రంథం 49:15-16 స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ఈ ప్రపంచంలో దేవుని ప్రేమ తర్వాత చాలా గొప్ప ప్రేమ, ఉన్నతమైన ప్రేమ తల్లి ప్రేమే. తల్లైనా తన బిడ్డను మర్చిపోతుందేమో దేవుడు అంటున్నాడు నేను నిన్ను. కొన్నిసార్లు మనకి బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళు మనతో టచ్ లో ఉండకుండా మనల్ని మర్చిపోతే అనిపిస్తుంది, అందరు మర్చిపోయారు నన్ను, అందరూ మర్చిపోయారు, నేను ఎవరికి గుర్తు రావట్లా, నేను ఎవరికి అవసరం లేదని చాలా బాధపడిపోతా ఉంటాం. ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రపంచం ఎక్కువైపోయి ఇంట్లో ఉన్న భార్య భర్తతో మాట్లాడదు, భర్త భార్యతో మాట్లాడాడు, ఇంట్లో ఉన్న వాళ్ళు సొంత వారితో మాట్లాడరు, కానీ ఎక్కడో సోషల్ మీడియాలో అమెరికా అవతల ఎవరో ఉంటారు, వారితో చాటింగ్ చేసేస్తా ఉంటారండి. అసలు వాళ్ళు ఎవరో తెలీదు, వారి ముక్కు తెలీదు, వారి మొహం తెలీదు, వారెవరితోనో ఫ్రెండ్షిప్లు రిలేషన్షిప్లు మెయింటైన్ చేసుకుంటూ దేవుడిచ్చిన వ్యక్తులను, దేవుడిచ్చిన బంధాలను చాలా మంది దూరం చేసుకుంటా ఉన్నారు. ఈ రోజుల్లో మనుషులైనా నిన్ను మర్చిపోతారేమో, మనుషులైనా నిన్ను ఇగ్నోర్ చేస్తారేమో, కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఒకవేళ తల్లైనా స్త్రీ అయినా తనకు పుట్టిన చంటి బిడ్డను పిల్లను మరుస్తుందేమో, కానీ నేను నిన్ను మరువను. ఇంకొక మాట దేవుడిస్తున్న వాగ్దానము, నా అరచేతుల్లో చెక్కేసుకున్నాను. చూడండి, ఒక చెక్కలో ఏదైనా చెక్కబడితే, ఇఫ్ అ స్కల్ప్చర్ ఇస్ కార్వ్డ్ ఇన్ అ పీస్ ఆఫ్ వుడ్, యు కెనాట్ సెపరేట్ ద స్కల్ప్చర్ ఫ్రమ్ దాట్ వుడ్ బికాస్ ఇట్ ఈస్ ఎన్గ్రేవ్డ్. ఏదన్నా చెక్కబడినప్పుడు ఒక చెక్కలో ఒక మంచి డిజైన్ చెక్కబడితే దాన్ని బయటకు తీలేమండి, ఎందుకంటే అది దానిలో అంతర్లీనం అయిపోయి ఉంటది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు నిన్ను చెక్కేసుకున్నా నేను, అంటే అర్థం ఏంటంటే నిన్ను నన్ను దేవుడు తన చేతుల్లో పెట్టేసుకున్నాడు అనమాట. ఆయన చేతుల్లో నుండి మనలను ఎవరు అపహరించలేరు. హల్లెలూయా. కొన్నిసారి రక్షణ పొందిన వారికి ఒక అనుమానం వస్తుందండి, సందేహం వస్తుంది, అదేంటంటే అమ్మో అపవాది నన్ను లాగేసుకుంటాడేమో, అపవాది నన్ను లోకంలో కలిపేసుకుంటాడేమో, అపవాది నన్ను నరకానికి ఇడ్చుకొని వెళ్ళిపోతాడేమో. యు ఆర్ సేఫ్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. గాడ్ హెస్ ఎన్గ్రేవ్డ్ యూ ఇన్ ద పామ్స్ ఆఫ్ హిస్ హ్యాండ్స్. You are safe and secure. The devil cannot snatch you from God's hand. Devun chethulo nundi ninna apavadi laakkoledu, endukante devuni yokka hastallo neevu nenu badra parachabadi unnam. Devudu antunadu na ara chethulo ninnu chekkukunnanu, nee praakaramulu nithyamu naa eduta. Manushulu ninnu marchiperani baadapadutunava? Nuvu sahayam chesina varu ippudu neeku avasaram vachinappudu neekevaru lera, nilabadaleda? ఒకవేళ మనుషులు నీవున్న దీన స్థితిని బట్టి నిన్ను మరి నీతో మాట్లాడకుండా నీతో ఎటువంటి సత్సంబంధాలు లేకుండా ఉన్నారా? విడవబడిన స్థితిలో ఉన్నావని, మరోబడిన స్థితిలో ఉన్నావని బాధపడుతున్నావా? చాలా ప్రేమించానండి మనుషుల్ని, కానీ అందరూ నన్ను డిసప్పాయింట్ చేశారండి అని బాధపడుతున్నావా? నీవు ఎంత ప్రేమిస్తున్నావు మనుషుల్ని, తిరిగి అదే ప్రేమ నీకు రెసిప్రొకేట్ అవ్వట్లేదని వేదనలో ఉన్నావా? మనుషుల ప్రేమలు మారిపోయే ప్రేమలని గుర్తించు. దైవజనులు జాన్ వెస్లీ గారు ఒక పాట రాశారు, విలువైన ప్రేమలో వంచన లేదు, కల్వరి ప్రేమలో కల్మషం లేదని. ఒకవేళ మీరు అది వినకపోతే ఒకసారి వినండి, చాలా అర్థవంతమైన పాట. మనుషుల ప్రేమ వంచనతో కూడిన ప్రేమ, మనుషుల ప్రేమ కల్మషంతో కూడిన ప్రేమ, మనుషుల ప్రేమ అశాశ్వతమైన ప్రేమ, కానీ దేవుని విలువైన ప్రేమలో వంచన లేదు, కల్మషము లేదు. యేసయ్య ప్రేమలో ఎడబాటు. మనుషులు చనిపోయిన తర్వాత వారు మనల్ని ఎంత ప్రేమించినా డెత్తో ఒక సెపరేషన్ అనేది వచ్చేస్తుందంటే, ఆ ప్రేమలో ఒక
మరి ఎడబాటని

వస్తుంది. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ, దేవుని ప్రేమ నిన్ను నన్ను నిలబెట్టే ప్రేమ, బ్రతికించే ప్రేమ, లేవనెత్తే ప్రేమ, ప్రోత్సహించే ప్రేమ. నీ ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో కూడా ఉన్నాను అని వాగ్దానం చేస్తున్నాడు యేసయ్య. మనుషులు దూరమయ్యారని, మనుషుల ప్రేమ దూరమైందని నిరుత్సాహంతో ఉన్నట్లయితే, లెట్ మీ టెల్ యూ, ఓన్లీ ద లవ్ ఆఫ్ గాడ్ కెన్ సాటిస్ఫై యువర్ హార్ట్ టు నైట్. ఈ రాత్రికాల సమయంలో దేవుని ప్రేమ ఒక్కటే నీ హృదయాన్ని ఆనందింప చేసేది, నీ జీవితాన్ని బాగు చేసేది, ఉన్నతమైన స్థితిలో నిలబెట్టేది. ఈ రాత్రికాల సమయంలో దేవుని ప్రేమకు ఒకవేళ దూరంగా బ్రతుకుతూ, యేసయ్యను నీ జీవితంలో అవాయిడ్ చేస్తూ, దేవునికి దగ్గరగా అయితే నేను ఒకవేళ ఈ లోక సంబంధమైన ఎంజాయ్మెంట్ కోల్పోతాననే భ్రమలో బ్రతుకుతున్నట్లయితే, నీకు దేవుని ప్రేమ కావాలి. గెట్ అ హోల్డ్ ఆఫ్ గాడ్స్ లవ్ టు నైట్. ఈ రాత్రికాల సమయంలో దేవుని ప్రేమను పొందుకో, దేవుని ప్రేమతో నింపబడు, దేవుని సన్నిధిని మోసుకొని మన గృహాలకు వెళ్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధరానికి స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు. విన్న వాక్యము ప్రతి హృదయంలో ఫలింపచేయండి. నీ ప్రేమను అనుభవించే వారముగా, నీ ప్రేమలో నాటబడిన వారముగా, నీ ప్రేమలో ఫలించే వారముగా, స్థిరపడిన వారముగా మేమందరము ప్రభువాటి శ్రేష్టమైన అనుభవాలతో నింపబడినట్లు నీ కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.

రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణం తృప్తి పొందుచున్నది అన్నాడు కీర్తనాకారుడైన దావీదు. ఆయన ప్రేమ ఎంత మధురం, ఎంత మధురం.

ఊపిరికే ఊపిరి అయి పాటల పల్లకిలో నన్ను మోస్తున్నాడు. కన్నులకే వెన్నెలయ్యి పాటల ఊటగా మారాడు.

ఈ పాప పంకిల పొడిమిలో కలకాలం నేను జీవించలేను. ఈ కలుషాల భారం నన్ను వేధించి శోధిస్తుంది. కాలమంతా కలలాగా కరిగిపోతుంది. కన్నీరు కష్టాలే నా నేస్తాలు. రోధించిన సమాధానం సాధించలేను. ఈ శోధన వేదన మాని నా హృదయాన్ని నీకు అర్పించుకుంటాను ప్రభు. ప్రతి యువకుడు ప్రతి యువతి ఈరోజు నీకు పాదాక్రాంతం కావాలి. పరలోక మార్గమైన నీతో నడిచి పరితృప్తి నొందాలి. నువ్వొచ్చావుగా పవిత్రమైన మరియమ్మ ఒడిలో చిన్నారివై చిరునవ్వులొలికిస్తుండగా ఆ నవ్వుల వెనుక ఈ లోక భారం ఉంది. ఆ చిరుమందహాస్యం వెనుక మమత అనురాగాలున్నాయి. నీ ఆలంబనలో నీ ప్రేమలో కలకాలం నీ సాన్నిధ్యంలోనే బ్రతకాలని నా ఆశ. అందుకే మార్గం సత్యం జీవమైన నిన్ను వెంబడిస్తాను ప్రభు.

0: లోకరక్షకుడైన యేసయ్య నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. దైవజనులు ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు అద్భుత పరిశుద్ధ కావ్యం
1: నాశ్రయమా.
0: ఈ పాటలను మన అందరి ఆశీర్వాదం కొరకు అద్భుతంగా రచించిన వారు
2: శ్రీ బొలిగల బాబూరావు.
0: ఈ పాటలను సందర్భోచితంగా స్వరరచన చేసి సంగీతం సమకూర్చిన వారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా.

యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేనాయనకేమి చెల్లించదను? రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యేసు నామమున ప్రార్థన చేసి వందనములు చెల్లించదను.

సహకరించట్లేదు. కానీ నేను కోమాలోకి వెళ్ళిపోయే సిచ్యువేషన్ అయితే లేదనమాట. ఆ కాన్షియస్లోనే ఉన్నాను, స్పృహలోనే ఉన్నాను అనమాట. ఆ టైంలో ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను, చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, ఫ్రెండ్స్ ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే మ్యారేజ్లో ఇట్లా జరిగిందని చెప్పి రకరకాల మనస్పర్ధలు వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా దేవుడు కృప చూపించి నడిపిస్తూ ఉన్నాడు. 8000కి పడిపోయిన చాలా గంటల తర్వాత ప్లేట్లెట్స్ ఎక్కేయడం స్టార్ట్ చేశారనమాట. వాళ్ళు ఏమన్నారంటే ఒక ప్యాకెట్తో ఇంక్రీజ్ కావు, మేబీ చాలా ప్యాకెట్స్ ఎక్కియాల్సి వస్తుంది అది అని అన్నారు. కానీ ఒక ప్యాకెట్ ఎక్కించి చూశారు. ఈ గ్యాప్ చూస్తే 8000కి పడిపోయిన తర్వాత చాలా గంటలైంది. ఆ టైం అంతా కూడా నిజంగా దేవుడు ఎంత కృప ద్వారా కాపాడాడంటే ఆ గంటలన్నీ ఏమై అంటే ఆ గంటల్లో బాడీ అంతా ఏమీ ఎఫెక్ట్ కాకుండా, ఇటు బ్లీడింగ్ కాకుండా, అటు కోమాలోకి వెళ్లకుండా, అటువంటి సిచ్యువేషన్లోకి ఏమి రాకుండా ఉన్నది. ఐసీయూలోనే అయినప్పటికీ కూడా ప్రాణాలు దేవుడు ఆ టైంలో దేవుడు కాపాడాడు. ప్రైజ్ అలాడు, హల్లెలూయా. ఆ సమయం అంతా నిజంగా నేను తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆలోచిస్తే నిజంగా ఆ కొన్ని గంటలు మెడిసిన్ కాపాడిందంటే మెడిసిన్ కాపాడలేదు, ఏం కాపాడిందంటే దేవుని కృప, దేవుని సన్నిధి కాపాడిందని నాకు నిజంగా ఆ విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాల్సిన అద్భుతమైనటువంటి కార్యం అనమాట. వాళ్ళు అన్నారు, డాక్టర్స్ ఏమన్నారంటే ఇంకా ఒక ప్యాకెట్తో కాదు ఇది, మేబీ 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, ఎంత అవ్వచ్చు చెప్పలేము, ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయితేనే అది ఆపాల్సి వస్తుంది, తప్ప ఎక్కించాల్సి వస్తుంది ప్లేట్లెట్స్. అని ఒక్క ప్యాకెట్కే ఫ్రెండ్స్ చాలా కష్టపడ్డారు. ఇక అన్ని ప్యాకెట్స్ అంటే అవుతుంది అవ్వకపోతుంది అని అనుకున్నాం, కానీ దేవుడు సహాయం చేశాడు. నిజంగా ఒక ప్యాకెట్ ఎక్కించిన తర్వాత మార్నింగ్ కల్లా 18000 స్టార్ట్ అయినాయి. 8000 దగ్గర నుంచి 10000, 18000, అట్లా నెక్స్ట్ డే కల్లా మళ్ళీ 75000 1 లాక్ వచ్చినాయి. నిజంగా దేవుడు అద్భుత రీతిగా దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఈ విషయంలో నేను రక్షింపబడడానికి ముందు స్టార్టింగ్లో దేవుడు టైఫాయిడ్ నుంచి దేవుడు అద్భుత రీతిగా స్వస్థపరిచి రక్షణలోనికి నడిపించాడు, వాక్యం ద్వారా నేర్పించాడు, రక్షణలోనికి నడిపించాడు. మరలా 2019లో మ్యారేజ్ రోజు కూడా అడ్మిట్ అయినప్పుడు కూడా దేవుడు ఆశ్చర్య రీతిగా దేవుడు సహాయం చేశాడు. ఈ రీతిగా పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాము. ఆ తర్వాత సండే సర్వీస్ కూడా బోయిన్పల్లిలో స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని రోజులకి మళ్ళా గౌతమ్ నగర్లో పరిచర్యలో ముందుకు వెళ్ళడం జరిగింది. 2020లో లాక్డౌన్ టైంలో 2019లో నేను డిశ్చార్జ్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత దేవుడు ఇద్దరిని జతపరిచాడు. తను మా భార్య లత కన్సీవ్ అయ్యడం జరిగింది. కన్సీవ్ అయింది, చూపిస్తూ ఉన్నాము. 6th-7th మంత్లో బీపీ హై అయింది. బీపీ హై అయినప్పుడు చూపించేది రెడ్ క్రాస్ హాస్పిటల్లో, ఒక రకంగా గవర్నమెంట్ హాస్పిటల్ లాంటిది కాబట్టి. వాళ్ళు ఎక్కడికి రాస్తారంటే గాంధీకి రాస్తారు. గాంధీలో కొన్ని రోజులు అడ్మిట్ అయి ఉంది. తర్వాత ఏమన్నారంటే గాంధీలో నేను ఉండలేకపోతున్నాను, రిక్వెస్ట్ మీద ఇంటికి వెళ్ళిపోదాం అన్నప్పుడు సరేలేని చెప్పి డాక్టర్ని రిక్వెస్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోయినాను. 7th మంత్ బేబీ మూమెంట్స్ ఎంతో కొంచెం పర్లేదు, బాగానే ఉన్నాయి, మెడికేషన్ తీసుకుంటూ ఉన్నది. 7th మంత్ అయిపోయింది, 8th మంత్, 9th మంత్ ఎంటర్ అయిన తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే తను అన్నదనమాట, లోపల బేబీ మూమెంట్స్ సరిగ్గా లేదు, పైగా స్కానింగ్కి మనం వెళ్ళే డేట్ వచ్చింది కదా, స్కానింగ్కి వెళ్దాము అని అన్నప్పుడు ఇద్దరం కలిసి స్కానింగ్కి వెళ్ళడం జరిగింది. టెస్టాలో స్కానింగ్ తీసుకున్నాము. స్కానింగ్ రిపోర్టు వాళ్ళు చెప్పలేదనమాట ఏమి కూడా, అక్కడ రిపోర్ట్ అయితే ఏం చెప్పలేదు, కానీ రిపోర్ట్స్ తీసుకొని వెళ్ళి మళ్ళా ఎక్కడైతే చూపించుకుంటున్నామో రెడ్ క్రాస్ హాస్పిటల్కి వెళ్ళి చూపించినప్పుడు మేడము మనకు సాడ్ న్యూస్ చెప్పిందనమాట. ఏమైందంటే అర్జెంటుగా మీరు హాస్పిటల్లో అడ్మిట్ కావాలి, లోపల బేబీ మూమెంట్స్ లేవు అన్నప్పుడు నిజంగా మాకు స్టార్టింగ్ అది ఫస్ట్ వేవ్ టైం, ఎటెళ్ళలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎందుకు ఇట్లా అవుతుంది అనే ఆలోచన ఒక పక్క, దుఃఖము ఒక పక్క, లేదు దేవుడు కాపుదల మన మీద ఉంది, దేవుని కృప ఉంది అని చెప్పి ఇంకా విశ్వాసంతోనే ముందుకెళ్ళడం జరిగింది. వేరే అక్కడ దగ్గరలో రమ్య హాస్పిటల్ అని హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. వాళ్ళు స్టార్టింగ్ బేబీని తీయము, మనీ ఇంత కావాలి అంత కావాలి, ఎందుకంటే ఆ టైంలో చాలా టైట్ ఉంది హాస్పిటల్స్, ఏమి అర్థం కాలేదు. వాళ్ళు మనీ డిమాండ్ చేశారు, కానీ మా వైఫ్ వాళ్ళ బ్రదర్స్ అది ఇది మాట్లాడున్నారు, మొత్తానికి అయితే అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకొని బేబీని అయితే బయటికి తీశారు. అప్పటికి బేబీ చనిపోయి లోపల 4 డేస్ అన్నారు, కానీ తనకు మాత్రం 2 డేస్ నుంచి మూమెంట్ లేదని చెప్పింది. ఇది ఒక రకంగా చూస్తే చేదు అనుభవం, కానీ ఆ చేదు అనుభవంలో దేవుడు చాలా విషయాలు మాకు నేర్పించారు.

0: అప్పటి వరకు మాకు చాలా బాధ అనిపించినప్పటికీ, చాలా దుఃఖం అనిపించినప్పటికీ కూడా ఆ చేదులో దేవుడు అనేకమైనటువంటి విషయాలు నేర్పించాడు. ఇది 2020 May 4 జరిగింది. బేబీని కూడా మేము వాస్తవానికి ఇద్దరం కూడా చూడలేదు, ఎందుకంటే ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది అని చెప్పి మరలా ఇంటికి వచ్చాము, ప్రార్థన చేసుకున్నాము, మామూలుగానే ఉన్నాము. ఇంకా రకరకాల ఆలోచనలు ఫ్యామిలీ సైడ్ నుంచి వస్తూ ఉన్నాయి, కానీ మాకేంటంటే ఇప్పటి వరకు దేవుడు నమ్మకంగానే దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు, దేవుడు కృపదలుచుకుంటూ కృప చూపిస్తూ వచ్చాడు. కాబట్టి మనం ఆయన్ని దేవుణ్ణి ప్రశ్న వేయడానికి మనం సరిపోము అని చెప్పి మళ్ళా మేము యథావిధిగా ఒక పక్క పరిచయంలో కొనసాగుతున్నాం, విశ్వాసాన్ని బలపరుచుకుంటున్నాం. ఇది 2020 May 4 అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ మేము యథావిధిగా పరిచయంలో కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత ముందుకు వెళ్తున్నాం. మళ్ళీ 2021 జూన్లో మే ఎండింగ్లో జూన్ స్టార్ట్ మే ఎండింగ్లో కరోనా నాకు పాజిటివ్ వచ్చింది. ఇంటి దగ్గర ఉన్న మెడికేషన్ తీసుకుంటూ ఉన్నా, 10 డేస్ అయిపోయింది. ఇంకొక 4 డేస్ అయితే 14 డేస్ అన్నారు కాబట్టి ఇంకో 4 డేస్ అయితే తగ్గిపోతుంది కదా అని నేను అనుకున్నాను అనమాట. ఒక ప్రేయర్ చేసుకుంటూ ఉన్నా, మెడిసిన్ వేసుకుంటూ ఉన్నా, ఇంకా కానీ ఏమైందంటే తగ్గట్లేదు, దగ్గు ఎక్కువైపోయింది, ఆయాసం వస్తుంది అనమాట. నేను ఇంకా మా భార్య లతతో చెప్పానమాట, ఏమైందంటే నాకు అయితే లేదు, ఇంకా నాకు ఇంకా ఆయాసం వచ్చేస్తుంది, ఎక్కడ దగ్గర అడ్మిట్ చేయాలి అని అంటే ఇంకా ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకునే స్తోమత అయితే లేదు, ఇంకా అయితే గాంధీకి వెళ్ళాలి అని అన్నప్పుడు, గాంధీ అంటే మామూలుగా సాధారణంగా గాంధీ అంటే అందరికీ భయం అనిపిస్తుంది, ఎందుకంటే తను కూడా ఇంతకుముందు ప్రెగ్నెన్సీ టైంలో అడ్మిట్ అయింది కాబట్టి ఆ వాతావరణం చూసినప్పుడు అంత భయం అనిపిస్తుంది. ఆ టైంలో బహుశా సెకండ్ వేవ్లో చాలా దారుణంగా ఉండే అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ నేను అప్పుడు అనుకున్నాను అనమాట, గాంధీ అయితే వద్దు అన్నప్పుడు ఇంక వేరే దగ్గర ఛాన్స్ లేదు అన్నప్పుడు ఆ టైంలో కల్వరి కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్నది, సరే అక్కడికి వెళ్దాము అని ఒకరి ద్వారా ఫోన్ చేసినప్పుడు బెడ్ ఖాళీ ఉందంటే వాళ్ళు అన్నారు బెడ్ ఖాళీగా ఉంది, రండి తీసుకురండి, ప్రాబ్లం ఏమి లేదు అన్నప్పుడు నిజంగా ఆ టైంలో దేవుడు బ్రతికించడానికి దేవుడు మార్గాలు సరళం చేస్తున్నాడు అని అనిపించింది. వెంటనే ఇంకా ఆటో మాట్లాడి, ఆ టైంలో ఆటో క్యాబ్ వాళ్ళు రావాలన్నా సరే వాళ్ళు ఆలోచించేటోళ్ళు, కానీ తెలిసినటువంటి బ్రదర్ నిజంగా ధైర్యంగా వచ్చాడు, ఇద్దరిని ఎక్కించుకున్నాడు. అప్పటికే నాకు ఆటోలో కూడా దగ్గు వస్తుంది, ఆయాసం వస్తుంది, తీసుకెళ్ళంగానే వాళ్ళు కూడా ఆలస్యం చేయకుండా అడ్మిట్ చేసుకున్నారు, అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఎంత పొజిషన్ ఏ పొజిషన్కి వెళ్ళిపోయిందంటే స్కానింగ్ పంపించారు, అంబులెన్స్లో స్కానింగ్ పంపించారు. ఫస్ట్ టైం అంబులెన్స్లోకి ఎక్కుతున్నప్పుడు భయం అనిపించింది, ఇంకా నాకు తెలిసి మరలా ఇంటికి వెళ్ళకపోవచ్చు అనేటువంటి ఆలోచన అప్పటికే నేను ఫిక్స్ అయిపోయాను. ఒక రకంగా ఇంటికి వెళ్ళకపోవచ్చేమో, ఇంటికి సరేలే ఏదేమైనా పర్లేదు, ఇంతవరకు ఎంతో కొంచెము దేవుడు కృప చూపించి జీవించాడు, ఉన్నా పర్లేదు చనిపోయినా పర్లేదు అనుకునేటోని. కానీ దేవుడు స్కానింగ్కి వెళ్ళిన తర్వాత రిపోర్ట్స్ వచ్చినాయి, 50% లంగ్స్ డ్యామేజ్ అయినాయి, కష్టమే అన్నారు. మన దగ్గర వెంటిలేటర్ కూడా లేదని వాళ్ళు అనడం జరిగింది. కొంతవరకు భయం అనిపించింది, కానీ అప్పటికే నేను ఏమనుకున్నా, అంబులెన్స్ ఎక్కేటప్పుడే నాకు ఆలోచన ఏంటంటే ఇక నీ ఇష్టం ప్రభు, ఇంటికి తీసుకెళ్లాలన్నా నీ కృప, లేదా ఇక్కడి నుంచి ఇక్కడే తీసుకుంటావన్నా సరే నీ కృప అని చెప్పి ఇంకా చిన్నగా ప్రేయర్ చేసుకున్నటువంటి, నీ కృపను బట్టి బ్రతికించని చెప్పి డాక్టర్స్ ఇంకా మొత్తానికైతే వాళ్ళు ఫస్ట్ స్టెరాయిడ్స్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు, తగ్గట్లేదు, స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి నీకు ఓకేనా, ఎందుకంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పినప్పుడు కూడా సరే అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఆ సమయంలో అనేకులు ప్రార్థన చేస్తున్నారు, పైగా అక్కడ ఉండేవాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు, డాక్టర్స్ కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆక్సిజన్ మీద 2 డేస్ ఉండే, థర్డ్ డే ట్రీట్మెంట్ ఇచ్చి మెల్లమెల్లగా దేవుని కృపను బట్టి ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. దేవుడు ఆ రీతిగా ఆ సమయంలో కూడా మరణ పడక మీద ఉన్నటువంటి నన్ను దేవుడు తన కృప ద్వారా, తన సన్నిధి శక్తి ద్వారా మరణ యెహోవా రఫాగా స్వస్థపరిచి తిరిగి లేచి జీవించడానికి దేవుడు ఆ రీతిగా సహాయం చేశాడు. ఈ యొక్క గొప్ప స్వస్థత కార్యాన్ని బట్టి, తన కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రీతిగా 2021లో కూడా 2019లో మ్యారేజ్లో దేవుడు మ్యారేజ్లో అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. తర్వాత 2020లో తనకి భార్యకి బాగలేనప్పుడు కూడా, కొంత చేదు అనుభవైనప్పటికీ కూడా ఆశ్చర్యకరంగా దేవుడు తనకి, వాళ్ళు ఏమన్నారంటే మదర్కి ఈ టైంకి ఆల్రెడీ మదర్కి కూడా ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి అన్నారు. కానీ ఆ టైంలో కూడా దేవుడు కృప ద్వారా తనని బ్రతికించాడు, నన్ను బ్రతికించాడు. నన్ను మొత్తానికి చూసుకుంటే ప్రారంభంలో 2008లో మరణ పడక మించి దేవుడు స్వస్థపరిచాడు. 2019 మ్యారేజ్లో దేవుడు మరణ పడక మించి స్వస్థపరచలేసి వాడుకున్నాడు. తర్వాత 2021 సెకండ్ వేవ్లో దేవుడు స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నేను అనుకున్న ఆ టైంలో మరణ పడక మించి మళ్ళీ తిరిగి వస్తానని చెప్పి వచ్చిన తర్వాత నిజంగా దేవుడు ఎంత కృప చూపించి లేవనెత్తి ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళా కొన్ని రోజులకి మళ్ళా తను కన్సీవ్ అవ్వడం జరిగింది. తర్వాత చక్కని బహుమానాన్ని దేవుడు, ఎక్కడో నా లైఫ్ ఎండ్ అయిపోతుంది, మా లైఫ్ ఇక్కడ ఎండ్ అయిపోతుంది అనే టైంలో దేవుడు కృప చూపించి మరలా నూతనంగా జీవితాన్ని దయచేసి ఒక చక్కని బహుమానాన్ని, కుమారుని కూడా మాకు ఇరువురిని ప్రేమించి దేవుడు ఒక కుమారుని కూడా ఇవ్వడం జరిగింది. ఈ రీతిగా దేవుడు తన ఆశ్చర్యకరమైన కృపను బట్టి జగత్పునాది వేయబడినప్పుడే ఆయన ప్రణాళికలో మమ్మల్ని ఏర్పాటు చేసుకుని బాల్యం నుంచి కూడా దేవుడు రక్షించబడడానికి, రక్షలోనికి రావడానికి అనేక అవకాశాలను పురుకొల్పుతూ ఒకనొక సమయం వచ్చినప్పుడు నిజంగానే తన కృపను బట్టి, ఎందుకంటే రక్షణ అనేది మనకి తెలుసు రక్షణ క్రియల వల్ల కలిగేది కాదు, ఇదేదో మనం మంచి పనులు చేస్తే వస్తాయి, ఆ క్రియల ద్వారా రక్షణ అనేది కలుగుతుంది, దేవుడి కృప ద్వారానే రక్షణ కలుగుతుంది. కాబట్టి ఆ కృపను బట్టి ఈ సాల్వేషన్ ప్లాన్లో దేవుడు నన్ను ఉంచుకొని మా కుటుంబాన్ని ఉంచుకొని నేటి వరకు కాపాడిన దాన్ని బట్టి దేవుడి నామానికి మహిమ కలిగిన గాక. ఈ రీతిగా రక్షణ నుంచి దేవుడు తన కృప ద్వారా రక్షించుకొని తర్వాత సేవా విషయంలో కూడా ముందుకు పొరుకొల్పుతూ నడిపించడం, అనేక శోధనలో ఇక నా లైఫ్ అయిపోతుంది అనే టైంలో దేవుడు కృప చూపించి తిరిగి మరలా బ్రతికించడం, మరలా సేవలో వాడుకోవడం, ఎంతో కొంచెం నాకున్న స్కోప్లో కొంతమంది మధ్యలో చిన్న సహవాసం మధ్యలో ఒక సాక్షిగా నిలబెడుతూ దేవుడు ఆశ్చర్యకరంగా నేటి వరకు నడిపించుకుంటూ వచ్చాడు. కాబట్టి రక్షణ నుంచి సేవా పిలుపులో కూడా ముందుకు కొనసాగుతూ దేవుడు నేటి వరకు ఆశ్చర్యకరంగా తన కృపలో భద్రపరిచి నడిపించినందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు నేను చివరిగా చెప్పాలనుకున్నది హిందూ సహోదరులకి కావచ్చు, లేదంటే మిగతా వారికి కావచ్చు, పుట్టుకతోనే క్రైస్తవులమని చెప్పుకున్న వారికి కావచ్చు, దేవుడి కృప చాలాసార్లు మనల్ని అనేక కోణాలు పిలుస్తూ ఉంటుంది, అనేక కోణాల్లో మళ్ళీ దర్శించాలనుకుంటూ ఉన్నది. ఎందుకంటే ఆ నిత్య ప్రణాళికలో దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నప్పుడు దాన్ని మనం నిర్లక్ష్యం చేసేవారంగా కాకుండా ఆ నిత్య జీవిత ప్రణాళికలో దేవుని కృపను ఆహ్వానించి ఆయన గురించి సత్యాన్ని తెలుసుకొని ఈయన నిజమైనటువంటి సత్యదేవుడు అయినటువంటి గుర్తెరిగి ఈ సత్యవాక్యాన్ని చేతపట్టుకుని మన జీవితాలని బాగుపరచుకుందాం, దేవుని యొక్క వాక్యానికి అవకాశం ఇద్దాం, సత్యానికి అవకాశం ఇద్దాం. బయట అసత్యమైనటువంటి ప్రచారాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి, ఇది క్రైస్తవ్యంలో కావచ్చు, మిగతా చోట్ల కావచ్చు. కానీ నేను వ్యక్తిగతంగా దేవుని సన్నిధిని రుచి చూసా, వాక్యాన్ని రుచి చూసా, దేవుడు నా జీవితాన్ని ఆశ్చర్యకరంగా మార్చాడు, ఆశ్చర్యకరంగా మార్చి తన కృపలో దేవుడు తనను వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి అనేక మందిని దేవుడు ఈరోజు ఈ యొక్క సాక్ష్యం ద్వారా కావచ్చు, లేదంటే ఈ ఛానల్లో చెప్పబడినటువంటి అనేక సాక్షుల ద్వారా, లేకపోతే ఇతర ఎంతో మంది బయట సువార్త ప్రకటిస్తూ ఉన్నారు, వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు, వారి ద్వారా కావచ్చు, యేసుక్రీస్తు ప్రభువు పిలుస్తూ ఉన్నాడు, మీరు ఆహ్వానిస్తే మీ జీవితంలోనికి రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, మీ జీవితాల్లో మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు, మీ కుటుంబాలు మార్చడానికి కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుత బయట పరిస్థితులు చూస్తే కుటుంబ వ్యవస్థ చాలా విచ్ఛిన్నం అవుతూ ఉన్నది, వ్యక్తిగత జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. కానీ ఈ సమయంలో ప్రభు పిలుస్తూ ఉన్నాడు, మీ జీవితాలు కట్టడానికి పిలుస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఛానల్ ద్వారా కావచ్చు, ఈ యొక్క సాక్ష్యాల ద్వారా కావచ్చు, అనేక సువార్తికుల ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు, వాక్యం వినబడుతున్నప్పుడు అరే వీళ్ళు ఎప్పుడు ఈ రీతిగా చెప్తారేంది అని ఆలోచించడం కంటే, ఎందుకంటే అన్య జనుల కుటుంబం నుంచి, హైందవ కుటుంబం నుంచి దేవుడు మమ్మల్ని పిలిచాడు, రక్షించుకున్నాడు, సాక్షిగా కూడా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వింటున్న వారు ఒకవేళ ఒక్కసారి ఈ సత్యవాక్యను ధ్యానించడం ప్రారంభించండి. ఈ సత్యాన్ని వినడం, యేసుక్రీస్తు ప్రభువారి గురించి వినడం ప్రారంభించండి. దేవుడు మీ జీవితాలు కూడా కడతాడు, మీ కుటుంబాలను కూడా కడతాడు. ఇదేదో ఇహలోక పరమైనటువంటి వాటి కొరకే కాకుండా నిత్యత్వం కొరకు, మరణం తర్వాత ఉండే జీవితం కొరకు కూడా సిద్ధపరిచేటువంటి మరణమే లేని జీవితానికి ప్రభు మనల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనమందరం కలిసి ఈ యొక్క ఆ ప్రభువులో, ప్రభు యొక్క పిలుపును అందుకొని ప్రభువులు ఎదుగుతూ, యేసుక్రీస్తు ప్రభువులు ఎదుగుతూ మన జీవితాలు కట్టుకుందాం. దేవుడు అటువంటి కృప మనందరికీ కూడా అనుగ్రహించి దేవుడు నడిపించును గాక. ఆమేన్. అలాగే ఈ యొక్క ఈరోజు ఈ రీతిగా సాక్ష్యం పంచుకోవడానికి, అనేకుల ఎదుట సాక్ష్యం పంచుకోవడానికి, ఈ రీతిగా యూట్యూబ్ ఛానల్ ద్వారా సాక్ష్యం పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి, కృప చూపించినటువంటి దేవునికి మొదటిగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత ప్రమోద్ పాల్ బ్రదర్కి కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా వందనాలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
1: చాలా వందనాలు బ్రదర్,
0: వందనాలు.
1: చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు.
0: థాంక్యూ.
1: దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించుడు గాక.
0: ఆమేన్.
1: ఆమేన్. బ్రదర్ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను బ్రదర్.
0: ఓకే బ్రదర్.
1: ఇప్పుడు మీ ఫ్యామిలీలో మీ సిస్టర్ని బట్టి మీ ఫాదర్ ఫస్ట్ యేసు ప్రభుని నమ్ముకున్నారు.
0: అవును అవును.
1: సో మరి మీ ఫాదర్ నమ్ముకున్నప్పుడు మరి మీ ఫ్యామిలీస్లో కానీ మీ మీ ఫాదర్ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీ ఊర్లో కానీ మీకు ఏమైనా వ్యతిరేకతలు వచ్చాయా? యేసు ప్రభు మతంలోకి మీరు ఎందుకు వెళ్ళారు? మన మన ధర్మాన్ని వదిలేసి, మన విగ్రహారాధన వదిలి యేసు ప్రభువులోకి ఎందుకు వెళ్ళారు అని మీకు వ్యతిరేకతలు వచ్చాయి బ్రదర్? మీ ఫాదర్కి
0: వచ్చాయి బ్రదర్, ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి అన్ని జనుల ఫ్యామిలీలోంచి ఎప్పుడైతే ఈ సువార్త తట్టుకు మనం యేసుక్రీస్తు తట్టుకు తిరుగుతామో ఖచ్చితంగా వస్తాను. నాన్నకి కూడా వచ్చాయి, నాన్నని కూడా చాలా మంది, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ అనేటోళ్ళు అనమాట, ఎందుకు మతంలో కలిసిపోయారు, ఏమైనా మీకు ఏమైనా హెల్ప్ అవుతుందా, అందుకనే మారిపోయారు. అన్నాన్న మెల్లగానే సమాధానం చెప్పేటోడు అనమాట, ఏమనంటే లేదు మేము నమ్ముకున్నది వాస్తవానికి ఇద్దరికి మాటలు వస్తాయని నమ్ముకున్నాం, కానీ నిజం మేము సత్యాన్ని తెలుసుకున్నాం. సత్యం మమ్మల్ని నిజంగా మంచిగా నడిపించేది ఈ దేవుడే, నిజమైన దేవుడని మేము నమ్ముతున్నాము అని చెప్పి వాళ్ళని స్టార్టింగ్ ఒక 4-5 ఇయర్స్ ఎట్లయినా ప్రాబ్లం, ఎందుకంటే వేరే ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఎందుకంటే ప్రతిసారి పండుగకు వచ్చేటోళ్ళు, ఊర్లో జరిగేటువంటి పండుగకు వచ్చేటోళ్ళు, కానీ వాళ్ళని మెల్లమెల్లగా స్టాప్ చేయాలి. అది చాలా కష్టం, ఎందుకంటే అందరూ కలిసి కొట్టుకునేటోళ్ళు కష్టం. కానీ నాన్న దాన్ని చాలా బాగా హ్యాండిల్ చేయగలిగారు. కొంతవరకు మెల్లమెల్లగా వాళ్ళని ఆపడం జరిగింది, లేదా పిలిచేటోడు పండుగ అప్పుడు రండి మీరు, ప్రాబ్లం లేదు స్టార్టింగ్, ఎందుకంటే అది స్టార్టింగ్ కాబట్టి ఒకటేసారి మేము ఎవరితో మాట్లాడము, మేము యేసుక్రీస్తుని అంగీకరించాం కాబట్టి ఇక ఫ్యామిలీని వదిలేస్తామనేది కరెక్ట్ కాదు కదా. మనం ఆ వ్యతిరేకతల్ని డాడీ ఎక్కువ చదువుకోలేకపోయినప్పటికీ కూడా డాడీ హ్యాండిల్ చేసిన విధానం నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళని కోల్పోలేదు, వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడు, ఏదైనా పని చెప్పినప్పుడు చేసేటోడు, అన్నీ కూడా చేసేటోడు. వాళ్ళు పండుగ టైంలో కూడా కొన్ని సంవత్సరాలు వాళ్ళు రావడానికి మీరు రండి, కానీ మా ఇంట్లో విగ్రహారాధన మాత్రం జరగదు, మీరు పండుగ చూడడానికి వస్తారా రండి అని మేమైతే ఇంత ఆ విగ్రహారాధన చేయమని చెప్పి వాళ్ళు కొన్ని సంవత్సరాలు అట్లా వాళ్ళని రమ్మనేటోళ్ళు. ఇయర్లీ బంధువులందరూ కూడా వచ్చేటోళ్ళు, ఇంట్లో చేసేటోళ్ళు కాదు, మనం చేసేటోళ్ళు కానీ ఇంట్లో కాకపోతే పిండి వంటలు అయ్యి ఉండేటోళ్ళు విగ్రహారాధన కానీ. అసలు విగ్రహాలు అనేవి ఏమి కూడా మొత్తం తీసేశారు కాబట్టి అట్లాంటిది ఏమి కూడా జరిగేది కాదు. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి కూడా అర్థమైంది, వాళ్ళు పండుగలకి మన దగ్గరికి రావడం అనేది స్టాప్ అయ్యారు, మనం వాళ్ళ పండుగలకి వెళ్ళడం అనేది స్టాప్ అయినా, అంటే వెళ్ళడం అనే వెళ్ళినా సరే వాళ్ళ విగ్రహాలకి మనం ఆరాధన
1: పూజ
0: చేసేటోళ్ళం కాదు, మన దగ్గరికి వచ్చి వాళ్ళు మీరు పూజ చేయాలని చెప్పేటోళ్ళు కాదు.
1: ఫ్యామిలీని కలిసి వచ్చేవారు,
0: కలవడం అయితే ఉండదు.
1: ఓకే, చాలా సంతోషం బ్రదర్. ఇంకొక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు మీ లైఫ్ చూస్తే జగన్నాథరావు అనే పేరు, ఇప్పుడంటే జోసెఫ్ గా మీకు పేరు,
0: 2012లో నాకు ఎవరైతే నన్ను నడిపించారో,
1: ఓకే,
0: ఆయన నాకు ఆ పేరు, ఈ ప్రేరేపణ నాకు ఈ పేరు వస్తుంది అన్నప్పుడు సరే ఖచ్చితంగా సార్ అదే పేరుతో నేను కొనసాగడానికి రెడీగా ఉన్నాను.
1: ఇది ఐజక్ రాజు గారు,
0: ఐజక్ రాజు గారు చెప్పారనమాట ఏమనంటే జోసెఫ్.
1: ఓకే, వెరీ నైస్. అదే మరి జగన్నాథరావుగా మీరున్నప్పుడు మరి మీ లైఫ్ చూస్తే మీరు మరి మీ గ్రామ దేవత అయిన దుర్గమ్మ తల్లికి పూజలు చేసేవారు, తర్వాత నూకాలమ్మ తల్లికి పూజలు, సంక్రాంతి పండుగలు చేసుకునేవారు, సురారంలో శివుడి టెంపుల్కి వెళ్ళేవారు. సో ఇలాగా బాగా విగ్రహారాధన ఎక్కువ గుళ్ళకు వెళ్ళడము, తిరణాలకు వెళ్ళడము. సో ఇలాంటి లైఫ్ మీరు జీవించారు. సో ఇప్పుడు మీరు యేసు ప్రభులోకి వచ్చారు. సో ఇప్పుడు క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా ఇప్పుడు మతోన్మాదులు ఎక్కువైపోయారు. సో వాళ్ళు ఏమంటారంటే, క్రైస్తవులు డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు, హిందువులు డబ్బులు తీసుకొని మతం మారుతున్నారు. దాని అర్థం అదే కదా. సో హిందువులు, సో మీ జీవితంలో, సో మీరు ఇంత భక్తి చేస్తున్న మీరు, మీకు ఎవరన్నా డబ్బులు ఇచ్చారా? డబ్బులు తీసుకొని మీరు యేసు ప్రభు మతంలోకి వచ్చారా?
0: మా నాన్నకి కావచ్చు, నాకు కావచ్చు, మా అమ్మకు కావచ్చు, ఎవరో డబ్బులు ఇస్తే మేము నమ్ముకోలేదు. ఎందుకంటే అది ఈ మార్పు అనేది ఏదో బయట నుంచి జరిగేది కాదు, లోపల నుంచి జరిగేది. ఈ హైందూ సహోదరులందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మత మార్పిడి అనేది క్రైస్తవులో ఇంపాసిబుల్, అసాధ్యం. ఎందుకంటే డబ్బులు ఇస్తారు, ఇస్తే ఒప్పుకుంటాం, బయటకు ఒప్పుకోలు కాదు. ఇది మారు మనసు రక్షణ అనుభవం అనేది బయట జరిగేది కాదు, ఇది అంతరంగంలో జరిగేది. వాక్యం ద్వారా అంతరంగంలో మార్పు జరిగింది కాబట్టి మేము నమ్మేం తప్ప, ఏదో మాకు డబ్బులు ఇచ్చారు, ఇవి చేశారు, అవి చేశారు అనడానికి మేము ఆ రీతిగా మా జీవితంలో జరగలేదు. నాకు తెలిసి ఎక్కడా కూడా క్రైస్తవులు ఇక్కడ జరగదు. ఒకవేళ జరిగినా సరే వారు రక్షణలోకి రాలేదు. వారు ఏదో డబ్బుల కోసం దేవుని నమ్ముకున్నారేమో, కానీ వాళ్ళు క్రీస్తుతో అంటుకట్టబడి అయితే ఉండలేదు. అది అసాధ్యం. అది
1: సో మీకు ఎవరో డబ్బులు ఇస్తేనో పోనీ, ఎవరు మీకు డబ్బులు ఇవ్వలేదు కానీ, సో మీరు మీ లైఫ్లో మీరు జగన్నాథరావుగా మరి విగ్రహారాధన చేసే టైంలో ఒక్క క్రిస్టియన్ అయినా, మీ విగ్రహారాధన చేసే టైం మొత్తంలో ఒక్క క్రిస్టియన్ అయినా, ఒక్క పాస్టర్ అయినా మీకు కనబడి కనీసం డబ్బులు ఇస్తాము అని ఆఫర్ అయినా చేశారా? మీరు తీసుకోలేదు అన్నారు, ఓకే ఫైన్, అట్లీస్ట్ ఆఫర్ చేశారా? అలాంటి వాళ్ళు మీకు ఎప్పుడైనా తగిలారా మీ లైఫ్లో?
0: మా చిన్నప్పటి నుంచి కూడా అయితే అట్లాంటి సంఘటన ఎప్పుడు కూడా ఎదురవ్వలేదు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఒక రకమైనటువంటి బోధ అయితే వినట్టు, దేవుని నమ్ముకుంటే జీవితం బాగుంటుంది అని చెప్పి, దేవుని నమ్ముకుంటే స్వస్థత జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి అని చెప్పడం విన్నానే తప్ప, డబ్బులు ఇస్తాము, 1,000 ఇస్తాము ఒప్పుకోండి, 2,000 ఇస్తాము ఒప్పుకోండి అనే సంఘటన నా జీవితంలో.
1: మీ లైఫ్లో అలాంటి వాళ్ళు ఎవరు కనపడలేదు? సో మీ పాపాలను బట్టి నీ పశ్చాత్తాపడు, క్షమాపణ పొందు, చెడ్డ జీవితం విడిచిపెట్టు అనే వాళ్ళే మీకు కనపడ్డారు, కానీ డబ్బులు ఇస్తాము, రైస్ బ్యాగ్స్ ఇస్తాము, నమ్మ మతంలోకి రా, క్రిస్టియానిటీలోకి రా అని మిమ్మల్ని అలా ఒప్పించిన వాళ్ళు కానీ, అలా ఆఫర్ ఇచ్చిన వాళ్ళు కానీ మీకు అసలు లైఫ్లో
0: కనబడలేదు.
1: సో ఇంకే ఇప్పుడంటే ఇంకా మీరు ఆల్రెడీ క్రీస్తులోనే ఉన్నారు. సో అంటే ఇది ఒక ఓన్లీ ఒక పుకారే.
0: ఇది ఓన్లీ ఒక పుకారే తప్ప అది ఒక ఊహ. హిందూ సహోదరులు, మిగతా సహోదరులు చేసేటువంటి ఊహ.
1: అంటే ఇంతమంది మారిపోతున్నారు, సో ఇంకా వేరే రీజన్ ఏముంటుంది? ఏదో డబ్బులు ఇస్తున్నారు, వీళ్ళకి ఫారెన్ నుంచి అమౌంట్ వస్తుంది, దాన్ని వీళ్ళు పనిచేసి మార్చేస్తున్నారు. సో ఇందులో ఒక ప్రాబ్లం ఏంటంటే, హిందువులని కూడా వాళ్ళు అవమానిస్తున్నట్టే. ఎందుకంటే డబ్బులు మనం ఇస్తున్నాము, ఇప్పుడు మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చి మతం మార్చారు అంటే మీరు తీసుకున్నట్టేగా. సో హిందువులు, మా హిందువులు డబ్బులు తీసుకుని మతం మారుతున్నారు అన్న అని వీళ్ళే దాన్ని ఇన్సల్ట్ చేస్తున్నారు యాక్చువల్గా. సో ఇది ఒక రకమైన క్యారెక్టర్ని అసాసినేట్ చేయడమే ఒక రకంగా చూస్తే. సో మీ లైఫ్లో మాత్రం మీకు ఎవరు ఇవ్వలేదు, ఆఫర్ కూడా చేయలేదు,
0: ఆఫర్ కూడా రాలేదు. మేము అప్పటికి ఇప్పటికి చూసుకుంటే మా ఊరు వస్తే, మా ఇంటికి వస్తే పరిస్థితులు అర్థమవుతాయి. ఎప్పుడు కష్టపడి పనిచేసి ఆ రీతిగానే తప్ప ఎవరు డబ్బులు ఇస్తే మారిపోయేటట్టు అయితే, డబ్బులు అయిపోయిన తర్వాత
1: అంతే కదా,
0: డబ్బులు అయిపోయిన తర్వాత మళ్ళా
1: అంతే,
0: డబ్బు
1: మళ్ళీ వెళ్ళిపోతారు,
0: మళ్ళీ వెళ్ళిపోతాం
1: అంతే.
0: అవసరం తీరిపోయిన తర్వాత వెళ్ళిపోతాం, మళ్ళీ ఎందుకు ఉండాలి? కానీ మా నాన్న ఈ రోజు వరకు క్రీస్తులో ఉన్నాడు, అమ్మ క్రీస్తులో ఉంది, నేను క్రీస్తుని ఎరిగి ఈ రోజు వరకు క్రీస్తులో ఉన్నాను. ఇంకా సాక్షిగా కూడా సాక్ష్యం పంచుకోగలను.
1: అవును అవును. ఇంకోటి మీరు దానికి ఆధారం ఏంటంటే, మీరు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాతే మీకు ఈ మీరు చెప్పిన కష్టాలన్నీ, మీకు సిస్టర్కి, మీ వైఫ్కి 9th month అబార్షన్ అవ్వడం కానీ, కరోనా టైంలో మీరు మరి ఆల్మోస్ట్ మరణ అంచులకు వెళ్ళడం కానీ, ఇవన్నీ మీరు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాతే. సో ఏదో డబ్బులు తీసుకోనో లేకపోతే ఇంకేదో ఆశలు చూసో వచ్చిన వాళ్ళు అయితే నిలబడలేదు. ఎప్పుడో మా మీ యేసు ప్రభు నమ్ముకుంటే ఇన్ని కష్టాలు వస్తాయంటే అసలు నేను వచ్చేవాడినే కాదని వెళ్ళిపోయేవాడు. చాలా సంతోషం బ్రదర్, మంచి సమాధానం ఇచ్చారు. ఇంకొక ప్రశ్న బ్రదర్, ఇప్పుడు మీరు బాగా యంగ్గా ఉన్నప్పుడు మరి మీరు డ్రామాలు వేశారు, నాటకాలు అంటారు కదా, పౌరాణిక నాటకాలు అలాంటివే కదా, సాంఘిక నాటకం, ఓకే, డ్రామాలు. సో ఇలాంటివి చేసినప్పుడు మీ మీ డైలాగ్స్ అన్ని చూసి చాలా మంది మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు అక్కడ యూత్ అంతా మీ ఊర్లో. సో మీకు ఫాలోయింగ్ ఇంతమంది ఉన్నప్పుడు మరి మీరు యేసు ప్రభు నమ్ముకున్నారు అని తెలిసినప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఊరు వారు కానీ ఎలా రియాక్ట్ అయ్యారు? మిమ్మల్ని వ్యతిరేకించారా, మిమ్మల్ని దూషించారా, ఎలా రియాక్ట్ అయ్యారు?
0: అంటే ఎక్కువ వ్యతిరేకత అయితే ఏమి రాలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే నేను మారననుకున్నారు. మా అమ్మ నాన్నలు ఆల్రెడీ చెల్లిని బట్టి ఆల్రెడీ చర్చికి వెళ్తున్నారు కానీ నేను మారననుకున్నాను.
1: అవును, ఎందుకంటే మీరు చెప్పారు కూడా, మా ఫాదర్ కూడా ఎన్నోసార్లు నన్ను మారమని చెప్పారు కానీ మా ఫాదర్ మాటే వినలేదు నేను అన్నారు.
0: బైబిల్ పట్టుకునే రోజు రాదని మా నాన్నతో అన్నా నేను, కానీ తర్వాత ప్రతిరోజు బైబిల్ పట్టుకోవాల్సిన స్థితిలోనికి దేవుడు నడిపించాడు. దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ. అది ఫ్రెండ్స్ నుంచి అయితే ఏమీ అంత వ్యతిరేకత ఏమి రాలేదు. కాకపోతే నా నుంచి వాళ్ళు నేను మారుతానని ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. అక్కడ సర్కిల్ కావచ్చు, ఊళ్ళో సర్కిల్ కావచ్చు. ఊళ్ళో యాక్చువల్గా చాలా తక్కువ సర్కిల్ నాకు, ఎందుకంటే ఆల్మోస్ట్ 10th అయినాక బయటకు వచ్చిన కాబట్టి. ఇక్కడ సురారలో ఉన్న సర్కిల్ కూడా నేను అట్లా మారుతా అని అనుకోలేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు నేను పాస్టర్ అవుతానని కూడా వాళ్ళు అనుకోలేదు. అసలు వేరే ఫీల్డ్లో వెళ్తాను అనుకున్నారు. కానీ అలాంటిది దేవుడి కృప, రక్షించుకున్నాడు, వాక్యాన్ని నేర్పించాడు, ఎంతో కొంచెం కొంతమందిలో సాక్షిగా దేవుడు వాడుకుంటున్నాడు.
1: చాలా సంతోషం బ్రదర్. ఇంకో చివరి ప్రశ్న, మీకు ఆల్మోస్ట్ మరణాంచులకి వెళ్ళిపోయేంత రోగం, ఎందుకంటే మీ ప్లేట్లెట్స్ 8000 వచ్చేసి, 8000 అంటే ఆల్మోస్ట్ 0.5 lakhs ఉండాల్సింది, 8000 అసలు సంబంధమే లేదు. సో అలాంటి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మరణ పడకకి మరణ అంచులకి వెళ్ళిన సమయంలో మీ ఐజక్ రాజు గారు ఆయన చెప్పినట్టు జీసస్ని కూడా ఒకసారి ట్రై చేయి, వర్కౌట్ అయితే ఓకే, లేకపోతే నీ ఇష్టం అని అన్న మాట మీకు గుర్తొచ్చి, మరో అయితే రోగం అన్నా రావాలి లేదా డబ్బు అన్నా పోవాలి, యేసుప్రభుదే రావాలంటే అన్నారు. సో మీకు వచ్చింది రోగం, ఎలాంటి రోగం? ఆల్మోస్ట్ మరణానికి చేరువు అయిపోయారు. సో 8 hours మీకు మరి ప్లేట్లెట్స్ దొరకక 8000 ప్లేట్లెట్స్తో అలాగే. మీరు యేసుప్రభు నమ్ముకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీకు మలేరియా, టైఫాయిడ్ ఇవన్నీ ఒకేసారి అటాక్ అయ్యి, సో మీరు బాగా సిక్ అయిపోయి ఇంకా ఎలా బ్రదర్ అప్పుడు అంటే మీరు యేసుప్రభు స్పర్శని పొందుకున్నానని చెప్పారు కదా,
0: అంటే ఆ టైంలో దేవుడు నన్ను తాకినట్టు అనిపించింది. ఒక ఎంత వీక్ ఉన్నానో అంత స్ట్రాంగ్ అయిపోయినా. ఒకటేసారి ఆ బలహీనత అంతా పోవడము ఆ రాత్రి, అప్పుడు అనిపించింది అనమాట నిజంగా ఇలాంటిది నేను ఇంతకుముందు ఎప్పుడూ అనుభవించలేదు. కాబట్టి నిజంగా ఆయనలో ఆ శక్తి ఉంది కాబట్టి, ఆ శక్తి ఉంది కాబట్టి నాకు ఇంత ఆరోగ్యాన్ని ఇవ్వమన్నా వెంటనే ఆరోగ్యాన్ని ఇచ్చాడు కాబట్టి ఈయన నిజమైన దేవుడు అని చెప్పి.
1: సో యేసుప్రభుకు తెలుసు మీరు ఎవరైనా చెప్తే వినే టైప్ కాదని.
0: అవును,
1: మీ ఫాదర్ కూడా చాలాసార్లు ట్రై చేశారు.
0: అవును.
1: సో ఎవరు చెప్పినా మీరు వినరని తెలిసే మీకు దేవుడే మరి ఈ రోగాన్ని అనుమతించి దాని ద్వారా ఆయన మిమ్మల్ని తనలోకి నడిపించుకున్నారు అంటే మీరు ఎగ్రీ అవుతారా?
0: అవును. స్టార్టింగ్ యాక్చువల్గా అది పెయిన్ అనిపించిన, మేము ఈ లైఫ్లో జరిగిన వీటన్నింటికి ఆ టైంలో బాధ అనిపించింది, కానీ అవి మమ్మల్ని సత్యంలోనికి నడిపించింది. సత్య దేవుణ్ణి పరిచయం చేసింది. ఎందుకంటే నిజంగా ఆ సిచ్యువేషన్లో ఆ సిచ్యువేషన్ రాకపోతే ఈ దేవుని తెలుసుకునేటువంటి అవకాశం ఉండేది కాదేమో నా జీవితంలో. కాబట్టి అవి నా మంచికే జరిగినాయని, ఆ టైంలో పెయిన్ అనిపించిన తర్వాత అవి మంచికే నడిపించాను అనుకున్నాను.
1: బాగుంది బ్రదర్, చాలా వందనాలు బ్రదర్. చక్కని సమాధానాలు ఓపిక్గా ఇచ్చారు.
0: థ్యాంక్ యూ బ్రదర్.
1: థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదా బ్రదర్ జగన్నాథరావు గారి అద్భుత సాక్ష్యాన్ని. ఇప్పుడు ఆయన పేరు జోసెఫ్, బ్రదర్ జోసెఫ్. సో మరి ఆయన జీవితంలో మరొకప్పుడు విగ్రహారాధన చేస్తూ దుర్గమ్మ తల్లికి, నూకాలమ్మ దేవతకి, అలాగే శివుడి గుడికి వెళ్ళి ఇంకా ఎన్నో రకాలుగా మరి తన భక్తిని, తన విగ్రహ పూజని తను చేస్తున్న సమయంలో మరి ఎలా ఒక రోగము యేసుప్రభు అనుమతించి మరి ఆయన ఒకరు చెప్తే వినని మొండిగా ఉండేవారు కాబట్టి దేవుడే తన ఎడల కనికరం చూపించి తనకి ఆ రోగాన్ని అనుమతించి ఆ రోగము ద్వారా తను ప్రార్థన చేయాలన్న ఆలోచన కలిగించి ఆ ప్రార్థన ఎప్పుడైతే చేశారో వెంటనే తను ఇన్స్టెంట్ హీలింగ్ వెంటనే అద్భుతాన్ని పొందుకుని యేసుప్రభు స్పర్శని తను అనుభవించి మరి గొప్ప రక్షణను పొందుకొని ఇప్పుడు దేవుని సేవలో ఆయన ముందుకు సాగుతున్నారు. సో మీ జీవితాల్లో కూడా మీకు మరణకరమైన రోగం వచ్చిందా, లేదా మీ జీవితాల్లో కష్టాలు బాధలు ఉన్నాయా? సో బ్రదర్ సాక్ష్యాన్నే మీరు ఒక సజీవ సాక్ష్యంగా తీసుకోండి. తన జీవితంలో స్వస్థత దయచేసిన దేవుడు, తన జీవితంలో అభివృద్ధిని దయచేసిన దేవుడు, తన జీవితంలో రక్షణను దయచేసిన దేవుడు మీ జీవితాల్లో కూడా స్వస్థతని, ఇన్స్టెంట్ హీలింగ్ని దయచేయగల శక్తివంతుడు. సో సంవత్సరాలు వెయిట్ చేయాలా అని కొంతమంది నిరుత్సాహంతో ఉండొచ్చు. దేవుడు తన చిత్త ప్రకారము వారికి హీలింగ్ ఇస్తాడు. కాబట్టి నిరీక్షణను కోల్పోకండి, అవిశ్వాసులు అవ్వకండి. విశ్వాసంతో, ఓపికతో, సహనముతో ఉంటే అంతం వరకు నిరీక్షణతో ఉన్న వారికి జయము వారిదే, జీవకిరీటం కూడా వారిదే. కాబట్టి ఈ సాక్ష్యాన్ని ఒక ఆధారంగా తీసుకుందాం. బ్రదర్ జీవితంలో దేవుడు ఎలా అయితే గొప్ప కార్యాలు చేశారో, తన రక్షణలోకి నడిపించారో, తనకి మరణకరమైన రోగం 2 సార్లు వచ్చింది. ఒకసారి కరోనా ద్వారా లంగ్స్ 50% ఫెయిల్ అయ్యి అప్పుడు హోప్లెస్ కండిషన్, అలాగే డెంగ్యూ టైంలో కూడా 5 లాక్స్ ఉండాల్సిన ప్లేట్లెట్స్ 8,000కి వచ్చేసి అక్కడ హోప్లెస్ కండిషన్ అయినా కూడా దేవుడు స్వస్థత దయచేసి తన్ని ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచారు. అలాగే వాళ్ళ వైఫ్ కూడా మరి 9th మంత్లో మిస్క్యారేజ్ అయినా కూడా మళ్ళీ తిరిగి చక్కని బాబునిచ్చి ఇప్పుడు 2 ఇయర్స్ ఆల్మోస్ట్ ఆ బాబుకి. సో ఇంత గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు, యథార్థమంతుడు మనకి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇలాంటి దేవుణ్ణి, ఇలాంటి సాక్ష్యం, గొప్ప సజీవ సాక్ష్యం ద్వారా మనము కూడా మరొకసారి ఆయన గొప్పతనాన్ని, మరి ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క ప్రేమని అర్థం చేసుకొని మనం కూడా యేసుప్రభుని మరొకసారి మహిమపరచడానికి, స్తుతి చెల్లించడానికి బ్రదర్ సాక్ష్యం ఈరోజు మనకి ఒక ఆధారంగా ఉంటుంది. అలాగే మనం ఆత్మీయంగా బలపడడానికి కూడా ఈ సజీవ సాక్ష్యాలు, బ్రదర్ జీవితంలో జరిగిన అనుభవ సాక్ష్యాలు, స్వస్థత సాక్ష్యాలు మనల్ని ఆత్మీయంగా బలపరచడానికి, మనం బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరచడానికి ఈ సాక్ష్యం మనకి చక్కని ఆత్మీయ ఆహారముగా ఉండాలని ఈ సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. కాబట్టి సాక్ష్యం పూర్తిగా వినండి. అలాగే మీ జీవితంలో కూడా దేవుడు మీకు గొప్ప సాక్ష్యం ఇచ్చి ఉండవచ్చు. సో మీ సాక్ష్యాన్ని మీ హృదయంలోనే ఉంచుకుని మౌనంగా ఉండడానికి దేవుడు మీకు ఈ సాక్ష్యం ఇవ్వలేదు. కాబట్టి మీ సాక్ష్యాన్ని మాతో పంచుకోండి, మా నెంబర్ కాల్ చేయండి. మా ద్వారా మీ సాక్ష్యం వేల మంది చూసి ఆత్మీయంగా బలపడటకు మీ సాక్ష్యం కారణం కావాలి. కాబట్టి ఈ సాక్ష్యం ద్వారా దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్.

ప్రభువా నీ కృప తలంచగా నీ మేళ్లు యోచించగా నా గళమాగదయ్యా నిన్ను స్తుతించగా నిన్ను కీర్తించకుండా ఉండలేనయ్యా అని

ఆరాధించున్నప్పుడే దైవీకమైన శక్తిని పొందుకుంటున్నాం. ఆ నామం ఒక్కటే మనకు ఆధారం. ఆ నామములోనే నిత్య జీవం, నిజమైన శక్తి, నిజమైన ఫలం.

0: నిరీక్షణ మహిళ టీడబ్ల్యూఆర్ ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
1: నిరీక్షణ మహిళ కార్యక్రమానికి స్వాగతం. నా పేరు శ్వేత, నాతో పాటు పల్లవి స్టూడియోలో ఉంది. ఈరోజు కార్యక్రమం ద్వారా మీరు ప్రోత్సహింపబడతారని నమ్ముతున్నాం. జీవితానికి పాఠాలు అనే భాగంలో ఒక తల్లి తన కుమార్తెకు రాసిన మరో ఉత్తరాన్ని ప్రసన్నగారు మనకు చదివి వినిపిస్తారు.
2: ఇక ఆత్మకు పాఠాలు అనే భాగంలో షారోన్ గారు ఒక ప్రశ్నతో మన ముందుకు రాబోతున్నారు. ఆ సమయం ఎప్పుడో మీకు తెలుసా? ఈ ప్రశ్నకు జవాబు నాకు తెలియదు అని ఒప్పుకుంటున్నాను. మన ఆభరణాల పెట్టెలో నుండి మరో ఆభరణాన్ని కూడా తీసుకోబోతున్నాం. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.

0: పల్లవి, మీ పిల్లలు స్కూల్కు వెళ్తారు కదా, వాళ్ల చదువు విషయమై సహాయం చేయడానికి నువ్వు కూడా కొంత సమయం ఇస్తావు కదా, వాళ్ల పనులలో నువ్వు ఎలా సహాయం చేస్తావు?
1: మొట్టమొదట వాళ్ళ హోంవర్క్ చేసుకోవడానికి సరైన స్థలం ఉండేలా చూస్తాను. వాళ్లకు అనుకూలంగా చిన్న బల్లను ఏర్పాటు చేస్తాను. తరువాత వాళ్ల పుస్తకాలన్నీ మరియు చేయాల్సిన పనులను పరీక్షిస్తాను. రేపటి పని కొరకు అవసరమైన పుస్తకాలు, కాగితాలు ఉన్నాయో లేదో చూస్తాను. కొన్నిసార్లు వాళ్ళు వ్రాయబోయే పరీక్షల కొరకు కొన్ని క్విజ్లు తయారు చేస్తాను. మాటల స్పెల్లింగ్లు, చిన్న చిన్న వివరాలను గురించి ప్రశ్నలు వేసి వారిని సిద్ధపరుస్తాను. మా బాబు చాలా చిన్నవాడు కదా, వానికే ఎక్కువ సమయం అయిపోతుంది. వాని హోంవర్క్లన్నీ బిగ్గరగా చదువుతాడు, వాడికి అదే అలవాటు.
0: అవునవును, నేను ఊహించగలను. శ్రోతలు, మీ పిల్లల పాఠాల విషయంలో, హోంవర్క్ విషయంలో మీరు ఎలా సహాయం చేస్తారు? ఇప్పుడు ప్రసన్న గారు మనకు ఒక ఉత్తరాన్ని చదివి వినిపిస్తారు. ఒక తల్లి తన కుమార్తెను పరీక్షల కొరకు ఎలా సిద్ధపరిచిందో, అలాగే భవిష్యత్తు జీవితం కొరకు ఎలా సిద్ధపరిచిందో ఈ ఉత్తరం తెలుపుతుంది.
2: ప్రియమైన బిడ్డకు అమ్మ రాయట, పరీక్షలలో మంచి మార్కులు వచ్చినందుకు కంగ్రాచ్యులేషన్స్. నీ కష్టానికి తగిన ఫలితం దక్కింది. ఇప్పుడు నీవు ఏ కోర్సు చేయాలో తీర్మానం చేసుకోబోతున్నావు. నీకిష్టమైన దాన్ని ఎన్నుకోవడానికి అవకాశం ఉన్నందుకు నీకు సంతోషంగా ఉంది కదూ. నువ్వు బాగా చదువుకోవాలని నేను నీ వెనుకబడినప్పుడు ఈ ఎంపికలను గూర్చి ఆలోచించాను. నువ్వు చాలా కష్టపడి విజయం సాధించావు. గనుక పై చదువుల నిమిత్తము నీవు ఏ కోర్సు చేయాలనుకుంటున్నావో ఎన్నుకోవచ్చు. అలాగే ఏ సంస్థలో చేరాలనుకుంటున్నావో నిర్ణయం చేసుకోవచ్చు. ప్రవేశానికి కావలసిన అర్హతల కంటే నీకు ఎక్కువ అర్హతలున్నాయి. ఇది ఓ మంచి అనుభూతి కదా. చివరికి నీవు నేను హాయిగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం. నీ చదువు కొరకు, ఇతర కార్యకలాపాల కొరకు మరియు నీ సామాజిక జీవితం కొరకు సమయాన్ని సమతుల్యంగా ఉపయోగించుకోవడానికి నీవు ఎంత సతమతమయ్యావో నేను అర్థం చేసుకోగలను. నీవు చదువుకోవడానికి తగినంత సమయం ఇవ్వలేవేమోనని నేను చాలా భయపడ్డాను. ఒకవేళ నీ పనుల కొరకు ఎక్కువ సమయం గడిపితే జూనియర్ కాలేజీలో మంచి మార్కులు సంపాదించుకోలేవని నేను అనుకునేదాన్ని. కాని నీవు ఒకవేళ అలా పూర్తిగా సమయాన్నంతా ఇచ్చి ఉంటే నీ మిగతా జీవితాన్నంతా కోల్పోయేదానివేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. నీవు మిగతా కార్యక్రమాలను సమతుల్యం చేసుకున్నావు. అంతమాత్రమే కాదు, పరీక్షలకు 2 నెలల ముందు పూర్తిగా పాఠాలపై ధ్యానాన్ని ఉంచి చాలా మంచి పని చేశావు. ఒక్కసారే లక్షలాది మంది పరీక్షలు రాశారు కాబట్టి ఆ సమయంలో మేం భయపడ్డాం. నువ్వెంత తెలివైనదానివో మాకందరికీ తెలుసు. అయితే నీవు బాగా చదువుగలవని విద్యారంగ నాయకులను, ఉన్నత విద్య ఎన్నికల బృందాన్ని నీవు ఎలా మెప్పించగలవు? నీ గ్రేడ్ను బట్టే కదా. ఒక విద్యార్థి పరీక్ష బాగా వ్రాసింది అంటే అది ఆమె తీర్మానాన్ని, పట్టుదలను, సమయపాలనను మరియు క్రమశిక్షణను తెలియచేస్తుంది. ఉద్యోగాలిచ్చేవారు ఇలాంటి వారి కోసమే వెతుకుతారు. మరో విషయం, నీ భవితకు, వృత్తికి సంబంధం లేని సబ్జెక్టులను నేనెందుకు చదవాలి అని అనుకోవద్దు. నేను అలాగే అనుకునేదాన్ని. కానీ నేను ప్రైమరీ స్కూల్లో అంకెల స్పెల్లింగ్లు నేర్చుకోకపోతే మీ ట్యూషన్ టీచరుకు చెక్కు రాసి ఇవ్వలేకపోయేదాన్ని కదా. కాబట్టి అలాంటి సబ్జెక్టులను తక్కువగా అంచనా వేయవద్దు. అలాగే నీకు ఇష్టం లేని సబ్జెక్టును కూడా నీవు చదవాల్సి ఉంటుంది. వాటికి కొంత ఎక్కువ సమయం ఇవ్వాలి. అలా లోతుగా చదివితే వాటిపై ఆసక్తి పెరుగుతుంది. కొన్నిసార్లు అందుకు సహాయం అవసరమవుతోంది. కాబట్టి ఎవరినైనా అడిగి తెలుసుకో, లేక ట్యూషన్ పెట్టించుకో. నిన్ను నీవు ఎరగడం కూడా చాలా ముఖ్యం. నీ పరిమితులేంటి? దినములో ఎంత సమయం చదువు కొరకు కేటాయిస్తున్నావు? నీ పాఠ్యాంశాలను అర్థం చేసుకోవడానికి నీకెంత సమయం పడుతుంది? ఈ విషయంలో నీవు చురుకుగా లేవు అనుకుంటే ఇంకా ఎక్కువ శ్రమ తీసుకోవాలి. ఒకవేళ నీకు అంతా తెలిసినా నీవు రాసినదే పరీక్ష పేపర్లు దిద్దేవారిపై ముద్ర వేసుకొని పోతుంది. కాబట్టి పరీక్షలలో వస్తాయి అనుకున్న ముఖ్యమైన ప్రశ్నలన్నిటికీ జవాబులు రాయడానికి అభ్యాసం చేయి. పరీక్షల తరువాత ఆ అంశాలను నీవు మర్చిపోవచ్చు. కానీ నీవు నేర్చుకున్న విషయాలు ఒక లక్ష్యంను సాధించడానికి నీకు ఉపయోగపడవచ్చు. ఇప్పుడు నీవు యూనివర్సిటీకి వెళ్తావు కాబట్టి మరెక్కువ పరీక్షలుంటాయి. పరీక్షల కోసం చదవడం అన్నది ఒక విధమైన ఒంటరితనం అని నాకు తెలుసు. దానిని నీ అంతటి నీవు అలవర్చుకోవాలి. ఇలా ప్రతి నెల నేను వ్రాసే ఉత్తరాల ద్వారా నీకు క్రమశిక్షణ వస్తుంది. కాబట్టి నేను చెప్పినట్టు చేయగలవు. ప్రేమతో అమ్మ.
1: నా కుమార్తెకు వ్రాసిన ఉత్తరాలు అనే పుస్తకం వ్రాసిన వాల్స్ గారిని నేనెప్పుడూ అభినందిస్తాను. ఆమె ప్రస్తుతం తన కుమార్తెకు నాకు సహాయపడే సలహాలివ్వడమే కాదు, భవిష్యత్ కొరకు కూడా మంచి సలహాలు ఇస్తుంది. మనకు అలా మంచి సలహాలు ఇచ్చే మరొకరున్నారు. వారెవరో కాదు, షారోన్ గారు. మనం సమయమును గూర్చి ఆలోచించాలని వారు కోరుతున్నారు. అందుకే ఈరోజు చాలా గోడ గడియారాలు మరియు చేతి గడియారాలున్న ఒక వ్యక్తిని గూర్చిన కథను మనతో చెప్పబోతున్నారు. మీరు విని తప్పకుండా ఆనందిస్తారని నమ్ముతున్నాను. నేను కూడా దానికోసమే కనిపెడుతున్నాను. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.
3: శ్రోతలకు శుభాశీస్సులు. నిరీక్షణ మహిళ కార్యక్రమం మీరు వింటున్నందుకు సంతోషిస్తున్నాం. సమయానికి వచ్చి వింటున్నారు కదూ. బహుశా కొంతమంది గడియారం వైపే చూస్తూ ఆ సమయం ఎప్పుడొస్తుందా అని కనిపెడుతున్నారేమో అన్నట్టు గడియారం అంటే జ్ఞాపకం వచ్చింది. నాకు ఒకతను తెలుసు. అతనికి గడియారాలంటే చాలా ఇష్టం. అలా అని సమయం తెలుసుకోవాలన్నదే అతని ముఖ్య ఉద్దేశం కాదు. అతడు ఒక్కొక్క గదిలోనికి వెళ్ళినప్పుడు ఏ గదిలోనికి వెళ్ళినా పగలైనా రాత్రి అయినా ఎంత సమయం అయిందో చూచుకునేవాడు. అనుకున్న సమయం కన్నా ఆలస్యమైపోతుందేమో అన్న భయంతో కాదు సుమా, కేవలం అతనికి గడియారాలంటే ఇష్టం కాబట్టి అలా చేసేవాడు. ఏ రకమైన గడియారమైనా ఇష్టపడేవాడు. అతని వద్ద మామూలు గడియారం, ఫ్యాన్సీ గడియారం, ఆటలాడేటప్పుడు పెట్టుకునే గడియారం ఉన్నాయి. వాస్తవానికి అతనికి 7 చేతి గడియారాలున్నాయి. ఇంట్లో ప్రతి గదిలో, చివరికి స్నానాల గదిలో కూడా మొత్తం 8 గోడ గడియారాలున్నాయి. ఇంకా 3 జేబు గడియారాలున్నాయి. అందులో ఒకటి అతని గుండెకు దగ్గరగా ఉంటుంది. అది వాళ్ల తండ్రి జేబు గడియారం. అలాంటివి ప్రపంచంలో 200 మాత్రమే ఉన్నాయి. అది చాలా ఖరీదైనది మాత్రమే కాదు, తండ్రి పట్ల అతనికున్న మనోభావాలకు కూడా గుర్తుగా ఉన్నది. దాన్ని చూచినప్పుడెల్లా అతనికి చాలా సంతోషం కలిగేది. ఒకరోజు నేను, ఇప్పుడు మీకు సరిపోయినన్ని గడియారాలు ఉన్నాయా అని అడిగాను. అతడు, ఆ ఉన్నాయి, నాకు మరొక గడియారం అక్కర్లేదు, అయినా ఇంకొక గడియారం పెట్టడానికి స్థలం ఉందనుకోండి అన్నాడు. అతనికి గడియారాలంటే అంత ప్రియం అన్నమాట. కొంతమందికి ఒక్క గడియారం కూడా ఉండదు. ఒకవేళ మీరు సమయానికి అంతగా ప్రాధాన్యతనివ్వని సంస్కృతిలో జీవించవచ్చు. సంబంధాలు చాలా ప్రాముఖ్యమైనవి. వాటిని నిలబెట్టుకోవడం మంచిది కూడా. కొన్ని సంస్కృతులలో మనుషులు సమయానికి కట్టుబడి ఉండరు, కానీ కొన్ని దేశాలలో మనుషులు సమయానికి దాసులుగా ఉన్నారు. నాకు ఒక చేతి గడియారం ఉన్నది. నేను దాన్ని ప్రతిరోజూ పెట్టుకుంటాను. అది నాకు చాలా అనుకూలంగా ఉంటుంది. అది సమయాన్ని చూపిస్తుంది. నా పనులను, బాధ్యతలను సమయానుకూలంగా చేసుకోవడానికి సహాయపడుతుంది. ఆ గడియారం నాకు ప్రత్యేకమైనదేమీ కాదు. అది నాకు సమయాన్ని చూపిస్తుంది అంతే. అలాగే నేను చేయాల్సిన పని విషయం గానీ, ఎక్కడికైనా వెళ్లాలి అనుకున్నప్పుడు గానీ నాకు ఇంకా ఎంత సమయం మిగిలి ఉందో తెలియచేస్తుంది. ఏది ఏమైనా నేను ఎంతకాలం జీవించాలి అన్న దానిని ఏ గడియారం కూడా చెప్పదు. అది ఎంత సమయమో మీకు తెలుసా? నేను ఒక దినమునకు ఎంత సమయం అని ప్రశ్నించడం లేదు, కానీ మీరు బ్రతకడానికి ఇంకా ఎంతకాలం మిగిలి ఉంది అని అడుగుతున్నాను. మీరు ఇంకా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారు అంటే ఎవ్వరూ చెప్పలేరు. అయితే ఒకటి మాత్రం వాస్తవం, మనం ఎల్లకాలం జీవించబోవడం లేదు. మనలో కొంతమంది వృద్ధాప్యంలో చనిపోవచ్చు, కొంతమంది జబ్బులతో లేక అనారోగ్య సమస్యలతో యవ్వన కాలంలోనే చనిపోవచ్చు. అబ్బాయిలు యుద్ధంలో చనిపోతారు, స్త్రీలు ప్రసవ సమయంలో చనిపోతారు. అది వాస్తవం కాదంటారా? ఏదో ఒక సమయంలో మనందరం చనిపోతాం. చావుకు వయస్సుతో పనిలేదు. ప్రసంగి 3:2 ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దానిని పెరికివేయుటకు సమయము కలదు అని వ్రాయబడింది. సమస్య ఏమంటే, మన జీవితం ఎప్పుడు అంతమవుతుందో మనకు తెలియదు. ప్రసంగి 9:12 బైబిలు ఇలా చెప్తున్నది, తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరగరు. చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడునట్లు పిట్టలు వలలో పట్టబడునట్లు అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారునూ చిక్కుపడుదురు. అయితే ఒకవేళ ఈరోజు మీకు మరణం వస్తే మీరు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారా? అదేంటి అలా ప్రశ్నిస్తున్నారేంటి? ఎవరైనా చనిపోవడానికి సిద్ధంగా ఉంటారా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. కాని ప్రతి ఒక్కరం అందుకు సిద్ధపడి ఉండాలి. కొంతమంది మీరు చనిపోతే ఇక అదే అంతము అని అనుకుంటారు. ఇక అంతా అయిపోతుంది కాబట్టి ఇక వాళ్లు దాని గురించి ఆలోచించాలని కూడా అనుకోరు. వారు నిత్య జీవాన్ని నమ్మరు. మరికొంతమంది భౌతిక దేహం చనిపోయాక మరో భౌతిక రూపంలో తిరిగి పుడతారు అని నమ్ముతారు. చాలామంది వాళ్లు చేసిన మంచి పనులు లేక చెడ్డ పనులను బట్టి నిత్య జీవంలో ప్రతిఫలాన్ని పొందుతారని నమ్ముతారు. దేవుడున్నాడని మరియు వారి మంచి ఉద్దేశాలు, సరైన లక్ష్యాలు ఇక ముందుకు వారికి విజయాన్ని ఇస్తాయని నమ్మేవారు కూడా ఉన్నారు. బైబిలులో మరణం గురించి చాలా చెప్పబడింది. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అని వ్రాయబడింది. అంటే మరణానంతరం ఇంకా జీవితం ఉందన్నమాట. మనుషులొక్కసారే మృతి పొందవలెననియో నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును అని హెబ్రీవులకు రాసిన పత్రిక 9:27 చెప్తుంది. శ్రోతలు, బైబిలు 2 విషయాలను స్పష్టంగా చెప్తుంది. మనం ఒక్కసారే చనిపోతాం మరియు తీర్పు తీర్చబడుతుంది. మనుషులు మనల్ని నిందించవచ్చు, తీర్పు తీర్చవచ్చు, కాని దేవుడే అందరికీ తీర్పరి అని బైబిలు చెప్తున్నది. ఆయన తీర్పే ప్రాముఖ్యమైనది. ప్రతి మనిషి పాపంలో పుడుతున్నాడు, పాపం చేస్తున్నాడు గనక మరణం ఉన్నది. పాపం వలన వచ్చు జీతం మరణం అని బైబిలు చెప్తుంది. మనిషి పాపం ద్వారా 3 మరణాలు వచ్చాయి. మొదటిది ఆధ్యాత్మిక మరణం. పాపం చేసిన మనిషి ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో ఉంటాడు. దానిని బట్టి భౌతిక మరణం కూడా వస్తుంది. ఫలితంగా శాశ్వత మరణం పొందుతాడు. కాని మనకు నిత్య జీవమివ్వడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచుట ద్వారా మనకు దానిని సిద్ధం చేశాడు. మీరు పాపి అని గ్రహించి యేసుక్రీస్తును రక్షకునిగా విశ్వసించి మీ పాపాలు ఒప్పుకుంటే మీరు ఆధ్యాత్మికంగా తిరిగి లేపబడతారు, నూతన జీవితాన్ని పొందుతారు. భౌతిక మరణం పొందినా యేసు ప్రభువు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మీరు తిరిగి లేపబడతారు, మహిమ శరీరాన్ని పొందుతారు, నిత్య జీవాన్ని పొందుతారు, యుగయుగములు ప్రభువుతో ఉంటారు. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ మీరు ఈరోజే చనిపోతే మీ గమ్యం ఏంటి? మీరు పరలోకంలో ఉంటారన్న నిశ్చయత మీకుందా? ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మరణమును గురించి ఆలోచించడం మాకెవరికీ ఇష్టం లేదు, కాని ఇది మేము తప్పకుండా ఎరగాల్సిన సత్యం. ప్రతి ఒక్కరం దాని కొరకు సిద్ధపడాలి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని విన్న ప్రతి సోదరి మనోనేత్రాల్ని తెరవండి. వారి జీవిత అర్థాన్ని, గమ్యాన్ని తెలుసుకునే కృపనివ్వండి. మరణానంతర జీవితాన్ని నిత్య జీవంలో గడిపేందుకు వారిని సిద్ధం చేయండి. మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి నిత్య జీవాన్ని ప్రసాదించిన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.

0: మనం బ్రతకడానికి మరియు చనిపోవడానికి ఒక సమయం ఉంది. ఈరోజు మన ఆభరణాల పెట్టెలో నుండి మరో కొత్త విషయాన్ని నేర్చుకోబోతున్నాం. మన జీవితాలలో అర్థవంతమైన స్పర్శ యొక్క ప్రాముఖ్యతను గూర్చి అభిలాష గారు మనకు చెప్తారు.
1: నేను యేసు అనే ఒక మానవును గూర్చి మీతో చెప్పాలనుకుంటున్నాను. ఆయన దేవుని కుమారుడు. ఆయనకు స్వస్థపరిచే శక్తి ఉంది. ఒకరోజు యేసు కొండదిగి కిందికి వచ్చాక ఒక గొప్ప జనసమూహం ఆయన్ను వెంబడించింది. ఒక కుష్ఠురోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకరించి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అని అడిగాడు. యేసు అతని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పాడు. వెంటనే అతడు కుష్ఠురోగము నుండి స్వస్థత పొందాడు. యేసు స్వస్థపరిచిన వారిలో చాలామంది వెలివేయబడిన వారిగా, అంటరాని వారిగా ఎంచబడ్డారు. వారి విషయం యేసుకున్న గొప్ప కనికరాన్ని మనం చూడగలం. ఎందుచేతనంటే ఆయన కుష్ఠువ్యాధి గల వారిని ముట్టడానికి భయపడలేదు. యేసు జీవించిన కాలంలో ఎవరూ అలాంటి వారికి దగ్గరగా వచ్చేవారు కారు. వారిని ముట్టుకోవడం బహు తక్కువ. కాబట్టి ఒక కుష్ఠురోగిని యేసు ముట్టడం ఒక గొప్ప ప్రేమ ప్రదర్శన అని చెప్పవచ్చు. అంటరాని వారిగా ఉండడం అంటే ప్రేమించకపోవడం మరియు ప్రేమించబడకపోవడం. కుష్ఠురోగిలాగానే జ్యోతి అనే అమ్మాయి కూడా అంటరాని దానిగా బాధను అనుభవించింది. ఒకరోజు పాఠశాలలో ఉపాధ్యాయురాలు విద్యార్థులకు ఒక ప్రశ్న వేసింది. వారిని గూర్చి వారికి నచ్చిన విషయాలు మరియు నచ్చని విషయాలు ఏవో చెప్పమన్నది. జ్యోతి తన పొడువాటి జుట్టును ముఖంపై ఒకవైపును కప్పుకొని మౌనంగా కూర్చున్నది. ఒకరి తర్వాత మరొకరు చెప్తున్నారు. ఇక జ్యోతి వంతు వచ్చింది. అయినా ఆమె మాట్లాడలేదు. టీచర్ జ్యోతి దగ్గరకు వచ్చి ఆ ప్రశ్ననే మళ్లీ అడిగింది. చివరికి జ్యోతి లేచి నిలబడింది. ముఖంపై కప్పుకున్న జుట్టును వెనక్కి త్రోసింది. ఆమె ముఖంలో సగం మట్టుకు వ్యాపించిన ఎర్ర పుట్టుమచ్చను టీచర్ చూడగలిగింది. ఆ అమ్మాయి గట్టిగా ఏడుస్తూ, నాకు ఇష్టం లేనిదేదో మీకు అర్థమైందా అని అడిగింది. ఆమె పట్ల కనికరంతో టీచర్ హృదయం కరిగిపోయింది. ఆమెను గుండెలకు హత్తుకుని ఆ పుట్టుమచ్చపై ముద్దు పెట్టింది. జ్యోతికి నిజంగా అదెంతో అర్థవంతమైన స్పర్శ. టీచర్ ఆమెతో, జ్యోతి, నీవేమి బాధపడవద్దు. నీకు ఆ పుట్టుమచ్చ ఉన్నా దేవునికి నాకు నీవు అందంగానే కనిపిస్తున్నావు అని చెప్పింది. జ్యోతి గుండె పగిలేలా ఏడవసాగింది. నన్ను ఎవరైనా కౌగులించుకుని ఇప్పుడు మీరు చెప్పినట్లు చెప్పాలని ఎన్నో సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్నాను. నా సొంత తల్లే కొన్ని సంవత్సరాలుగా కనీసం నా ముఖాన్ని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడదు అని బోరున విలపించింది. చూశారా ప్రియ స్నేహితులారా, మృదువైన ఒక చిన్న కార్యం ఒక వ్యక్తికి ఎంతో విలువైనది. అర్థవంతమైన ఒక స్పర్శ జీవితకాల ఒంటరితనాన్నంతా మరియు బాధనంతా స్వస్థపరచగలిగింది. ఎవరో చెప్పిన ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. లోకం తన చుట్టూ ఒక వృత్తాన్ని గీసుకుని దానిలో నుండి నన్ను బయటికి నెట్టివేసింది. కాని దేవుడు తన చుట్టూ ఒక వృత్తాన్ని గీసుకుని దానిలోకి నన్ను లాక్కున్నాడు. అవును, మనం లోకంలోకి వెళ్ళి ఒక కౌగిలింతతో, ఒక చుంబనంతో, లేక ఒక మృదువైన అర్థవంతమైన స్పర్శతో మనుషులను ప్రేమ వృత్తంలోకి లాగుకోవచ్చు, కాదంటారా?
2: శ్వేత, అభిలాష గారు చెప్పిన జ్యోతి కథ నిజంగా నా మనసును కదిలించింది. ఆ అమ్మాయి ఎంత బాధపడిందో నీవు ఊహించగలవా? నేను మా పెద్ద పాపను గురించి ఆలోచిస్తున్నాను. సున్నితమైన స్పర్శ మాకు చాలు అనుకునే వాళ్లలో నా కుమార్తె ఒకతే. అలా చాలా మంది ఉంటారు.
0: మా పిల్లలు కూడా అంతే.
2: ప్రియులారా, మీరు కూడా మీ స్పర్శ ద్వారా కొంతమందికైనా మీ ప్రేమను చూపిస్తారని నమ్ముతున్నాం.
0: మహిళగా మీరు మరో మహిళను కౌగిలించుకోవడం ద్వారా, ముద్దు పెట్టుకోవడం ద్వారా మీ ప్రేమను, కనికరాన్ని చూపించడం మాటల కన్నా గొప్పది. వాళ్ళు ఎంత తక్కువ స్థాయిలో ఉన్నా పర్వాలేదు. శ్రోతలు, మిమ్మల్ని అలా ప్రోత్సహించిన వారెవరైనా ఉన్నారా? ఉంటే మీరు ఏ పరిస్థితులలో ఎవరి ద్వారా అలా ప్రోత్సహింపబడ్డారో మాకు రాయొచ్చు కదా. అలా మీరు పొందిన ఆదరణను మాతో పంచుకుంటారు కదూ. ఇప్పుడు ఒక శ్రోత రాసిన ఉత్తరాన్ని మౌనిక గారు చదివి వినిపిస్తారు.
3: నిరీక్షణ మహిళా నిర్వాహకులకు నా హృదయపూర్వక వందనాలు. నేను నా కుటుంబ ఆర్థిక పరిస్థితులను బట్టి ఇతరులకు ఏ సహాయం చేయలేకపోతున్నానని బాధపడేదాన్ని. మీ కార్యక్రమాన్ని విన్నాక ఇతరుల పట్ల మన కనికరాన్ని ఎలా చూపించవచ్చో నేర్చుకున్నాను. నేను కూడా ఒక కనికరము గల మహిళగా ఉండాలని తీర్మానం చేసుకున్నాను. ఈ అంశానికి సంబంధించిన నాటిక చాలా బాగుంది. కృపను గూర్చి మీరు ప్రసారం చేస్తున్న నాటిక కూడా నాకు బాగా నచ్చింది. ఈ నాటికలను మాకు పంపించగలరా? నా కోసం, నా కుటుంబ ఆర్థిక పరిస్థితుల కోసం ప్రార్థించండి.
0: శ్రోతలు, ఈ కార్యక్రమంలోని నాటికలు గాని ఆరోగ్య సూత్రాలను గాని ప్రత్యేకంగా సీడీ రూపంలో పొందాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు.
2: శ్రోతలు, ఈ వారమంతా షారోన్ గారి ప్రశ్నను జ్ఞాపకం చేసుకునండి. అది ఎంత సమయమో మీకు తెలుసా? సూర్యుని క్రింద ప్రతిదానికి సమయం ఉన్నది. బ్రతకడానికి, చావడానికి సమయం ఉంది. మనం మన ప్రభువును ముఖాముఖిగా కలుసుకోబోతున్నాం. ఒకవేళ మీరు యేసును ఎరిగి ఉంటే అది మీకు మహిమాన్వితమైన సమయంగా ఉంటుంది. ఆయనను మీ ప్రభువుగా, రక్షకునిగా చేసుకుని ఆయనను వెంబడించడానికి ఈరోజే తీర్మానం చేసుకోండి.

0: ఈ కార్యక్రమాన్ని గురించి మీ అభిప్రాయాలను మాకు వ్రాయండి. ముఖ్యంగా ఈరోజు వర్తమానం ద్వారా అనగా జీవితానికి మరియు ఆత్మకు చెప్పబడిన పాఠాల ద్వారా మీరు ఎలా ఆశీర్వదింపబడ్డారో మాకు తెలియజేయండి. మహిళలుగా మీ విరామ సమయాలలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
1: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, టీడబ్ల్యూఆర్, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

0: నిరీక్షణ మహిళ టీడబ్ల్యూఆర్ ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
1: నేను ఎలాంటి దుస్తులు వేసుకోవాలి? అతిథులకు విందులో ఏమేమి వంటకాలుండాలి? ఎలాంటి సంగీతాన్ని ఎన్నుకోవాలి? ఈ ప్రశ్నలన్నీ కాబోయే పెళ్లి కూతుర్లకు వస్తాయి. పెళ్లి కొరకు సిద్ధపడుతున్నప్పుడు తప్పకుండా ఈ ప్రశ్నలొస్తాయి. అయితే వివాహం అన్నది ఒక ఉత్సవం కంటే మించినది. అవునా? ఉత్సవమంతా అయిపోయాక, అతిథులందరూ వెళ్ళిపోయాక అప్పుడు వివాహం ప్రారంభమవుతుంది. తర్వాత పరిస్థితి ఏంటి? వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.

0: నా పేరు శ్వేత.
1: నా పేరు పల్లవి. మరోసారి మీతో కలవగలిగినందుకు సంతోషిస్తున్నాను.
0: ఈరోజు మనం కొంత తమాషాగా గడపబోతున్నాం. మనం పెళ్లి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇవి సంతోషకరమైన సంబరాలు, అవునా? మనం ఈ అంశం గురించి మాట్లాడడానికి ఒక కారణముంది. చాలామంది అమ్మాయిలు త్వరలో వివాహం చేసుకోబోతున్నారు. వారికి కొంత భయంగా ఉంటుంది కదూ. పల్లవి, ఇంతకు నీ పెళ్లి జరిగినప్పుడు నీకు కూడా భయం వేసిందా?
1: ఏం చెప్పమంటావు, నాకు భయంగా ఉండింది. అదే సమయంలో సంతోషం, ఉత్సాహం కూడా ఉండింది. అది నాకు క్రొత్తగా అనిపించింది. నేను 30 సంవత్సరాలు పైగా అవివాహితగానే ఉన్నాను. కొన్ని సంస్కృతుల వాళ్ళు నేను ముసలిదాన్ని అయిపోయాను అనుకునేవాళ్ళు. అయితే అవివాహితగా నాకు గొప్ప అనుభవాలుండినవి. తరువాత వివాహం కొరకు సిద్ధపడ్డాను.
0: దేవుడు నీకు మంచి భర్తనిచ్చినందుకు మా అందరికీ సంతోషంగా ఉంది. అయితే నీవు ఇంకా కొన్ని విషయాలను నేర్చుకోవాల్సి ఉంది. ఎందుచేతనంటే నీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదూ.
1: అవును, మన శ్రోతలు కూడా ఈ విషయాలు నేర్చుకోవాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి నా స్నేహితురాలు ప్రసన్న గారిని మన కార్యక్రమానికి ఆహ్వానించాను. వారు నూతన వధువులకు కొన్ని సలహాలిస్తారు.
0: అలాగే షారోన్ గారు కొన్ని ప్రత్యేకమైన ప్రోత్సాహకరమైన విషయాలను మనతో చెప్తారు. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ. వివాహం లేక దాంపత్యం అన్నది ఒక చిన్న తలంపుతో ప్రవేశించేది కాదు. అది చాలా ఆలోచించి చేసుకునే ఒక తీర్మానం. ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ జీవితాంతం కలిసి ఉంటామని చేసుకునే ఒప్పందం లేక ప్రతిజ్ఞ. అయినప్పటికీ దేవుడు వివాహ వ్యవస్థను రూపొందించినప్పుడు ఆయన దానిలో చాలా సంతోషించాడు. తన పిల్లలకు కూడా ఇలాంటి ఆనందమే ఉండాలని ఆయన కోరుతున్నాడు. అయితే ఎవరు పరిపూర్ణులు కారు. కాబట్టి ఏ దాంపత్యం కూడా పరిపూర్ణంగా ఉండదు. భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కొన్ని సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంది. ఈరోజు ప్రసన్న గారు మనతో ఉండడం చాలా సంతోషం. వారు నూతన వధువులకు కొన్ని సలహాలిస్తారు.
2: నేను నూతన వధువుగా ఉన్నప్పుడు మా కుటుంబస్తులెవ్వరికీ దగ్గరలో లేను. మా అమ్మ నా పెళ్లికి ముందు చాలా సంవత్సరాల క్రితం చనిపోయింది. మా అక్క మరో రాష్ట్రంలో ఉన్నది. ఇక మా మారుతల్లికి నేనంత సన్నిహితం కాలేదు. నేను ఒక యవనస్తురాలిని కాబట్టి అందరూ యవనస్తులలాగే పెళ్ళైతే చాలు అనుకునేదాన్ని. నా తల్లిదండ్రులను, నా స్నేహితుల తల్లిదండ్రులను అనేక సంవత్సరాల నుండి చూస్తున్నాను కదా అనుకున్నాను. అయితే నా అంచనా తప్పు. స్వల్పకాలంలోనే నేను నా భర్తను సరిగా అర్థం చేసుకోలేదని గ్రహించగలిగాను. ఒక విషయాన్ని మీరు గమనించలేదేమో, పురుషులు స్త్రీల కంటే భిన్నమైనవారు. భౌతికంగానే కాదు సుమా, సూర్యునికి చంద్రునికి ఎంత తేడా ఉందో పురుషుని భావోద్వేగ అవసరాలకు మరియు స్త్రీల భావోద్వేగ అవసరాలకు అంత తేడా ఉంటుంది. దేవుడు నా పట్ల కృప చూపించాడు. దేవుడు నాకు సహాయం చేయడానికి ఒక వృద్ధురాలిని ఏర్పాటు చేశాడు. ఆమె నాకు చాలా విషయాలు నేర్పించింది. క్రమేణా నా భర్తకు నాకు గల వ్యత్యాసాలను అర్థం చేసుకోగలిగాను. అయితే నేర్చుకునే అనుభవం జీవితాంతం వరకు ఉంటుంది. కాబట్టి నూతన వధువులకు నేనిచ్చే మొదటి సలహా ఏమంటే, మొదట వయసులో పెద్దవారు మరియు అనుభవజ్ఞురాలైన ఒక మహిళను ఎన్నుకోనండి. ముఖ్యంగా ఎవరి దాంపత్య జీవితం బాగుందో లేక మీరు ఆశించిన విధంగా ఉందో అలాంటి మహిళను మీకు సలహాలివ్వమని అడగండి. నేను చెప్పాలనుకున్న 2వ విషయం ఏమంటే, ప్రతిరోజు ప్రార్థనలో మీ భర్తను మరియు దాంపత్య జీవితాన్ని ప్రభువుకు అప్పగించండి. మీ భర్తను మార్చమని దేవుణ్ణి అడగండి. మిమ్మల్ని మార్చమని మరియు మీ భర్తను అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని అడగండి. సాధారణంగా వైవాహిక జీవితంలో ఎదురయ్యే ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ఈ 2 సలహాలు మీకు సహాయపడతాయి. ఇక నేను ఇంతకుముందు చెప్పిన వ్యత్యాసాలేమిటో ఇప్పుడు చూద్దాం. పురుషునికి ఉండే ప్రధానమైన భావోద్వేగపరమైన అవసరాలు మరియు వారు ముఖ్యమైనవని అనుకునేవి ఏమంటే, లైంగిక తృప్తి, కాలక్షేపం కలిగించే తోడు, ఆకర్షణీయమైన భాగస్వామి, కుటుంబంలో సహకారం మరియు ప్రశంస. ఇవి పురుషుల అవసరాలు. ఇక స్త్రీల భావోద్వేగపరమైన అవసరాలేమంటే ప్రేమానురాగాలు, సంభాషణ, నిజాయితీ మరియు దాపరికం లేనితనం, ఆర్థిక సహకారం మరియు కుటుంబం పట్ల సమర్పణ. మీరు గమనించారో లేదో కానీ ఈ రెండు జాబితాలలో ఏది కూడా ఒకదానితో ఒకటి కలవవు. అలా అయితే ఇద్దరు భిన్నమైన వ్యక్తులు దాంపత్య జీవితాన్ని ఎలా కొనసాగించగలుగుతారు? అందుకు చాలా కృషి చేయాలి మరియు ప్రార్థించాలి. ఇప్పుడు ఈ వ్యత్యాసాలను గురించి వివరంగా చూద్దాం. పురుషుని జాబితాలో అన్నిటికంటే పైన ఉన్న అవసరత లైంగిక తృప్తి. స్త్రీ జాబితాలో ప్రధానమైనది ప్రేమానురాగాలు. ఇవి రెండూ భిన్నమైనవేనా? ఖచ్చితంగా భిన్నమైనవే. దేవుడు పురుషులను బలమైన లైంగిక ప్రేరణ గలవానిగా చేశాడు. అది మంచిదే. మహిళలుగా మనం దాన్ని గుర్తించి అందుకు సిద్ధంగా ఉండాలి. మహిళలుగా మనం ప్రేమ కోసం ప్రాకులాడుతాం. భర్త చూపుల్లో, మాటల్లో, స్పర్శలో ప్రేమ ఉండాలని కోరుతాం. ఇద్దరి అవసరాలను గూర్చి మనసు విప్పి మాట్లాడుకుంటే సమస్య ఉండదు. ఇక పురుషుల జాబితాలో రెండవ అవసరం కాలక్షేపం కలిగించే తోడు. అలాగే స్త్రీలకు సంభాషణ ముఖ్య అవసరంగా అనిపిస్తుంది. పురుషుడేమో తన భార్య తనతో కలిసి పనిచేయాలంటాడు, స్త్రీ ఏమో కూర్చొని మాట్లాడుకుందాం అంటుంది. ఈ విషయంలో సమస్యలొస్తాయి. మీ వివాహమై ఎంతకాలమైందో నాకు తెలియదు, కానీ మీ ఇద్దరికీ ఇష్టమైన పని లేక ఇద్దరూ కలిసి చేయగల పని ఏమైనా ఉందా? ఉదాహరణకు నా భర్త ఎక్కువగా మాట్లాడరు, దీనిమంతా నేనే మాట్లాడుతూ ఉండాలి. ఇప్పుడైతే అతడు కనీసం ఒక చెవితోనైనా వినడం అలవాటు చేసుకున్నారు. అతని మౌనం చెడ్డది కాదని, తాను ఏమైనా చెప్పాలనుకున్నప్పుడే నాకు జవాబిస్తారని నేను అర్థం చేసుకున్నాను. ఇక మూడవ అవసరం విషయానికొస్తే పురుషులకు ఆకర్షణీయమైన భాగస్వామి కావాలి. స్త్రీకేమో నిజాయితీగల దాపరికము లేని భర్త కావాలి. ఈ రెండింటికి సంబంధం లేదు, కానీ అవి చాలా ముఖ్యమైనవి. సామాన్య పురుషుడు ఏ ఫ్యాషన్ మోడల్నో లేక సినిమా తారనో తనకు భార్య కావాలని కోరుకోడు, కానీ అతని భార్యను గూర్చి గర్వించాలనుకుంటాడు. స్త్రీలమైన మనకు ఇది ఏమి నేర్పిస్తున్నది? దానర్థం ఏమంటే మన గురించి మనం శ్రద్ధ తీసుకోవాలి. శుభ్రంగా ఉండడం, మీ సంస్కృతికి తగిన దుస్తులను వేసుకోవడం, ఉన్నవాటితోనే ఆకర్షణీయంగా కనిపించడానికి ప్రయత్నించవచ్చు. జుట్టును కూడా శుభ్రంగా ఉంచుకొని చక్కగా ముడుచుకొనండి. గోర్లను కూడా శుభ్రం చేసుకుని చక్కగా కత్తిరించుకోవాలి. మృదువైన చర్మం కొరకు అవసరమైతే క్రీమ్ కూడా వాడవచ్చు. మీ పక్షంగా కొంత కృషి చేస్తే మీ భర్తను సంతోషపరచవచ్చు, మీరు కూడా సంతోషంగా ఉండవచ్చు. స్త్రీల అవసరత అయిన నిజాయితీ మరియు దాపరికం లేని తనమును గూర్చి మిగిలిన విషయాలను గూర్చి మరో కార్యక్రమంలో చెప్తాను. అంతవరకు మనం చెప్పుకున్న విషయాలను గూర్చి ఆలోచిస్తూ ఉండండి. అలాగే ఈ అంశాలను గూర్చి ప్రార్థించండి. మరియు మీరు ఏ విషయంలో అభివృద్ధి చేసుకోగలరో ఆలోచించి ప్రయత్నించండి. మీ భర్త కొరకు, మీ దాంపత్య జీవితం కొరకు ప్రతిరోజు ప్రార్థించడం మర్చిపోవద్దు. వివాహం అన్నది దేవునిచే నియమించబడింది గనుక అది మంచిది. దేవుడు పురుషుడు ఎలా ఉన్నాడో అలాగే సృష్టించాడు, మరియు స్త్రీ ఎలా ఉన్నదో అలాగే సృష్టించాడు. కాబట్టి ఇద్దరూ మంచివాళ్లే. ఒకవేళ మీరు నూతన వధువు అయితే జీవితకాలమంతటి కొరకు వివాహం చేసుకున్న పురుషుని గూర్చి తెలుసుకోవడం మీకు ఉత్సాహంగా ఉండవచ్చు లేక ఇబ్బందిగా కూడా ఉండవచ్చు. ఏది ఏమైనా దేవుడు మీతో ఉన్నాడు, మీకు సహాయం చేస్తాడు. ఆయనను అడగండి, అంతే చాలు.

0: బైబిల్లో తీతుకు రాసిన పత్రిక అనే చిన్న పుస్తకం ఉన్నది. 2వ అధ్యాయంలో చాలా మంచి సలహా ఉన్నది. ఒక విధంగా చెప్పాలి అంటే యవన స్త్రీలు వృద్ధ స్త్రీల నుండి నేర్చుకోవాలని ఆజ్ఞ ఇవ్వబడింది. వృద్ధులైన స్త్రీలకు చాలా జ్ఞానం ఉంటుంది. ఎందుకు? యవనస్తుల కంటే వీళ్ళు ఎక్కువ కాలం బ్రతికారు. వారికంటే వీళ్ళు ఎక్కువ అనుభవజ్ఞులు గనుక వారి జీవితంలో నేర్చుకున్న వాటిని యవనస్తులకు నేర్పిస్తారు. అందుకే షారోన్ గారు వచ్చారంటే నాకు చాలా ఉత్సాహంగా ఉంది. వారి వయసు మా అమ్మ వయసుతో సమానం. నా వివాహానికి ముందు రోజు కూడా నాకు చాలా మంచి సలహాలు ఇచ్చారు. మీరు కూడా వింటారు కదూ
1: శ్రోతలు. పల్లవి తన పెళ్లి కొరకు ఎలా సిద్ధపడిందో మీరు విన్నారు కదూ. అది ఆమె జీవితంలో చాలా గొప్ప రోజు. తన జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చబడాలని ఎన్ని సంవత్సరాలు కనిపెట్టిందో విన్నాము. ఆమె పెళ్లికి ముందు ఆమెతో నేను చెప్పిన విషయాలను మీరు కూడా వినాలని కోరుతుంది కాబట్టి ఈ ప్రత్యేక సందేశం మీకోసమే. నేను చెప్పబోయే ప్రాముఖ్య సూత్రాలు కేవలం వివాహ సంబంధానికే కాదు, ఏ సంబంధంలోనైనా అవసరమే అని నేను గ్రహించాను. ఈరోజు నేను అందమైన పాదాలను గురించి చెప్పాలనుకుంటున్నాను. సాధారణంగా పాదాలు అంతగా అందంగా ఉండవు. మీరే చెప్పండి, అందంగా ఉంటాయా? ఎవరైనా పెద్దగా చప్పుడు చేసుకుంటూ కాళ్ళీడుస్తూ నడవడం మీకు ఇష్టముండదు కదా. చాలామంది పాదాలు వికారంగా, సాధారణంగా వాసన కొడుతూ మురికిగా ఉంటాయని అనుకుంటారు. సరే, మీరు ఎప్పుడైనా ఈ విధంగా ఆలోచించారా? దేవుడు మనకు పాదాలను ఎందుకు ఇచ్చాడు? ఆయన మనకు రెక్కలనో లేక మరేమైనో ఇవ్వవచ్చు కదా. బహుశా మనం ఒక స్థలము నుండి మరో స్థలానికి నడిచి వెళ్లడానికి వీలుగా ఉంటుందని ఆయన తలంచి ఉండవచ్చు. అందుకే మనకు కాళ్లనిచ్చాడు. నేను ఆలోచిస్తూ ఉండగా ఒక విషయం నాకు చాలా నచ్చింది. అదేమంటే, మన కాళ్లు మన ఇష్టం వచ్చిన స్థలానికి మనల్ని తీసుకుని వెళ్తాయి. మనం ప్రేమించే వారి వద్దకు, మనం ఎవరితో ఉండాలని కోరుతామో వారి వద్దకు కూడా మనల్ని తీసుకుని వెళ్తాయి. ఒకసారి చాలా రోజులు ప్రయాణం చేశాక నేను తిరిగి ఇంటికి చేరుకున్నాను. ఆ రోజు 2.5 సంవత్సరాల వయస్సున్న నా మనవరాలు కత్రినా నన్ను ఆహ్వానించిన విధానం నాకు చాలా బాగా జ్ఞాపకం ఉంది. ఆ పాప పరిగెత్తి వచ్చి నా కాళ్లపై పడి పదే పదే నా కాళ్లను ముద్దు పెట్టుకోసాగింది. నిజంగా అది వర్ణింపసఖ్యము గాని గొప్ప ప్రేమ. ఆమె నా మురికి కాళ్లను ముద్దు పెట్టుకునే అంతగా నన్ను ఎందుకు ప్రేమించిందో తలంచుకున్నప్పుడెల్లా నా హృదయం కరిగిపోతుంది. ఆమె తన మనసులోని భావాలను చెప్పలేకపోయినా ఆమె సందేశం నాకు స్పష్టంగా అర్థమైంది. నువ్వు తిరిగి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది, ఇన్ని రోజులు నిన్ను చూడలేకపోయాను అని చెప్పిందన్నమాట. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాము. ఉజ్వలమైన వధువుగా ఉండడానికి నేను పాదాలను గురించి ఎందుకు చెప్తున్నాను? పాదాలకు వివాహానికి సంబంధం ఏంటి అని మీరు అనుకోవచ్చు. మీకోసం బైబిల్ నుండి ఒక వచనాన్ని చదువుతున్నాను. అందరూ మీ బైబిల్ తెరచి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి. మరోసారి చదువుతున్నాను, వినండి. ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి. పల్లవి, నేను నీ పాదాలను చూడకుండానే అవి ఉత్తమమైనవని చెప్పగలను. ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించేవారి పాదాలు సుందరమైనవి కదా. అవి నీ పాదాలే. వారం వెంబడి వారం నీవు యేసుక్రీస్తు సువార్తను మరియు ఆయన ప్రేమను మాకు ఈ కార్యక్రమాల ద్వారా తెలియజేస్తున్నావు కదా. సమాధాన సువార్తను ప్రకటించేవారిలో నీవు ఒకదానివి కాబట్టి నీకు అందమైన పాదాలున్నాయి. సమాధాన సువార్తను మరియు దేవుని ప్రేమను ఇతరులకు అందించే వారందరికీ ఇది వర్తిస్తుంది. మన పాదాలు అందమైనవి. రోమా 10వ అధ్యాయం 15వ వచనంలో ఈ విషయమే వ్రాయబడింది. అయితే నీ పాదాలను మరో విధంగా కూడా చూడగలుగుతున్నాను. నీవు వివాహము అనే సాహసంలోనికి ప్రవేశించాక దానిని విజయవంతం చేయడంలో లేక విఫలం చేయడంలో నీ పాదాలు ప్రత్యేక పాత్రను వహిస్తున్నాయని గుర్తుంచుకో. నీవు గమనించే ఉంటావు, వివాహములో ఇద్దరు మనుషులు జీవితములో కలిసి నడవడానికి తీర్మానం చేసుకుంటారు. జీవితములో కలిసి నడవడం అన్నది అందమైన విషయం. స్త్రీ పురుషుల మధ్య వివాహం అన్నది దేవుని మొట్టమొదటి ఆలోచన. ఆయన నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, అతనికి సాటి అయిన సహాయమును చేస్తాను అని అన్నాడు. దేవుడు అలాగే చేశాడు. ఆనాటి నుండి కూడా మానవ జాతి పట్ల దేవుని ప్రణాళికలో వివాహము విశిష్టమైన భాగంగా ఉన్నది. వివాహం అన్నది మానవ చరిత్ర కొనసాగింపు కొరకైన రూపకల్పన. ఒక అమ్మాయి పెళ్లి కూతురుగా సిద్ధపడి మందిరములోనికి ప్రవేశించి దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు ఆమె ఆమె భర్త పరిశుద్ధ వివాహం అనే అద్భుతమైన పరిశుద్ధ వేదికపైకి అడుగెడుతున్నారు. దానిని దేవుడే పరిశుద్ధపరిచాడు. పెళ్లి కూతురుగా అందమైన దుస్తులలో ముఖంపై చిరునవ్వుతో అద్భుతంగా కనిపిస్తారు. అందరి కళ్ళు పెళ్లికూతురుపైనే ఉంటాయి. అయితే మీరు చాలా సంవత్సరాల నుండి ఒక అందమైన పెళ్లికుమార్తెగా ఉన్నారని మీకు తెలుసా? అది ఎలా? నేను ఇప్పుడే కదా పెళ్లి చేసుకోబోతున్నాను అని మీరు అనుకోవచ్చు. మీ పెళ్లి దుస్తులలోనే మీరు పెళ్లికుమార్తె కాలేదు. కానీ మీరు యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించి మీ జీవితాన్ని ఆయనకు సమర్పించిన రోజు నుండే మీరు సంఘములో ఒక భాగముగా, అనగా క్రీస్తు వధువుగా ఉన్నారు. మీరు అలా ఆయనలో సంపూర్ణులుగా చేయబడుతున్నారు. ఈ విషయమే బైబిలులో కొలసీలకు రాసిన పత్రిక 2:10 వ్రాయబడింది. యేసులో మనం సంపూర్ణులుగా చేయబడ్డాము. ఈ సత్యాన్ని మీరు ఎప్పుడూ మర్చిపోవద్దు. జీవిత మార్గంలో మీ భర్త మీతో పాటు నడుస్తాడు. అయితే మీ భర్త కంటే ఎక్కువగా మీరు ప్రతిరోజు దినమంతా యేసుతోనే నడవాలి. మీ భర్త మిమ్మల్ని సంపూర్ణులుగా చేయగల పరిపూర్ణుడు కాడు, కాని యేసు మిమ్మల్ని పరిపూర్ణులుగా చేస్తాడు. యేసు మీ జీవితంలో ప్రతిరోజు ప్రతి విషయంలోనూ అవసరం. ఆయన మీతో ఉంటే ఏ పరిస్థితిలోనైనా, అనారోగ్యమైన, నిరుత్సాహమైన, ధనం లేక స్వేచ్ఛ కరువైనా, ఆయన మిమ్మల్ని సంపూర్ణులుగా చేస్తాడు మరియు మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. సరే, మళ్లీ పాదాలను గుర్చిన విషయానికి వద్దాము. Romans 10:15 సమాధాన సువార్త ప్రకటించువారి పాదాలు సుందరమైనవి అని చెప్తున్నది. సమాధాన సువార్త ప్రకటించు పాదాలు. శ్రోతలు, మీ పాదాలు సమాధాన సువార్త ప్రకటించే పాదాలుగా ఉండాలన్నదే నా ఆశ. దేవుని కోరిక కూడా అదే. ముఖ్యంగా మీ కుటుంబంలో భర్తతో కుటుంబస్తులతో సమాధాన సువార్తను ప్రకటించాలి. గమనించండి, ప్రేమ, సమాధానాలు ఒకదాని వెంట ఒకటి ఉంటాయి. కుటుంబంలో ఈ రెండూ ముఖ్యమే. ప్రేమ అన్నది ఒక ప్రశస్తమైన వరము. అది శ్రద్ధ, సహవాసము, మృదుత్వము మరియు అవగాహన లేక జ్ఞానమునకు సంబంధించింది. అంటే ప్రతి ఒక్కటి, అనగా మీ దుఃఖాలన్నీ, అలాగే మీ సంతోషాలు, మీ కలలు, మీ బాధలు మరియు ఆందోళనలన్నిటినీ, ఇంకా చెప్పాలంటే మీ జీవితాన్నంతా ఒకరితో మరొకరు పంచుకోవడం. ఇట్టి సమాధానంలో నుండి మీ పాదాలను బయటికి వెళ్లనివ్వకండి. బైబిలులో మరొక వచనం, అంటే ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 4:7 సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయానికి కావలి కాస్తుంది అని చెప్తుంది. మీరు దేవుని సమాధానాన్ని హత్తుకొని ఉంటే మీ హృదయం, మీ భావోద్వేగాలు కావలిలో ఉంచబడతాయి మరియు సురక్షితంగా ఉంటాయి. మీరు దేవునిలో నమ్మకముంచి ఆయన శాంతిని, ముఖ్యంగా మీ కుటుంబంలో దేవుని సమాధానాన్ని సొంతం చేసుకుంటే దేవుడు మిమ్మల్ని నిరుత్సాహపరచడని మీరు గమనించగలుగుతారు. కాబట్టి ఆయన సమాధానంలో నుండి మీ పాదాలను బయటికి వెళ్లనివ్వకండి. ఇక నా సమయం అయిపోతున్నది కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను. మరో కార్యక్రమంలో వివాహమనే పరిశుద్ధ నేలపై అడుగుపెట్టిన మీ పాదాలను సుందరంగా ఎలా ఉంచుకోవాలో మరికొన్ని ఆచరణాత్మకమైన అంశాలను చెప్తాను. అంతవరకు ఇప్పుడు విన్న సత్యాలను జ్ఞాపకం ఉంచుకోనండి, మీ కుటుంబ జీవితంలో అనుసరించండి. మీరు అందమైన పాదాలు గల మహిళలు అని అందరి మన్నన పొందండి. ప్రభువు మిమ్మును దీవించునుగాక.
0: శ్రోతలు, నూతన వధువులను గూర్చిన ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని విని మీరందరూ సంతోషించారని నమ్ముతున్నాను. నేను వివాహం చేసుకొనక ముందు నాలో కలిగిన కొన్ని తలంపులను, భావాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నాకు పెళ్లి అన్న మాట వినగానే

0: ప్రేమించాడు కాబట్టి అది ఆయన తప్పు అనుకునేదాన్ని. అలా చాలా కృంగిపోయాను. ఆ సంవత్సరాలన్నీ నేను సంతోషంగా లేను, కానీ ఆ సమయంలో నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. వాటిని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. వివాహం చేసుకోవడం స్త్రీకి సామాన్య విషయమైతే, ఆమెకు వివాహం కాలేదు అంటే అందులో ఆమె తప్పేమీ లేదు. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, దేవుడు ప్రతి మనిషిని స్త్రీ అయినా పురుషుడైనా ఒక ప్రత్యేక వ్యక్తిగా సృష్టించాడు. ప్రతి ఒక్కరూ ఆయన చేత ప్రేమించబడ్డారు. కాబట్టి ఒకవేళ మీలో ఎవరైనా అవివాహితగా ఉన్నారు అంటే, దేవుడు మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తున్నాడని తెలుసుకోనండి. మీకు ఏది ఉత్తమమో ఆయనకు తెలుసు. ఆయనను నమ్మండి. దేవుడు సరైన సమయంలో సమస్తము చక్కగా చేస్తాడని బైబిల్ చెప్తుంది. ఈ విషయంలో మీరు ఆయనను నమ్ముతున్నారా? మీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థించాలనుకుంటున్నాను. ఇంకా వివాహం కానివారు, అవివాహితులుగానే ఉండిపోయిన వారు, దయచేసి నాతో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీరు మాలో ప్రతి ఒక్కరి పట్ల శ్రద్ధ కలిగి ఉన్నందుకు వందనాలు. మీ కనుదృష్టి ఎల్లప్పుడూ మాపై ఉంది గనుక నీ రెక్కల నీడలో మేము క్షేమంగా ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని వింటున్న వారందరి కోసం, ముఖ్యంగా నాతో కలిసి ప్రార్థిస్తున్న అవివాహితులను, ఇంకా వివాహం కొరకు కనిపెడుతున్న బిడ్డలందరినీ ఒక్కసారి దృష్టించండి ప్రభు. వారిని మీరు చూస్తున్నారు. వారి పట్ల మీకు ఒక గొప్ప ఉద్దేశం ఉందని వారు గ్రహించడానికి సహాయం చేయండి. వారిలో కొంతమంది తాము తృణీకరించబడిన వారమని తలుస్తూ ఉండవచ్చు. ఇందులో మా తప్పు ఏముంది అని రాత్రులు ఒంటరిగా ఏడుస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి. ఈ అందమైన ప్రతి స్త్రీని మీరు ప్రేమిస్తున్నారు. దయచేసి వారికి అట్టి నిరీక్షణనివ్వండి. వారి అవసరాలన్నీ తీర్చండి. గొప్ప నిరీక్షణను దయచేయండి. ఒంటరితనంలోనూ దాగి ఉన్న ఆశీర్వాదాలను వారు పొంది ఆనందించేలా కృపచూపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. శ్వేత, మన కార్యక్రమం సమయం అయిపోవచ్చింది కదూ.
1: పల్లవి, మనం వెళ్ళిపోకముందు మన ఆభరణాల పెట్టెలో నుండి ఒక చిన్న రత్నాన్ని మన శ్రోతలకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మనకు అవసరత ఉన్నప్పుడెల్లా దాన్ని తీర్చడానికి దేవుడు మనతో ఉన్నాడని ఈ చిన్న పద్యం చెప్తుంది. మనం పీల్చుకునే గాలి మన చుట్టూ ఆవరించినట్లే దేవుని ప్రేమ మనల్ని ఆవరించి ఉంది. మన గుండె చప్పుడు వినబడినంత దగ్గరగా, మన ప్రార్థన ఉన్నంత సమీపంగా, మరియు మనకు అవసరమైనప్పుడెల్లా ఆయన మనకు సమీపంగా ఉన్నాడు.
0: శ్రోతలు, మీరు అవివాహితగా ఒంటరిగా ఉన్నారా? మీకు దేవుడు అవసరం. ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు.
1: మీరు వివాహితనా? మీకు కూడా దేవుడు అవసరం. ఆయన ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటాడు.
0: త్వరలో పెళ్లి చేసుకోబోతున్న వాళ్లకు కూడా దేవుడు అవసరం. వారి జీవితంలో జరగబోతున్న గొప్ప మార్పులో దేవుని సహాయం తప్పకుండా కావాలి.
1: పల్లవి, వచ్చే వారం మనం మన శ్రోతలందరూ ఇదే అంశం గురించి మరీ ఎక్కువ నేర్చుకోబోతున్నాం. మళ్లీ నూతన వధువుకు సలహాలివ్వబోతున్నాం.
0: వివాహమయ్యాక మహిళలకు కలిగే మార్పులేవో, వారు ఎలా జీవించాలో షారోన్ గారు కూడా నేర్పిస్తారు.
1: శ్రోతలు, ఈలోగా ఇప్పుడు మీరు నేర్చుకున్న సత్యాలను మీ స్నేహితులకు చెప్పండి. వాళ్ళు కూడా వచ్చేవారం ఈ కార్యక్రమం వినేలా ప్రోత్సహించండి. ముఖ్యంగా పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలను, నూతన వధువులను ఆహ్వానించండి. ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
2: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

తరాలు మారిపోవచ్చు, యుగాలు దొర్లిపోవచ్చు, పర్వతాలు తొలగిపోవచ్చు, మెట్టలు తత్తరిల్లవచ్చు, కానీ మారనిది యేసయ్య ప్రేమ, వీడనిది మెస్సయ్య బంధం.

0: ఒకసారి ఒక కుమారుడు తల్లి దగ్గరకు వచ్చి 5 సంవత్సరాల వయసు, అప్పుడప్పుడే కొంచెం మాట్లాడుతూ ఉన్నాడు మంచిగా. తల్లి దగ్గరకు వచ్చి చెప్పాడంట, మమ్మీ ఐ లవ్ యూ అన్నాడంట 5 సంవత్సరాల కొడుకు. తల్లి చాలా ఆనందపడిపోయింది, మా వాడు నన్ను ఇంత ప్రేమిస్తున్నాడని. ఐ లవ్ యూ టూ నానా వాళ్ళ అమ్మ అంటే, అప్పుడు అన్నాడంట, మామ్ కెన్ యూ గివ్ మీ అ డైరీ మిల్క్, డైరీ మిల్క్ ఇస్తావా అని అడిగాడంట. బాగా ప్రేమిస్తానని చెప్పింది కదా, కుమారుడు కూడా ప్రేమిస్తున్నాడని చెప్పాడు కాబట్టి ప్రేమ చూపించాలని డైరీ మిల్క్ కొనిచ్చింది. సరే, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ కుమారునికి 12 సంవత్సరాలు వచ్చాయి. 12 ఇయర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకరోజు సడన్ గా కొడుకు వచ్చి అన్నాడంట, మామ్ ఐ లవ్ యూ అన్నాడంట. అమ్మ నువ్వు అంటే చాలా ప్రేమ అనగానే తల్లి చాలా ఆనంద పడిపోయింది. ఐ లవ్ యూ టు సన్ అని చెప్పింది అంట. చెప్పగానే కొడుకు అన్నాడంట, అమ్మ సైకిల్ కొనిస్తావా అని అడిగాడంట. సైకిల్ కొనిస్తాం అనగానే తల్లి సరే అని ఒక మంచి సైకిల్ కొనిచ్చింది. సరే, ఈ కుమారుడు తిరిగి 21 సంవత్సరాల వయసుకు వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి అన్నాడు, మామ్ ఐ లవ్ యూ, అమ్మను అంటే చాలా ప్రేమ. ఇప్పుడు అడుగుతున్నాడు, కెన్ యూ బై మీ అ బైక్, ఒక బైక్ కొనివ్వగలవా, బుల్లెట్ కొనివ్వగలవా అని అడిగాడంట. సరే, అమ్మ కొనిచ్చింది. ఆ తర్వాత 25 సంవత్సరాలు వచ్చాయి. 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి అంటున్నాడు, మామ్ ఐ లవ్ యూ అంటున్నాడు. అయితే తల్లికి అర్థమైపోయింది, ఐ లవ్ యూ అనగానే ఏదో ఒక రిక్వెస్ట్ పట్టుకొస్తున్నాడు, ఏదో ఒకటి కోరిక నెరవేర్చుకోవడానికి మాత్రమే ఐ లవ్ యూ అని చెప్తున్నాడు అని అర్థమయ్యి తల్లి అడిగింది, ఏం కావాలి నాయన అని అడిగింది. అడగగానే, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఐఎమ్ ఇన్ లవ్ విత్ అ యంగ్ గర్ల్, కొంచెం ఆమెతో పెళ్ళయ్యేలా చూడమ్మా, నాన్నని ఏదోలా కన్విన్స్ చేయమ్మా అని అన్నాడు. సరే, అమ్మకి కొడుకులంటే చాలా ప్రేమ ఉంటది కదా, ఆ తండ్రిని భర్తని కన్విన్స్ చేసింది, పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిన తర్వాత కొడుకుకు 35 ఏళ్ళు వచ్చాయి. 35 ఏళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకరోజు ఇంటికి వచ్చి అన్నాడు, మామ్ ఐ లవ్ యూ అన్నాడు. అప్పుడు అమ్మ నింది, నీకు ముందే చెప్పాను కదరా ఆ పిల్లని పెళ్లి చేసుకోద్దని, ఆ పిల్లతో కొన్ని కష్టాలు పడ్డాడు పెళ్లి చేసుకున్న అమ్మాయితో, అమ్మ ప్రేమ విలువ తెలిసింది, తల్లితో వచ్చి చెప్తున్నాడు ఐ లవ్ యూ అని. సరే, ఈ కుమారుడు పెద్దవాడైపోయాడు. కుమారునికి 60 సంవత్సరాలు వచ్చాయి, తల్లి 80 సంవత్సరాలు దాటిపోయాయి. ఒకరోజు సడన్ గా ఇంట్లో ప్రత్యక్షమై తల్లిని అంటున్నాడు, మామ్ ఐ లవ్ యూ అనగానే తల్లి అనింది, ఐ విల్ నాట్ సైన్ ఆన్ ఎనీ పేపర్, ఏ పేపర్ మీద కూడా నేను సంతకాలు పెట్టను, ఎందుకంటే కొడుకు ఎందుకు వచ్చాడో తల్లికి అర్థమైంది, ఆస్తి కాగితాల మీద సంతకాలు పెట్టాలనుకొని ఆ తల్లి మీద ప్రేమ చూపిస్తా ఉన్నాడు అని తల్లికి బాగా అర్థమైంది. ఈ సంఘటన ఎందుకు చెప్తున్నానంటే, హ్యూమన్ లవ్ హ్యాస్ స్ట్రింగ్స్ అటాచ్ టు ఇట్, భూ సంబంధమైన మనుషుల ప్రేమలకు ఏదో ఒక షరతులు, ఏదో ఒకటి వాటికి మరి అటాచ్ అయి ఉంటాయి. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే, గాడ్స్ లవ్ హ్యాస్ నో స్ట్రింగ్స్ అటాచ్ టు ఇట్. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, దేవుని ప్రేమకు ఎలాంటి షరతులు కూడా లేవు. మనము మంచివారముగా ఉన్నప్పుడో, మనము నీతిమంతులుగా ఉన్నప్పుడో, మనం యథార్థంగా ఉన్నప్పుడో దేవుడు మనల్ని ప్రేమించలేదు. కానీ గాడ్ లవ్డ్ అస్ అట్ అవర్ వర్స్ట్. దేవుడు మనం నీచమైన స్థితిలో ఆయనకు శత్రువులుగా, ఆయనకు దూరస్తులుగా, ఆయనను మరి హేట్ చేసేవారముగా ఉన్న ఆ స్థితిలో దేవుడు మనల్ని ఎంతో గొప్పగా ప్రేమించాడు. ఈ రాత్రికాల సమయంలో నా ఆశ నా కోరిక ఒకటే, అదేంటంటే ఈ 3 రోజుల మీటింగ్స్ లో పాల్పొందే ప్రతి ఒక్కరూ వారి జీవితాలలో దేవుని ప్రేమను రుచి చూచి ఆ దేవుని ప్రేమలో స్థిరపడాలి అనేదే మా ఆశ, మా ప్రార్థన. రాజమండ్రి నుండి మరి మమ్మల్ని దేవుడు ఎందుకు నడిపించాడంటే, మాకేదో టైం ఎక్కువ మిగిలిపోయో, పని లేక ఇక్కడికి రాలేదండి. పరిచర్యలో చాలా బిజీగా దైవజనులు, జాన్ వెస్లీ గారు, నేను, మా బృందం, మేము దేవుని కొరకు ముందుకు వెళ్తా ఉన్నాం. కానీ అనంతపూర్ ప్రాంతానికి దేవుడు మమ్మల్ని ఎందుకు నడిపించాడు అంటే, ఇక్కడున్న వారు దేవుని ప్రేమ తెలుసుకోవాలని, దేవుని ప్రేమను రుచి చూడాలని, దేవుని ప్రేమలో స్థిరపడాలని. ఎఫెసీ పత్రికలో ఉండి ఒక్క వచనాన్ని చదువుకొని ముందుకు వెళ్దాం. ఎఫెసీ పత్రిక 3:18. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు ఎఫీషియన్స్ చాప్టర్ 3:18. ఎఫెసీ పత్రిక 3:18 15 నుండి నేను చదువుతాను. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావలెనని ప్రార్థించుచున్నాను. అపొస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న దేవుని సంఘానికి ఈ మాటలు రాస్తూ అంటున్న మాట ఏంటంటే, జ్ఞానమునకు మించిన దేవుని ప్రేమను మీరు తెలుసుకోవాలని, ఆ ప్రేమలో ఉన్న నాలుగు డైమెన్షన్స్, నాలుగు కోణాలను మీరందరూ గ్రహించాలని నేను కోరుతున్నాను అనే మాట చెప్పాడు. చూడండి, కొన్ని వస్తువులకి లెంగ్త్, బ్రెడ్త్ అని రెండు డైమెన్షన్స్ ఇస్తాం, మరి కొన్నిటికి మనం లెంగ్త్, బ్రెడ్త్, హైట్ అని మనం మాట్లాడుకుంటుంటాం. ఇక్కడ అపొస్తలుడైన పౌలు దేవుని ప్రేమకుండే నాలుగు కోణాలను గుర్చి మాట్లాడుతున్నాడు. అవేంటంటే, దేవుని ప్రేమ యొక్క లోతు, పొడవు, ఎత్తు, వెడల్పు అనే మాట. అంటే అర్థం ఏంటంటే, దేవుని ప్రేమ చాలా గొప్పదండి. దేవుని ప్రేమ ఎంత పొడవైనది అని ఆలోచిస్తే చూడండి, కొన్ని కొన్నిసార్లు కొన్ని రోడ్స్ మనం చూసినట్లయితే, మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళు రాస్తారు, ఇంత దూరము ఈ రోడ్లో మీరు వెళ్ళిన తర్వాత ఆ రోడ్ అది ఎండ్ అయిపోతుంది, డెడ్ ఎండ్ వచ్చేస్తుంది, ఆ తర్వాత మీరు మళ్ళీ తిరిగి రావాలి, తిరిగి బ్యాక్ రావాలి, యూటర్న్ తీసుకోవాలని రాస్తూ ఉంటారు. అయితే దేవుని ప్రేమ ఎప్పటికీ కూడా ఆగిపోయేది, ఎప్పటికీ ఇంకా అయిపోయేది కాదండి. దేవుని ప్రేమ ఎంత పొడవైనది అంటే, యు విల్ నెవర్ రన్ అవుట్ ఆఫ్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమ ఇంకా లేదండి, నేను పొందుకోలేనండి అని చెప్పే పరిస్థితి ఎప్పుడు కూడా దేవుని ప్రేమలో ఉండదు. రెండవదిగా దేవుని ప్రేమలో ఉండే మరో కోణం ఏంటంటే, దేవుని ప్రేమ వెడల్పైనదంట. ఎంత వెడల్పైనది? హౌ వైడ్ ఇస్ గాడ్స్ లవ్? దేవుని ప్రేమ ఎంత వెడల్పైనది అని ఆలోచిస్తే, దేవుని ప్రేమ ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఏ స్థితిలో ఉన్నా వారిని చేరుకోగలిగినంత వెడల్పైనది దేవుని ప్రేమ. హల్లెలూయా. మూడవ మాట, దేవుని ప్రేమలో ఉన్న మూడవ కోణము, దేవుని ప్రేమ లోతైనది. గాడ్స్ లవ్ ఇస్ డీప్. హౌ డీప్ ఇస్ గాడ్స్ లవ్? దేవుని ప్రేమ ఎంత లోతైనదంటే, కొన్నిసార్లు మన హృదయం చాలా లోతుగా ఉంటదండి. కొంతమంది వారి జీవితాల్లో ఎలాంటి అనుభవాలు కలిగి ఉంటారంటే, ఇవి ఇతనండి చాలా లోతు మనిషి అండి, ఈవిడ చాలా లోతు మనిషి అండి అంటారు. లోతు మనిషి అంటే అర్థం ఏంటంటే, వారి హృదయంలో ఉన్నవి ఎవరికి చెప్పుకోరు, వారి హృదయము వారి అంతరంగం ఎవరితో షేర్ చేసుకోరు, వారి బాధలేవో, వారి కష్టాలేవో, వారి ఇబ్బందులేవో, వారి స్ట్రగుల్స్ ఏవో వారే పడుతూ ఉంటారు. చాలా సార్లు మన హృదయానికి లోతైన గాయాలు అవుతాయి. ఆ లోతైన గాయాలు చాలా బాధిస్తాయి, కానీ చెప్పుకుంటే సిగ్గుచేటని, చెప్పుకుంటే ఇతరుల దృష్టిలో అలసైపోతామని, ఈ బాధలు ఈ కష్టాలు ఏదో నేనే భరించుకుంటూ ఈ వేదనలు ఎప్పటికి తీరుతాయో చూద్దాంలే అనే అనేక మంది వేదనతో వారి జీవితాలను మరి ఈడ్చుకుంటూ వెళ్తున్న తరుణంలో, దేవుని ప్రేమ లోతైనది అంటే అర్థం ఏంటంటే, ఎంత లోతైనదంటే, మన హృదయాలలో ఉన్న లోతైన గాయాలను మాన్పగలిగినంత లోతైనది దేవుని ప్రేమ. హల్లెలూయా. గాడ్స్ లవ్ హీల్స్ ఎవ్రీ వూండ్ దట్ ఇస్ ఇన్ యువర్ హార్ట్. ఈ రాత్రికాల సమయంలో కొన్ని గాయాలతో ఇక్కడికి వచ్చావేమో, కొన్ని మచ్చలున్నాయేమో, కొన్నిసార్లు గాయాలు మానిపోతాయి కానీ స్కార్స్ మిగిలిపోతాయి అండి. అవును కదా, గాయాలు మానిపోతాయి కానీ స్కార్స్ మిగిలిపోతాయి. కొన్నిసార్లు గాయాలు అవుతాయి, ఫోన్లో ఏదోలాగా ఈ బాధను మర్చిపోదాం అనుకుంటూ ఉండగా మళ్ళీ గాయం రేపబడుతుంది, మళ్ళీ అదే బాధ, మళ్ళీ అదే వేదన, మళ్ళీ అదే పరిస్థితి. కొన్నిసార్లు తీరని మరి కష్టాలలాగో ఒకటి వెంబడి ఒకటి మనకి ఎదురవుతూనే ఉంటాయి. కానీ దేవుని ప్రేమ ఎంత లోతైనదంటే, మన లోతైన గాయాలను మాన్పగలిగినంత లోతైనది. నాలుగవ కోణం ఏంటంటే, దేవుని ప్రేమ ఎత్తైనది. ఎంత ఎత్తైనది? హౌ హై ఇస్ గాడ్స్ లవ్? దేవుని ప్రేమ ఎంత ఎత్తైనదంటే, ఇట్ కెన్ ఓవర్లుక్ ఆల్ అవర్ వీక్నెసెస్. మన బలహీనతలన్నిటిని కూడా చూసి చూడనట్లుగా, వాటిని తెలిసిండి కూడా మనల్ని ప్రేమించగలిగినంత ఎత్తైనది, అంత ఉన్నతమైనది దేవుని ప్రేమ. కొన్నిసార్లు మన జీవితాలలో మనం పొరపాట్లు చేసి and we start hating us ourselves, manaku anpistadi inta foolish decision ela teeskunnanu, inta thondarabaatu nirnayam nen ela teeskunnanu, inta tappudu nirnayam ela teeskunnanu ani konni saarlu manam regret lo migilipotha untamandi. gathamlo manam chesina tappudu karyalanu batti, manam teeskunna tappudu nirnayalanu batti, manam chesina foolish choices ni batti, sometimes we are in a position to, you know, not love ourselves. manalni manam preminchukoleni sthitiki velipotham. ఒకలాంటి అపరాధ భావన, గిల్ట్ మనల్ని వెంటాడుతూ ఉంటదండి, చేజ్ చేస్తూ ఉంటది. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మన గుర్చి సమస్తాన్ని ఎరిగుండి, మన గతాన్ని గుర్చి సమస్తాన్ని ఎరిగి ఉండి, మనల్ని మనము కూడా ప్రేమించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎలాంటి ప్రేమతో ప్రేమిస్తున్నావయ్యా నన్ను అని అడిగితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఐ హ్యావ్ లవ్డ్ యూ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్. నాకు ఈ ప్రపంచంలో ఏ ప్రేమ అయినా గ్యారంటీగా నా జీవితం అంతా ఉండే ప్రేమ ఏదైనా ఉందా అండి అంటే, దేవుని ప్రేమ ఉంటదండి మనకి ఎప్పటికీ. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎంత గొప్పదో జకర్య గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. చూడండి, జకర్య గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో దేవాది దేవుడు తన ప్రజలను ఎలా ప్రేమిస్తున్నాడో, తన ప్రజలకు శ్రేష్టమైన వాగ్దానాలను ఇస్తున్నాడు. జకర్య గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. దేవుడు అంటున్నాడు, నా ప్రజలను నేను ఎంత ప్రేమిస్తున్నానంటే వారికి కాపుదలగా, వారి ప్రొటెక్షన్ గా, వారి ప్రాకారముగా నేనుంటానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా ఈ భరోసా ఇవ్వగలరా? తల్లిదండ్రులు పిల్లల్ని చాలా ప్రేమిస్తారు, కానీ స్కూల్ లోపలికి వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చుంటారండి, బయట గేట్ దగ్గర వదిలేసి వస్తారు. లేదంటే ఏదైనా ఒక పరీక్షకు వెళ్ళేటప్పుడు పిల్లల్ని పరీక్ష సెంటర్ వరకు నడిపించగలరేమో, కానీ ఆ ఎగ్జామ్ రాయాల్సింది, ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్లాల్సింది, సవాళ్ళను ఎదుర్కోవాల్సింది వారే. ఒకవేళ పిల్లల్ని ఎంత ప్రేమించినా, పిల్లలకు ఒకవేళ ఆరోగ్య సమస్య వచ్చి వారు హాస్పిటల్ అడ్మిట్ అయితే, నా బిడ్డకు, నా పాపకు, నా బాబుకు ఇంజెక్షన్లు అంటే భయం అండి, ఆపరేషన్లు అంటే భయం అండి, కాబట్టి వారికి బదులు నేను ఆపరేషన్ చేయించుకుంటానంటే పిల్లలకున్న రోగం నయమవుతుందా? ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా వారి బిడ్డల్ని ఎంతవరకు ప్రేమించగలరంటే, తల్లిదండ్రుల ప్రేమలకు కొన్ని బౌండరీస్ ఉంటాయి, కానీ గాడ్స్ లవ్ నోస్ నో బౌండ్స్. దేవుని ప్రేమకు సరిహద్దులు లేవండి, బౌండరీస్ లేవు. దేవుడు అంటున్నాడు, నేనే నా ప్రజల చుట్టూ అగ్ని ప్రాకారము వలె ఉంటాను. ఆర్ యు అఫ్రేడ్ టు గో టు న్యూ ప్లేసెస్ టు మీట్ న్యూ పీపుల్? నీవు ఒకవేళ నూతనమైన ప్రదేశాలకు వెళ్లాలని దేవుడు నిర్ణయించినప్పుడు, కొన్ని నూతనమైన కార్యాలు మొదటిసారిగా చేస్తున్నప్పుడు భయంతో కలవరంతో నిండిపోయినట్లయితే దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో, ఆయన నీకు కాపుదలగా ఉంటాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరొక వాగ్దానము దేవుడు తన ప్రజలకు ఇస్తున్నది చూడండి, 8వ వచనం, జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మిమ్మును ముట్టిన వాడు తన కనుగుడ్డును ముట్టిన వాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొన దలచి మిమ్మును దోచుకొని అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవా, నీ దృష్టిలో నా విలువెంతయ్యా? నీ దృష్టిలో నా స్థానం ఎంతయ్యా? నన్ను ఎవరైనా ముట్టుకుంటే, నాకెవరైనా హాని చేయాలనే ప్రయత్నం చేస్తే, నా జోలికి ఎవరైనా వస్తే నువ్వు అసలు చెల్లిస్తావా? నువ్వు అసలు స్పందిస్తావా? నీకు నా మీద శ్రద్ధ ఉందా అని నీవు నేను దేవుని అడిగితే దేవుడు చెప్పే జవాబు ఏంటంటే, ఇప్పుడు జకర్య గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుకున్న లేఖన భాగం, నిన్నెవరైనా ముట్టుకుంటే నా బిడ్డ, నా కనుగుడ్డును ముట్టినట్లుగా నేను ఎంచుతానంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. హల్లెలూయా. యు నో హౌ మచ్ గాడ్ లవ్స్ యూ. దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? కంటినే ముట్టనివ్వమండి. మనం కనుగుడ్డును ముట్టనిస్తామా? నో ఛాన్స్. ఓన్లీ ఆప్తమాలజిస్ట్ ఐలో ఏదైనా ట్రీట్మెంట్ చేయడానికో, ఒకవేళ క్యాటరాక్ట్ సర్జరీ చేయడానికో, అది కూడా వెన్ యు నో హీఈస్ అ సేఫ్ పర్సన్, హీఈస్ ట్రయింగ్ టు లుక్ ఇన్ టు యువర్ ఐస్ ఫర్ అ గుడ్ రీజన్, అప్పుడే కన్ను ముట్టనిస్తాం. కానీ లేదంటే ఎవరైనా మన కంటి జోలికి వచ్చారంటే నో ఛాన్స్. ఎవరిని ముట్టుకోనివ్వం. దేవుడు అంటున్నాడు, నిన్ను ముడితే ఎవరైనా నా కనుగుడ్డును ముట్టినట్లుగా నేను స్పందిస్తానంటే అర్థం ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు, యు ఆర్ సో ప్రెషస్ టు మీ మై చైల్డ్. నా బిడ్డ, నువ్వంటే నాకు చాలా విలువ, నువ్వంటే నాకు చాలా శ్రద్ధ, నేను నీ విషయంలో చాలా చాలా పట్టింపు కలిగి ఉన్నాను. ఒకవేళ నిన్ను ప్రేమించేవారు బహుశా వారి ప్రేమల్లో మార్పు వచ్చిందని కృంగిపోతున్నావా? కొన్నిసార్లు భార్యలు భర్తల నుండి చాలా ప్రేమ కోరుకుంటారు, ఆ ప్రేమలో ఏదైనా తేడా వస్తే చాలా కృంగిపోతా ఉంటారు. బహుశా భర్తలు భార్య వారిని పట్టించుకోకుండా, సరిగ్గా ప్రేమించకుండా, గౌరవించకుండా ఉంటే బాధపడతారు. కొన్నిసార్లు పిల్లలు పెళ్లిళ్ళయి, పెద్దవారయి, పెళ్లిళ్ళయి ఇంటి నుండి వెళ్ళిపోయిన తర్వాత, అప్పటి వరకు ప్రేమగా ఉన్న పిల్లలు ఒకవేళ తల్లిదండ్రులను ప్రేమించకుండా ఇగ్నోర్ చేస్తూ ఉంటే, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది తల్లిదండ్రులకి. పెంచి పెద్ద చేశానే, ఇంత స్థితిలో నిలబెట్టానే, నా కొడుకుకు నేను గుర్తులేనే, నా కుమార్తెకు నేను గుర్తులేనే అనే బాధ కలుగుతుంది. కొన్నిసార్లు కన్న తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మరి ప్రేమించాల్సింది, పోషించాల్సింది, సంరక్షించాల్సింది పోయి కన్న తల్లిదండ్రులే కొన్ని కుటుంబాలలో బిడలకు శత్రువులా మారిపోతా ఉంటారండి. ఏ కారణాల చేత అయినప్పటికీ అలాంటి పరిస్థితులు అనిపిస్తుంది, నేను ఎవరి ప్రేమకు నోచుకోవట్లేదే, నాకు ఎవరి ప్రేమ లేదే, నన్నుగా ప్రేమించేవారెవరూ లేరు, నన్ను ఆదరించేవారెవరూ లేరు అనే చింతలో ఈ రాత్రికాల సమయంలో ఈ మీటింగ్స్కు మీరు వచ్చినట్లయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ముట్టిన వాడు నా కనుగుడ్డును ముట్టిన వాడని నేను ఎంచుతాను అని మాట్లాడుతున్నాడు. ఈ మాట చెప్పింది ఒక సామాన్యుడైన మనిషి కాదు, కానీ సర్వాధికారము కలిగిన సర్వశక్తుడైన దేవుడు అండి. ఆయనతో పెట్టుకొని గెలవగలిగిన నరమాత్రుడు ఎవ్వరూ లేరు. ఆయనతో పెట్టుకొని ఆయనతో పోరాడి గెలిచిన వారు ఎవరు కూడా లేరు. కారణం ఏంటంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. దేవుడు ఇస్తున్న మరొక వాగ్దానము జెకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. జెకర్యా చాప్టర్ 2 వర్స్ 10, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును సంతోషముగా ఉండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. దేవుడు అంటున్నాడు, ఐ విల్ కమ్ అండ్ డ్వెల్ విత్ యు, మీతో నేను ఉంటా. అంతకన్నా ఇంకేం కావాలండి? దేవుడే వచ్చి మనతో ఉంటే, దేవుడే వచ్చి మన గృహాలలో ఉంటే, మన కుటుంబాలలో ఉంటే మనకింకేం కావాలి? మనకింకేం కావాలి? ఈ రాత్రికాల సమయంలో గ్రౌండ్కి రాకముందు నేను దేవుని సన్నిధిలో ఒకే ఒక ప్రార్థన చేశాను, దేవా ఈ అనంతపూర్ నుండి మేము తిరిగి రాజమండ్రి వెళ్ళక ముందు మాకు ఆత్మలు కావాలయ్యా నువ్వు ఇవ్వు, మాకింకేమొద్దు. We want to see people come to you. We want to see people added to your kingdom. నీ రాజ్యములో అనేక మంది చేర్చబడడం మేము చూడాలి, అనేక మంది రక్షణ పొందడం మేము చూడాలి, అనేక మంది నీకు దూరమైన వారు దగ్గర అవ్వడం మేము చూడాలని ఆశిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు లేకుండా ఇక్కడికి వచ్చావేమో ఈ మీటింగ్కు, దేవుని వాక్కు నీవు వింటూ ఉండగా, ఒకవేళ దేవునికి దూరంగా ఇంతవరకు బ్రతికి దేవుణ్ణి అవాయిడ్ చేస్తూ నీ జీవితంలో ఏదో సాధిద్దామని తిరుగుతున్నట్లయితే, ఈ రాత్రికాల సమయంలో దేవుని సేవకురాలిగా మిమ్మల్ని ఒక మనవి చేయాలని ఆశిస్తున్నది ఏంటంటే, యేసయ్యను తీసుకోకుండా మీ ఇంటికి దయచేసి వెళ్ళొద్దు. ఒట్టి చేతులతో ఇక్కడి నుంచి వెళ్ళొద్దు. దేవుని సన్నిధి ఇక్కడ నుంచి మనం మోసుకొని వెళ్దాం, అప్పుడే మనకు దీవెన, మనకు ఆశీర్వాదము. యెషయా గ్రంథంలో నుండి ఇంకొక వాగ్దానం మీకు చూపించి నా షార్ట్ మెసేజ్ ముగించాలని నేను ఆశిస్తున్నాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15-16 వచనాలు, ఐజాయా చాప్టర్ 49 వర్సెస్ 15 అండ్ 16. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15-16 వచనాలు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ఈ ప్రపంచంలో దేవుని ప్రేమ తర్వాత చాలా గొప్ప ప్రేమ, ఉన్నతమైన ప్రేమ తల్లి ప్రేమే. తల్లైనా తన బిడ్డను మర్చిపోతుందేమో, దేవుడు అంటున్నాడు నేను నిన్ను. కొన్నిసార్లు మనకి బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళు మనతో టచ్ లో ఉండకుండా మనల్ని మర్చిపోతే అనిపిస్తుంది, అందరు మర్చిపోయారు నన్ను, అందరూ మర్చిపోయారు, నేనెవరికి గుర్తు రావట్లా, నేనెవరికి అవసరం లేదని చాలా బాధపడిపోతా ఉంటాం. ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రపంచం ఎక్కువైపోయి ఇంట్లో ఉన్న భార్య భర్తతో మాట్లాడదు, భర్త భార్యతో మాట్లాడడు, ఇంట్లో ఉన్న వాళ్ళు సొంత వారితో మాట్లాడరు, కానీ ఎక్కడో సోషల్ మీడియాలో అమెరికా అవతల ఎవరో ఉంటారు, వారితో చాటింగ్ చేసేస్తా ఉంటారండి. అసలు వాళ్ళు ఎవరో తెలీదు, వారి ముక్కు తెలీదు, వారి మొహం తెలీదు, వారెవరితోనో ఫ్రెండ్షిప్లు రిలేషన్షిప్లు మెయింటైన్ చేసుకుంటూ దేవుడిచ్చిన వ్యక్తులను, దేవుడిచ్చిన బంధాలను చాలా మంది దూరం చేసుకుంటా ఉన్నారు ఈ రోజుల్లో. మనుషులైనా నిన్ను మర్చిపోతారేమో, మనుషులైనా నిన్ను ఇగ్నోర్ చేస్తారేమో, కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఒకవేళ తల్లైనా స్త్రీ అయినా తనకు పుట్టిన చంటి బిడ్డను పిల్లను మరుస్తుందేమో, కానీ నేను నిన్ను మరువను. ఇంకొక మాట దేవుడిస్తున్న వాగ్దానము, నా అరచేతుల్లో చెక్కేసుకున్నాను. చూడండి, ఒక చెక్కలో ఏదైనా చెక్కబడితే, ఇఫ్ అ స్కల్ప్చర్ ఇస్ కార్వ్డ్ ఇన్ అ పీస్ ఆఫ్ వుడ్, యు కెనాట్ సెపరేట్ ద స్కల్ప్చర్ ఫ్రమ్ దాట్ వుడ్ బికాస్ ఇట్ ఈస్ ఎన్గ్రేవ్డ్. ఏదన్నా చెక్కబడినప్పుడు, ఒక చెక్కలో ఒక మంచి డిజైన్ చెక్కబడితే దాన్ని బయటకు తీలేమండి, ఎందుకంటే అది దానిలో అంతర్లీనం అయిపోయి ఉంటది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు నిన్ను చెక్కేసుకున్నా నిన్ను, అంటే అర్థం ఏంటంటే నిన్ను నన్ను దేవుడు తన చేతుల్లో పెట్టేసుకున్నాడు అనమాట. ఆయన చేతుల్లో నుండి మనలను ఎవరు అపహరించలేరు. హల్లెలూయా. కొన్నిసారి రక్షణ పొందిన వారికి ఒక అనుమానం వస్తుందండి, సందేహం వస్తుంది, అదేంటంటే అమ్మో అపవాది నన్ను లాగేసుకుంటాడేమో, అపవాది నన్ను లోకంలో కలిపేసుకుంటాడేమో, అపవాది నన్ను నరకానికి ఇడ్చుకొని వెళ్ళిపోతాడేమో. యు ఆర్ సేఫ్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. గాడ్ హెస్ ఎన్గ్రేవ్డ్ యూ ఇన్ ద పామ్స్ ఆఫ్ హిస్ హ్యాండ్స్. యూ ఆర్ సేఫ్ అండ్ సెక్యూర్. ద డెవిల్ కెనాట్ స్నాచ్ యూ ఫ్రమ్ గాడ్స్ హ్యాండ్. దేవుని చేతుల నుండి నిన్ను అపవాది లాక్కోలేడు, ఎందుకంటే దేవుని యొక్క హస్తాల్లో నీవు నేను భద్రపరచబడి ఉన్నాం. దేవుడు అంటున్నాడు నా అరచేతుల్లో నేను చెక్కున్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట. మనుషులు నిన్ను మర్చిపోయారని బాధపడుతున్నావా? నువ్వు సహాయం చేసిన వారు ఇప్పుడు నీకు అవసరం వచ్చినప్పుడు నీకెవరు లేరా, నిలబడలేదా? ఒకవేళ మనుషులు నీవున్న దీన స్థితిని బట్టి నిన్ను మరి నీతో మాట్లాడకుండా, నీతో ఎటువంటి సత్సంబంధాలు లేకుండా ఉన్నారా? విడవబడిన స్థితిలో ఉన్నావని, మరోబడిన స్థితిలో ఉన్నావని బాధపడుతున్నావా? చాలా ప్రేమించానండి మనుషుల్ని, కానీ అందరూ నన్ను డిసప్పాయింట్ చేశారండి అని బాధపడుతున్నావా? నీవు ఎంత ప్రేమిస్తున్నావు మనుషుల్ని, తిరిగి అదే ప్రేమ నీకు రెసిప్రొకేట్ అవ్వట్లేదని వేదనలో ఉన్నావా? మనుషుల ప్రేమలు మారిపోయే ప్రేమలను గుర్తించు. దైవజనుల జాన్ వెస్లీ గారు ఒక పాట రాశారు, విలువైన ప్రేమలో వంచన లేదు, కల్వరి ప్రేమలో కల్మషం లేదని. ఒకవేళ మీరు అది వినకపోతే ఒకసారి వినండి, చాలా అర్థవంతమైన పాట. మనుషుల ప్రేమ వంచనతో కూడిన ప్రేమ, మనుషుల ప్రేమ కల్మషంతో కూడిన ప్రేమ, మనుషుల ప్రేమ అశాశ్వతమైన ప్రేమ. కానీ దేవుని విలువైన ప్రేమలో వంచన లేదు, కల్మషము లేదు. యేసయ్య ప్రేమలో ఎడబాటు. మనుషులు చనిపోయిన తర్వాత వారు మనల్ని ఎంత ప్రేమించినా డెత్తో ఒక సెపరేషన్ అనేది వచ్చేస్తుందంటే ఆ ప్రేమలో ఒక మరి ఎడబాటు అనేది వస్తుంది. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. దేవుని ప్రేమ నిన్ను నన్ను నిలబెట్టే ప్రేమ, బ్రతికించే ప్రేమ, లేవనెత్తే ప్రేమ, ప్రోత్సహించే ప్రేమ. నీ ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో కూడా ఉన్నాను అని వాగ్దానం చేస్తున్నాడు యేసయ్య. మనుషులు దూరమయ్యారని, మనుషుల ప్రేమ దూరమైందని నిరుత్సాహంతో ఉన్నట్లయితే, లెట్ మీ టెల్ యూ, ఓన్లీ ద లవ్ ఆఫ్ గాడ్ కెన్ సాటిస్ఫై యువర్ హార్ట్ టు నైట్. ఈ రాత్రికాల సమయంలో దేవుని ప్రేమ ఒక్కటే నీ హృదయాన్ని ఆనందింప చేసేది, నీ జీవితాన్ని బాగు చేసేది, ఉన్నతమైన స్థితిలో నిలబెట్టేది. ఈ రాత్రికాల సమయంలో దేవుని ప్రేమకు ఒకవేళ దూరంగా బ్రతుకుతూ, యేసయ్యను నీ జీవితంలో అవాయిడ్ చేస్తూ, దేవునికి దగ్గరగా అయితే నేను ఒకవేళ ఈ లోక సంబంధమైన ఎంజాయ్మెంట్ కోల్పోతాననే భ్రమలో బ్రతుకుతున్నట్లయితే, నీకు దేవుని ప్రేమ కావాలి. గెట్ అ హోల్డ్ ఆఫ్ గాడ్స్ లవ్ టు నైట్. ఈ రాత్రికాల సమయంలో దేవుని ప్రేమను పొందుకో, దేవుని ప్రేమతో నింపబడు. దేవుని సన్నిధిని మోసుకొని మన గృహాలకు వెళ్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధరానికి స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు. విన్న వాక్యము ప్రతి హృదయంలో ఫలింపచేయండి. నీ ప్రేమను అనుభవించే వారముగా, నీ ప్రేమలో నాటబడిన వారముగా, నీ ప్రేమలో ఫలించే వారముగా, స్థిరపడిన వారముగా మేమందరము ప్రభువాటి శ్రేష్టమైన అనుభవాలతో నింపబడినట్లు నీ కృప దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.
1: ఉపమానములు రహస్యములు అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానించుచున్నాం.

0: లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. చాలా విషయాలు అడగాల్సి ఉంది, రండి అడుగుదాం. బ్రదర్ జగన్ కార్యక్రమానికి స్వాగతం. గత నమోదులో మనం లాస్ట్ షిప్ను గురించి చూసాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకు అంత ఇంట్రెస్టింగ్గా ఉందంటే, ఆ తండ్రి యొక్క హార్ట్ అంతగా ఒకరు వెళ్ళిపోయారే, 99 నా యొద్ద ఉన్నాయితే అని చెప్పలేదు. వారు ఆ ఒకరి కోసం వెళ్ళి వెతికి ఆ పార్ట్ని చూసాం. ఈరోజు మనం లూక్ 15వ అధ్యాయములో ది లాస్ట్ కాయిన్ గురించి మనం చూడబోతున్నాం. ఈ లాస్ట్ కాయిన్ అని చెప్పినప్పుడు ఆ నమోదుకు దీనికి ఫండమెంటల్ ఏంటా వ్యత్యాసం?
1: మీరు ఫండమెంటల్ అని అడగడం వల్ల నేను సాధారణంగానే ఈ యూదా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్లడం లేదు, ఎప్పుడు ఆ విధంగా చూడను. దీని యొక్క స్పిరిచువల్ థాట్ మాత్రం తీసుకోవాలనుకుంటా, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వారికిచ్చాడు, దాని స్పిరిచువల్ థాటే మనకి ఇవ్వడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్తో చేర్చి చదవకూడదని చెప్పడంలా, అది ఒక విధమైన టీచింగ్. అది చదివేవారు ఉంటారు, అది ఎక్స్ప్లెయిన్ చేసేవారు ఉంటారు, అందుకని హీబ్రూ చదివి గ్రీక్ చదివి వచ్చేవారు ఉన్నారు. అది తప్పని చెప్పడం లేదు. నేను సాధారణంగా బ్యాక్గ్రౌండ్లకి అధికంగా వెళ్లేది లేదు. నా యొక్క థాట్, అధికంగా బ్యాక్గ్రౌండ్లకి వెళ్ళేప్పుడు నాకు వారికైన ధర్మశాస్త్రాన్ని పొందుకుంటున్నాను. కానీ నాకైనా ఒక స్పిరిచువల్ థాట్ దొరకాలంటే దానికంటే ఇది అధికంగా ధ్యానించాలనుకుంటా. అయితే ఇప్పుడు మనం ఈ ఉపమానాన్ని గుర్చి చూసేప్పుడు, మీరు ఫండమెంటల్ అని అడగటం వల్ల దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంది. మొదటది చెప్పి దాని తర్వాత దీనిలోనికి వెళితే బాగుంటుంది అనుకుంటాను. 8వ వచనము నుండి 10వ వచనం వరకు అది చెప్పబడింది. లూకాసు వార్త 15వ అధ్యాయము 8 నుండి 10 వరకు. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా అని ఉంది. అప్పుడు అందులో కనిపెట్టే మెథడ్స్ అని ఉన్నాయి. దీపం వెలిగించి, ఇల్లు ఊడ్చి అనేవి ఉన్నాయి. దాని గురించి చూడగల అవును డీటెయిల్ గా ఉంది. అది తర్వాత చూద్దాం. ఎందుకు ఆ స్త్రీ ఈ ఒక వెండి నాణెము కొరకు ఇంపార్టెన్స్ ఇస్తుంది? ఆ స్త్రీ దగ్గర మిగతా 9 నాణెములు ఉండి కూడా అక్కడ ఒక నెంబర్ చెప్తున్నాడు, 10 అని అక్కడ చెప్తూ ఉన్నాడు. దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. వేదపాటి నిపుణులు అది చెప్తూ ఉన్నారు. ఏంటంటే, సామాన్యంగా ఇస్రాయేలీల్లో స్త్రీలను వివాహం చేసుకొనక ముందు నిశ్చయం చేసిన తర్వాత వారి చేతిలో వచ్చి 10 వెండి నాణెములు కలిగిన చైన్ వంటిది ఇస్తారట. అందులో 10 కమాండ్మెంట్స్ రాసి ఉంటుందట. ఒక్కొక్క నాణెములోనూ ఒక్కొక్క కమాండ్ రాసి ఉంటుందట. ఇదొచ్చి ఇప్పుడు మన ఊరిలో నిశ్చయం చేసేప్పుడు చూస్తే కొందరు రింగ్ పెడతారు, కొందరైతే గాజులు వేస్తారు, కొందరు బైబిల్ మార్చుకుంటారు. ఇలా కొన్ని
0: చేస్తున్నారు
1: కల్చర్ని బట్టి. వారి కల్చర్ ప్రకారం ఆ స్త్రీకైతే 10 వెండి నాణెములు ఉన్నటువంటి చైన్ ఒకటి ఇస్తారు, చైన్ వంటిది ఒకటి ఇస్తారు. ఇది వచ్చి స్పిరిచువల్గా ఇచ్చేది. మా యొక్క కుటుంబంలో నీవొచ్చి స్పిరిచువల్గా నడిపించడానికి రామ్మా, ఈ 10 నీవు గైకొనాలి అనేది చెప్తూ, అందులో ఒకటి తగ్గిన ఆ నిబంధనను మీరినట్టే ఆమె. ఇప్పుడు ఒక ఉదాహరణకు, వ్యభిచరింపకూడదు అనేది ఉంటది. ఆ వెండి నాణెం కనపడలేదనుకోండి, ఇప్పుడేమవుతుంది? లైఫ్లో అది అడిగేప్పుడు ఆ ఒక వెండి నాణెం లేదు, 9 ఉన్నాయి, ఏ ఆజ్ఞ మీరింది?
0: మరి మేజర్
1: మేజర్ దొంగిలింపరాదు అనేది ఉంటది, దొంగలించకూడదు. ఇప్పుడు రాహిలు తను ఏం చేస్తుంది? అక్కడి నుండి తండ్రి ఇంటి నుండి వచ్చేప్పుడు తండ్రి కొలిచే బొమ్మల్ని దొంగిలించుకుని వస్తుంది. ఇప్పుడు ఈ వెండి నాణెం కనపడలేదంటే ఈమె దొంగనే అర్థం స్పిరిచువల్గా చూస్తే. సో ఆ విధంగా అందులో ఏ ఒకటి కూడా ఏమోకూడదు, మిస్ అయిపోకూడదు. మిస్ అయితే పెండ్లే ఆగిపోతుంది.
0: అంత సీరియస్ అయిన
1: సీరియస్ అయిన విషయం ఆమె లైఫ్కైనా 10 అది. ఇప్పుడు ఇంటిలో ఏది కనబడకపోయినా అది సమస్యే కాదు.
0: అయితే ఇవి
1: ఈ 10 పెండ్లి కొడుకు వచ్చేప్పుడు వారి ఇంటి వారు చూస్తారు, వరుడొచ్చేప్పుడు చూస్తాడు. ఆ 10 ఆమె మెడలో వ్రేలాడితేనే సెలెక్టెడ్. వరుడు వధువును పెండ్లి చేసుకోవడానికి వస్తున్నాడు. ఇప్పుడు ఇచ్చి వెళ్ళాడు, ఆజ్ఞలను ఇచ్చి వెళ్ళాడు. ఈ ఆజ్ఞలను ఈ స్త్రీ అనేది ప్రత్యేకించి సంఘానికి సూచనగా
0: ఉంది.
1: ఆ సంఘం అనేది ఈ నియమములను చివరి వరకు భద్రపరుచుకోవాలి. అది ఎంతవరకు? పెండ్లి చేసుకునేంతవరకు భద్రంగా చూసుకోవాలి. అప్పుడు వరుడు తిరిగి వచ్చేప్పుడు, యేసుక్రీస్తు వచ్చేప్పుడు ఇందులో ఏది కనబడకుండా పోయినా, ఆజ్ఞలలో ఏది కనబడకుండా పోయినా ఈమెకు పెండ్లి జరగదు. మోర్ ఇంపార్టెంట్, ఆమె లైఫ్ మరొక ఘట్టానికి వరుణితో వెళ్ళి ఆమె చనిపోయేంతవరకు జీవిస్తుంది. ఆమెకి ఆ అంగీకారాన్ని ఇచ్చేటువంటిదే ఈ వెండి నాణెము.
0: ఇది సాధారణ కథగానే ఉంది, కానీ దీని వెనుక ఉన్న స్పిరిచువల్ డెప్తే భయంకరంగా ఉంది.
1: ఇది ఇప్పుడు మనకి దేవుడు అలా న్యూ టెస్టమెంట్ నిబంధన ఇచ్చేళ్తున్నాడు.
0: అయితే సులువుగా మాట్లాడుతున్నాడు,
1: ఆ విధంగా మాట్లాడుతున్నాడు. వాక్యమైనను దాని పొల్లైనను గతించిపోదనమాట, ఒకటి కూడా కనపడకుండా పోదని అర్థం. అప్పుడు నేను ఇది ఎలా కాపాడుకోవాలి వచ్చేంతవరకు?
0: చాలా కరెక్ట్గా గమనించాలి. మరి జీవితమే అలా మారుతుంది.
1: మారాలి. సో ఇప్పుడేంటి, ఇప్పుడు ఇది మనకొచ్చి ఇది ఒక యూదా పర్స్పెక్టివ్లో ఫండమెంటల్ అని మీరు అడగడం వల్ల దీన్ని చెప్పారు.
0: బ్యాక్గ్రౌండ్
1: ఇప్పుడు మన దృష్టిలో ఇది ఎలా చూడొచ్చంటే, సంఘములో ప్రభు ఏం చేస్తున్నాడు, అనేకుల కలయికగా ఒక కట్టడముగా మనం అమర్చబడి ఉన్నాం. అదే బైబిల్ చెప్తుంది, ప్రభువు మనల్ను అమూల్యమును సజీవమునైన రాయిగా ఉంచి నిర్మిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఒక చైన్లో చూసినట్లయితే, ఒక ఉదాహరణకు చైన్లో చూసినట్లయితే, మనులు మనులుగా చేర్చి ఒక చైన్ తయారు చేసి ఉంటారు. అవన్నీ చేర్చబడిందే ఆ ఒకటి. ఇటికలన్నీ చేర్చి కట్టబడితేనే ఒక రూమ్.
0: అవును.
1: ఇప్పుడు మనమందరం కలిసి చేస్తే ఒక ప్రోగ్రాం. ఆ విధంగా ఆ 10 నాణ్యములన్నీ కలిసి ఉండేటువంటిదే ఒక కాన్సెప్ట్. ఇప్పుడు సంఘము తనలో ఉండేటువంటిది. గృహం అన్నది దేవుని యొక్క ఇల్లు, స్త్రీ అన్నది సంఘము. తనలో ఉండేటువంటిదైనా, దేవుని అమూల్యమైన రక్తము చేత సంపాదించిన వెండి నాణ్యమును పోగొట్టుకోకుండా చూసుకోవాల్సింది సంఘము యొక్క బాధ్యత,
0: రెస్పాన్సిబిలిటీ.
1: ఇప్పుడు మనము గత ఎపిసోడ్లో ఏం చూసామంటే, వెలుపల కనబడకుండా పోయిన గొర్రెను చూసాం.
0: అవును, గొర్రె బయటికి వెళ్ళిపోయింది.
1: అది వెతుక్కుంటూ కాపరి బయటికి వెళ్ళాడు.
0: తండ్రి దాన్ని కనుగొని వాయిస్ ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడాము.
1: ఇప్పుడు నేను ఒక ఉదాహరణకు ఇలా చెప్తాను, మీరు గమనించండి. వెలుపట భర్త గొర్రె కోసం వెళ్ళాడు. లోన భార్య నాణ్యం వెతుకుతూ ఉంది. మొదట అతడనూ ఉంది. ఫస్ట్ తను వెతకడానికి వెళ్ళాడు, ఇక్కడ ఆమె వెతుకుతుంది. ఒక స్త్రీ పురుషునిగా చెప్పబడుతుంది, వధువు వరునికైన చిహ్నం. అప్పుడు సంఘము లోన కనబడని వారిని వెతకాలి. ఇదే వెండి నాణ్యంకైన సూచన.
0: లోపలే ఉన్నారు.
1: లోన ఉన్నారు.
0: వీళ్ళని రెడీ చేయాలి.
1: వీరు కనబడటం లేదు. ఇప్పుడు
0: కనిపించడం లేదు.
1: ఇప్పుడు దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అని చూస్తే, గత ఉపమానానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే, తప్పిపోయిన గొర్రె ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు. ఎక్కడికి వెళ్ళిందనేదే తెలీదు.
0: అవును.
1: అయితే నాకు ఇది ఇంటిలోనే ఉంది, కాని ఎక్కడ ఉందో తెలీదు.
0: ఓహో, అదైతే తప్పిపోయింది. అదొక డిఫరెంట్ అయిన అప్రోచ్.
1: అది బౌండరీ వదిలి వెళ్ళిపోయింది. ఏ బౌండరీలో ఉందో తెలియదు.
0: ఓకే, ఇదైతే ఇంటిలోనే ఉంది.
1: నాకు తెలుసు, ఆ బౌండరీ తెలుసు.
0: బౌండరీ తెలుసు.
1: కన్ఫర్మ్ గా చెప్తారు చూడండి, ఇంట్లో ప్రొద్దున్నే స్నానానికి వెళ్ళేప్పుడు నా కమ్మలు ఇక్కడ ఉన్నాయండి.
0: ఇక్కడే ఉంది.
1: ఇక్కడే ఉన్నాయి. ఈ ఇంట్లోనే ఉన్నాయండి.
0: అయితే ఎక్కడున్నాయి?
1: అయితే ఎక్కడుందో తెలీదు. అంతకంటే ఘోరము, ఒకరిద్దరు ముగ్గురు కలిసి వెతికినా కొన్నిసార్లు కనపడదు. చూసారా?
0: అవును.
1: మా అమ్మగారికి ఒక అలవాటు ఉండేది, నేను చెప్తాను, మా అబ్బాయి కూడా చెప్తాడు మా అమ్మతో. అది ఏంటంటే, నైట్లో వారు మాత్రలు వేసుకుని పడుకుంటారు. అంటే షుగర్ మాత్రం, ఇటువంటివి ఏవో రెండు మాత్రలు ఉంటాయి. అప్పుడు రాత్రి వారు పడుకునేప్పుడు మాత్రలు వేసి పడుకుంటారు. అలా పడుకునే ముందు మా అబ్బాయి ఇవ్వడం జరుగుతుంది, కొన్నిసార్లు నేనే ఇస్తూ ఉంటాను, ఇలా ఎవరో ఒకరు ఇస్తాం. వారు తీసి ఇలా వేసుకునేప్పుడు ఒక మాత్ర కింద పడిపోతుంది. ఇది రొటీన్గా జరుగుతుంది. మా అబ్బాయి అడుగుతాడు, నేను అడుగుతా. డైలీ కింద వేస్తున్నారు కదమ్మా అంటే, ఏం చేసేది బాబు, నాకు తెలియడం లేదు. ఏదైనా ఒకటి క్రింద పడిపోతూ ఉంటుంది,
0: మిస్ అవుతుంది.
1: అయితే ఏం కష్టతరమైన పని అంటే, అది కనిపెట్టడం అనేది వచ్చి సిఐఏ కంటే కూడా కష్టతరంగా ఉంటుంది. అది వెళ్ళి ఏదైనా ఒక మంచం గోడ వెనుక వెళ్ళి అలా నుంచుంటుంది. అది కనిపెట్టనేలేము. ఏంటంటే, ఇక్కడన్నా ఈ వాక్యంలో చెప్పబడుతుంది, ఆమె ఇంటిని ఊడ్చే అని ఉంటుంది కదా, మాత్రను ఊడవలేం చూడండి.
0: అవును, దుమ్ము పడుతుంది,
1: దుమ్ములో కలిసిపోతుంది. అది వెతికే లోపల మేము పడే పాటు ఉంటుంది చూడండి. ఆ రాత్రంతా మేమిది అనుభవించాము, కానీ వెండి నాణ్యం కాదు, కానీ ఒక చిన్న మాత్ర. ఈ విధంగానే అది ఇంటిలోనే ఉంటుంది, కానీ అది మీరు కనిపెట్టనే లేకుండా ఒక దగ్గరికి వెళ్ళి మరుగై ఉంటుంది. అది వెరీ చిన్నదిగా ఉంటుంది. కొన్నైతే ఆ ఫ్లోర్ కలర్లోనే ఉంటుంది. అది కనిపెట్టలేం చూడండి. దీని అర్థం ఏంటంటే, ఈరోజు బయటికెళ్ళి కనబడకుండా ఉన్నవారు అనజనులు, ఇస్రాయేలీలు, మీరు ఎవరినన్నా చెప్పుకోండి, అయితే విశ్వాసిగా సంఘములో కనబడిన ఒక గొప్ప కూటమే ఉంది.
0: వారం వారం వస్తున్నాడు.
1: వారం వారం వస్తున్నారు. సంఘములోనే వీరు కనపడకుండా ఉన్నారు. వీరిని మీరు కనిపెట్టనే లేరు.
0: అప్పుడు ఆ స్పిరిచువల్ దృష్టితో చూస్తేనే గాని,
1: అయితే దాన్ని కనిపెట్టడానికి మరొక దారి, ఆత్మీయ కోణం అనేది ఒకటి ఉంది, దానితో మరొక దారి ఉంది, దాన్ని మనం తర్వాత చూద్దాం. అయితే ఈ కనబడని నాణ్యము ఎవరై ఉంటారు? ఈరోజు నా మట్టుకైతే అందరూ ది బెస్ట్. నేను అదే ఎప్పుడు చెప్తుంటా. ఒక స్కూల్లో మీరు వెళ్ళి అడిగితే, మీ యొక్క ఒక క్లాస్రూమ్లో ఒక డిఈఓ, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వస్తున్నాడు. వచ్చేం చేస్తున్నాడు, అక్కడున్నటువంటి ఒక క్లాస్ టీచర్ దగ్గర, మీ క్లాస్ గురించిన ఒక రివ్యూ ఇవ్వండి అన్న వెంటనే, సార్ ఆ ఫస్ట్ 2 బెంచెస్లో కూర్చున్న వారికి ఎప్పుడు మంచి ర్యాంకులు వస్తుంటాయి, ఆ వెనుకున్న వారి యావరేజ్, ఆ బ్యాక్ బెంచ్లో ఉన్నవారు కొంత ఇదిగా ఉన్నారు, వారిని కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అని కూడా చెప్తారు. డీటెయిల్స్ చెప్తారు. వారి వల్ల చెప్పగలరు, ఆ క్లాస్ టీచర్ వల్ల. ఒక హాస్పిటల్కి వెళ్ళి ఒక వార్డులో ఒక నర్స్ దగ్గర ఒక డాక్టర్ అడుగుతాడు పేషెంట్స్ కండిషన్. ఒక్కొక్క పేషెంట్ కండిషన్ వారికి తెలుసు. ఒక చర్చిలోకెళ్ళి ఎంతమంది పరలోకానికి వెళ్తారో మీరు చెప్పగలరా? అక్కడున్న వారి వాళ్ళు చెప్పగలరా? ఈనాటికి మనకి తెలీదు. ఎందుకంటే మనమనుకుంటున్నాం, ఆశపడుతున్నాం మన చర్చిలో ఉన్నవారు అందరూ హెవెన్కి వెళ్లాలని. అందులో ఎటువంటి భేదాభిప్రాయం లేదు. హెవెన్కి వెళ్లడానికే నేను ఎక్కడికొచ్చి ఉన్నాను.
0: ఎక్కడికొచ్చాను?
1: చర్చికే వచ్చాను. ఎందుకంటే వెండి నాణెము నాకు ఇవ్వబడిందే పెండ్లి కోసమే ఇవ్వబడింది. సో పెండ్లి కుమారుతో పరలోకానికి వెళ్లడానికే ఇంట్లోకొచ్చాను. ఇంట్లో నాణెముంది. కానీ ఈరోజు ఆ నాణెమెక్కడా? హెవెన్కి వెళతామా? పెండ్లి జరుగుతుందా ఈనాడు? అనేక వెండి నాణెములు కనపడటం లేదు ఈరోజు చర్చిలో. ఎక్కడున్నాయో తెలియడం లేదు. స్పిరిచువల్గా తీసుకున్నట్టయితే అందరు కూర్చుని ఉంటారు. ఎంతమంది స్పిరిచువల్గా లాస్ట్? నేను చర్చికి వస్తున్నా, వెళ్తున్నాను, యాక్టివ్ మెంబర్. అన్నీ ఏవేవి మీరు దశంభాగాల నుండి మీరేవైతే చెప్తారో ఐఎమ్ రెడీ టు పే. ఫస్ట్ ఇచ్చేస్తా. చర్చికి వస్తాను, ఫ్యామిలీగా వచ్చి కూర్చుంటా, వెళ్తాను. బట్ నేనింకా దేవుని యొక్క ఆ చైన్ రోలో నేను ఉన్నానా, ఆ సిరీస్లో ఉన్నానా, లేక కనబడకుండా వేరుగా ఉన్నానా? ఇది కనిపెట్టాల్సింది ఎవరి బాధ్యత?
0: ఆ కాపరి బాధ్యతే.
1: ఆ యొక్క సంఘ కాపరి బాధ్యత ఆయనే కనిపెట్టాలి. దేవుడు వచ్చేప్పుడు ఏ ఒక వ్యక్తి కానివ్వండి, ఒక ఇంజనీర్ వస్తున్నాడు. ఇంజనీర్ ఒక కట్టడాన్ని కట్టేప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి విచారిస్తాడు?
0: అక్కడుండే ఇంజనీర్ దగ్గర.
1: అక్కడున్న ఇంజనీరో అక్కడున్న సూపర్వైజరో వారికి ఇవ్వాలి రిపోర్ట్ అనేది.
0: గ్రౌండ్.
1: ఆ ఒక్కొక్క ఇంజనీర్ గాను అక్కడ కడుతున్నటువంటి కూలివారు పెద్ద మనుషులు అందరి దగ్గరికి వెళ్ళి ఎన్ని రాళ్లు పెట్టారు అవన్నీ అడుగుతూ ఉండరు. ఎవరిని అడుగుతారు?
0: ఆ ఇన్ఛార్జ్ సూపర్వైజర్.
1: యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాడు, నేను వచ్చేప్పుడు నేనిచ్చిన 5 కాసులెక్కడా? నేనిచ్చిన 2 కాసులెక్కడా? నేనిచ్చిన 1 కాసు?
0: ఆయన అడుగుతున్నాడు.
1: అడుగుతున్నాడు. లెక్క అడుగుతాడని ఉంది. ఆయన వచ్చి అతని దగ్గర ఆ కార్యముల నిమిత్తం లెక్కప్పచెప్పాలనే భయంతో వాటిని మార్చి రాసినట్టుగా బైబిల్ చెప్తుంది. ఈరోజు అస్తమానం మనం ఈ మాట చెప్తుంటాం, ఈ మాట బైబిల్లో ఉందని. మనం బైబిల్లో ఉండే మాటను చెప్తేనే మనం సమస్యలు ఎదుర్కొంటున్నాం. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా అని ఉంటుంది. ఈరోజు ప్రభు వస్తున్నప్పుడు యూ మస్ట్ క్వశ్చన్. ఈచ్ అండ్ ఎవ్రీబడి షుడ్ క్వశ్చన్. నేను చెప్పేది ఫర్ ఇవాంజలిస్ట్ ఆల్సో, ఫర్ ప్రాఫెట్ అండ్ అదర్స్ ఆల్సో. వారి వారి మినిస్ట్రీని గుర్చిన రిపోర్ట్ని ఆయన అడుగుతాడు కదా. నా సంఘమును గుర్చిన రిపోర్ట్, నా యొక్క మినిస్ట్రీని గుర్చిన రిపోర్ట్ ఎక్కడా? నా దగ్గరుందా దాని గుర్చిన ఎక్సెల్? నేను తీసి ఇవ్వగలనా? నువ్వు ఇవ్వలేవు. ఎన్ని నాణెములు కనబడలేదో నాకు తెలీదు. అందరూ ఏం చెప్తున్నారు? హఠాత్తుగా ఒక విశ్వాసులు మరి కొందరు 10 మంది సంఘం వదిలి వెళ్ళిపోతున్నారు. మరొక సంఘానికో లేక దేనికో వెళ్ళిపోతున్నారు. పాస్టర్లు ఏం చెప్తున్నారో తెలుసండి. ఆ సమయంలో వీరందరూ ఇలా చేస్తారని నాకు తెలియనేలేదు. అదినూ వీరే చేస్తారని నేను ఎక్స్పెక్టే చేయలేదు. ఇప్పుడు మీరు చెప్పిన మాటకొస్తున్నా. ఎందుకు రాలేదు తెలుసా? ఆ స్పిరిచువల్ ఐడెంటిఫికేషన్ లేదు. ఆ స్పిరిచువాలిటీని కనిపెట్టే. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు వస్తున్నాడు కూడా. 1000 మంది బాప్తిసం తీసుకోవడానికి వస్తున్నారు. యేసు 1001గానే అక్కడ ఉన్నాడు. అందరితో నడిచి వస్తున్నాడు. అలా నడిచి వచ్చేప్పుడు ఆ 1000 మందిని చూసేప్పుడు సర్పసంతానంగా కనపడుతున్నారు కదా. ఈయన ఒక దేవుని గొర్రెపిల్లగా కనపడుతున్నాడు కదా. యేసు మాత్రం డిఫరెంట్గా వచ్చుంటాడా? దేవుని దూతల ముందు వెనుక నుంచుని దారి వదలండి, యేసు బాప్తిసం తీసుకోవడానికి వస్తున్నాడు సర్వోన్నతుడు అని చెప్తున్నారా? 10 మందితో 11వానికి
0: వస్తున్నాడు.
1: సింపుల్గా వస్తున్నాడు. వచ్చేప్పుడు ఏది గొర్రెపిల్ల, ఏది సర్పసంతానమో క్లియర్గా ఉన్నాడు కదా. అప్పుడు ఈ నాణెము ఏది కనపడకుండా పోయింది, ఇంకా ఏది యాక్టివ్ అని ఎలా తెలుస్తుంది? ఈ కనబడని నాణెము మనలో అనేక మంది ఏది కనబడలేదు అనుకుంటున్నారు. అనేక మంది వెనుకంజ వేసి బయటికి వెళ్ళిన తర్వాత చెప్తున్నారు. సంఘం వదిలి వెళ్లేవారుంటారు,
0: వచ్చాడు వెళ్ళిపోయాడు.
1: వెళ్ళిపోయాడు అతను కాదు, కనపడకుండా పోయింది. అది తప్పిపోయిన గొర్రె బయట కనపడకుండా
0: లోపలే ఉన్నాడు.
1: లోనే కూర్చుని ఉంటారు, చైర్లోనే కూర్చుని ఉంటారు, చూస్తూనే ఉంటారు,
0: గమనిస్తూ ఉంటారు, చక్కగా
1: గమనిస్తూ ఉంటారు. మనం వారిని బాగా నమ్ముతాం కూడా, ఎంతో కరెక్ట్గా ఉన్నారనుకుంటాం. అయితే కనబడని నాణెమది ఒకటి కూడా లోనికి వెళ్ళదు, వాక్యం వెళ్ళదు. స్వీయ నీతి. పాస్టర్ మాట్లాడే ప్రతిదానికి కౌంటర్ ఇస్తుంటారు.
0: సరే, మనం ఇప్పుడు వీరిని ఎలా కనిపెట్టాలి, మనం ఎలా అర్థం చేసుకోవాలి?
1: ఇక్కడ అదే వాక్యంలో ఆయన చెప్తున్నాడు చూడండి. అందులో ఒక వెండి నాణెము కనపడకుండా పోతే దీపము వెలిగించి ఇంటిని ఊడ్చి కనిపెట్టేంత వరకును. రెండు కాన్సెప్ట్. ఒకటి దీపాన్ని వెలిగించి
0: లైట్,
1: మరొకటి ఇంటిని ఊడ్చి
0: క్లీన్.
1: దీపము వెలిగించడం అంటే ఏంటని అడిగినట్లయితే ప్రకటన గ్రంథంలో దీపమును గుర్చి దేవుడు ఎంతో తేటగా ఒక కార్యాన్ని చెప్తున్నాడు. దీపమంటే ఏంటనే దానికి చెప్తున్నాడు. ప్రకటన గ్రంథము Chapter 21:23లో దేవుడు చెప్తున్నాడు దీపం అనేదానికి ఏంటి వివరణ ఇస్తున్నాడు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. ల్యాంప్ అనుందా? అప్పుడు దీపము వెలిగించి అని ఇటువైపుకు వచ్చినట్లయితే దీపమేం చేయాలి? వెలిగించాలి. ఇప్పుడు మీరు దీపాన్ని వెలిగించి ఎందుకు వెదకాలంటే అప్పుడు ఆ ఇల్లు ఏమై ఉండింది?
0: చీకటిగా ఉండింది. మీరు చెప్పేది చాలా హార్డ్గా ఉంది, మరి చాలా డీప్గా ఉంది.
1: వాక్యం డీప్గా ఉంది.
0: అవును.
1: ఈరోజు మీరు చూడటానికి ప్రకాశంగా ఉందా? ఇప్పుడు మీరు పగటిపూట ఇంట్లోకి వెళ్తున్నారు కదా. నేనొకరోజు ఇది చూసి అది జరిగించినప్పుడు దేవుడు నాకు తెలియజేసిన కార్యం ఇది. పగలింట్లోకి వెళ్తున్నారు కదా, రూమ్లోకి వెళ్తే లైట్ వేస్తున్నారా? ఏ, ఈరోజు ఎంతమంది ఇండ్లలో పగల లైట్ వేస్తున్నాం? పగటిపూట ఇంట్లో లైట్ లేకుండా ఉండలేకపోతున్నారు. ఎందుకని చెప్తే వెలుతురు ఇంట్లోకి రాకుండా మనం ఇల్లు కట్టేశాం, ప్రాక్టికల్గా చెప్తే. అయితే స్పిరిచువల్గా చూస్తే అనేక ఇండ్లు ఈరోజు వెలుతురు లేకుండా ఉన్నాయి. లైట్ వేస్తేనే వారి ఇంట్లో ఉండగలుగుతాం. అది పగలని మనం చెప్పుకుంటున్నాం, అయితే చీకటుంది ఇంట్లో. ఈరోజు మనం చెప్పుకుంటున్నాం స్పిరిచువల్ అని, ఇంట్లో చీకటుంది. ఇంటిలో కనబడకుండా పోయిన ఎన్ని నాణేలు ఉన్నాయి. మీరు చర్చ్ అని చెప్తున్నారు, అట్లే మీరు ఇంటిని చూడండి. ఇంట్లో పిల్లలున్నారు, 3, 4, 5 పిల్లలున్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. ఇందులో ఏ కుమారుడు తప్పిపోయాడో మీకు తెలుస్తుందా? వాడు మనతో కూడా చర్చకు వస్తున్నాడు, తను మనతో కూర్చుంటున్నాడు, మనతో ఆరాధన ముగిసి చర్చ నుండి ఇంటికి వస్తున్నాడు, మనల్ని చూస్తున్నాడు. ఎంతమంది పిల్లలు ఎంతమంది ఇంట్లో రూమ్లో దేవుని వదిలి కనపడకుండా పోయి ఉంటారు. పేరెంట్స్కి తెలియలేదే. పేరెంట్స్ ఏం చెప్తున్నారు? నా పిల్లోడు అలాగంతా చేయడు అంటున్నారు. స్టేషన్ నుండి ఫోన్ వస్తుంది, కొద్దిగా రండి, మీ అబ్బాయిని ఒక కేసులో పట్టుకున్నాం. వీరు చెప్తారు మా పిల్లోడు అలాగంతా చేయడండి. వెళ్ళి చూస్తే వాళ్ళ అబ్బాయే.
0: లోపలే ఉన్నారు కానీ మిస్ అయ్యారు.
1: అమ్మ బాదుకుని ఏడుస్తుంది, నువ్వా అలా చేసింది? నువ్వా? ఎందుకు? నానేం కనపడకుండా పోయింది ఇంట్లో, ఎందుకు వెలుతురు లేదు చీకటి? ఈరోజు ఇదే అనేకుల స్పిరిచువల్ పరిస్థితి.
0: అప్పుడు మనం ఎంత హెచ్చరికగా ఉండాలన్నది.
1: మీ ఇంట్లో దీపం వెలగాలి, మీ ఇంట్లో లైట్ ఉండాలి, మీ ఇంట్లో వెలుతురు ఉండాలి. ఇప్పుడు యోచించండి, ఇప్పుడు ఉండే పరిస్థితులు వదిలేయండి. ఒక 40-50 సంవత్సరాల క్రితం, 30-40 సంవత్సరాల క్రితం పెద్ద ఇల్లుగా ఉన్నప్పటికీ నూక్ అండ్ కార్నర్స్ మన కంటికి కనబడే విధంగానే పెట్టుకుని ఉంటారు. మోర్ థింగ్స్ ఉండవు. అనేక వస్తువులు ఇంట్లో ఏం చేయరు. ఇప్పుడు వస్తువులు ఆశపడేటువంటి కాలం. అనేక వస్తువులు కొని మనం ఏం చేస్తున్నాం?
0: చిన్న రూమ్లో ఉంచుతున్నాం.
1: చిన్న రూమ్ అయినప్పటికీ అందులోనైతే ఒక మంచముంది, ఒక బీరువా ఉంది, ఒక్కొక్క రూమ్కి ఒక టీవీ ఉంటుంది. ఇది చాలదంటూ ఒక టీపాయి, ఒక చైరు,
0: అది కాకుండా వైఫై కూడా.
1: వైఫై వేరే, అది కాకుండా బట్టలు ఆరేయడానికి ఒక హ్యాంగరు. అన్నిటినీ మొత్తంగా పేర్చి పెడతాం. ఇంటిలో నడవడానికి మాత్రమే స్థలం ఉంటుంది. నడిచేప్పుడు తగులుతూ నడిచేవారు కూడా ఉన్నారు. అప్పుడు ఆ ఇంట్లో ఒకటి కనబడకపోతే ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. అప్పుడు అన్నీ ఎలాగుండాలి? విజిబుల్ ఏరియాగా ఉన్నట్టయితే మీకు ఈజీగా తెలుస్తుంది. ఈరోజు ఇల్లు అలాగైపోయింది. ఎవ్రీవన్ ఈజ్ బిజీ, అంతా ఇరుకే.
0: ఇంకొక విషయం, అలాంటి ఇంట్లో ఏదో ఒక చిన్న కాయిన్ కనిపించకపోతే వెతకడం కష్టం.
1: వెతకడం కష్టం. చివరిగా ఈరోజు ఎలాగైపోయారంటే పోతేపోని వదిలే.
0: సరే, అది లోపల ఉంటుంది, పర్వాలేదు,
1: వదులు. అయితే ఆ విధంగా పరమతండ్రి వదలడానికి తయారుగా లేడు. ఎందుకంటే మీరు సంపాదించి తీసుకెళ్లే డబ్బుకి, మీరు సంపాదించి మీ అబ్బాయికిచ్చే తను ఖర్చు పెట్టే డబ్బుకి డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే మీకే ఆ పెయిన్, అతనికి ఒకటి గెయిన్. తను తీసుకెళ్ళి 500ని అలా చాపుతాడు. ఒక జ్యూస్ ఇవ్వండి, ఒక షవర్మా ఇవ్వండి అని అంటాడు. అయితే మీ వల్ల ఒక జ్యూస్ ఇవ్వండి, షవర్మా ఇవ్వండి అని చెప్పడానికి కుదరదు. ఒక చిన్నగా అనిపిస్తుంది, ఎందుకంటే మీరు ఆ 200 కోసం కష్టపడి ఉంటారు. అలాగే పరమతండ్రి నన్ను విడిపించడానికి కష్టపడ్డాడు, అది తీసుకొచ్చి ఆ కాయిన్ తీసుకొచ్చి ఇంటిలోనికి తెచ్చాడు, తల్లిదండ్రులకు ఇచ్చాడు ఆ యొక్క బిడ్డని. వాక్యం అలే చెప్తుంది, పిల్లలు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యం. విశ్వాసులను ఇచ్చి ఉన్నాడు ఆత్మీయ తండ్రికి, దైవసేవకునికి. ఈ ఇద్దరు కూడా ఎలా అది హ్యాండిల్ చేస్తున్నారనేదే ముఖ్యం. ఎందుకంటే కాయిన్ నాది కాదు, కాయిన్ దేవునిది. అది ఇంట్లో కనబడకుండా పోతే వెదకాలి, ఆయన వెదకినట్లు వెదకాలి.
0: అయితే ఇక్కడ ఈ స్త్రీ వెదుకుతుందని అందంగా చెప్పబడింది.
1: ఆమె కనిపెట్టేంత వరకు కూడా ఆమె వెదకకుండా ఉండునా? వాక్యం చెప్తుంది ఆమె కనిపెట్టేంత వరకు వెదకకుండా.
0: బ్యూటిఫుల్ గా డిస్క్రైబ్ చేస్తున్నాడు.
1: అప్పుడు నేను అది కనిపెట్టాలి,
0: విడవకూడదు.
1: అవును, ఈరోజు ఇల్లు కానివ్వండి, చర్చ్ కానివ్వండి, కనబడకుండా పోయిన వారు ఎంతమంది అనేది కనిపెట్టాలి. పిల్లలు ఏం చేస్తున్నారు? స్పిరిచువల్గా ఉన్నారా? అనేక మంది తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే మా పిల్లవాడు స్పిరిచువల్గా ఉన్నాడా లేదనేది మేము కనిపెట్టలేకపోతున్నాం. అలాగైతే వీరే స్పిరిచువల్గా లేరని అర్థం. బాప్తిస్మకుడు యోహాను కనిపెట్టాడు కదా, మీరు అంత డెప్త్కంతా వెళ్ళక్కర్లేదు. మీరు మీ అబ్బాయితో మాట్లాడేప్పుడే తన స్పిరిచువాలిటీ లెవెల్ తెలుస్తుంది. ఇప్పుడు నేను మీతో కూడా మాట్లాడుతున్నాను. మీ యొక్క స్పిరిచువాలిటీ లెవెల్ ఏంటనేటువంటిది నేనేం చేయగలను?
0: సెన్స్ చేయొచ్చు.
1: మీ ప్రశ్నను బట్టే కనిపెట్టగలను.
0: కరెక్ట్.
1: మీ యొక్క స్పిరిచువల్ లెవెల్, మీ ప్రశ్నల యొక్క డెప్త్. ఒకటి చెప్తాను, ఒకసారి ఒక దేశంలో ఆర్థిక మంత్రితో కూర్చుని విలేకరి రిపోర్టర్ అడుగుతున్నాడు. ఆ ఆర్థిక మంత్రి ఒక దేశాన్ని నడిపేటువంటి ఒక ఆర్థిక మంత్రి. ఆయన దగ్గర ఇతను ప్రశ్న అడుగుతున్నాడు. ఆయన నవ్వుతూ ఉన్నాడు. ఆయనేం చెప్పాడు, ఈ ప్రశ్నలన్నీ మీరు నన్ను అడగాలా అని చెప్తున్నాడు. మీరు నన్ను ప్రశ్న అడగాలంటే ఒక లెవెల్
0: స్టాండర్డ్ ఉంది.
1: నువ్వు అడిగేటువంటి ప్రశ్నలను బట్టే నీ యొక్క స్టాండర్డ్ నేను చేయగలను, డిసైడ్ చేయగలను. ఒక ఆర్థిక మంత్రితో కూర్చుని ఇంటర్వ్యూ చేసే ఆయన ఇంటర్వ్యూయర్ యొక్క స్టాండర్డ్ తెలుస్తుంది. అదేవిధంగా ఒక తండ్రికి తన కుమారునితో మాట్లాడేప్పుడు స్పిరిచువల్ స్టాండర్డ్ తెలుస్తుంది. తను మాట్లాడే మాట కానివ్వండి, తను చూసే చూపు కానివ్వండి, తన యొక్క బాడీ లాంగ్వేజ్ అనేది ఉంది. ఇందులోనే తన నేచర్ కనిపెట్టచ్చు. మీ అమ్మాయిని మీరు కనిపెట్టేయగలరు. మీ వల్ల ఎందుకు కావడం లేదు? తను తప్పిపోయాడు, ఆ నాణ్యం కనపడకుండా పోయిందనేది ఇంట్లో తెలియకుండా పోయిందే? ఎందుకంటే మీ ఇంట్లో చీకటి ఉంది. వెలుగు, దీపం వెలిగించండి, యేసును తీసుకురండి, క్లీన్ చేయండి, ఇల్లు శుభ్రంగా లేదు, వదలండి. నూక్ అండ్ కార్నర్కి ఆ చీపురిని వదలండి. ఏదో ఒక మూలన అది ఉంటుంది, వెతకవచ్చు. ఇదే ఈరోజు ఎంతో అధ్వానంగా ఉండేటువంటి ఒక సిచ్యువేషన్. ఎక్కడ? చర్చ్ సిచ్యువేషన్. ఇదే అనేక క్రైస్తవ గృహాల్లో ఉండే సిచ్యువేషన్. అమ్మ పనికెళ్తుంది, మంచి సంపాదన. నాన్న పనికెళ్తున్నాడు, మంచి సంపాదన. ఇద్దరు పిల్లల్ని బెస్ట్ స్కూల్లో చదివిస్తున్నారు. మరొక మాట అస్సలు ఉండదు. వారి ఆశయం, వారేదో ఒక ఇంజనీరో, డాక్టరో, లేక ఏదైనా కావాలనుకుంటారు. దట్స్ గుడ్. బట్ వారు ప్రభువులో మెలుగుతున్నారా? ఎండ్ ఆఫ్ ద డే, రాకడ ఆలస్యమైతే మట్టిలోకి వెళ్ళేప్పుడు ఇంజనీర్ వెళ్ళడు, డాక్టర్ వెళ్ళడు, నీతిమంతుడే వెళ్తాడు.
0: ఇంకా చెప్పాలంటే సంపాదించిన కాయిన్ కూడా లోపలికి
1: వెళ్ళదు. అయితే ఈరోజు మనం కూర్చుని పిల్లలతో, అదే నేను ఈ మధ్య కొంతకాలంగా దేవుడు ఇన్సిస్ట్ చేసేది, పిల్లలతో కూర్చుని తినమంటున్నాడు. ఎందుకు పిల్లలతో కూర్చుని తినమంటున్నాడు అని అడిగినట్లయితే, మీరు తినే ఆ సమయం ఉంటుంది కదండి 15 నుండి 20 నిమిషాలు. ఇప్పుడు ఏంటిలోనూ ఒకటిగా కూర్చుని తినడం లేదు. చూసారా, పిల్లలు భోజనం వేసుకుని రూమ్లోకి వెళ్ళిపోతున్నారు, ఫోను చేతిలో పెట్టుకుంటున్నారు, లేకపోతే వెళ్ళి హాల్లో టీవీకి ముందు కూర్చుంటున్నారు, టీవీ చూస్తూ తింటున్నారు, లేక ఫోన్ చూస్తూ తింటున్నారు. తండ్రి ఒక పక్కన ఫోన్ చూస్తూ తింటున్నాడు, లేక ఫోన్ మాట్లాడుతూ తింటున్నాడు. ఈ భోజన సమయం ఉంది కదండి 15-20 నిమిషాలు, పిల్లలతో కూర్చుని తినండి. వారు ఏ స్థితిలో ఉన్నారనేది మీరు కనిపెట్టేయగలరు. 99% మీరు కనిపెట్టగలరు. మీరు దీపం వెలిగించేవారైనట్లయితే, మీరెంత కష్టపడుతున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, ఏం చదివిస్తున్నారు, అవన్నీ ఎండ్ ఆఫ్ ద డే ఏది లేదండి. మీ జనరేషన్ని దేవునిలో ఆ కాయిన్ కనిపెట్టుకుని ఉన్నారా అనేదే ప్రశ్న.
0: అది ఇంట్లోనే విషయాన్ని మనం మిస్ చేయకుండా దీన్ని చూస్తేనే వెలుపులకు వెళ్ళగలం.
1: ఇది కాకపోతే మీకు కళ్యాణమే జరగదు కదా. దేవన్ వచ్చినప్పుడు మిమ్మల్ని అడుగుతాడే, ఎక్కడ నా కాయిన్ అని అడుగుతాడే?
0: లెక్కడుగుతాడు,
1: లెక్కడుగుతాడే. 5 ఇచ్చానే, ఆయన 5ని 10గా అడుగుతున్నాడు, 2 4గా అడుగుతున్నాడు. మీరు 10ని 9గా చేసిస్తున్నారు.
0: మైనస్లో ఉంది,
1: మైనస్గా ఉంది. ఈరోజు అదే జరుగుతుంది. మీరప్పుడు వెళ్ళి దేవుని దగ్గర చెప్పలేరు, నేనేం చేయగలను, నా వల్ల అయింది, నేను చేశా. వారే అవన్నీ మీరు చెప్పలేరు దేవుని దగ్గర. నీ వలనైనది, ఏం చేయగలవు, దీపం వెలిగించు, ఊడ్చేవా, అన్నీ చేసావా, అది కూడా మించి అది దొరకలేదా? ఇప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈయన 99 గొర్రెలు ఒక దగ్గర వదిలి ఒక గొర్రె వెతికాడా? ఇప్పుడు మీ ఇంట్లో ఒక రూమ్ లోపల ఒక కాయిన్ కనపడకుండా పోయింది. ఈ కాయిన్ని దీపం వెలిగించి ఊడ్చి వెతకమంటున్నాడు. ఇది ఆయన చెప్పిన మెథడ్.
0: అవును.
1: ఇప్పుడు నేను చెప్పేది నా యొక్క మెథడ్. సరి, కనిపెట్టలేకపోతున్నాం ఒక ఉదాహరణకి, తర్వాత ఏం చేయగలం?
0: క్లీన్ చేయాలి, లైట్ వేసి వెతకాలి, దొరకలేదు.
1: ఇది కనిపెట్టలేకపోయాం. కనిపెట్టలేకపోయినందువల్ల అది ఏదో ఒక మూలలో ఉండిపోయింది, అది స్టక్ అయిపోయింది. అది తర్వాత కనిపెట్టేటువంటి ఒక దారి ఉంది. ఆ రూమ్లో ఉన్నటువంటి థింగ్స్ అని తీశారనుకోండి, రూమ్ ఖాళీ చేశారనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది?
0: దొరుకుతుంది.
1: వెరీ సింపులే కదా. మన తల్లిదండ్రులకి, తాతల ముత్తాతలకు 8-10 మంది పిల్లలు. అవునా? అందులో 4ని చదివిస్తారు, 4ని చదివించరు. కనీసం 3 అన్న, అందులో 8 మందిని చదివించిన వారు ఉన్నారు. ఒక 4ని చదివించేప్పుడు ఏం చెప్తారంటే, వీడిని చదివించలేకపోతున్నాం, వారిని చదివించగలిగాం, నిన్ను చదివించలేకపోతున్నాం, కుదరలా. 8 మంది 10 మంది పిల్లలుంటారు. వారు తమ ఆస్తినిచ్చేప్పుడు, ఆస్తిని పంచిచ్చేప్పుడు కొంచెం కొంచెంగా ఇస్తారు. మాకు కలిగిన దాంట్లో చేయగలిగింది ఇంతే, మేము చేస్తున్నాం. ఇప్పుడు ఎంతమంది పిల్లలు మనకి ఈ జనరేషన్లో? రెండు మనమిద్దరిని చదివిస్తున్నాం. ఇద్దరికి మంచి ఆహారం పెడతాం. ఆ కాలంలో 8 మందికి మంచి ఆహారం ఇవ్వలేం. నాన్న యొక్క సంపాద్యంలో అందరూ షేర్ చేసుకుంటూ కొంచెం కొంచెం తిన్నారు. అప్పుడు మీ దగ్గర క్రౌడ్ తక్కువైనట్టయితే మీరన్నిటినీ ఏం చేయగలరు? బాగా చేయగలరు. అప్పుడు మీ రూమ్ లోపల దీపం వెలిగించి వెదికే రీతిలో, మీరు మంచం క్రిందకి వెళ్లేంత రీతిలో మీకు గ్యాప్ ఉండాలి కదా. కాయిన్ క్రింద ఉంటే, నేను చెప్పేది ఉదాహరణ, మంచం క్రిందకి వెళ్ళింది మీరేం చేయగలరు? మంచం క్రిందకి వెళ్ళి వెతుకుతాం కదా. ఇప్పుడు మంచం క్రిందకే వెళ్ళలేము అనేక మంది ఇంట్లో, ఎందుకంటే మంచం క్రింద కూడా అన్ని థింగ్స్ ఉంటాయి.
0: అంత స్పేస్ నింపేసాం,
1: స్పేస్ అంతా మూసేశాం, ఎందుకంటే అంత క్రౌడ్ ఉంది.
0: అర్థమైంది.
1: లిమిటెడ్ క్రౌడ్ ఉన్నట్టయితే కనబడకుండా పోయింది కనిపెట్టడం అనేది ఈజీగా
0: ఉంటుంది.
1: సో మొదటిగా చర్చ్ లేక ఇల్లు, రెండునూ ఒకే కాన్సెప్టే. ఇది స్పిరిచువల్ చర్చ్, ఇది స్పిరిచువల్ హోమ్, రెండు ఒకటే. ఇల్లు చర్చ్ ఒకటే. రెండునూ లైట్, బ్రైట్గా ఉండాలి. అక్కడ యేసు ఉంటూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి. దీపం అనడానికి అనేక అర్థాలున్నాయి. దీపం అంటే నూనె ఉండాలి, పరిశుద్ధాత్ముడు ఉండాలి, వత్తి ఉండాలి, వెలిగించాలి. ఒక్కొక్క దాని వెనుక స్పిరిచువల్ థాట్ ఉంది. అయితే సాధారణంగా చెప్తున్నా, ఉన్న సమయంలో చర్చ్ కానివ్వండి, ఇల్లు కానివ్వండి, గాడ్ యొక్క ప్రెసెన్స్లో ఉంటూనే ఉండాలి. ఎప్పుడూ క్లీన్ చేస్తూనే ఉండండి. కొన్ని ఇండ్లలో ఏదైనా కనబడలేదని వెతుకుతారు, ఇంట్లో అంత డస్టు ఉంటుంది, డస్ట్ అలర్జీతో తుమ్ముతారు, ఆ తర్వాత వెతికేదే నిలిపేస్తారు. సో అటువంటి స్థితి కాకుండా లోపల వెతకడం అనేదే ఈ కాన్సెప్ట్.
0: చాలా సంతోషం బ్రదర్ జగన్. ఈ ఎపిసోడ్కి గత ఎపిసోడ్కి వ్యత్యాసం ఏంటంటే, అది బయటికి వెళ్ళిన గొర్రె, ఇది లోపల ఉన్న విషయం. చాలా డెప్త్ అయిన విషయం మాట్లాడారు. మరో నమోదులో మనం ద పారబుల్ ఆఫ్ ది ప్రాడిగల్ సన్, అదొక డిఫరెంట్, అయితే ఒక తెలిసిన విషయం. అయితే తెలియని సీక్రెట్స్ ఉన్నాయి, ఆ తెలియని సీక్రెట్స్ని మనం డీకోడ్ చేద్దాం. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం. వన్స్ అగైన్ వీ విల్ మీట్ యూ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఆఫ్ ఫైండింగ్ ది ప్రాడిగల్ సన్. సంతోషం, వందనాలు.
2: ఉపమానములు రహస్యములు అనే ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

తనను మరిచిన తాను మరువడు, మనం విడిచిన మనలను విడువడు. మనమంటే ఏసయ్యకు ఎందుకో ఈ ప్రేమ.

0: లోకరక్షకుడైన యేసయ్య నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దైవజనులు ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు అద్భుత పరిశుద్ధ కావ్యం
1: నాశ్రయమా.
0: ఈ పాటలను మన అందరి ఆశీర్వాదం కొరకు అద్భుతంగా రచించిన వారు
2: శ్రీ బొలిగల బాబూరావు.
0: ఈ పాటలను సందర్భోచితంగా స్వర రచన చేసి సంగీతం సమకూర్చినవారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా.

అమ్మా, అడుగో నీ కుమారుడు. యోహాను సువార్త 19:26. యేసు శిలువలో వేలాడుతూ దగ్గరగా నిలుచున్న తన తల్లికి శిష్యుడు యోహానును చూపిస్తూ, అమ్మా, అడుగో నీ కొడుకు అన్నాడు. ఇచ్చట యేసు ఘోరమైన బాధలు అనుభవిస్తూ లోక పాపాల కోసం మరణిస్తూ ఉన్న సమయంలో కూడా దీనుల అవసరాల గురించి ఆలోచిస్తున్నాడు. యేసు ప్రభువును నమ్ముకున్న వారిని ఆయన అనాథలుగా విడిచిపెట్టడు. యేసుకు ప్రియమైన వారిని ఈ లోకంలో తన విశ్వాసులకు జతచేస్తాడు.

0: యేసుప్రభు కూడా నాకులా ఒక విప్లవకారుడు. ఆయన 12 మంది శిష్యులు ఉంటే నాకు 50 మంది శిష్యులు ఉన్నారు. ఆయనకంటే ఎక్కువ గొప్ప ఉంది కదా. ఎక్కువ కాలం నేను షెటిల్మెంట్లు చేయగలిగిన ఆయన 3.5 సంవత్సరాలు లేదని అంటున్నారు. నా కుడి చేతిలో కుంక వేసి ఒక నిమ్మకాయ తీసుకొని ఇట చెప్పడం మొదలుపెట్టాడు. ఒక బిషప్ను చంపడానికి 7.5 లక్షల కాంట్రాక్ట్ తీసుకున్నాను. 45 నిమిషాలు వాళ్ళ దేవతల్ని దేవుల్ని పిలిచిన దేవత పేరు మళ్ళీ పిలవకుండా గుక్క తిప్పుకోకుండా వాడు దేవతను పిలుస్తూనే ఉన్నాడు. నేను వెళ్ళిపోమంటే నువ్వు ఎందుకు వెళ్ళిపోలేదని ఆ బీరు బాటిల్లా తీసుకెళ్ళి వెంటనే బీరు బాటిల్ పగలబట్టి కసా 2 కోట్లు వేసాను. చర్చిల మీద మందు దాటం, పండగలు వచ్చే చర్చిల్లో పాస్టర్లని సినిమా పాటలు డాన్స్లో పెట్టడం ఇలాగుండేది నా తీరంతా. ఆదివారం అర్ధరాత్రి అమావాస్య రోజు ఊరు పొలిమేర దాటిన తర్వాత ఈ మంత్రాలు చదివి ఆ తెల్ల జిల్లేటి చెట్టు ఏర్లు పీగుతుంటే ఆ ఏర్లు వచ్చి మనిషిని కొడతాయి. పేక కోడి రక్తం తాగేసి చిందకొండ తాగమన్నాడు. అంటే నల్లకొండ రక్తం తాగుతుంటే ఈ దౌడ్లన్నీ నెప్పులు పుట్టాయి అన్నమాట. ఆ పేక తెగక ఇండియాకు వచ్చిన వెంటనే ఈ బైబిల్ పెట్టినది మమ్మల్ని చంపేద్దాం అనుకున్నాను ఫస్ట్. ఈ బైబిల్ నాకు ఎలా ఉందంటే చీమలు పాములు పాకినట్టు అయిపోయింది. ఈ బైబిల్ పెట్టినది మమ్మల్ని చంపేద్దాం అనుకున్నాను. ప్రేమైన దేవుని ప్రజలారా, మల్లెల రాజుగా ఉన్న నేను మనుషుల్ని ఎలా చంపాలి, ఎలా స్లో పాయించి చంపాలి, ఎలాగ విప్లవకారులతో ఉన్నాను, ఎలాగ నక్సలిజం వైపు ఆకర్షితులయ్యాను, ఎలాగ మాంత్రిక శక్తుల దగ్గరికి వెళ్ళాను, ఎలాగ దయ్యపు శక్తులు నాలోకి రావాలని, ఎలా దెయ్యాలను పిలిచాను, డబ్బు కోసం తాగటం కోసం ఎక్కడెక్కడ ల్యాండ్లు కబ్జాలు చేసిన, ఏం చేసిన, ఎంతమందిని నేను చంపాను లేదా పొడిచాను కొట్టాను విషయాలు ఈ వీడియోలో పూర్తి వీడియోలో మీకు ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నీ నన్ను మార్చిన దేవుడి విషయాల గురించి కానీ, నన్ను రక్షించిన యేసుక్రీస్తు గురించి కానీ, నేను చేసిన పాపాల గురించి, అప్పుడు ఆ పాత జీవితం ఆ రాత జీవితంలో ఉన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియోని పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తెలియజేస్తున్నాను, దేవుడు మీ అందరూ దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. బ్రదర్ జోషికి కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుని కృపను బట్టి మీరు మాకు గుంటూరు వచ్చినందుకు చాలా వందనాలు. మాది నా పేరు మల్లెల రాజు, గుంటూరు జిల్లా పొన్నూరు మండలం నిడుబ్రోల్ గ్రామం. మా తల్లిదండ్రులకి 6 సంతానం, 2 మగపిల్లలు, 4 ఆడపిల్లలు. అందరికంటే లాస్ట్ వాడుగా నేను జన్మించాను. నేను లాస్ట్ వాడుగా జన్మించినప్పుడు నాకు దేవుడు అంటే నమ్మకం ఉండేది కాదు. అంటే ఏతవాదిలో పనిచేశాను.
1: అంటే మీరు పుట్టుకతోనే క్రైస్తవులు అండి?
0: కాదండి, మేము పుట్టుకతో క్రైస్తవులు. మా అమ్మ నాగేంద్ర స్వామి మా విలువేల్పు. నాగేంద్ర స్వామికి పూజలు చేస్తూ ఉండేది, నాగేంద్ర స్వామి నేను నమ్ముకునేది. మా ఇంట్లో కూడా నాగేంద్ర స్వామి ఫోటోలు ఉండేవి. ప్రతి శుక్రవారం మా పొన్నూరుకి 2 కిలోమీటర్ల దూరంలో పచ్చలతాడుపురం అనే గ్రామం ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. ఈ పచ్చలతాడుపురం గ్రామంలో పెద్ద పొట్టు ఉంటుంది రోడ్డు పక్కనే. ప్రతి శుక్రవారం వెళ్ళి మా అమ్మ పాలు పోసి ప్రదర్శన చేసి రావాలి. ఒకవేళ ఏదైనా పని ఉండో తీరకో వెళ్ళకపోతే ఆ తెల్లారి పొద్దున మా అక్క వాళ్ళ శరీరంలో, మా చిన్నాన్న వాళ్ళ శరీరంలో నీటి పొప్పలాగా మా ఇంట్లోకి ఆ పాము పడగలాగా వచ్చి ఉండేది. మా నాన్న మా అమ్మను కొట్టి మళ్ళీ ఆ శనివారం ఆదివారం వెళ్ళి దానికి పూజలు చేస్తే ఆ సోమ మంగళవారాల్లో అట్ట వెళ్ళిపోయేది మాలో నుంచి. అలాంటి జీవితంలో యేసుప్రభు మా అమ్మ ద్వారా, అంటే గేదెల్ని తోలుకొని వెళ్ళింది మా అమ్మ ఒకసారి వెళ్తే చూడక ఆ తాసుపాము తాగుదొక్కితే ఏదైతే పూజలు చేస్తుందో అదే తాసుపాము మమ్మల్ని కాటేయడానికి లేచినప్పుడు ఎన్నిసార్లు ఆ దేవుడా దేవుడా అన్నా కానీ ఆ పూజలే ఫలించలేకపోయాయి. చివరికి ఆమె నోటి నుంచి యేసు అయ్యా నువ్వు ఉంటే నన్ను కాపాడు అని అరిస్తే యేసు ప్రభు పేరెత్తంగానే ఆ పాము అక్కడే రాయి మీద కొట్టుకొని చనిపోవటం అదంతా చూసి మా అమ్మ ఇంకా యేసు ప్రభు నిజమైన దేవుడు, రక్షించిన దేవుడు కదా, చంపాలనుకునే దేవుడు కాదు కదా అనేది ఆమె తెలుసుకుని యేసుప్రభు అలాగా మా ఇంట్లోకి వచ్చాడు. నేను పుట్టిన తర్వాత, నేను వచ్చిన తర్వాత ఏంటంటే నాకు దేవుడు అంటే నమ్ముకుండేది కాదు. ఎందుకంటే నేను మొదటి నుంచి ఉద్యమాల్లో ఉండటం, ఏతువాదులో పనిచేయటం, అంటే దేవుడు లేడు, ఒకవేళ ఉంటే కనపడమను, సృష్టి దానంతటా తాను తిరుగుతుంది, భూమి దానంతటా తానే ఉంటుంది తప్ప దేవుడు దీన్ని నడిపిస్తాడని, మనుషుల్ని కళ్ళు చేసిన దేవుడని అనేది ఉండేది కాదు. నాకు అప్పుడు కూడా ఏంటంటే చార్లెస్ డార్విన్ సిద్ధాంతంలో ఉండేవాడిని. మానవుడు

0: ఇలాగా కోతురు ఉండి కాలం కొంచెం గడిచిన దాకా ఇలా ఇలా ఇలా ఇలా స్ట్రైట్గా అయిపోడనే ఉద్దేశంతో ఉండేవాడు నేను. అలాంటి నా పరిస్థితుల్లో నా తల్లి కన్నీటి ప్రార్థన అంటే, నేను నా పేరు మల్లెల రాజుగా ఉన్నప్పుడు పొన్నూరు పోలీసు వాళ్ళు నన్ను అలియాస్ కత్తుల రాజు అని బిరుదిచ్చేవాళ్ళు.
1: కత్తుల రాజు ఎందుకని ఆ పేరు పెట్టవలసి వచ్చిందండి?
0: నా దగ్గర ఒక కత్తులకి స్పెషల్గా ఉంటుంది అన్నమాట. అంటే ఎవడన్నా మనిషి పొడిచినప్పుడు కత్తితో పొడిస్తే ఆ నొప్పి పుట్టిద్ది. జనరల్గా ఎవరికైనా ఇప్పుడు ఏ కత్తితో పొడిచినా కానీ నొప్పి పుట్టిద్ది. నా దగ్గర ఉన్న కత్తులకి ఏంటంటే నొప్పి తెలియదు. నొప్పి తెలియకుండా ఉండేదాన్ని స్పెషల్గా తయారు చేసుకున్నాను నేను.
1: ఆ కత్తులు మీరే చేశారు?
0: నేనే చేసేవాడిని. అంటే కొన్ని కెమికల్స్ కలుపుకునేవాడిని. ఇప్పుడు థర్మామీటర్లో, ఇప్పుడంటే ఎలక్ట్రికల్ థర్మామీటర్లు వచ్చినాయి. అప్పుడు థర్మామీటర్లు ఏంటంటే నాలుగు కింద పెడితే చిన్న పాదరసం అని ఒక డ్రాప్ ఉండేది. ఒక 200 థర్మామీటర్లో ఆ పాదరసాన్ని తీసేవాడిని. ఒక స్టీల్ గిన్నెలో వేసి క్లోరోఫామ్ లాంటి మత్తు పదార్థాలు రెడ్డి ల్యాబ్స్ నుంచి తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడు కొన్ని కెమికల్స్ కలిపించి ఆ ఐరన్ ముక్కల్ని ఒకసారి కొలువులో కాల్పించి నలకొట్టిన తర్వాత వాటిని కత్తుల్లా తయారు చేయించేవాడిని. ఈ కెమికల్స్లో నానబెట్టినప్పుడు ఈ పాదరసం ఏం కలిపి చేసుకునేవాడు కదా. వీటి వల్ల ఏంటంటే పొడిచినప్పుడు మనిషికి ఆ శరీరం మొద్దు బారిపోయేది. కొన్ని ఆకుపచ్చల లాంటి వల్ల మొద్దు బారిపోయేది, నొప్పి తెలిసేది కాదు. తర్వాత నేను రెప్పబాట్లో పొడిచేవాడిని. నా స్టైల్ 2 సార్లు పొడవటం. ఒకసారి కత్తి ఓపెన్ చేశానంటే 2 సార్లు పొడవలసిందే. ఆ పొడిచే క్రమంలో ఈ పక్కటి ఎముకలు తగిలినా ఎన్నెముకు తగిలినా అంటే ఎముకలకు కూడా మెత్తగా కోసుకునేలాగా తయారు చేసి ఉన్నాను.
1: ఇంతవరకు ఎవరినన్నా మీరు అలా చేశారండి?
0: చేశాను నేను. నా పేరు కత్తుల రాజు వచ్చిందంటేనే నా జీవితం అంటే సెటిల్మెంట్లు చేసుకున్న జీవితం.
1: సెటిల్మెంట్లు అంటే ఏ రీతిగా అండి?
0: ల్యాండ్లు కబ్జాలు చేశాను. హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు, 100 కోట్ల ల్యాండ్లోకి నన్ను డిస్ప్యూట్ ల్యాండ్లోకి తీసుకుని వాళ్ళు ఉన్నారు. అక్కడ తగాదాలు, అక్కడ గొడవలు, అక్కడ కబ్జాలు చేయటం, ఎవడైతే నన్ను తీసుకెళ్లాడో వాడి పక్షాన నేను యుద్ధం చేయటం, ఇలాంటివి చేసి వాటి మీద అంటే నాకు ఒక ఆలోచన ఉండేది. నేను బ్రతకాలి, ఎదుటివాడిని చంపైనా బ్రతకాలి. నేను బ్రతకడం కోసం ఎదుటివాడి మీద ఏం చేశానో బ్రతకగలుగుతాను ఒక నమ్మకం ఉండేది నాకు. అలాగే నేను తాగుడుకు అలవాటు పడ్డాను, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడి కాకిలాగా కలకాలం కంటే అంశలాగా 6 నెలలు బ్రతికితే చాలు, 6 నెలలు అయినా కానీ తాగి తిరిగి చక్కగా ఎంజాయ్ చేద్దాం అనే ఉద్దేశంతో ఎప్పుడూ నా దగ్గర ఉన్న ఆయుధాలే, కత్తులు కానీ అన్లైన్ సెషన్ తుపాక్ కూడా ఉంది నా దగ్గర. 6 రౌండ్ల తుపాక్ ఉండేది, బాంబులు ఉండే, కొన్ని సైనైడ్ లాంటి కొన్ని పదార్థాలు కూడా ఉండే నా దగ్గర.
1: బాంబులు మీ దగ్గరే ఉండియండి?
0: ఉండే.
1: మీరే చేసేవారా?
0: కాదు, తెప్పించేవాడిని నేను. బాంబులు నేను తెప్పించేవాడిని. అవి ఏ విధంగా మనిషికి హాని చేసే విధంగా మేము ఎలా సేఫ్ సైడ్ చేయాలో, అంటే ఎంత దూరం నుండి వాడిని మీద అటాక్ చేయాలనేది కూడా ఉండేది. నాకు కూల్ డ్రింక్ షాప్ కూడా ఉండేది ఆ రోజుల్లో. ఈ కూల్ డ్రింక్ షాపుల్లో కూడా నేను కొన్ని గొడవల్లో స్పెషల్గా షాడాలు నేనే పట్టేవాడిని. ఎలా పట్టేవాడిని అంటే గుండు సూదులు, చేసా పెంకులు, రసం ముక్కలు ఉంటాయి కదా చిన్న చిన్న ముక్కలు వేసి ఆ షాడాలు ఒక మోతాదులో పోసి గ్యాస్ పెట్టేసేవాడిని. ఈ గ్యాస్ పెట్టినప్పుడు తగాదాల్లోకి వచ్చినప్పుడు ఆ ఇసురు కొడితే ఆ ఎంతమంది 100 మంది ఉన్నా కానీ ఆ రసం వెళ్ళిపోయి షోడా పగిలిపోయి రసం వెళ్ళిపోయి గుచ్చుకునేటట్టు ప్లాన్ చేసేవాడిని. అంటే కొన్ని ఆయుధాలు తయారు చేసుకున్న విషయంలో ప్రొఫెషనల్గా ఆలోచన చేసేవాడిని. ఎందుకంటే టాలెంట్ ఉంటే కదా మన దగ్గరకు వచ్చేది, టాలెంట్ ఉంటే కదా మనల్ని పిలిచేది అన్న ఉద్దేశంతో ఉండేది. అప్పుడు ఎవడు డబ్బులు ఇస్తే వాడినే కొట్టమంటే కొట్టాం, డబ్బులు ఇస్తే ముందు బాటిల్ పెడితే పొడవమంటే పొడిచాం, కాంట్రాక్ట్ ఇస్తే ఎవడైనా వెళ్ళేటప్పుడు కారుతో గుద్దీయటం లేకపోతే వెళ్ళేవాడిని బైకుల మీద వెళ్ళి కొట్టేయటం. కొన్ని కేసులు కూడా కొంతమంది కూడా తెలియకుండా పోలీసు వాళ్ళు కూడా ఎవడు చేసాడో తెలియదు, అంటే న్యాచురల్గా యాక్సిడెంట్ జరిగిందా లేకపోతే వెళ్ళేటప్పుడు వెహికల్లో వెళ్తుంటే పొరపాటున ఏదో కారో లేకపోతే లారీ తగిలి పడిపోయాడు అనే తట్టు చేసేవాళ్ళం.
1: అంటే పోలీసులు కూడా ఆధారం లేకుండా మీరు చేసేవారు?
0: చేసేవాళ్ళం. అంత అంటే మూర్ఖంగా ఉండేవాళ్ళం. అప్పుడు ఏంటంటే ఈ దేవుడు అంటే తెలియదు, దేవుడు అంటే నమ్మకాలు లేవు, దేవుడు లేడు అనుకునే రోజులు అన్నమాట. అందుకనే ఉద్యమాల్లో ఉంటూ ఉండేవాళ్ళం. విప్లవ ఉద్యమాల్లో, దళిత ఉద్యమాల్లో ఎక్కడ అన్యాయం జరిగినా కానీ, ఎక్కడ లేకపోతే బాధితులు ఎక్కడైతే ఉంటారో అక్కడికి వెళ్ళి పోరాటాలు చేసే విషయంలో, అన్యాయం జరిగిన తర్వాత ఎంత పెద్దవాడైనా ఎంత గొప్పవాడైనా ఎదిరించి వాడు మెడలు వంచి బాధితుడి పక్షాన్ని న్యాయం చేసే విషయంలో ఫైట్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. అలాగానే నేను ఆ గద్రాన్నతో పాటు పరిచయాలు అవటాలు విప్లవ కలడు గద్రాన్నతో పాటు గద్రాన్నకి ఎలా ఉండేదంటే గద్రాన్న చూస్తే కొట్టేవాడిని, గద్రాన్న వైపు మాటను పోతే కొట్టేవాడిని. అలాగే ఒకసారి కేంద్ర కమిటీ సభ్యుడు మావోయిస్ట్ లీడర్ కూడా కొట్టాను నేను గద్రాన్న. ఒకసారి ఆయన మీద 2003లో పద్దాకల ఎలిగేషన్ పెడతంటే ఒకసారి నేను గద్రాన్న కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళాం ఆయన తీసుకుని వద్దామని. అతను ఎక్కడా కారంటే ఎక్కకపోతుంటే 3-4 సార్లు గద్రా అని చెప్పాడు. ఎక్కకపోతుండదు నాకే చూశాడు. చూసిన వెంటనే అంటే ఆయన చూపుల్లోనే నేను అవతలను కొట్టి ఎయితలో అనేసి అనమాట. అంత షార్ప్గా పనిచేసేవాడిని, కొట్లాట అంటే అంత షార్ప్గా ఉండేది. రెప్పపాటులో తప్పించుకోవడంలో అలాగే ఉండేది. కేసుల నుంచి తర్వాత ఎన్నో కేసులు, 900 కోట్లు అయితే నా మీద దాదాపు చాలా కేసులు ఉన్నాయి. ఒకరోజు నేను కోర్టుకు వెళ్తే 10:30 నుంచి 5 గంటల వరకు నా కేసులు వాదించిన రోజులు కూడా ఉన్నాయి. 5 కేసులు 6 కేసులు ఒకరోజు అంతా, అంటే ఒక్కొక్క రోజు బెంచి మీదకి 5 కేసులు 6 కేసులు వచ్చాయి. అన్ని కేసులు ఉన్నాయి. అప్పుడు వారంలో నేను 4-5 రోజులు 6 రోజులు కూడా జైల్లో ఉన్న రోజులు ఉన్నాయి. అంటే నాకు జైలు అప్పుడు బ్యాచులర్ రూమ్ లాగా ఉండేది. జైలు జీవితం అంటే బయటకంటే కూడా జైలే ఎక్కువ లగ్జరీ ఉండేది అనమాట. అన్నీ వచ్చాయి, తాగటానికి, తినటానికి, సిగరెట్లకి, ఇవన్నీ కూడా వచ్చాయి. నేను తాగటం కూడా విపరీతమైన తాగుడు తాగేవాడిని. కళ్ళు కొండ తెప్పించుకొని అందులో బ్యాక్ పేపరు పోసి, ఒకప్పుడు 100 రూపాయలు ఇస్తే ఏంటంటే 150 క్రేన్ కొట్టుకలు వచ్చాయి. ఒక బండిల్ ఉండేది, 200 ఇచ్చి ఆ బండిల్స్ 2 తెప్పించేవాడిని. ఈ బండిల్ తెప్పించి మొత్తం క్రేన్ కొట్టుకాలు పాన్ పరాకులు దానిలో కలిపేసేవాడిని. కలిపేసి నేను తాగే సిగరెట్ ట్యాష్ కూడా దానిలో వేసుకొని కళ్ళులో కలిపి మందు, క్రేన్ కొట్టుకాలు, సిగరెట్ ట్యాష్ మొత్తం కలిపి అప్పుడు కలుపుకొని తాగేవాళ్ళం. అంత తాగితే కనుక నాకు ఎక్కేది కాదు. తాగి నాకేందంటే షివరింగ్ వచ్చి నరాలు కూడా వీక్నెస్ అయిపోయి అంటే ఇంకా అలాగే చనిపోయే పరిస్థితి అనమాట. తాగుడు లేకపోతే ఉండలేము. తాగటానికి ఉంటేనే కొద్దిగా కత్తి పట్టుకోవాలన్నా పొద్దున్నే లేచి పరకడుపు మీద తాగి ఆ ఉంటేనే కొద్దిగా నరాలు కొద్దిగా గట్టిగా ఉండే పరిస్థితులు ఉండేది. అలాంటి పరిస్థితుల్లోనే కాలం మేము అంటే కొనసాగించుకోవటం. అప్పుడు కొంతమంది చాలామంది మా దగ్గరకు వచ్చి అన్న ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉందంటే వాడు డబ్బులు ఇరా మాకు తాగటానికంటే డబ్బులు ఇస్తే ఏం చేయమంటే చేసాం. పోలీసులు కూడా అంత చిక్కని కేసులు మేము చేసేవాళ్ళం. ఒక అంటే ఒకసారి నెల్లూరులో ఒక మందు తయారు చేసాం, పర్ఫ్యూమ్ బాటిల్ పెట్టేవాళ్ళం. పర్ఫ్యూమ్ బాటిల్ జవర్ మ్యాక్స్లో కొన్ని కెమికల్స్ వేసేవాడిని. ఇప్పుడు ఇంకు ఫిల్టర్ అప్పుడు ఇంకుని ఇంకు పెన్నులు వేయాలంటే ఫిల్టర్ ఒకటి ఉండేది, ప్లాస్టిక్ ఒకటి ఉండేది. ఆ ప్లాస్టిక్ దానిలో నల్ల త్రాసు విషయం తీసుకునేవాడిని, కొన్ని కెమికల్స్ వేసి ఈ సెంటు బాటిల్లో కలిపేవాడిని. కలిపి కుక్క మీద ప్రయోగం చేసేవాడిని, పిల్లి మీద ప్రయోగం చేసేవాడిని. ఆ కుక్క కాలుకి గ్రీన్ క్లాత్ ఒకటి, పిల్లి కాలుకి గ్రీన్ క్లాత్ ఒకటి కట్టేవాడిని. అంటే కుక్క ఈ స్ప్రే చేసినప్పుడు 8 రోజులు చనిపోతుంది, పిల్లి 8 రోజులు చనిపోతుంది, మనిషి 8 రోజులు చంపచ్చు. అంటే స్లో పాయిజన్ ఇచ్చి మనిషిని ఈ హ్యాండ్స్ మీద కానీ ఇక్కడ కానీ సార్ ఈ సెంట్ ఎలా ఉంటుంది చూడండి అన్నట్టు కొట్టినప్పుడు, మార్కెటింగ్ గారి పిల్లలతో ప్రయోగించినప్పుడు.
1: మరి అది మనుషుల మీద ప్రయోగించారండి?
0: చేసామంట, ప్రయోగం చేసాం చేసాము. అంటే అప్పుడు డబ్బు కోసం ఏం చేసినా, తాగడానికి డబ్బు కావాలి, తిరగడానికి డబ్బు కావాలి, లగ్జరీ కావాలి, దానికోసం ఏం చేయాలనేది బ్రెయిన్ అంతా అటే పెట్టి వాడేవాళ్ళం.
1: మనుషుల్ని ఎలా చంపాలి,
0: ఎలా చంపాలి, ఎవడన్నా ఇది ఈ వ్యక్తిని లేకుండా చేయాలి అని మా దగ్గరకు వస్తే ఆ ప్రయోగాలు కూడా చేసేవాళ్ళం డబ్బు కోసం. తర్వాత ఈ ఉద్యమాల్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే నక్సలిజం వైపు ఆకర్షితులైనప్పుడు.
1: అంటే మీరు కుక్క మీద జంతువుల మీద ప్రయోగించారని చెప్పారు కదా, అది సక్సెస్ అయిందండి?
0: సక్సెస్ అయినాయి. అవి దాన్ని తర్వాత కొంతమంది మీద కూడా ప్రయోగాలు చేసిన రోజులు ఉన్నాయి, అవి కూడా సక్సెస్ అయినాయి. అలాగా అంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఉండేది అలాగా, యేసుప్రభుని నమ్మని పరిస్థితుల్లో. అయితే మా అమ్మ ఆమెకున్న నిరీక్షణ ఏంటంటే, మా అమ్మ మా అక్క వాళ్ళకున్న నిరీక్షణ ఏంటంటే,
1: మీరు చేస్తున్నట్టు మీ కుటుంబానికి తెలుసండి
0: గొడవలు పడతాయని తెలుసు. అంటే ఇంత డీప్గా ప్రయోగాలు చేస్తాను తెలియదు కానీ ఎప్పుడు కేసుల్లో ఉంటాం. అంటే మా అమ్మ నేను బయటకు వెళ్తే మా అక్క వాళ్ళు కానీ మా అమ్మలు కానీ ఈ వస్తాడు కంటితో చూసేదాకా నేను బ్రతుకున్న సంగతి వాళ్ళు తెలిసేది కాదు. అంత పరిస్థితుల్లో ఉండేవాడు నేను. నన్ను చూస్తే మా అమ్మ, అమ్మాయ ఈరోజు దేవుడు మా అబ్బాయిని బ్రతికించాడు, ఈరోజు మా తమ్ముడు బ్రతికించారు అని అనుకునేవాళ్ళు మా అక్క వాళ్ళు. నేను ఒకసారి ఇంట్లోంచి బయటకు వెళ్తే 10 రోజులకో 15 రోజులకో 4 రోజులకో వచ్చేవాడిని ఇంటికి. ఆ ఊర్లో ఆ ఊర్లో పోలీసు వాళ్ళు కేసుల్లో తప్పించుకోవడం అంటే ఇంట్లో కూడా కొన్నిసార్లు తెలియని రోజులు ఉండేవి. జైల్లో నన్ను పడైతే ఇందుకు వచ్చి చెప్పేవాళ్ళు కాదు, బెయిల్ కోసం కొంతమంది ఎప్పుడు తిరుగుతూనే ఉండేవాళ్ళు. మా మలేల రాజు బెయిల్ కోసం కొంతమంది ఇక అదే పని మీద బైకులు పెట్టుకొని నన్ను నా కేసు పడి లోన్ కలంగానే ఇక ఊరు మా పొన్నూరు మండలంలో తిరగని ఊరు లేదు, మా పొన్నూరు మండలాల్లో నా కోసం బెయిల్ పెట్టని గ్రామం లేదు. అంటే ఈరోజు ఒక కేసు చేస్తే మళ్ళీ ఒక ఇద్దరు బెయిల్ కావాలి, ఆ ఊర్లో ఒక ఇద్దరు, ఆ ఊర్లో ఆ కేసులో ఒక నలుగురు, ఇలాగనమాట. మండలం మొత్తం నాకు బెయిల్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, కేసులు కూడా అలాగే ఉండే. అప్పుడు అన్ని కేసులు ఉన్నాయి నా మీద, అంత ఘోరంగా నేను చేశాను.
1: అంటే మీరు ఇంతమందిని చంపుకుంటూ వస్తున్నారు కదా అనేక విధాలుగా, అప్పుడు మీకు ఏ స్పందన అనిపించలేదండి?
0: అనిపించేది కాదు నాకు అప్పుడు. అంటే ఆ జీవితం సెటిల్మెంట్ల మీద ఉన్నప్పుడు, డబ్బు మీద ఉన్నప్పుడు, డబ్బు కూడా తాగటం కోసమే, ఏదో సంపాదించాలి ఏదో చేయాలని కాదు. నాతో పాటు ఉండే ఎప్పుడు నా దగ్గర ఒక 40-50 మంది శిష్యులు ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఏంటంటే మాకున్న ఆలోచన ఆ రోజుల్లో తాగటమే, తినటం తాగటం, తిని తాగటం కోసం మనం ఏమైనా చేయాలి. దానికోసం ఎవడు కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, ఎవడు సెటిల్మెంట్లు పిలితే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, మనల్ని చూసి భయపడరు ఎందుకు, ఎందుకు భయపెట్టలేము మనం జనాలనే దాని మీద మేము పనిచేసేవాళ్ళం ఎక్కువగా. అదే క్రమంలోనే కొంతమంది ఉద్యమాల్లో పరిచయం అవటం, ఉద్యమాల్లోకి వెళ్తాం, పీడిఎస్ అని ఎస్ఎఫ్ఐ అని, తర్వాత గద్రాంతో పరిచయాలు కానీ. ఆ దిశగా 2003లోనే ఈడు ఇన్ఫార్మరు, నక్సలైట్లకి ఇన్ఫార్మర్ అనేది కూడా వచ్చింది నా మీద. అప్పుడు గుంటూరు జిల్లా ఎస్పీ గారు ఉన్నాడు. ఎస్పీ గారు ఒకరోజు గద్రాన్ని పిలిపించాం, పొన్నూరు గద్రాన్ని పిలిపిస్తే ఆయన పిలిపించిన సందర్భంలో మైక్ పర్మిషన్ కోసం, అంటే మీటింగ్ పర్మిషన్ కావాలి కదా, మీటింగ్ పర్మిషన్ కోసం వెళ్ళాను. డిఎస్పీ దగ్గరికి వెళ్తే డిఎస్పీ అన్నాడు గద్ర పాంప్లెట్ చూసి, వామ్మో ఈయనకి మేము పర్మిషన్ ఎస్పీ గారి దగ్గర తెచ్చుకోమను. అప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఇన్ఫార్మరు అయినా కానీ అసలు నక్సలైట్లు అంటేనే ఆ పేరు వచ్చిందనే చంపేసే పరిస్థితి అనమాట, అంత స్ట్రిక్ట్గా ఉంది. అప్పుడు వాళ్ళు కూడా అంత ఇదిగా ఉన్నారు. ఆ టైంలో నేను కొన్ని పాంప్లెట్లు కొన్ని బుక్స్ తీసుకొని గుంటూరు ఎస్పీ గారి దగ్గరికి వచ్చాను. రవిశంకర్ అయ్య అన్నారు కానీ ఉన్నాడు, ఆయన దగ్గరికి వస్తే ఆయన పర్మిషన్ కావాలండి అన్న. ఏ పర్మిషను? మైక్కి మీటింగ్ పర్మిషన్ కావాలండి, మీటింగ్ మైక్ పర్మిషన్ కావాలంటే సరే ఆయన అన్నాడు. ఏది చూస్తే ముఖ్య అతిథిది ప్రజాయుద్ధం ఒక గద్దర్ అని ఉంది. ఎరా నువ్వు గద్దరం పిలిపిస్తున్నావా, అది ఇది అసలు నీ కోసం ఎన్ని రోజుల నుంచో చూస్తున్నావు అని పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి కాల్ చేస్తా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు బూదులు తేటం మళ్ళీ పెట్టాడు.
1: మీకు ఇలా గన్ పెట్టేశారు?
0: గన్ పెట్టేశాడు. గన్ పెట్టి ఆ పాంప్లెట్ చూసిన వెంటనే అసలు ఉక్రోషుడు అయిపోయాడు. అయిపోయి పాయింట్ గన్ బ్లాక్లో గన్ పెట్టేశాడు. ఏం చేయాలి అప్పుడు పరిస్థితి? నేనేది ఎస్పీ గారిని చేయడానికి వచ్చానని చెప్పి ఆయనకున్న సిబ్బంది అంతా వచ్చి ఆయన పెద్ద పెద్ద గరుస్తా తిడుతున్నాడు కదా, నా చుట్టూరు గన్లు పెట్టుకొచ్చున్నాను. ఇంకా మరణం అంచుల్లో ఉన్నా నేను, చుట్టూరు పోలీసులు ఉన్నారు గన్లు పెట్టుకొని, ఈయన ఉన్నాడు. ఇక నేనేం చేయాలి అర్థం కాదు. ఆ క్షణమే భూమి మీద నూకలు నాకు చెల్లుబాటు అయిపోయి అనుకున్నాను. ఎందుకు కళ్ళు మూసుకొని 2 నిమిషాలు ఆగి, సార్ ఒక మాట మాట్లాడాలనుకున్నాను, మాట్లాడొచ్చా అన్న. చెప్పరా ఏంటో అన్నాడు. నేను ఏదైతే కోరుకున్నానో అదే నా దగ్గర ఉంది సార్, నా ముందు ఉంది, నన్ను షూట్ చేయండి అన్న. ఏముందని ఏమనుకున్నాను అన్నాడు. వీర మరణం పొందాలనుకున్నానండి, విప్లవ మరణం పొందాలనుకున్నా, విప్లవ కాడలో చావాలనుకున్నా. ఇప్పుడు కరెక్ట్గా నాకు అది ఉంది, ఇప్పుడు కనుక మీరు నన్ను చంపేస్తే నా పేరు స్టేట్ అంతా కూడా, ఎందుకంటే గద్దరు మీటింగ్ కోసం వచ్చాను కదా నేను, లాల్సలాం రాజు అన్న, కామ్రేడ్ రాజు అన్న అంటారు. అందుకు ఇది కరెక్ట్గా నాకు, నేను ఏదైతే కోరుకున్నానో ఆ మరణం నా ముందుంది. ప్రెస్సులు కూడా మీ కాంపౌండ్ వాళ్ళు బయట ఉన్నారు, నన్ను చంపి నా బాడీని వాళ్ళకి అప్పచెప్పండి, ఊరూరు నా పేరు మోరమోగిపోద్దులే నన్నండి. అంటే ప్రెస్సులు ఉన్నారని చూసినారంటే నిజంగా ప్రెస్సులు తీసుకెళ్ళి, నాకు తెలుసు ఈ పరిస్థితి, గద్దరు పాంప్లెట్లు తీసుకొని మీటింగ్ పర్మిషన్ కోసం వెళ్తున్నానంటేనే వస్తానో రానని కూడా తెలుసు, ఫుల్ నోట్లోకి వెళ్తున్నాను నేను. అయినా కానీ అప్పుడున్న మూర్ఖపు ధైర్యం అన్నమాట, ఏదైతే అదేం లేదు, ఈరోజు చస్తే రేపు 2 కదా అనే ధోరణిలో ఉండేవాళ్ళం. వెళ్ళి నేను కోరుకున్నట్టుగానే ఆడు నా మీద ఫైర్ అవుతాం, అతను నేను ఏం చేయలేని సరిస్థితిలో ఉంటాం. సరే ప్రశ్వలను చూస్తే ప్రశ్వలు ఉన్నారు అక్కడ, ఇంకా వెంటనే వచ్చారు, సార్ ఉన్నారు ప్రశ్వలు ఉన్నారన్నారు. మరి ఏమనుకున్నాడు ఏమని తెలియదు కానీ వెంటనే లేచి బూతులు తిట్టి, ఈసారి దొరకపోతావా, నిన్ను కుక్కను కలిసినట్టు కలిసిపోతానా అన్నాడు. అమ్మాయి కొద్దిగా భూమి మీద నూకలు ఉన్నాయిరా అనుకున్నాను. మళ్ళీ అంటే మరణ నుంచి నేను ఎప్పుడైతే ఈ పరిస్థితిలో ఉంటానో, మా అమ్మ 24 గంటలు ప్రార్థన చేసింది. మా అమ్మ ప్రార్థన ఎలాగుంటుందంటే, నేను గనక కనపడకపోతే, అపాయం నా మీదకి ఏదైనా వస్తే, మరణం నా మీదకి ఏదైనా వస్తే, ముందు ఫస్ట్ మా అమ్మకి తెలిసిపోయింది. అక్కడ ఆమె ఏడ్చి ఏడ్చి ఏడ్చి ఏడ్చి ఏడ్చి ఆ అపాయం నుండి నన్ను తప్పించే వరకు దేవుని పాదాలు పట్టుకుని వదలదు. ఆ ఏడుపు నాకు కొన్నిసార్లు ఏమనిపించింది అంటే, ఏం ఏడుపుకే నేను చచ్చిపోతానేమో, ఈ ఏడుపు సోప దగ్గర నేను చస్తానేమో, నన్ను చంపేస్తారేమో అన్నంతగా ఏడ్చేది అనమాట. కానీ ఆ కన్నీళ్ళే నన్ను కాపాడుతుంది అనే సంగతి నేను ఎరగలేకపోయాను. ఎప్పుడైతే నన్ను అతను వెళ్ళిపోమన్నాడు, మా అమ్మ ఇంటికి రంగాల మా అమ్మ చెప్పేది, అయ్యా నీకు మరణం నేను వెంటాడుతుందిరా, నువ్వు ఎక్కడో మరణ వంచుల్లో ఉన్నావు, దేవుడు విడిపించాడు. నేను ప్రార్థన చేశానంటే నేను నోరుమయ్యానండి, ఏంది పిచ్చి పిచ్చుగా ఉందా, నేను మరణం వంచుల్లో ఉన్నమాట వాస్తవమే, నీకు ఎవరో చెప్తే తెలుసుకున్నావు, నా స్నేహితులు నాతో వచ్చిన వాళ్ళు లేకపోతే నేను ఎవరితో అంటున్నా నువ్వు విని మళ్ళీ నాకే చెబుతున్నావా, అయినా నీ దేవుడు అంత గొప్పవాడైతే ఇప్పుడు కనపడమను, ఇప్పుడు మాట్లాడమను, ఇప్పుడు రమ్మను, అసలు ఇప్పుడు రమ్మను, నీ దేవుడు చూపించాను అన్నావు కదా, ఇప్పుడు రమ్మను అనేవాడిని. కాదయ్యా నా దేవుడు నాకు చూపించాడు, నువ్వు రాత్రి నిన్న ఇట ప్రమాదంలో ఉన్నావు. మా అమ్మ ముందుగానే చెప్పేది, అయ్యా ఈరోజు నువ్వు ఇటు ఏదో ఊరు వెళ్తున్నట్టుండో ఎల్లబాకు, నీకు ప్రమాదం పొంచి ఉంది, నిన్ను డెవిలు సాతన్గాడు వెంటాడుతున్నాడు, నిన్ను చంపేయాలనుకుంటాడు, నువ్వు దేవుని వాగ్దానంతో ఉన్నావు, నా ప్రార్థన వ్యర్థం కాదు, దేవుడు నేను రక్షించుకుంటాననేది ముందే చెప్పేది. నేను నమ్మేవాడిని కాదు. అలాంటి పరిస్థితులు కూడా విడిపించబడి ఉన్నాయన్నమాట. ఒకసారి 2004లో కూడా రేగులగడ్డ మన పిడుగురాల దగ్గర రేగులగడ్డ మోర్జంపాడు గంగపాడు అట్టుకుంటా, అది మోర్జంపాడు గంగవరం రేగులగడ్డ అని ఒక ఊరు ఉంది పిల్లొట్ల అనే ఉంది. ఈ రేగులగడ్డ అనే గ్రామం కృష్ణానది ఒడ్డు మీద ఉంటుంది. కృష్ణానది ఒడ్డు మీద అక్కడ అందరూ అన్నలే ఉంటారు. ఆ గ్రామంలో యవనస్తులు కుర్రోళ్ళు ఎలా ఉంటారంటే, ఒకడు కూడా ఉండేవాడు కాదు, ఉన్న కొద్ది మంది కుర్రోళ్ళు వీపులు పగిలిపోయి ఉంటాయి అక్కడక్కడ. వాళ్ళు సొక్కాల వైపు చూస్తే వాతలు తేలి ఉంటాయి యూత్ది, గుంటూరు జిల్లాలోనే కృష్ణానది ఒడ్డు మీద. నేను షాక్ అయిపోయా, ఇదేంట్రా అని అంటే, ఏముందండి పోలీసు వాళ్ళు వస్తారు, అన్నలేం చెప్పారా ఎక్కడికి వెళ్ళారని చెప్పి కొడతారు, వీళ్ళు వెళ్ళిపోతారు, అన్నలు వచ్చి వాళ్ళకేం చెప్పారని వాళ్ళు కొడతారు, అందుకే యూత్ ఎవరు లేరండి అనేవాళ్ళు. నేను ఒక విషయంలో ఒక పని మీద నేను నా శిష్యులు కలిసి ఆ గ్రామానికి వెళ్తుంటే కారులో గ్రేహాండ్స్, బీహార్ వాళ్ళకి గ్రేహాండ్స్ వాళ్ళకి తెలుగు రాదు, హిందీ వాళ్ళు, గ్రేహాండ్స్ వాళ్ళకి నేను దొరికా. అక్కడ గ్రేహాండ్స్ వాళ్ళకి దొరికినప్పుడు గన్నులు చూపించి ఆ గాల్లో ఫైరింగ్ చేసి దిగండి అని అన్నారు. వామ్మ ఇళ్ళేంద్రా బాబు ఎలా దొరికాం మనం అని చెప్పి కారు దిగాం, చేతుల పైకి ఎత్తండి అన్నారు, చేతుల పైకి ఎత్తాం. దగ్గరగా ఒక్కడు వచ్చాడు, మా రెండు చేతులు వెనక్కిరిచేసాడు, మా కారు మొత్తం సోదా చేశారు. నా దగ్గర ఎప్పుడు వెపన్ లేకుండా నేను బయటకు వెళ్ళను. వెపన్స్ ఎందుకు, ఆ రోజు విజయవాడ లాడ్జ్ పిడుగురాల లాడ్జ్లో పెట్టి వెళ్ళాం. పెడితే నా సిక్స్ సెన్స్ ఎందుకు, ఇవన్నీ ఇక్కడ వదిలేయి, ఇవన్నీ ఇక్కడ వదిలేయంటే సరే ఆ పిడుగురాల గ్రామంలో పెట్టి వెళ్ళిపోయాం అన్నమాట ఆ లాడ్జ్లో. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్తే పోలీసులు దొరికాం. వాళ్ళు తీసుకెళ్ళి డ్రాయర్ మీద ప్యాంటు షర్ట్ తీసి డ్రాయర్ మీద పెట్టి 3 రోజులు దాదాపు ఒక 25 మంది పోలీసు వాళ్ళు రౌండప్ చేసి గన్నులు పెట్టి కూర్చున్నారు. మాకే హిందీ రాదు, వాడికే తెలుగు రాదు, మేమేం చెప్పాలన్నా వాడేదో అడుగుతున్నానని చెప్పి వాడు తుపాకీ మాడని తీసి కొట్టబోతాడు, లేదంటే షూట్ చేస్తానంటాడు. ఒకటికి వెళ్ళాలన్నా రెండుకి వెళ్ళాలన్నా వాళ్ళని ముందే చేయాలి, పక్కకి వెళ్ళటానికి లేదు. ఎవడు కాపాడేవాడు లేడు, ఎవడొచ్చాడు మా వాడు అని చెప్పేవాడు లేడు, మమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు.
1: అంటే మీరు అప్పుడు ఎందుకు వెళ్తున్నారన్నట్టు?
0: అక్కడ ఒక పని ఉండి ఒక విషయం మీద వెళ్ళాం, ఒక టార్గెట్ చేయడానికి వెళ్ళాం. వాస్తవం చెప్పాలంటే ఒక ఎలక్షన్లో టీడీపీ తరఫున ఒక వ్యక్తికి, అక్కడ ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి అప్పుడున్నప్పుడు ఒక టార్గెట్ చేయడానికి వెళ్ళాం ఆ ఏరియాకి. వెళ్ళినప్పుడు నాతో ఉన్న శిష్యులందరూ కూడా కాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు, పోలీసు వాళ్ళు కాళ్ళ మీద పడి, ఏ ఏడబాక ఎందుకురా, భూమి మీద నౌకలు చెల్లుబాటు అయిపోయినాయి మనకి, ఈ రోజుతో లేదు. మాకున్న పరిస్థితి ఏంటంటే క్షణం ఆ క్షణమేక, ఒక నిమిషం గడిచిందంటే ఇంకా అమ్మాయి ఓకే ఈ నిమిషం మనం బతకనిచ్చారు రా అనుకునే వాళ్ళం. అప్పుడు 3 రోజులు వాళ్ళు తుపాకీలు మధ్య మేము ఉన్నాం. 3 రోజులు బయట పరిస్థితి ఏంటంటే, పొన్నూరు గుంటూరు ఏరియాలో పోలీసు వాళ్ళు నా కోసం దేవులాడుతున్నారు, ఈయన ఎలాగైనా ఇన్ఫార్మర్గా మార్చుకోవాలి, ఎన్కౌంటర్ అన్న చేయాలని. నా శత్రువులు నేను ఎవరినైతే గొడవ పడ్డాను, అంతకుముందు నేను ఎవరినైతే ఇచ్చేసాను చంపాను, వాళ్ళు ఒక టీమై తిరుగుతున్నారు. ఈ 2004 ఎలక్షన్లో ఏది ఏమైనా కానీ వీళ్ళే తేయాలని, నా శత్రువులో పక్క పోలీసులో పక్క రెండు టీములు నా కోసం తిరుగుతున్నాయి. ఈ టైంలో నా పేరు నేను తెలియని వాళ్ళ మధ్య నేను బంధించబడ్డా. అది చూడండి దేవుని ప్లాన్ ఎలాగుంటుందంటే,
1: ఒకవేళ వాళ్ళకి తెలిస్తే మీకు ఎన్కౌంటర్ చేసి
0: ఎన్కౌంటరే. అప్పుడు నా మీద సత్యనారాయణ ఒక ఎస్ఐని అపాయింట్ చేశారు. సత్యనారాయణ ఒక ఎస్ఐ పొన్నూరులో నా కదలికల మీద నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, ఎవడితో మాట్లాడుతాను, సీరియస్గా వర్క్ చేస్తున్నారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎంట పడుతున్నారు, లేదు కొన్నిసార్లు ఫోన్లు వచ్చాయి, గ్రీన్ టైగర్స్ అని, నల్లమల్ల కోబ్రాస్ అని, అన్న ఇక్కడ మీటింగ్ ఉందా వస్తావా అని, మీరు ఒంటరిగా రావాలన్నా అని, ఇలాగ ఫోన్లు వచ్చి కొన్నిసార్లు ఫోన్లని భయపడుతూ ఉండేవాళ్ళు, ఎందుకు చంపేస్తాం మిమ్మల్ని, కాల్ చేస్తాం మిమ్మల్ని, ఇలా కొన్ని కాల్స్ వస్తాను కానీ మేము పట్టించుకున్నాను కాదు, అంటే బ్రతుకు మీద ఎక్కువ ఆశ లేదు అప్పుడు. అప్పుడు మేము కనుక తెలుసుంటే డెఫినెట్గా ఎక్కడో చెప్పేవాళ్ళు. అంటే దేవుని నాకు తర్వాత అర్థమైందంటే, నేను దేవుని తెలుసుకున్న తర్వాత ఇక్కడ ప్రమాదం ఉందని, నీ శత్రువులు ఏంటో నీకు భోజనం సిద్ధపరుస్తాను అనే మాట ఉంది కదా, అది నేను చదివినప్పుడు నాకు గుర్తొచ్చింది. నా శత్రువులు నేను పోలీసు వాళ్ళు, మా ఇంట్లో దాదాపు ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఒక ఆయన మల్లేల బాబురావు గారు ఆంధ్రప్రదేశ్లో అడిషనల్ డీజీపీగా చేసి రిటైర్ అయ్యారు. మా సొంత మా మేనత్త కొడుకు మీ ఏలూరు వెన్నవుల్లిపేటలో ఉంటారు ఆయన. ఆయన కర్ణాటక డీజీపీ, అంటే బెంగళూరు రాష్ట్రం మొత్తం డీజీపీ. ఇద్దరు ఐపీఎస్ వాళ్ళని పెట్టుకొని కూడా పోలీసులు అంటే నా శత్రువులా చూసేవాడిని. అప్పుల్లో పోలీసు ఉద్యోగం అనేది అంటే నేను ఈ విప్లవ ఉద్యమాల్లో ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు ఎవరిని చూసినా నా శత్రువులాగా కనపడేవాడు. అందుకని నేనేం చేశానంటే, ఆ ఎప్పుడైతే ఆ పోలీసు వాళ్ళ మధ్యలో ఉన్నానో వాళ్ళు నన్ను ఎన్కౌంటర్ చేస్తారన్న సంగతి నాకు తెలుసు. ఆ రోజుతోనే నా జీవితం ముగించబడిందన్న సంగతి తెలుసు. నాకు తర్వాత నేను దేవుడు నమ్మిన తర్వాత నేను ఒకసారి నేను ఆలోచన చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడే నన్ను కావాలని, నా శత్రువులు ఎదుట నాకు భోజనం సిద్ధపరిచిన అన్నట్లుగా, ఆ చుట్టూరు నేను ఒకవేళ ఆ పోలీసులు కనుక ఆ రోజు లేకపోతే నేను బయటకు వచ్చేసేవాడిని. ఆ ఊరు నుంచి బయటకు వస్తే నా కోసం శత్రువులు రెడీగా ఉన్నారు ఇక్కడ చంపాలని పొన్నూరులో. నన్ను ఆ 3 రోజులు వాళ్ళు తిరిగి వీడు దొరకలేదనుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు తెలియదు కానీ, ఆ బీహారులు ఉటారు ఉటని చెల్లరే చెల్లె అని చెప్పి వెళ్ళిపో అని చెప్పేసి నా బట్టలు నా శిష్యులకి బట్టలు ఇచ్చేసి వెళ్ళిపోమని చెప్పారు. మేము ఇంటికి రాగల మా అమ్మ గట్టిగా వాటేసుకొని ఏడుతా అయ్యా అని ఏడుతూ ఉంది. ఆ రాత్రి మా అమ్మ గోడకి అంటే ఇటు కొట్టుకొని ఏడితే నుదుటి పగిలి రక్తం కారే అంతగా ఏడ్చి ప్రార్థన చేసి నా కోసం. ఆ మందిరంలోకి వెళ్ళినా నేను అపాయంలో ఉన్నాను అంటగానే దేవుడు వెంటనే తెలియజేసేవాడు. తెలియజేసిన వెంటనే ఆమెకి రక్తం గారే అంతగా ఎన్నోసార్లు తల పగలు కొట్టుకుని ఏడ్చిందాం. బబ్బులు అంత మోకాల మీద తిరిగి ఆమె ఏడుపులు కొన్నిసార్లు మలేలరా చనిపోయాడు, ఎక్కడ చనిపోయాడు, ఎప్పుడు వస్తున్నాడు అనుకుని అంతగా ఏడ్చేదనమాట. వచ్చారే బతికొచ్చాడా, ఏం కాలేదు కదా అనుకునేవాడు. అంతగా మా అమ్మ ఇంటికి రంగాలు మా అమ్మ అడిగేది, అయ్యా ఏమైందిరా నువ్వు రాత్రి నిన్న మొన్న మరణం నీ దగ్గర ఉంది, నల్లటి సింహం నోరు తెలుసుకుని ఉంది, దేవుడు దర్శనంలో చూపించాడు, నోరు ముయ్యి అనేవాడిని. ఇదేంట్రా నమ్మలేదు నువ్వు అనేది. నేను నమ్మేవాడు కదా, మా అమ్మను కొట్టడానికి వెళ్ళాడిని. పోలీసు వాళ్ళు నన్ను తరుణంతో ఉన్న పరిస్థితుల్లో నేను దొరికేవాడిని కాదు. 4 గంటలకి నేను మా ఇంటికి వెళ్ళేవాడిని, తెల్లారి గట్ట 4 గంటలకి. ఈ 4 గంటలప్పుడు మా అమ్మ మోకాల మీద ప్రార్థన చేసి ఎక్కి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. మా అమ్మ మాక్క ప్రార్థన చేస్తే మా అమ్మని నేను తనటానికి వెళ్ళేవాడిని. ఆ ప్రార్థన నాకు ఎలాగుండేదంటే, నా చెవులకి ఈ 2-3 గంటలను పనుకొనికుండా ఈ ఏడుపు లేని ఈ శోకం ఈ సోపు ఏంటి అని అనుకున్నాను. అంటే శోకాలు పెట్టి ఏదో చచ్చిపోయినాడు ఏడుతున్నట్టుగా ఉండేది నాకు. ఆ సోప దగ్గర నేను చచ్చిపోతానేమో అంటారు కదా, అలాగుండేది. నేను చెప్పేవాడు మా అమ్మకి, అమ్మ నీకు ఒకటే చెబుతున్నా సీరియస్గా, వస్తే అన్నం పెట్టు సస్తే పారే, ఈ 2 తప్ప నా కోసం ఏడ్చి ప్రార్థన చేయటాలు ఏడ్చి ఉంటారు ఇవన్నీ ఏం చేయబాకు. నేను ఉన్నాను కదా ఏదో రోజు చావాల్సిందే, పుట్టిన ప్రజీ పెరగాలి, పెరగటం జరిగితే చావాలి, చచ్చేదానికోసం నువ్వు ప్రార్థన చేయటాలు చచ్చేదానికోసం నువ్వు ఇచ్చేటాలు చేయబాకు అని చెప్పి నేను చాలాసార్లు చెప్పేవాడిని. చెప్తే అయినా కానీ మా అమ్మ విసుక్కోకుండా ఆమెకు దేవుడు వాగ్దానం చేశాడు, ఏదో ఒకరోజు నీ కొడుకు నేను మార్చుకుంటాను. ఆమె ఆ నిరీక్షణ కలిగే ప్రార్థన చేసేది. ఎన్నిసార్లు నా మీద ఉన్న ప్రేమకి మా అమ్మ వాళ్ళు మా అక్కలు నేను ఏదన్నా అంటే నాకు తెలుసు నా మరణం ఎవడో నన్ను చంపేస్తాడన్న సంగతి తెలుసు. నేను చేసిన పనులకి నేను చేసే షెటిల్మెంట్లకి నా వృత్తి అది కాబట్టి అప్పుడు చంపేసినప్పుడు వీళ్ళు ఏమైపోతారో తట్టుకోలేరేమని చెప్పి కొన్నిసార్లు నేనే వాళ్ళని నన్ను అసహించుకోవాలని ఇంట్లోనే ముందు తాగటం, ఇంట్లోనే వెపన్స్ పెట్టుకోవటం, ఇంట్లోనే ఆయుధాలు పెట్టుకోవటం, ఇంట్లోనే అన్నం బాగున్నా బాగలేదని ఇసురు కొట్టడం, కసురు కొట్టడం, కొన్నిసార్లు నన్ను కొట్టి ఇళ్ళ నుంచి తరివేయటం, అంటే ఈ విధంగా చేస్తే కనుక వీళ్ళు నన్ను అసహించుకోరు అని ఇంత చేసేవాడిని నేను. అయినా కానీ వాళ్ళు నన్ను ఇసుకునేవాళ్ళు కాదు, ఏదో రోజు దేవుడు మారుస్తాడు కదా, ఏదో రోజు దేవుడు ఇచ్చేస్తాడు కదా అని. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నంద్యాలలో నేను ఉన్నప్పుడు ఎస్పి సీతారామాంజనేయులు అని నా ఫ్రెండ్స్ ఇద్దరిని, అప్పుడు నేను ఉన్న నరేష్ అని నా ఫ్రెండ్ ఉండేవాడు, నరేష్ అని నా ఫ్రెండ్ని నేను ఇద్దరం కలిసి భూమ నాగిరెడ్డి దగ్గర నెలకు 5,000 రూపాయలు ఇస్తే ఖర్చులకు ఇచ్చేవాళ్ళు మాకు. అప్పుడు వాళ్ళు వ్యాన్ లంబడి తిరగటం, వాళ్ళు బాంబులు ఏమన్నా కడబెట్టడం, గొడవలకు వెళ్ళటం, వెళ్ళిపోయి ఏమి కొట్టమంటే అని కొట్టడం, ఏంటి ఎలక్షన్లు అప్పుడు బ్యాలెట్ ఓటింగ్ అన్నమాట, ఆ బ్యాలెట్ బాక్సులో సిరా పోయటం, ఇంకు పోయటం, ఇలాంటి గొడవలకి తిరుగుతున్న రోజుల్లో కూడా నాతో పాటు ఉన్న ఇద్దరిని ఎన్కౌంటర్ చేసాడు. మూడో వ్యక్తిగా నేను ఉండాలి.
1: ఇద్దరిని ఎన్కౌంటర్ చేశారు,
0: చేసేసారు. మూడో వ్యక్తి నేను, ఇక నరేష్ అనేవాడు ఉన్నాడు. మమ్మల్ని ఇద్దరిని ఎన్కౌంటర్ చేయాలి. అప్పుడు నరేష్ దగ్గర మా దగ్గర 6 రౌండ్ రివల్వర్ ఉండే, దాని అనలైసిస్ దాన్ని పెట్టుకుని ఆ వెపన్తో మేము కొద్దిగా ధైర్యంగా తిరుగుతూ ఉండేవాళ్ళం. ఆ టైంలో కూడా మేము మా అమ్మకి ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే మరణం నా దగ్గరలో ఉన్నదని తెలియజేసింది. వెంటనే నాకు ఉత్తరం రాసింది, అయ్యా నువ్వు నాకు బాగలేదు రారా అంటే వచ్చాను. నేను వస్తే ఎల్లంగానే కాళ్ళు పట్టుకొని ఏడ్చి, చావు నిన్ను వెంటాడుతుందిరా, నిన్ను చంపేయాలనుకుంటున్నారు మా మాటను అని ఏడిస్తే, సరే నేను ఇంకా మళ్ళీ నంద్యాల వెళ్ళలేక నేను ఒక నెల 2 నెలలు వెళ్ళకపోయేదానికి నాకు వచ్చిన వార్త ఏంటంటే నాతో ఉన్న అతను కూడా చంపేశారు, నరేష్ అనే అతను కూడా చంపేశారు. అప్పుడు అర్థమైంది నాకు, ఓహో మా అమ్మ చెప్పింది నిజమే, మనం ఈ ప్లేస్లో ఉన్నట్టయితే ఇక్కడ చంపేసేవాళ్ళు కదా మనల్ని. అక్కడ మా ఫ్రెండ్ ఒకడిని మస్తాన్ అనేవాడిని, మాలిక్ అనేవాళ్ళు, మేము ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. మస్తాన్ కూడా మర్డర్ అయిపోయి చనిపోయాడు, గుంటూరులోనే చంపేశారు వాడిని. వాడిని ఒకసారి కొట్టారని చెప్పి ఒకడు మేము అతి దారాతి దారుణం కొట్టి చంపాం.
1: మీరు
0: వాడిని కొట్టారని మా ఫ్రెండ్ని కొడతావా నువ్వు అని అంత కసిగా చంపేశాను. ఒడ్డు ముక్కలనే ఒక గ్రామం ఉండేది. ఈ ఒడ్డు ముక్కలనే గ్రామంలో కూడా ఒక చిన్న మాట, ట్రాక్టర్లో పొన్నూరు నుంచి 2 కిలోమీటర్లు 4 మా ఊరు రెడ్డిపురాలు, మా ఊరు నుంచి 2 కిలోమీటర్లు ఒడ్డు ముక్కలు ఉండదు, ఒకే ట్రాక్టర్ ఎక్కువ. నేను బాగా ముందు తాగున్నాను. అప్పుడు వేరే వాళ్ళని కొట్టాలని సరికర్రలు పెట్టుకొని ఉన్నాం. అక్కడ లోదరం చర్చి ఒకటి ఉంటుంది, లోదరం చర్చి దగ్గర కర్రలు పెట్టుకుని రెడీగా ఉన్నాం. వేరే వాడిని ప్లాన్ చేసి వీడేం చేశాడు, ఒకడు ఆ మాటల్లో వాడు తాగున్నాడు మేము తాగున్నాం, చిన్న మాట తగిలాడు. ఇంకా స్పాట్ వచ్చేలోపు అక్కడ ఆపి దగ్గర అని చెప్పి అరికాలు గిలక దగ్గర నుంచి ఈ మెడ వరకు అంగులం అంగులం గ్యాప్తో కొట్టాను నేను. 12 గంటల నుంచి 4 గంటల దాకా తెల్లారి గట్ట 4 గంటల దాకా కొడతానే ఉన్నాను. పడతా ఉన్నాడు, లేపి కొట్టాను. ఇట్టా కొట్టిన తర్వాత 3 రోజులు మంచంలో ఉండి పాపం చనిపోయాడు. చనిపోతే ఊరు కూడా తెలుసు మల్లెల రాజు కొట్టడం వల్ల ఇదైపోయాను. కానీ అప్పుడు నా పరిస్థితి ఏంటంటే పేపర్లో 3 అంశాలు మందుకిపోతే పొడిచాడు, సిగరెట్ ఇకపోతే పొడిచాడు అని ఇలాంటి న్యూస్ వస్తూ ఉండేది పేపర్లో. కానీ కొంతమంది ఇలాగ మల్లెల రాజు పొడిచాడు, 3 అంశాలు మందుకిపోతే పొడిచాడు. కొంతమంది బార్లలు కబురు చేసేవాళ్ళు, అన్న ఎందుకన్నా 3 అంశాలు కాబట్టి ఇక్కడ 3 ఫుల్లులు దాగాను నేను కాదని, నేను మా బార్లో కూర్చో అని ఇట్లా చేసేవాళ్ళు. అంత భయంకరమైన పరిస్థితుల్లోని కూడా నేను ఊహించలేని అంత ఇది, అంటే ఇలాంటి లైఫ్ నాకు ఉంటుంది. 150 మంది రౌడీ షటర్లు నా జైల్ మేట్స్, అంటే మేము ఒక టీం ఉండేవాళ్ళం, 150 మంది దాకా ఉండేవాళ్ళం. నాతో పాటు జైల్లో ఉన్నవాళ్ళు జైల్ మేట్స్ వాళ్ళందరూ చచ్చిపోయారు, ఈరోజు లేరు వాళ్ళు, చంపబడ్డారు. కొంతమందికి రోగాలు వచ్చి హెచ్ఐవి వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది బాంబులే చంపబడ్డ వాళ్ళు ఉన్నారు. మాకు తెలిసి నారకోడు శ్రీనని నా ఫ్రెండ్ ఆయన ఉండేవాడు, బుజ్జివాడు చెట్టిపల్లి బుజ్జి అని ఒకడు ఉండేవాడు. నేను ముగ్గురం కలిసి బాగా తిరిగేవాళ్ళం. స్టూవర్ట్పురం దొంగలతో కొన్ని పరిచయాలు ఉండేవి, ఆ దొంగ బంగారం తెచ్చేస్తూ ఉండేవాళ్ళు, దొంగ నోట్లలో వస్తూ ఉండేవాళ్ళు. అంటే ఈ ఫీల్డ్లో అన్ని రకాల వాళ్ళు కలుస్తూ ఉన్నారు, జేబు దొంగల కాడ నుంచి ఇంటర్నేషనల్ దొంగల దాకా కలుస్తూనే ఉండేవాళ్ళు, అన్ని రకాల వాళ్ళు కలిసేవాళ్ళు. అప్పుడే తాగుతూ అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉండాను. ఒకరోజు పొన్నూరు నుంచి నేను బుజ్జి అనే వాడు ఇద్దరు బయలుదేరాం. నారాకోడ్ రావాలి, నారాకోడ్ నుంచి అష్టవట్పురం వెళ్ళాలి. నేను సీను ఇతను ఒక షెటిల్ మెట్ మీద వెళ్ళాలి. ఆ క్రమంలో చేబ్రోల్ రాగానే నా సిక్స్ సెన్స్ ఎందుకో పొన్నూరెళ్ళు పొన్నూరెళ్ళు పొన్నూరెళ్ళు అని పదే పదే నా మనసు చెప్తుంది. నేను చేబ్రోల్ దిగేసి చేబ్రోల్ నుంచి నారాకోడూరు ఎంత 2-3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నేను పొన్నూరు వెళ్ళిపోతే వీడన్నాడు, ఎందుకు మనం వెళ్తా అచే కదా వెళ్ళేది, కలిసి వెళ్దారా అన్నాడు. నేనన్నాను కాదు లేరా, పొన్నూరులో మీకోసం వెయిట్ చేస్తాను, బాపట్ల బస్ స్టాండ్లో మీరు రండి అక్కడ నుంచి కలిసి వెళ్దామని చెప్పి నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత పొన్నూరు వచ్చే లోపు నాకు పొన్నూరు దిగల అందిన వార్త ఏంటంటే, నేను ఏ వ్యక్తిని అయితే కలిసి ఉండాలనో ఆ వ్యక్తిని చంపేశాను, బాంబులే చంపేశారు. మేము కనుక ఆ సీన్లో ఉంటే ఆ బాంబులు మా మీద కూడా పడాయి అన్నమాట. అంటే దేవుడు యొక్క కాపుదల ఉన్నప్పుడు దేవుని యొక్క అంటే ప్రార్థన, మెయిన్ ప్రార్థన, తల్లి ప్రార్థన ఎంత అంటే 1-2 సార్లు కాదు, అనేక సార్లు ఆ బంధకాల నుంచి విడిపించడం, లేకపోతే ఆ మరణపాయల నుంచి విడిపించడం నేను దగ్గరగా ఉండి చూశానమాట. ఇన్నిసార్లు ఒక వ్యక్తి ఆ మరణం నుంచి తప్పించబడాలంటే హైలీ ఇంపాసిబుల్. కానీ నేను ఈరోజు సజీవ సాక్షిగా ఉన్నానంటే, అసలు నేను ఊహించ ఇన్ని రోజులు నేను 2024 దాకా బ్రతుకుతానని, 2024 ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకొని దేవుని సువార్తను బోధిస్తానో, లేకపోతే యేసుక్రీస్తు పాటలు రాస్తానో అని నేను అనుకోలే. ఏ రోజు అనుకోలే, ఓ రోజు 2003 గద్రన్న కొడుకు చనిపోతే తుఫ్రాన్ వెళ్ళి మేము సమాధి చేసి వస్తున్నాం. సమాధి చేసి వస్తుంటే వచ్చేటప్పుడు హైవేలో అక్కడ కూడా గ్రేహాండ్స్ వాళ్ళు పోలీసు వాళ్ళు ఆపారు. గద్రన్ను పక్కన తీసుకుని వెళ్ళారు, నన్ను పక్కన తీసుకెళ్లారు, మమ్మల్ని చెల్లాచెదురు చేశారనమాట. చెల్లచెదురు తీసి అడవిలో తీసుకెళ్ళి షూట్ చేస్తామని చెప్పేసి అని తుపాకీ పెట్టేశారు. మీకేం పనిరా, విప్లవకారులతో ఏం పని అది ఇదని. తర్వాత మళ్ళీ ఏమనుకున్నారో, సాయంత్రానికి 5-6 గంటలు తీసుకొచ్చి మెయిన్ రోడ్లో వదిలిపెట్టేశారు. అంటే అక్కడికి వెళ్తాం, మరణం దాకా వెళ్ళటం, మరణ పంచుల్లోంచి మళ్ళీ తిరిగి రావటం అన్నిసార్లు అనమాట, ఒకసారి కాదు చాలాసార్లు. ఈ క్రమంలోనే ల్యాండ్ సెటిల్మెంట్లో హైదరాబాద్లో అస్మత్పేటలో ఒక ల్యాండ్ కబ్జా చేసాం, వైజాగ్ మధురవాడ కొమ్మాది చిప్పాడ నడిగట్టు సబ్బవారం గొల్లలపాలు అనే ఏరియాలో కూడా 100 కోట్ల రూపాయల ల్యాండ్లు కబ్జాలు చేశాను. దేవుని తెలుసుకున్న తర్వాత అవన్నీ వదిలిపెట్టేశాను. ఆ నెత్తురు కూడా నాకు అవసరం లేదనుకున్నాను, నేను ఆ 10 కూడా వదిలిపెట్టేశాను. అలాగా నా జీవితం సాగింది. తర్వాత నేను ఇంకా టోటల్గా శత్రువులు ఎక్కువైపోయినప్పుడు, అప్పటికే నాకు కూల్ డ్రింక్ షాప్ ఉండేది పొన్నూరులో. ప్రతిరోజు గొడవలు, ప్రతిరోజు పడవటం, ప్రతిరోజు ఇయ్యే. గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు చెప్పారు, 2 సార్లు పోట్లు ఉన్నాయంటే ఇది మల్లెలరాజు గారు పోడ్చిందే కదా అని వాళ్ళు చెప్పాలంట, పొడిపించుకుంటూ చెప్పాల్సిన పరిస్థితి లేదు. అలాంటి టైంలో నా శత్రువులు ఎక్కువైపోయారు కాబట్టి నేను కొన్ని క్షుద్ర పూజలు చేయాలి, కొన్ని చేతపడ శక్తులు నాలోకి రావాలి, కొన్ని ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు. అప్పుడు నేను అనుకున్నానంటే అగోరాల దగ్గరికి వెళ్దాం, కాశీ వెళ్ళిపోదాం, అగోరాలతో ఉందాం, కొంతకాలం వాళ్ళతో జీవిద్దాం, కొన్ని మంత్రాలు కొన్ని తంత్రాలు కొన్ని భానుమతి శక్తులు ఇవన్నీ తీసుకుని వద్దాం అని నేను నిర్ణయించుకుని మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. మా ఫ్రెండ్స్ కొంతమంది ఉంటే వాళ్ళని అడిగాను, వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు, ఎందుకన్నా మనకి దగ్గరలో నిడుబురాల దగ్గరలో రైల్వే స్టేషన్ దగ్గరలో కొండరాజు అని ఉన్నాడు, కోయిరాజు వాడు, వాడికి చాలా చేతపడి శక్తులు తెలుసు అన్న, వాడి దగ్గరికి వెళ్దాం పదా అన్నాడు. నేను అన్నాను, కాదు నీ మొహంరా, ఇక్కడ వద్దు, మనం అక్కడికి వెళ్దాంలే, కాశీ వెళ్దాం పదండి. కాశీకి వెళ్ళి ఒక 2-3 నెలలు 4-5 నెలలు వాళ్ళతో కలిసిపోయి వాళ్ళలాగా శవాల మీద కూర్చొని శవాళ్ళు తింటూ కొన్ని శక్తులు ఇట్టా నేర్చుకున్నారా, మనం ఒంట్లోకి రావాలనుకున్నాను. అంటే వాడన్నాడు, ఎందుకన్నా ఒకసారి వెళ్దాం, ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూసిన తర్వాత కాకపోతే అక్కడికి వెళ్దాం అన్నాడు. సరేరా పదా అని చెప్పేసి అని వాడిని తిట్టుకుంటూ వెళ్ళాను నేను. వాడి ముఖం వాడు ఏం చేస్తాను, బూతులు అప్పుడు బూతులకి మాట్లాడేది, బూతులు తిట్టుకుంటే నేను వాడి దగ్గరికి వెళ్ళాను. 10 మంది శిష్యులు ఉన్నాను నాతో. వెళ్ళినప్పుడు వాడు ఏమన్నాడంటే, కొండరాజు కొండరాజు అని మా ఫ్రెండ్ వాడు పిలిచాడు, కిషోర్ అనేవాడు. వాడు బయటకు వచ్చాడు, బయటకు వచ్చి అందరం చూసి నువ్వొక్కడే లోనకరా అన్నాడు. అప్పుడు నా పరిస్థితి ఏంది, నా నీడనే నేను నమ్ముకోలేను, నా నీడనే నేను నమ్ముకోలేని పరిస్థితుల్లో ఉంటే నన్ను ఒక్కడే లోనకి రమ్మంటాడు, వీడు లాన్ ఏదో నన్ను చేయబోతున్నాడు, లేకపోతే వీళ్ళు ఎవడన్నా ప్లాన్ చేసుకున్నాడా, ఆయన నా స్నేహితులు అలాంటి వాళ్ళు కాదు, లోన్ నా శత్రువు అని ఇలాంటి వాటిని పెట్టుకున్నాడనేది నాకు 100 ఆలోచనలు వచ్చినాయి. వచ్చినప్పుడు సరే నేను ఒక్కడే లోనకి రాను, వీళ్ళందరూ లోనకి రావాల్సిందే, అప్పుడు నా దగ్గర ఎప్పుడు కూడా ఎడం చేతి కింద కత్తి కుడి చేతి కింద ఇప్పుడు రెండు కత్తులు బ్యాక్లో ఉండే ఎప్పుడు కూడా. నేను ఒక్కడే రాను, వీళ్ళందరూ రావాల్సింది అన్నాను. కాదు కాదు, నువ్వు ఒక్కడే రావాలి లోనకన్నాడు. నేను ఒక్కడే అయితే నేను రానయ్యా, నువ్వే బయట కూర్చొని చెప్పు. లేదు లోనకు రావాలంటే అందరూ వస్తా అని చెప్పాను. కాదు నువ్వు ఇప్పుడు నువ్వు వస్తా నన్ను తిట్టుకుంటూ వచ్చావు కదా అన్నాడు. తిట్టిన మాట వాస్తవే. అవును తిట్టాను కదా అన్న, అంటే నువ్వు నన్ను తిట్టుకుంటూ వచ్చావు, ఇదిగో నీ పక్కన ఉన్నవాడిని నేను నమ్మబోక అన్నాడు. వాడు నా రైట్ హ్యాండ్ ఉండేవాడు, వాడు మౌర్య అని. వాడిని నమ్మవద్దు అన్నాడు. అదేంట్రా ఎందుకు నమ్మవద్దు అన్న, వీడు నీ శత్రువుల దగ్గర డబ్బులు తీసుకున్నాడు, వీడిని నిన్ను చంపేయడానికి నిన్ను వీడిని కోవట్గా మారిపోయాడు అని అన్నాడు. ఏరా అనేలోపు వాడు పరిగెత్తుతున్నాడు నన్ను వదిలిపెట్టి. వెంటనే కత్తి తీసి వాడి మీద ఇసిరైపోయా. పరిగె ఆగాగా అన్నాడు కొండరాజు. ఏంటన్న ఇప్పుడు కాదు, వాడి సంగతి నేను తర్వాత చెప్తాను, నువ్వు నాతో రా లోనకు రా అన్నాడు. అప్పుడు నేను నమ్మి లోనకు వెళ్ళాడు దగ్గరికి. మేమిద్దరం ఇలా ఎదురెదురు కూర్చున్నాము. ఎదురెదురు కూర్చుంటే వాడు ఒంటి మీద షర్ట్ లేదు, ఎర్రటి లుంగి వాడు కట్టుకొని ఉన్నాడు. నా కుడి చేతిలో కుంక వేసి ఒక నిమ్మకాయ తీసుకొని ఇటు చెప్పడం మొదలుపెట్టాడు. మా ఇద్దరు మధ్యలో ఒక నల్లటి బొమ్మ ఒకటి, రాగి ప్లేట్ ఒకటి, తల తల మెరిసిపోదని రాగి ప్లేట్ వాడు పెట్టాడు ఇద్దరు మధ్యలో పెట్టి. నాకెళ్ళే చూస్తా వాడు 45 నిమిషాలు వాళ్ళ దేవతల్ని దేవుళ్ళని పిలవ అంటే కొత్త కొత్త పేర్లతో పిలిచిన దేవత పేరు మళ్ళీ పిలవకుండా బొక్క తిప్పుకోకుండా వాడు దేవతను పిలుస్తూనే ఉన్నాడు. టకా టకా టకా టకా పిలుస్తున్నాడు. ఏంట్రా బాబు ఎట్టు పిలుస్తున్నాడు, కొత్త కొత్త పేర్లు చదువుతున్నాడు, కొత్త కొత్త దేవతలను పిలుస్తున్నాడు, ఏంద్రా అనుకుని నేను అడుకెళ్ళంతే చూస్తున్నాను. చూస్తున్న క్రమంలో ఇక కొట్లాడికెళ్ళి కోడి పుంజు ఊగిపోయినట్టు ఊగిపోతున్నాడు కళ్ళు పెద్ద చేసి. ఏంద్రా ఇటు ఏం చేయబోతున్నాడు, నాకేంటి వీడు చేతపడి శక్తులు చేసేవాడు కదా, శక్తులను నాలో పంపిస్తాడా లేదంటే అయ్యాన్న నా మీదకి వచ్చి నన్ను పట్టుకొని ఏమైనా చేస్తాయా చంపేస్తాయా నన్ను, ఏదేమైనా నా దృష్టి అంతా వాడు చూపు మీద ఉంది, నా మనసంతా నా కత్తుల మీద ఉంది, వాడు ఏదైనా ప్రయోగం చేస్తే నేను చనిపోయేలోపు వాడిని చంపేయాలి. ఇంకా మా ఇద్దరుకున్నది ఇదే టార్గెట్. వాడు పిలిచి పిలిచి పిలిచి గట్టిగా ఆడు అన్నాడు. ఆడమన్నాడు అట్లని. ఆడమంటే అవి అడుగున్నారా గాల్లో లేచి ఆ బొమ్మ డ్యాన్స్ చేస్తుంది, రాగి ప్లేట్ డ్యాన్స్ చేస్తుంది.
1: స్పష్టంగా చూసాను
0: చూసా నేను నేనే అరడుగు గాల్లో లేచి కూర్చున్నాను. నేను అరడుగు లేచి కూర్చున్నాను. అసలు నాకు అర్థం కాల, ఏంట్రా బాబు చేయబోతున్నాం, వెంటనే కత్తి మీద చేపెట్టా. రాదు అన్నాడు. ఏంటన్న కొండరాజు అన్నాడు. ఆ మల్లెల రాజు అన్న, నాది మేకపోతు కంపేరు అక్కడ. నాకేంది రెప్ప కొట్టకుండా నేను ఆ ప్లేట్ కల్లా చూస్తున్నా, ఆ బొమ్మ వచ్చాను పేక పీల్చుకుంటుందా, ఈ ప్లేట్ వచ్చాను సప్పని వచ్చి పేక కోసిద్దా. నాకేందప్పుడు ఒక బుక్లో చదివాను ఏంటంటే, కొన్ని బుక్స్ చదివాడిన అప్పుడు ఈ చేతపడి శక్తులు చేసేవాళ్ళు పేకన్న కొయ్యాలి పుల్లన్న రాళ్ళు కొట్టాలి అనేది ఉండేది. నా దగ్గర చాలా షార్ప్ కత్తి ఉండేదిగా, పేక కొద్దామని చెప్పి వెంటనే కత్తి మీద చేయమంటే ఆగు అన్నాడు. ఏంటంటే కొండరాజు అన్నాడు. నేను మల్లెలు రాజు అన్నాను. అంటే నేను నిన్నేం చేయను, నువ్వు నమ్మితే ప్రాణాలు ఇస్తావు, నువ్వు నమ్మ స్నేహానికి మంచివాడు నువ్వు, నాలో ఉన్న శక్తి లేదు తెలియటం కోసం ఇది నేను చేసి అన్నాడు. ముందు నన్ను కూర్చోబెట్టన్నా కూర్చున్నా నేను కూర్చున్నా. ఒకవేళ నేను వీడు నా కంటికి కనపడిన కనకట్లేని చేస్తున్నాడా, అంటే మ్యాజిక్ లాగా కనపడిన దారం మీద కట్టి ఆడేస్తున్నాను అని చెప్పి నేను వీటిని ఇట్టంటే అవి కూడా నాకు దారాలు కూడా నా చేతి తగలలా. ఒరే ముందు బాబు కొండరాజు వీటిని ఆపన్నా అంటే తాగిపోండి అన్నాడు. అవి కింద పడిపోయి అది తీసి ముందు అక్కడ నీ లోన్ పెట్టుకుంటే తీసి పక్కన పెట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పు నాకెళ్ళి భయపడకుండా, నీ జీవితంలో జరిగినవి నేను చెప్తాను, జరిగితే జరిగినవి అని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. కొండరాజు ఏదో చేస్తాడని మాత్రం భయపడి చెప్పగద్దు అన్నాడు. చెప్పంలో చెప్పన్నా. వాడు కూర్చొని నా కళ్ళల్లో కళ్ళబెట్టి చూస్తుంటే నేను ఏమేం చేశాను మొత్తం చెబుతూనే ఉన్నాడు. అసలు ఎక్కడ ఏవుని కొట్టాను, ఎక్కడ ఏవుని పొడిచాను, ఎప్పుడు జైల్లో ఉన్నాను, ఎప్పుడు జైలుకి వెళ్ళబోతున్నాను, దొంగ నోట్లతో నాకు ఉన్న సంబంధాలు ఏంటి, లేకపోతే అప్పుడు ఉన్న వచ్చేవాళ్ళు ఆ దొంగ బంగారం తీసుకొని స్టూవర్ట్పురం దొంగలు వచ్చేవాళ్ళు కానీ ఎక్కడ ఏం చేసినా మొత్తం ఒక్కటొక్కటి చెబుతుంటే అవును అవును నేను చేసిన పనులన్నీ ఎప్పుడెప్పుడు చేసిన పనులు కూడా చెబుతున్నాడు. అటు ఏందో ఇంత కరెక్ట్ చెబుతున్నావు ప్రతిదీ అవును అవును అవును. నేను కూడా ఏంటంటే మనసులో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓహో ఇంత గొప్ప మాంత్రికుడి దగ్గర ఉన్నాను నేను, నన్ను పైపెచ్చు నమ్మితే ప్రాణం ఇస్తా అన్నాడు. అంటే వీడు నన్ను పూర్తిగా నమ్మేశాడు, నన్ను సొంత తమ్ముళ్లా ఫీల్ అవుతా అన్నాడు. అతను కూడా నాకు అతనుకున్న విద్యలను నాకు నేర్పిస్తాడు, నేను కూడా ఆ విద్యలను నేర్చుకోవాలి. ఇక మా ఇద్దరికి ఏంటంటే అతను విద్యాభ్యాసం చేయాలి, నాకు మంత్రాలు నాలో పంపించాలి. నేను నమ్మిన తర్వాత అవును అని అన్నాను. అన్న తర్వాత నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు, నీకేం కావాలో నాకు తెలుసు అన్నాడు. ఏం కావాలన్నా, కొన్ని దయ్యపు శక్తులు కొన్ని మాంత్రిక శక్తులు నీళ్ళు పంపించాలని నువ్వు వచ్చావు కదా నా దగ్గరికి అన్నాడు. అవునన్నా అన్న, అంటే నేను చేస్తాను. ఆదివారం అర్ధరాత్రి అమావాస్య రోజు మా నూరు శ్మశానంగం దగ్గర రా, అక్కడ నేను నీకు మంత్రం హోమం వేస్తాను. నేను కొన్ని రాసిస్తాను, అవన్నీ తీసుకొని రమ్మా నాన్న దగ్గర. ఏమి రాశాడు? నల్లకోడి ఒకటి, కోడిగుడ్లు, ఎన్నిమిరగాయలు, ఎంట్రుకులు, పసుపు, కుంకుమ, ఆకు, ఒక్క, ఇవన్నీ ఒక 13-14 రకాలు ఇవి రాశాడు. అవన్నీ తీసుకుని అమావాస్య రోజు రా. నేను మా గురువు మా జీవుడు భద్రాచలం కొండల్లో అడవుల్లో ఒకడు ఉన్నాడు, మా జీవుడు అంటాం. అతను ఎక్కువ సంవత్సరాలు బతికాడు. అతన్ని నేను వెళ్ళి అతని దగ్గర సంజీవ మూలుగు ఒకటి ఉంటుంది, అది నీకోసం తీసుకొని వస్తా. అది ఇక్కడ హోమం వేసి ఆ కోడిని బలిచ్చి నేను మరణ బీజాక్షరం నీ నాలుకి మీద రాసి నీ తొడలో వశీకరణ చేస్తా. ఎప్పుడైతే నీ తొడలో అది పెట్టి వశీకరణ చేస్తానో ఇక అప్పుడు ఎవడన్నా కానీ నీ దగ్గరకు వచ్చి నిన్ను ఏదన్నా చెయ్యాలన్నా, నిన్ను పొడవాలన్నా, నిన్ను చంపాలన్నా, నువ్వు వాడికి వెళ్ళి చూసినా వాడు నీకెళ్ళి చూసినా నమస్తే అన్నా అని చెప్పి వాడు నీకు దండం పెట్టి వెళ్ళిపోతాడు తప్ప నిన్ను ఎవడు అంటుకోలేడన్న. బా, అంత గొప్పవాడురా నువ్వు, ఇంత టాలెంట్ పర్సన్ నువ్వు నాకు దొరికావు, ఇంత గొప్పవాడు దొరికావు అని చెప్పి నేను నమ్మి నువ్వు వెళ్ళరా అని ఇమ్మీడియట్లీ వెళ్ళమని చెప్పాను. గురుదక్షిణ కిందని చెప్పి 10,116 ఇచ్చేసేవాడికి నేను. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నాకు ఒక డౌట్ వచ్చింది, మరి నువ్వు ఇప్పుడు వెళ్తున్నావు కదా, ఒకవేళ వెళ్ళి వచ్చేలోపు నన్ను ఇవ్వడానికి చంపితే అని అన్నాను. అప్పుడు దాకా నీకు చంపకుండా నిన్ను కాపాడటం కోసం ఒక తాయి తెత్తని చెప్పి వాడు ఒక మంత్రించి ఒక తాయి తీసి నా మలతాళ్ళలో కట్టాడు. మరి ఈ తాయిత్తు నాకు ఎప్పుడైనా పనిచేసిద్ది అన్న, పనిచేస్తుంది, నేను వచ్చేదాకా ఇది ఉంటుంది, నేను వశీకరణ చేసిన తర్వాత ఇది తీసేస్తా నీకు అని అన్నాడు. రైట్ అన్నాడు. ఎక్కడైనా పనిచేసిద్దా అన్నాడు. ఎక్కడైనా పనిచేసింది కానీ మీ ఇంట్లో పనిచేయదు, మిగిలిన చోట అన్ని చోట్ల పనిచేసిద్ది అన్నాడు. అదేంటి, మా ఇంట్లో పనిచేయకపోవటం ఏంది, మిగిలిన చోట్ల పనిచేసింది, మా ఇంట్లో ఏముందన్న, వచ్చినా చెబుతాలే అన్నాడు. వచ్చినా చెప్పటం కాదు కొనరాజు, ఇప్పుడు చెప్పు, చెప్తే నేను కొంత జాగ్రత్తగా ఉంటాను, మా ఇంట్లో ఎందుకు నాకు పనిచేయదు అనేది. గిల్లి పెట్టి వెళ్తున్నానంటే కాదులే గురు, నేను వచ్చినా చెప్తా అన్నాడు. అయ్యా బాబు, నాకు ఈ గిల్లి తీసే ఫస్ట్, నువ్వు చెప్పు, నేను జాగ్రత్తగా ఉంటా, మా ఇంట్లో ఎందుకు పనిచేయదు ఇది, మిగిలిన చోట ఎందుకు పనిచేసేది అన్న. తప్పదా అన్నాడు. తప్పదని గట్టిగా నిలదీస్తే వాడు చెప్పింది ఏంటంటే, మీ ఇంట్లో మెమ్మ ప్రార్థన చేసిద్ది కదూ అన్నాడు. నీకు అటు తెలుసు అన్న, మీ ఇంట్లో ఇష్టం ఎంత కనపడుతుంది నాకు అన్నాడు. నాకు వెళ్ళేవాడు చేస్తున్నప్పుడు మా అమ్మ ప్రార్థన చేస్తున్నప్పుడు కనపడుతున్నాను. అంటే ప్రార్థన ముందు ఏది నిలబడదా అన్న, ప్రార్థన ముందు ఏ శక్తి నిలబడదు అన్నాడు. అప్పుడు నాకున్న ఆలోచన ఏంటంటే, ప్రార్థన అంటే మనం వల్ల కాదు, ఈ ఈ అయితే శక్తులు అయితే కొన్ని ఇది ఉంటాయి తొందరగా వస్తాయి కదా అని నేను అలాగ ఆలోచన చేసి ప్రార్థన పక్కన పెట్టేవా, నువ్వు ముందు నీ శక్తులు నాలో పంపించు, నేను ఎప్పుడు బయట తిరగల కదా, ప్రార్థన దేవుడు కాపాడుతాడో లేదో అని నేను మాట్లాడాను. మిమ్మల్ని ప్రార్థన ఆపించుకో, నేను నీకు వశీకరణ చేస్తాను. సరేలు, మా అమ్మను కొట్టబోయి గందరగోళం చేసి ఇంటికి వచ్చి నువ్వు ఆ ప్రార్థన నేను వచ్చినప్పుడు ఏడవద్దు, ప్రార్థన చేయొద్దు అని చెప్పుకోండి. నేను అన్నాను, వాడన్నా నన్ను శశానంలోకి ఒకటి అర్ధరాత్రి వస్తావు కదా నువ్వు అన్నాడు. వస్తాను నేను, నాకేం భయం లేదన్నా. అంటే తోటెవరు రాకూడదు, ఒంటి మీద నూలు పోగు లేకుండా రావాలి నువ్వు నా దగ్గరికి వచ్చేటప్పుడు అన్నాడు. అంటే బట్టలన్నీ వాడదీసి మొత్తం తీసేసి రావాలన్నాడు. వస్తానని చెప్పేసి అన్నాడు. నేను అప్పటికి నా పరిస్థితి ఏంటంటే, మా ఊరు శశానం ఉండే, నిడుబ్రోల శశానం, ప్రతిరోజు రాత్రి వెళ్ళిపోయి దయ్యాలను పిలిచేవాడిని. బాగా తాగెళ్ళి, దయ్యాలారా రండి స్నేహం చేసుకుందాం, ఫ్రెండ్షిప్ చేసుకుందాం, మీరు నేను కలిసి ఉన్నాం రండి అని పిలిచేవాడిని దయ్యాలని. ఒక్క దయ్యం కూడా వచ్చేది కాదు నా దగ్గరికి. ఒకరోజు మనీను మా ఫ్రెండ్ ఉండేవాడు, వాడిని అడిగాను, మనీ దయ్యాలు ఉన్నాయంటరా అన్న, ఏ ఎందుకు లేవన్నా, బలేవాడు ఉన్నాయిగా దయ్యాలు అన్నాడు. అంటే నేను అన్నాను, మరి ఉంటే ఒక్కటి కూడా రాదు, ఏం చేయగలరు, దయ్యాలు రావాలంటే ఏం చేయాలన్న, పలారం పెట్టాను వస్తాయి అన్నాడు. ఏం పలారం పెట్టాలరా అంటే మరమరాలు పెట్టాను. ఒక 5 కిలోలు మరమరాలు తీసుకెళ్ళి సమాధుల మీద జల్లి పిలిచే దయ్యాల్ని, అయినా రాలా. తెల్లారు అడిగేవాడిని, అరే నువ్వు మరమరాలు పెట్టమన్నావు, మరమరాలు పెట్టినా రాలేదురా అని అంటే, ఏందన్నా నువ్వు నిజంగా వెళ్ళావో ఏందన్నాడు. అవునరా నిజంగానే వెళ్ళా అన్న. అంటే శనగపప్పు, బెల్లం, మరమరాలు మూడు కలిపి పెట్టాను వస్తాయి అన్నాడు. మరుసటి రోజు నేను మూడు కలుపుకొని వెళ్ళాను శశానానికి. వెళ్ళి మూడు కలిపి పెట్టినా దయ్యాలు రాలి నా దగ్గరికి. బూతులు తిట్టే దయ్యాలు, ఇసుకు పుట్టి కోపం వచ్చి, అసలు మీకు ధైర్యం ఉందా దయ్యాలారా, మీరు అసలు దయ్యాలేనా, పిరుకు వాళ్ళని పట్టించుకోవడం ఎందుకు, నాలాని దగ్గరండి, నేను మీ నాలోకి రావాలని నేను కోరుకున్నా, రమ్మన్న వాళ్ళ దగ్గరికి ఎందుకు రారు మీరు, మీరు కనుక ఉంటే, సిగ్గు ఉంటే, శరం ఉంటే మీరు నా దగ్గర రావాలి, మీరు నాతో ఉండాలి, నేను మీతో ఉండాలి అని కోరుకున్నాను అని తెల్లారులు పిలిచి అలసిపోయి ఆ సమాధుల్లోనే పొనుకునేవాడిని. తెల్లారి జామున 5-6 గంటలప్పుడు ఆ బహిర్భూమికి వెళ్ళే లేడీస్ వచ్చి నన్ను లేపలు నిద్ర లేపలు ఆ పక్కన, అయ్యా ఏందో ఏడుపనుకున్నావు లేచి వెళ్ళవయ్యాను వాళ్ళు. రాత్రి అంతా నా కేకలకి సమాధుల్లో తీసుకెళ్ళి అంటే ఆ చుట్టుపక్కల కొద్దిగా వినపడి కేకలు వినపడేవాళ్ళు, అమ్మో శ్మశానంలో ఏదో జరుగుతుందిరా అని తొంగి చూడటానికి కూడా వచ్చేవాళ్ళు కాదు. ఈడోడు ఈ రాత్రి అర్ధరాత్రి వెళ్ళి పిచ్చి పట్టిందా లేకపోతే ఏంది రా దెయ్యాలు పిలుతున్నాడు కేకలు వేస్తున్నారు ఏందని గందరగోళంగా ఉండే పరిస్థితి అన్నమాట. అవన్నీ చేశాను రా బాబు, అది ఒక దెయ్యం కూడా వచ్చేది కాదు. ఒక బుక్లో చదివాను, ఏమని చదివానంటే ఆదివారం అర్ధరాత్రి అమావాస్య రోజు ఊరు పొలిమేర దాటిన తర్వాత తెల్ల జిల్లెడు చెట్లు ఏర్లు ఈ మంత్రాలు చదివి ఆ మంత్రాలు చదివి ఆ తెల్ల జిల్లెడు చెట్టు ఏర్లు పీగుతుంటే ఆ ఏర్లు వచ్చి మనిషిని కొడతాయి. ఆ కొట్టినప్పుడు అయినా కానీ ఓర్చుకొని కనుక ఆ ఏర్లు పీగగలిగితే మనం అప్పుడు దెయ్య శక్తులు నాలో మీలోకి వస్తాయని చెప్పి ఒక బుక్లో చదివాను. నేను అలాగే ఒక ఇత్తడి చెంబోడు తీసుకుని వెళ్ళి తుమ్మకర్ర ఒకటి బాగా చెక్కి తీసుకుని వెళ్ళి ఆ ఇత్తడి చెంబులో గిరాగిరా తిప్పుతా మంత్రాలన్నీ చదివి ట్యాచ్లెట్ ఒకటి పెట్టుకొని చదివి పసుపు కుంకుమ దాని మీద వేసి కొబ్బరికాయలు కొట్టి ఆ జిల్ల చెట్టు ఏర్లు పీతూ ఊరకుని వచ్చాయి. తింటరా నా మంత్రాల్లో ఏమన్నా లోపం ఉందా లేకపోతే నాకు ఎందుకు రావట్లేదు ఇవన్నీ ఆశ్చర్యం వేసేది నాకు. అవన్నీ చేసి వచ్చిన కొండరాజుతో చెప్పా, ఇవన్నీ ప్రయోగాలు అయిపోయినాయి. నేను ఇంకా కాశీ వెళ్ళి అఘోరాలతో కూర్చుందాం అనుకున్నాను. తీరా మా ఫ్రెండ్స్ నువ్వని చెప్పారు, నీ దగ్గరకు వస్తే అన్నీ కరెక్ట్గా అని చెప్పావు. ఇప్పుడు ఓకే నాకు నువ్వేదైతే చేయాలనుకుంటున్నావో నేను కోరుకున్నది అది నువ్వు చేయమని అడిగాను అతను. సరే అన్నాడు. సరే అన్న తర్వాత మా ఇద్దరి మధ్యలో ఖచ్చితంగా నువ్వు వారానికి బేడీలు కనపడుతున్నావు నీకు అన్నాడు. అది శుక్రవారం చెప్పాడు. ఖచ్చితంగా వారంలో బేడీలు కనపడుతుంది, నువ్వు జైలుకి వెళ్తావు అన్నాడు. నేను వారంలో జైలుకి వెళ్తానా, సరే నువ్వు వెళ్ళరా నేను జైలుకి వెళ్ళకుండా ఉంటాను నేను కాపాడుకుంటాను అన్నాను. అని వారం రోజులు 6 రోజులు కరెక్ట్గా ఈ శుక్రవారం నుంచి గురువారం అయిపోయింది, శుక్రవారం సాయంత్రం వరకు మా ఇంట్లోనే ఉన్నాను ఎటు కాదు 6 రోజులు. అది 7వ రోజు శుక్రవారం కరెక్ట్, శుక్రవారానికి జైలుకి వెళ్తానడుగా సాయంత్రం మా ఇంటి దగ్గరలో మాధవి బార్ అని ఉంటుంది నిడుపులకి అంటే వాకబుల్ డిస్టెన్స్ కొద్ది నడుచుకుంటూ వచ్చి లుంగి మీద వచ్చి బార్లో ఒక క్వార్టర్ దాకా వెళ్దామని చెప్పేసి నేను క్వార్టర్ దాకా వెళ్తుంటే అన్న ఏందన్నా నువ్వు క్వార్టర్ దాకా వెళ్తానని చెప్పి ఇంకోటో క్వార్టర్ క్వార్టర్ అంటే ఫుల్ దాగిపోయారు. సరే ఇంక బయటకు వెళ్తుంటే ఇద్దరు తెలిసిన వ్యక్తులే కొట్టుకుంటున్నారు అక్కడ. మనకు అనవసరంలే ఈ కొండరాజు చెప్పాడుగా జైలుకి వెళ్తానని, అసలు ఎవడు జోలికి వెళ్ళకూడదు ఆడి మాట అబద్ధం చేయాలి అని చెప్పి నేనేం చేశాను వెళ్ళిపోదామని చెప్పి వెళ్తుంటే అందులో ఒకడు అన్న చూడన్నా వీడు నా మీదకి వస్తున్నాడు అని తెలిసినోడు మాట్లాడాడు. ఏనన్నా అరే సామ్యాలు ఇందిరా గొడవ వెళ్ళిపోరా సామ్యాలుగా అన్నా. సరే అన్న వెళ్ళిపోతాడు. ఆ పక్కన ఇంకోటి ఉన్నాడు వాడు తాగి ఆ ఎల్లరు ఏం చేస్తావంటా అన్నాడు. అదేంద్రా ఏం చేస్తావంటే నేను చెప్తే వెళ్ళాలి కదరు నువ్వు అన్న, ఎల్లా నేను నువ్వు చెప్తే వెళ్ళాలా నువ్వు చెప్తే భయపడాలి మేము అన్నాడు. తమ్ముడు నేను ఎవరో తెలుసా నీకన్నా? తెలుసు అన్నాడు. నేను ఎవరు రా అన్న? మలేలు రాదు అన్నాడు. మలేలు రాదు చెప్పినా భయపడవను అన్న, ఎవరు చెప్పినా భయపడిన ఇక్కడ అన్న. ఇక ఇది చెప్పింది మర్చిపోయినా కొండరాజు జైలుకి వెళ్తాను సంగతి మర్చి మైండ్లో హీడే కనపడుతున్నాడు నాకు ఫుల్ ఆన్నాయి అన్న. ఏంట్రా చెప్పినా వెళ్ళమంటే వెళ్ళను నేను అన్నాడు. రారా తమ్ముడు భుజం మీద చేసే గొడవలకి వెళ్ళకూడదు అనగా అసలు కత్తులు కూడా ఏం పెట్టుకోకుండా వెళ్ళింది. ఇక్కడ కళ్ళు చూడంగానే ఆ దూరంలో కొద్దిగా 2 బీరు బాటిల్ కనపడుతున్నాయి, మంచినీళ్ళు పోసి దానిలో బీరు బాటిల్ ఉన్నాయి ఖాళీ బాటిల్. మాట్లాడుకుంటా కాదురా ఎందుకు నువ్వు ఆవేశపడ్డావు, నేను వెళ్ళిపోమంటే నువ్వు ఎందుకు వెళ్ళిపోలేదని ఆ బీరు బాటిల్లా తీసుకెళ్ళా. వెంటనే బీరు బాటిల్ పగలబట్టి కస రెండు పోట్లు వేసాను. రెండు పోట్లు వేసి మోకాళ్ళ మీద నుంచోబెట్టి ఇప్పుడు చెప్పరా మల్లెల రాజు గారు అంటే ఏమనుకుంటున్నారు అని అన్నాడు. అన్నయ్య నీకు దండం పెడతా తప్పు అయిపోయిందన్నా నేను బ్రతికించన్నా బ్రతికించన్నా అన్నాడు. కాదురా నాకేదో కూసావు కదా వెళ్ళన్నావు కదా అని ఎగిరెగిరి
2: జనాలు ఏం చేయలేదు
0: చూస్తూ ఉంటాం ఎవడు ఏం చేస్తాడు. అప్పుడు మనకున్న కోపానికి మనకున్న ఇదికి ఒక వీడియోలో చూడటమే తప్ప ఎవడు అడ్డం వచ్చి తీసేవాడు లేకపోతే ఇంకోటి చేసేవాడు ఎవడు కొడలేడు. అలాగే చేసాను. నా పక్కన ఉన్నవాడు పారిపోయాడు, ఈలోపు పోలీసుల సమాచారం వెళ్ళిపోయింది. వాడు కొట్టుకులాడుతున్నాడు, కొట్టుకులాడేవాడిని కూడా ఎగిరెగురుతాను నేను. పోలీసులు వచ్చేవారు పట్టుకున్నారు జైల్లో వేసేసారు. పొద్దున్నే ముత్తు దిగి ఆలోచన చేస్తే జైల్లో ఉన్నా. జేంట్రా కొండరాజు గారు అబ్బా వారం రోజుల్లో జైలుకి వెళ్తా అన్నాడు, వారం రోజుల్లో కరెక్ట్ వారంకి నేను జైల్లో కూర్చున్నాను. మళ్ళీ దానికి బెయిల్ కోసం 15 రోజులు 20 రోజులు పట్టింది. 15 రోజులు బయటకు వచ్చిన తర్వాత కొండరాజు చెప్పి నేను జాగ్రత్త కొనమన్నాను కదా నువ్వెందుకు కొట్లాడికి వెళ్ళావన్నాడు. ఆదివారం అర్ధరాత్రి కోసం వాడు మళ్ళీ వెళ్ళి ఆ సంజీవ మూలికి తెచ్చాడు. వశీకరణకు వస్తే నేను శ్మశానంలోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ శ్మశానం ఎంటర్ అయ్యేటప్పుడు నా బట్టలు అవన్నీ విడిచేసి ఆ మలతాడుగా తాయిత్తు ఉంది కదా అది వాడు తీసేస్తాను కాబట్టి మలతాడు మీద వెళ్ళాను నేను. ఆడక్కడ హోమం వేసాడు, మొత్తం శుభ్రం చేశాడు, చుట్టూరు పారాయణం చేశాడు. పారాయణం చేసి ఆ గుడ్డు పగలగొట్టి దా హోమం వేసాడు. ఆవు నెయ్యి కూడా దానిలో పొత్తం మంటను ఎక్కువ చేశాడు. ఆడు చేస్తూనే నా రెండు రెక్కలు ఇరిసి ఆ కాళ్ళు గట్టిగా పట్టుకొని ఆ పీక కోడి రక్తం తాగేసి చిందకొండ తాగమన్నాడు. వెంటనే నల్లకొండ రక్తం తాగుతుంటే ఈ దవడలన్నీ నొప్పులు పుట్టాయి అన్నమాట. ఆ పీక తెగక ఆ కొద్ది కొద్ది కొరుకుతుంటే ఆ రక్తం అంతా పోతుంది కదా అంటే నువ్వు అసలు తాగే పచ్చిది రక్తం అంతా తాగే అన్నాడు. అంతే బలంతాన పెట్టి తాగుతా ఉన్నా. చుట్టూరు పారాయణం చేయన్నాడు. పారాయణం చేశా. ఎప్పుడైతే చేస్తా నా మీద ఆ మరణ బేజాక్షం నా నాలుగు మీద రాసి తొడలో కోసి అని చెప్పి ఒక కోసి వశీకరణ చేస్తున్నాడుగా ఆ కత్తి తీసుకున్నాడు. కత్తి తీసుకున్నాడు, ఆ సంజీవ మూలి తీసుకున్నాడు. నాకు వశీకరణ చేసే లోపు ఏదైతే వాడు తెచ్చాడో వాడు ఆ మంటల్లో వేసి వెళ్ళిపోతున్నాడు. నాకు అరే ఇంద్ర వెళ్ళిపోతున్నావు, కొండరాజు కొండరాజు ఏమైంది, కొండరాజు ఏమైపోయిందని నేను కేకలు వేస్తున్నా. వేస్తుంటే కాదు నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నాను అన్నాను. ఏమైందన్న, ఏమో నా పూజలు శక్తులు నా మీద తిరగబడుతున్నాయి, అవి నన్ను బంధించేటట్టునే అన్నాడు. అసలు ఎందుకు బంధిస్తే నేను అన్న, నువ్వు పోయి మీ ఇంటి దగ్గర మేము ప్రార్థన ఆపుకోవా, మేము ప్రార్థన చేస్తున్నాను అక్కడ పో అన్నాడు. నేను వచ్చి చూస్తే మా అమ్మ ఓ ఎక్కి ప్రార్థన చేస్తా ఉంది. ఇక మా అమ్మని తిట్టే చూడు, బీభత్సమైన తిట్లు తిట్టాలి, నోటి పట్టరాని మాట్లాడినామని గందరగోళం చేసి నా కోపం తట్టుకోలేక మా ఇంటి తలుపులను తంతే ఇనప గడుగులు కూడా బెండ్ వచ్చేసాను అనమాట. ఆ తలుపులను బద్దలు కొట్టి చిందర వందర ఇళ్ళంతా గందరగోళం పీకి పందిరేసాను అనమాట. అంటే ఒక మంచి మూమెంట్ నాలో చెడిపోయింది కదా అని చెప్పేసి అయినా మా అమ్మ ఇది కాకుండా ఇసుకుపోకుండా వేసారకుండా నా కోసం ప్రార్థన చేసి చేసి ఇంకా ఖచ్చితంగా నేను వాడు కొండరాజు నా కోసం ఎంతో ప్రయత్నం చేశాడు. వాడు ప్రయత్నం చేశాడు కానీ మా ఇద్దరు మధ్యలో మళ్ళీ ఆ మూమెంట్ మళ్ళీ కుదరలా. అంటే చేతపడి శక్తులు నాలోకి వస్తాయి అంటే ప్రార్థన ద్వారా నా వెనకాల ప్రార్థన వస్తుంది కాబట్టి ఆ శక్తులు అవి కూడా నాలోకి రాలేకుండా ఉన్నాయి. నేను స్వచ్ఛంలోకి వెళ్ళినా, నేను దెయ్యాలు పిలిచిన, ఏం చేసినా, నేను కనపడినప్పుడల్లా మా అమ్మ ప్రార్థన చేస్తూ ఉండేది. ఈ ప్రార్థన ఎంతకాడికి వచ్చిందంటే నా దగ్గరికి ఒక ప్రాకారంలాగుండి మా అమ్మ చేసే ప్రార్థన ఏ దయ్య శక్తులు కూడా నా దగ్గర రానికుండా చేసింది. అంత గొప్ప ప్రార్థన చేసింది మా అమ్మ నా కోసం. ఇంకా నేను కరెక్ట్గా 1 మంత్లో ఇంకా ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాను, పూర్తి టైం పనిచేయాలి అనుకున్నాను. కొంతమంది చెప్పేసి అన్న నేను కూడా వచ్చేస్తాను, పూర్తి టైంలో ఇక ఇక్కడ ఉంటే కాదు కష్టమని చెప్పాను. మా అమ్మకు కూడా చెప్పాను, అమ్మ నేను ఇంకా అడవికి వెళ్తున్నాను, విప్లవకారుని అయిపోతాను, నక్సలిజంలో చేరిపోతున్నాను, ఇంక మీరు నా కోసం ఏడవద్దు, ఒకవేళ మీ అబ్బాయి లేడు అనే కనుక ఏదన్నా అనుకొని ఉంటే ఇదిగో ఈ లెటర్ ఒకటి రాస్తాను, లెటర్ చూపించి తప్పించుకున్నా. ఏమన్నంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం 23 సంవత్సరాలు దాటిన వాడు మేజరు, మేజర్ అనే అయిన వాడు వెళ్ళాల్సిన చోటకి వెళ్ళొచ్చు, ఉండాల్సిన చోట ఉండొచ్చు. కాబట్టి వాడు వాడిని బట్టి తల్లిదండ్రులకు కానీ బంధుమిత్రులు ఎవరికి ఏ హాని జరగకూడదు. ఒకవేళ నేను తప్పు చేశాను అనుకుంటే నన్ను పట్టుకొని నన్ను చంపాల్సిందే తప్ప నా వల్ల నా తల్లికి కానీ అక్కలకు కానీ హాని జరగకూడదని ఒక ఉత్తరం రాసి మా అమ్మకి పెట్టాను. ఇది నీ దగ్గర పెట్టుకు, ఎప్పుడైనా కాపాడుకో, ఇక నెలలో నేను వెళ్ళిపోతానని చెప్పేసి. మా అమ్మ ఏడుతూ ఉంది, ఏడుతూ అంటే స్వీట్లు తీసుకొచ్చి నోట్లో పెట్టి ఇంకా ఇది నేను వెళ్తున్నందుకు నువ్వు శుభ సందేశం అనుకో అని చెప్పేసి నేను చెప్పాను మా అమ్మగారు. ఆమెకేందంటే బాగా లేక 4 ఆడపిల్లల తర్వాత పుట్టిన వాడు కదా, దేవుడు వాగ్దానం చేశాడు అని ఇలాగ ఏడుతోంది. నేను నెలలో అడవికి వెళ్ళి పూర్తి టైం పనిచేయాలనుకున్నా, నెలలో నాకు కువైట్ నుంచి వీసా వచ్చింది ఒకటి. అంటే మా అక్క వాళ్ళు మా పెద్దక్క రైల్వే కోడూరులో ఉంటారు, కడప జిల్లా. ఆమె అక్కడ పాస్పోర్ట్ నాది అక్కడే తయారు చేయించి ఇప్పుడంత ఉన్నంత స్ట్రిక్ట్ అప్పుడు లేదు. డబ్బులు కట్టి సంతకం పెడితే పాస్పోర్ట్ వచ్చేది, ఇన్ని ఎంక్వైరీలు ఇంత తలనొప్పి ఉండేది కదా. ఆమె పాస్పోర్ట్ పంపించి ఆ పాస్పోర్ట్ కాపీలు అక్కడ కువైట్ పంపించడం, కువైట్ నుంచి నాకు వీసా రావటం. నేను అప్పుడున్న పరిస్థితి ఏంటంటే నేను ఇంట్లో నుంచి ఎక్కడానికి కనపడకపోతే నన్ను పోలీసు వాళ్ళు ఇంట్లో వాళ్ళు టార్గెట్ చేస్తారు. నాకున్న ఒక ఆలోచన ఏంటంటే, అంటే ప్రతి క్రిమినల్గా ఆలోచన చేసుకున్నాను నేను. ఇప్పుడు కువైట్ వీసా వచ్చింది, అందరికీ తెలిసినట్టు కువైట్ వెళ్ళినట్టు వెళ్ళిపోయి ఒక 2-3 నెలలు అక్కడ ఎంజాయ్ చేసుకొని 3 నెలల తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్లోకి వచ్చేసి అడవిలోకి వెళ్ళిపోతే పోలీసు వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి అందరు కువైట్లో ఉన్నాడు వీడు. నాకులాగా అక్కడ 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఉత్తరం రాసి ఉన్నా, రైటింగ్ లాగా ఉత్తరం రాసి ఉన్నాను పెట్టుకొని ఒరే నాయన ఇది ఈ అడ్రస్కి ఎప్పుడన్నా నీ అడ్రస్ ఇచ్చి ఉత్తరం రాయమను. వాళ్ళు వేసిందని సమాధానం నాలుగే లైన్లు, నేను బాగున్నాను నువ్వు బాగున్నారా త్వరలో వస్తానని చెప్పి ఒక ఉత్తరం రాయరని చెప్పేసి అని చెప్పి మనం వెళ్ళిపోదాం అనుకున్నాను. నేను వెళ్ళిపోదాం అనుకుని కొన్ని విప్లవ సాహిత్య బుక్స్ అవన్నీ కూడా పెట్టుకొని నా బ్యాగు బట్ట కింద పెట్టుకొని కువైట్ వెళ్ళిపోయాను. కువైట్ వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళటం వెళ్ళడంతోనే కువైట్ గల్ఫ్ ఇంట్లో నన్ను 2 సంవత్సరాలు కాంట్రాక్ట్ పెట్టేశారు డ్రైవర్గా. నాకు అర్థం కాలేదు నా

అంటే బానిసని రాజుని చేయి, రాజును బానిస చేయబోకనే సిద్ధాంతులు ఉండేవాడిని. నేను గుంటూరు ఆంధ్రాలో రాజులాగా బ్రతిక, ఎక్కడికి వెళ్ళినా శిష్యులు తాగటానికి, తినటానికి, తిరగటానికి, సెటిల్మెంట్లు, ఈ లగ్జరీ లైఫ్ ఉండేది నాది ఎప్పుడు కూడా. అలాంటి నేను వెళ్ళి ఒక కారు కడుక్కోవటం, టీలు అందించడం, ఇదేంద్రా బాబు అనే నాకు పక్క పైపొచ్చి అరబిక్ భాష నాకు అర్థం కావట్లా, తెలుగు మాట్లాడేది ఎవరు లేడు, తెలుగు పేపర్ లేదు, తెలుగు టీవీ లేదు, తెలుగు మాట్లాడేవాడు లేక నా మైండ్ అసలు ఎట్టుందంటే చాలా పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఎందుకు ఈ బతుకు బతుకున్నాం, చనిపోతే పోయేది అనే కాడకి వచ్చేసిందనమాట. అప్పుడు నేను విప్లవ సాహిత్య బుక్స్ అన్నీ ఉన్నాయి కదా, అవి చదువుదామని చెప్పేసి అని నేను నా బట్టలో అడుగు బ్యాగ్ తీసి బుక్స్ తీస్తే మా అమ్మ ఏం చేసింది, ఆ బుక్స్ అన్నీ పడేసి బైబిల్ పెట్టింది. ఈ బైబిల్ ఇసురు కొట్టే నేను వెంటనే వాళ్ళని ఇసురు కొట్టాను. ఇండియాకు వచ్చిన వెంటనే ఈ బైబిల్ పెట్టినది మమ్మల్ని చంపేద్దాం అనుకున్నాను ఫస్ట్. ఈ బైబిల్ నాకు ఎలా ఉందంటే చీమలు పాములు పాకినట్టు అయిపోయింది, అంత కోపం అయిపోయి ఈ బైబిల్ ఇసురు కొట్టి ఈ బైబిల్ పెట్టినది మమ్మల్ని చంపేద్దాం అనుకున్నాను. అయినా కానీ సరే ఇండియాకి వెళ్ళాలి కదా, వెళ్ళిన దాకా వెయిట్ చేద్దామని ఉన్నాం. 2 రోజులు 3 రోజులు మైండ్ అంతా మనసంతా పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి గందరగోళాల మధ్య ఇక నేను ఏం చేయాలి అర్థం కాక, నేను ఏదైతే ఇసురు కొట్టానో అదే నాకు తెలుగు మాట్లాడేది కనపడుతుంది. నేను ఇసురు కొట్టింది తెలుగు, ఇక అంతే, ఇక అది తప్ప నాకు తెలుగు మాట్లాడేవాళ్ళు కానీ తెలుగు కానీ ఏది లేదు. తప్పని పరిస్థితుల్లో సరే ఏదో ఒకట్ల ముందు తెలుగు అనేది ఉంటుంది కదా, అసలు ఏముందో తెరుద్దామని చెప్పేసి అని జిప్పు అలా తీసి అలా చదవగల యషయా 41:8 కనపడుతుంది. నా సేవకుడైన ఇస్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు అని ఉంది. నా సేవకుడైన ఇస్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు అని ఉంది ఏంటి, అప్పటికి నేను ఈతేరు అనే ఒక గ్రామంలో, అంటే పొన్నూరుకి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఈతేరు ఉంటుంది, ఈతేరు అనే గ్రామంలో ఇద్దరు ఓసన్న ఒక మినిస్ట్రీలో ఇద్దరు పాస్టర్స్ని, అంటే ఓసన్న మినిస్టర్లు పాస్టర్ని, నా ఎడం చేతి కింద ఒకడిని, కుడి చేతి కింద ఒకడిని, మీరు దేవుడికి ఎట్ట ప్రార్థన చేస్తారంటే నీళ్ళు మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నారు ఓసన్న మందిరం వాళ్ళు. ఇక్కడైనా చికెన్ పెట్టుకున్నాను, ఇక్కడైనా ముందు పెట్టుకున్నాను, ఈ ఇక్కడ ఒకడు అక్కడ ఒకడు ఉండేవాడు. సరే వాళ్ళు చిన్న విషయం వేరే ఓడి చెప్పాడు కాబట్టి ఒక మ్యారేజ్ విషయంలో ఎంటర్ అయ్యారని ఈ చేతి ఇన్ని కొట్టాను, ఈ చేతి ఇన్ని కొట్టాను, ఉదయం నుంచి సాయంత్రం కొట్టాను వాళ్ళని. వాడు మళ్ళీ ఒక మందు గ్లాస్ ఇవ్వాలి, వీడు చికెన్ ముక్క నోట్లో పెట్టాలి, అలాగే సాయంత్రం దాకా చేశాను. ఒక బిషప్ను చంపడానికి 7.5 లక్షలు కాంట్రాక్ట్ తీసుకున్నాను. ఏఎల్సీ బిషప్ను చంపడానికి 7.5 లక్షలు మాట్లాడి తీసుకున్నాను. చర్చిల మీద మందు దాటం, పండగలు వస్తే చర్చిల్లో పాస్టర్లని సినిమా పాటలు డాన్స్లో పెట్టడం, ఇలాగుండేది నా తీరంతా. అంటే దేవుడు అంటే భయం లేదు కదా అప్పుడు. నేను అప్పటికి ఇలాగ వెళితే ఇలాగ చేసి వచ్చినాను కదా, నా సేవకుడైన ఇస్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు బూది కొనల నుండి పిలుచుకునేవాడా, నువ్వు నా దాసుడు అనియు అని. ఇదేంట్రా బాబు, అసలుకి నేను నీ సేవకుడిని ఏంటి, నేను నీ దాసుడిని ఏంటి, ఇజ్రాయేల్ అని పేరు పెడుతుంది, ఎవరు ఇజ్రాయేలు, అసలు నాకు నీకు ఏంటి, ఈ మాటలు భయపడకము నేను నీకు దేవుని అయి ఉన్నాను, దిగులు పడకము నేను నీకు సహాయం చేశాను అన్నాడు. అసలు నేను భయపడుతున్నప్పుడు భయపడొద్దు అంటున్నాడు, నాకు సహాయం చేసే ఆయన ఒక ఆయన ఉన్నాడా, నేనే మనుషులు వెతుకుతున్నా, ఎవర్రా ఇక్కడ నా పాస్పోర్ట్ ఇప్పించేవాడు కావాలి, వాళ్ళకే కువైట్ వాళ్ళు చెప్తున్నా నేను, బాబు నా పాస్పోర్ట్ ఇవ్వండి నేను వెళ్ళిపోవాలి, నాకు ఇక్కడ ఏదో నేను ఇలా ఉంటుందనే సంగతి తెలియదు నాకు అని నేను తెలుగులో మాట్లాడుతున్నాను. వాళ్ళైనా కొట్టడానికి వస్తారు నా మీదకి, రాత్రిపూట ఎడారిలో తీసుకెళ్తారు, ఎడారిలో తీసుకెళ్ళి ఒక ఇసుక తీసి ఒక పార తీసుకొని గుంటలా తీసి దీనిలో పూడి చేస్తాం అనేవాళ్ళు. నన్ను అప్పటికి నమాజ్ తీసుకెళ్ళారు వాళ్ళు, ఇబ్రహీం అని పేరు పెట్టి ఇబ్రహీం అని పెట్టి నమాజ్ తీసుకెళ్ళి 5 పూట్ల నమాజ్ ఎట్లా చేయాలి ఎలా చేయాలని వాళ్ళ భాషలో చెప్తూ ఉండేవాళ్ళు. నేనైనా అలా చేసి ఇదేంద్రా నాకు ఈ కర్మేంద్రా బాబు, అసలుకి ఎందుకు ఇక్కడ నేను వచ్చి పడ్డాను, అనవసరంగా ఎంత తప్పు చేశానరా, ఇంత తెలివిగా నేను ఉండవాడిని మనిషి ఏడసొట్టు బోల్తో పడ్డాను కదా, ఏంది నేను ఎక్కడ బోల్తో పడ్డాను, ఇంత అవివేకంగా ఎందుకు వచ్చి నీకు వైట్ చేసిన నేను నాలో నేను మదనం పడుతున్నా. ఈ మాటలు బైబుల్ మూసి మళ్ళీ నేను బయటికి వెళ్ళి వచ్చి మళ్ళీ తెస్తే మళ్ళీ యెషయా 41:8 కనపడుతుంది, నా సేవకుడైన ఇస్రాయేల్ నేనే అప్పుకునే కోపనే. ఇలా చదువుకుంటూ వెళ్ళిపోయి ఆ రాత్రి పనుకుంటే 3:30-4 గంటలప్పుడు ఒక స్వరాన్ని నేను విన్నాను. ఏం స్వరం అంటే, నిన్ను బ్రతికించింది నేనే అన్నాను. ఎవడో తెలుగోడు నాకే అనిపించింది, క్లియర్గా విన్నాను నిన్ను బ్రతికించింది నేనే అని ఒక స్వరం విన్నాను. నేను అనుకున్నాను నన్ను బ్రతికించడానికి ఒకడు వచ్చాడున్నాడు అక్కడికి,
అని నా రూమ్ తీసుకొని

0: తలుపు తీసుకొని బయటకు వచ్చి రూమ్ పక్కల దేవులాడితే ఎవడు కనపడలా. ఒకవేళ ఈ ఖర్జూరపు చెట్లు ఒక 20-30 చెట్లు ఉన్నాయి, నేనున్న కువైట్ ఇంట్లో ఆ చెట్ల దగ్గర ఏమైనా ఉన్నారేమో, ఎవరైనా ఉన్నారేమో అని ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి చూసా. బాబు ఎవరైనా వచ్చారా నా కోసం, తెలుగుడు ఇక్కడ ఒకడు ఉన్నాడని, నన్ను కాపాడటకు నన్ను రక్షించడానికి ఎవడన్నా వచ్చాడని చెప్పేసి అని నేను అలాగా వెళ్ళాను. నేను చూస్తే ఎవడు కనపడలా, 4:30-5 గంటలు వెతికేవాళ్ళు ఎవరు కనపడలా. మళ్ళీ వచ్చి పనుకున్నా, పనుకున్న తర్వాత నేను ఇంకా కామకున్నాను ఏమై ఉంటుందని. సరే కొద్దిగా నాకు ఈ మాటలు భయపడకము, నీ దేవుని ఉన్నాను దిగులు పడకము, నేను నీకు సహాయం చేసేదను అనే మాటలు నాకు కొంత ధైర్యం కలిగించింది. ఏమైనా కొద్దిగా నీకు సహాయం చేసేది నేను అన్నాడు కదా, నాకు సహాయం చేయాలంటే నాకు కొద్దిగా ఆదరణ కావాలి, ఇప్పుడు నా కలవరం పోవాలి, నాలో ఉన్న ఆందోళన పోవాలి అని నేను అడుగుతూ ఒక్కొక్కలైన చదువుకుంటూ వస్తూ ఉన్నా. ఒక నాకు తెలియని ధైర్యం, తెలియని ఆ నెమ్మది కలుగుతుంది ఆ మనసుకి. ఇప్పుడు ఈ కువైటోళ్ళు నన్ను తీసుకెళ్ళి నమాజ్ చేపిస్తున్నారు పక్క. ఈ నమాజ్ చేపిస్తూనే నేనేం చేసేవాడిని, అరబిక్ రాదు కదా, అసలు దేవుడే నువ్వుంటే అసలు దేవుడు ఎవరో తెలుసుకోవాలని తలంపు వచ్చేసి నాకు. దేవుడు ఎవరు, ఎలాగుంటాడు, ఎక్కడుంటాడు, దేవుడు లేడు అని చెప్పే నేను, దేవుడు లేడు ఒకవేళ ఉన్నా కానీ దేవుడితో నాకేం పని లేదు, దెయ్యాలతో పని ఉండని, దెయ్యాల కోసం తిరిగిన నేను, దేవుడే కావాలి, దేవుడు ఉంటే ఎలాగుంటాడు, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి తెలుసుకోవాలని కాడుకు వచ్చేసి నేను నమాజ్ చేస్తూనే, అంటే ఆ క్రియ చేసేవాడిని, ఆ లొంగినట్టు ఆచారాలను చేస్తూనే దేవుడు తెలుసుకోలేను. నన్ను ఈ మహమ్మద్ క్లాసుల దగ్గర పంపిస్తూ ఉండాలి, మహమ్మద్ హిస్టరీలో కొన్ని క్వశ్చన్లు, మహమ్మద్ గురించి కొన్ని సందేశాలన్నీ నేను అడుగుతూ ఉండాలి. నువ్వు క్వశ్చన్లు అడగకూడదు, నువ్వు ప్రశ్నలు అడగకూడదు, నువ్వు నోరు మూసుకొని వినాల్సిందే చెప్తూ ఉండేవాళ్ళు. ఈలోపు నేనేం చేశానంటే ఈ బైబిల్ అంతా చదువుతా, ఒక ఫస్ట్ ఆది కాండం నుంచి మొదటి రోజు ఏమైంది, సెకండ్ డే ఏమైంది, థర్డ్ డే, వారానికి ఎన్ని రోజులు, 7 రోజులు సెలవు దినం, ఈ ఆలోచన చేస్తా. ఈ లోకాన్ని తిరిగి చూస్తుంటే ఇక్కడ కూడా అంతే కదా, 6 రోజులు వర్కింగ్ డే ఉంది, 7 రోజులు సెలవు తీసుకుంటున్నారు, ఇండియాలో ఆదివారం, కువైట్లో సోమవారం, ఇలా ఎక్కడన్నా కానీ భాష మారినా లేకపోతే డే ఒకటే కదా, హాలిడే ఒకటే కదా అని ఇలాగ నేను, అంటే నాకు వాస్తవాలకి బైబుల్కి సింక్ అవుతూ వస్తుంది. ఈ చదువుకునే క్రమంలో ఏదైనా కానీ ముందు అసలు దేవుడు అంటే తెలుసుకోవాలి, ఎవరైనా కానీ దేవుడు అని తెలుసుకోవాలి. చర్చికి వెళ్దామని ఒకరోజు శుక్రవారం సెలవు తీసుకొని ఒక హిందీ వాడు కారు వాడు వస్తే కారు అడిగి వచ్చిరాని భాషలో హిందీ మాట్లాడి, బాబు నన్ను మళ్ళీ ఇక్కడే దించాలి, నువ్వు అక్కడికి వెళ్ళాలి, రావటం పోవడానికి 8 దినారులు అంటే 2 దినారులు ఏమన్నా, వెళ్ళటం ఒక దినారు అంటే రావటం దినారు, ఈ 2 దినారుల ముందే మాట్లాడి వాడి నెంబర్ నేను తీసుకొని ఆ చర్చికి వెళ్ళి వెళ్తే అందరు అరబిక్లోనే ఆరాధన చేస్తున్నారు. అక్కడ విజేంద్ర బాబు అరబిక్లో ఆరాధన చేస్తున్నా, నేను అసలు దేవుడి గురించి ఎవరిని అడగాలి, ఏం చేయాలి అని నేను నాలో నేను మదన పడతా కళ్ళు మూసుకొని, నువ్వు దేవుడు అనేవాడు ఉంటే నాకు తెలుగులో పరిచయం చేయన్నాను అని నేను గుమ్మం దాటి బయటకు రంగానే బోర్డు తెలుగు పాంప్లెట్ ఎత్తున్నాడు, యేసు క్రీస్తు సంఘం తెలుగు కువైట్ అని ఉంది. తెలుగు పాంప్లెట్ చూసి అమ్మాయ బాబా అసలు అని చెప్పి గట్టిగా, తమ్ముడు నువ్వు తెలుగుడు అంటే అవునన్న అన్నాడు, గట్టిగా ఓటేసుకున్నాను. ఓటేసుకొని అయిన రా తమ్ముడు ఎవరు స్పీకర్ అంటే పాస్టర్ కె రాజబాబు గారు గండిగుంట కృష్ణా జిల్లా ఉయ్యూరు అని ఉంది. ఈయన రాడికల్స్లో పనిచేశాడు కదా, రాడికల్స్ ఉన్నాయన, ఈయన ఎప్పుడు అతను ఈయనతో మాట్లాడితే నాకున్న కొన్ని సందేహాలు కొన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి అని నేను కాసుకొని కూర్చున్నాను. ఓ పక్క నమాజ్కి వెళ్తూనే ఉన్నాను, ఇంకా ఆ నమాజ్ దగ్గర ఒకళ్ళు ఇద్దరు తెలుగులు పరిచయారు, వాళ్ళు హిందువులు, వాళ్ళు కూడా ఏంటంటే తప్పని పరిస్థితులు, వాళ్ళు కూడా నమాజ్ రావడం జరిగింది. నేను ఇంకా వాళ్ళని వదిలిపెట్టేసి నేను తెలుగు ఈ సభలకు వచ్చేసాను, ఇది రాజబాబు గారు వచ్చే సభలకు వచ్చి ఫస్ట్ టైం నన్ను చర్చిలో, అప్పుడు దాకా చర్చిల మీద కూర్చొని ముందు తాగేవాడిని, చర్చిలో కూర్చొని డ్యాన్స్లు వేపించాను. నేను ఫస్ట్ టైం ఆ దేశంలో, కువైట్ దేశంలో ఆ రాజబాబు గారు మీటింగ్ వినటానికి వెళ్తే ఆయనతో మాట్లాడాలని వెళ్ళాను. వాళ్ళు సంఘ పెద్దలు అన్నారు, మా బ్రదర్ వచ్చి లోన్ కూర్చోండి అన్నారు. నేను లోనకి రానండి, నా చర్చి అంటే పడదు, నేను ఇక్కడే ఉంటాను, కానీ ఆయనతో నాతో ఒకసారి మాట్లాడొచ్చాను అన్న. బ్రదరు ఇది వీళ్ళందరూ మాట్లాడే వాళ్ళు ఆయనతో, 3 నెలలు టైం పట్టిద్ది, ఇన్ని 100 మంది మాట్లాడాలి, మీరు కొత్తగా వచ్చి ఆయనతో మాట్లాడాలంటే కుదరదు, మీరు వచ్చి కూర్చొని వినేయాలండి ఆయన అన్నారు. నేను రాను చర్చిలోకి, నాకంటే అప్పుడు దాకేంది అహం అనమాట, మలేలరాజు కూడా ఏంది చర్చిలోకి వెళ్ళటం ఏంది, మలేలరాజు ఏంది చర్చిలో కూర్చొని ఆ మాట్లాంటివి ఏంది, లోన అహం తంతుంది. అయినా కానీ ఆయనతో మాట్లాడాలి ఒక పక్క. ఆ గుమ్మం దగ్గర అంతే ఉన్నా, ప్రార్థన అయిపోయేదాకా అంతే ఉన్నా. ఆయన చివరి ప్రార్థనలో ఇక్కడికి ఒక తమ్ముడు వచ్చాడు, తన ఉద్దేశం వేరు, తను వచ్చిన ప్రాంతం వేరు, దేవుని కృప ఆయన తల్లి ప్రార్థనలు అయితే అతను ఎప్పుడు చంపబడేవాడు, ఎన్నిసార్లు అంటే చాలాసార్లు చంపబడేవాడు. ఒక్కొక్క పరిస్థితి వెళ్ళినప్పుడు దేవుడే కాపాడుతున్నాడు, తన తల్లి కన్నీటి ప్రార్థన ద్వారా అని చెప్పి మాట్లాడుతూ మొదలుపెట్టాడు. రాజుబాబు గారు మాట్లాడుతుంటే, ఫస్ట్ కే రాజుబాబు గారు మాట్లాడుతుంటే మొట్టమొదట ఏడ్చినాడు నేను. అలా అప్పుడు దాకా ఏడిపించడం తప్ప ఏడటం తెలియదు నాకు. నాకు తెలిసిందల్లా ఏమునని ఏడిపించడమే. ఎట్ట ఏడిపిస్తా వాడు, ఎలా కూర్చుని ఏడిపించేవాడిని. అలాంటి పరిస్థితుల్లో ఏడవటం నేను నాకు తెలియకుండానే కళ్ళం నీళ్ళు కారిపోతున్నాయి. ఖర్చు తీసుకున్నా ఎంత ఆపాలని చూసినా ఆపట్లా నాకు. నేను ఏంట్రా మల్లెల రాజుగా నువ్వు ఏడుతున్నావా, ఏంట్రా నువ్వేలాటవేంద్రా లోన ఒక పోరాటం గద్దెంపనమాట. నువ్వేలాటవేంటి అసలు నువ్వు ఎందుకు అడుగుతున్నావని, ఎంత ఆపుకోలన్నా కానీ నా వల్ల కాటలా కళ్ళం నీళ్ళు కారిపోతున్నాయి. ఏడుతూ ఏడుతా ఎవరో తమ్ముడు ఇక్కడ చేయొద్దండి అన్నాడు. ఆటోమేటిక్ నేనే చేయొద్దా, ఏ సంఘ పెద్దలు పిలిస్తే నేను లోనకి వెళ్ళలేదు. అదే సంఘ పెద్దలు వచ్చి నన్ను గట్టిగా పట్టుకొని తీసుకొని రాజబాబు అన్న దగ్గర తీసుకుని వెళ్ళాను. ఆయన గట్టిగా ఓటేసుకొని ఎవరిని పట్టుకోవాలి, నన్నే పట్టుకొని గట్టిగా పట్టుకొని, తమ్ముడా నేను వచ్చిన పని అయిపోయింది, నేను అసలు రాదలుచుకోలేదు, నా హెల్త్ బాగలేదు, అయినా కానీ వచ్చాను, నీకోసం వచ్చినట్టున్నాను, దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు అని చెప్పేసి అని ఆయన ప్రవచించి ప్రార్థన చేసి పంపించేశాడు. పంపించేసిన తర్వాత నేను ఇంకెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఒక 10 రోజుల తర్వాత మనసులో ఆయనతో మాట్లాడాలని అనిపిస్తుంది. డేవిడ్ రాజు గారు, గొల్లా డేవిడ్ రాజు పాస్టర్ గారు అని అంతర్వేది కర్ర అయింది ఆయన సంఘంలో. ఇంకా ఆయనతో సార్ మాట్లాడాలని పాంప్లెట్ మీద ఫోన్ అంటే ఫోన్ నెంబర్ చేసానమాట. అయితే ఆయన కూడా అదే అన్నాడు, బాబు ఇక్కడికి రావాలంటే కష్టం, ఆయన నువ్వు అదాన్లో ఉంటావు, మేము మాలియాలో ఉంటాం, మాలియా సాల్మియాలో ఉంటాం, కష్టమైంది కుదరదు, చాలామంది ఉన్నారు ఆయనతో మాట్లాడాల్సిన వాళ్ళు, మా సంఘస్తులు చాలామంది ఉన్నారన్నారు. అంటే సరేలే అయ్య గారు అని చెప్పి ఫోన్ పెట్టేసి 2 రోజుల తర్వాత మళ్ళీ రాజుబాబు గారు నాకు ఫోన్ చేయించాడు. ఆ అబ్బాయితో నేను మాట్లాడాలని, మీ దగ్గరకు వస్తానన్నాడు రాజుబాబు గారు, ఎక్కడుంటారు మీరు చెప్పండి అన్నాడు. అవునండి మా దగ్గరకు వస్తాడని చెప్పి నేను అడ్రస్ చెప్పాను, నేను పలానా అదాన్లో ఉన్నాను, షార్ అయితే గత ఎంత అని చెప్పేసి, మందకైది అదాన్ అని చెప్పేసి అని వచ్చారు నా దగ్గర. వచ్చిన తర్వాత అప్పుడు ఒక 2-3 గంటల చేపు కూర్చున్నాం ఇద్దరం, ఫస్ట్ కే రాజబాబు గారు నేను కూర్చొని, అప్పుడు ఒక్కొక్క విషయం మాట్లాడితే నేను చేసిన పనులన్నీ అన్నా, నేను ఇక్కడ పలానా వాళ్ళని ఎట్ట పొడిచా, ఇటు చంపా, ఇది నా బతుకు, ఇది నన్ను క్షమిస్తాడు యేసుప్రభు, నన్ను క్షమించడానికి అలా అవకాశం ఉందా, నువ్వు ఈ నేను క్షమించే దేవుడు అని చెబుతున్నావు, నా పాపాలన్నీ ఇలా ఉన్నాయి, తాగుడే నా జీవితం, సెటిల్మెంట్లే నా జీవితం, అన్యాయంగా నేను సంపాదించాను, అన్యాయంగా నేను కొట్లాడాను, అన్యాయంగా 100 కోట్ల రూపాయల ల్యాండ్లో కబ్జాలు చేశాను, ఇప్పుడు కూడా నా ఉద్దేశం ఏంటంటే పూర్తి టైం నక్సలైట్లో అయిపోవాలి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇరుక్కున్నా, అసలు ఇక్కడ ఇరుక్కుంటే ఇక్కడ ఇరుక్కోపోతే నేను నా లెవెల్ ఇంకో ఇదిగా ఉండేది. ఇక్కడ నుంచి వెళ్ళటానికైనా వీళ్ళు నా పాస్పోర్ట్ 2 సంవత్సరాలు పనిచేయాల్సిందే అంటారు. వస్తానని చెప్పాను వాళ్ళకి, వాళ్ళైనా నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అక్కడ, అటు ఇటు కాకుండా అయిపోయాను. నా జీవితం ఏందన్నా అని చెప్పేసి అంటే ఆయన చెప్పాడు, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం చదివినాను, దానిలో పౌలు సౌలుగా ఉన్న వ్యక్తి అతను నీకంటే ఘోరమైన పనులు చాలా గొందరగోళమైన పరిస్థితులు ఉన్నాయంటే, అప్పుడు సౌల అధ్యాయం మేధం దగ్గర ఉండి చదివించాను నాతో. ఆ చదివించినప్పుడు సౌలును పౌలుగా మార్చిన తీరు, తమ్ముడే నిన్ను కూడా దేవుడు సౌలునే మార్చిన దేవుడు నిన్ను మార్చడా, యేసు ప్రభు క్షమాపణ కలిగిన వాడని ఆయన టెస్ట్ మనీ నా టెస్ట్ మనీ ఇద్దరం షేర్ చేసుకున్న తర్వాత అప్పుడు యేసు ప్రభుని నేను అంగీకరించడం జరిగింది. అప్పుడు అంగీకరించి దేవుడిని అప్పుడు బైబుల్ ఒక్కో పేజీ చదువుకుంటా నన్ను బలపరుస్తూ, ఎక్కడో దిక్కులేని సాగుటకు నేను వెళ్ళేదానికంటే నా బ్రతుకు కొంతమందికి దేవుని సాక్షిగా అప్పుడు తీర్మానం చేసుకున్నా, ప్రభా ఎక్కడైనా కానీ నువ్వు నన్ను బ్రతికించి ఈ దేశం వదిలిపెట్టి మళ్ళీ నేను ఇండియాకు వెళ్తే ఎక్కడైతే నన్ను పిలుస్తారో అక్కడికి వెళ్ళి నేను నీ సాక్షిగా చెప్తా అని చెప్పేసి అని అప్పుడు నేను తీర్మానం చేసుకుని రాజబాబన్నతో, అన్న నేను ఇండియా వచ్చినప్పుడు మాత్రం నీతో ఒక మీటింగ్ పెడతానని చెప్పి అనుకున్నాం. 2006లో ఒక అలాగే ఇండియాకి వచ్చాను, ఒక సెలవులకి వచ్చినప్పుడు ఒక మీటింగ్ పెడితే దాదాపు ఒక 20-30 వేల మంది జనం, అప్పుడు దాకా నా పేరు ఏంటంటే విప్లవకారుడు గాను రౌడీ రాజు గాను, అంటే మా ఊరు వాళ్ళందరూ నన్ను మల్లెల రాజు, మాయరాజు, మొత్తురాజు, ముసుగురాజు, వీడు కత్తుల రాజు, వీడు ఒక నక్సలైట్, వీడు ఒక విప్లవకారుడు, వీడు ఒక యుద్ధముగాడు అని పిలిచేవాడు, రకరకాల పేర్లతో పిలిచేవాడు. ఎప్పుడైతే ఆహ్వానించేవారు ఫస్ట్ కే రాజబాబు గారు, ఆహ్వానించేవారు మల్లెల రాజు అనందో, చుట్టుపక్కల ఊళ్ళో అందరూ గుంపులు గుంపులు తండోపు తండలకు వచ్చారు. అసలు మల్లెల రాజు కువైట్ వెళ్ళాడు, ధరల సొమ్ము కోసం ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా, ఈ అబ్బాయి మారటమైంది, ఈ అబ్బాయి మారటమైందని ఇలాగా వచ్చారు. రాజ్బాబు అన్నకి ఇచ్చి ప్రార్థన చెప్తున్నాను. అప్పుడు నాకు మారు మనసు బాప్తిజం లేదు. తర్వాత మళ్ళీ నేను కువైట్ వెళ్ళినప్పుడు పీజే స్టీఫెన్ పాల్ గారు, నేను బైబుల్ అంతా చదివి తర్వాత భగవద్గీత తీసుకొని చదివి కొంత భగవద్గీత మొదటి పేజీల్లో కూడా ఇంచుమించు కృష్ణుడు ఒక రాజవంశానికి సంబంధించిన ఉన్నప్పుడు మహమ్మద్ ప్రవక్తని భగవద్గీతని బైబిల్ని కంపారిజన్ చేసుకొని ఏది వాస్తవాలకు దగ్గరగా ఉన్నది అని నేను ప్రార్థన చేసుకొని అసలు దేవుడు ఏదో తెలియాలన్నప్పుడు నాకు బైబిలే క్లియర్గా దేవుడు చూపించాడు. అప్పుడు మా అమ్మ నన్ను ఎన్నిసార్లు ప్రవచించి అంటే నేను బాత్రూంలోకి వెళ్ళి నా ఆయుధాలు ఎక్కడో నేను నా బట్టలు అడుగులో పెట్టుకొని కనపడకుండా, నా రూమ్ సపరేట్గా ఉండేది, ఆ రూమ్లో కనపడకుండా నేను పెట్టుకున్నవి కూడా స్నానం చేసి వచ్చేలోపు మా అమ్మ తీసి పారేస్తూ ఉండేది. అసలు ఎట్ట కనపడినాయి నీకంటే దేవుడు చూపించాడు. మా అమ్మకి నేను ఎక్కడ కత్తులు పెట్టాను, ఎక్కడ ఆయుధాలు పెట్టాను కూడా దేవుడు అని చూపించాడు. నేను మమ్మల్ని అనేవాడిని, ఈ ఆయుధాలు లేకుండా, ఈ ఆయుధం ఉంటే నేను 100 మందిని ఆపుకోగలుగుతాను, ఈ లేకుండా నేను బయటకు వెళ్తే ఎవడన్నా కనుక నన్ను చంపితే నా చావుకు నువ్వే కారణం, ఆ పాపకు నీకే తగలేదని. అయినా కానీ అసలుకి ఆ మాటలేం పట్టించుకోకుండా ఏ రోజుకైనా దేవుడు నేను మారుస్తాడు. ఆ ఒక ఉత్తరం రాసింది నేను కువైట్లో ఉన్నప్పుడు, నానా ఎప్పుడన్నా కానీ నువ్వు మైకు పట్టుకొని అలీలోయా అని చెప్పి యేసుప్రభు ప్రకటిస్తే చూసిన తర్వాత దేవుడు నా ప్రాణాలు తీసుకుంటే నాకు హాయిరా అని అంటే నేను నవ్వుకున్నా. పిచ్చిదాని, నేనేంటి బైబిల్ పట్టుకోవటం ఏంది, నేనేంటి అసలు యేసుప్రభు గురించి మాట్లాడటం ఏంది, యేసుప్రభు కూడా నాకు ఒక విప్లవకారుడు, ఆయన 12 మంది శిష్యులు ఉంటే నాకు 50 మంది శిష్యులు ఉన్నారు, ఆయనకంటే ఎక్కువ గొప్ప ఉంది కదా, ఎక్కువ కాలం నేను సెటిల్మెంట్లు చేయగలిగిన ఆయన 3.5 సంవత్సరాలు లేదని అంటున్నారు, ఆయన 33.5 సంవత్సరాలు కదా, ఆయనకంటే ఎక్కువ నేను బ్రతుకుతాను, ఆయనకంటే అన్ని విషయాల్లో చూసుకుంటే గొప్ప నేను అనుకో నవ్వుకునేవాడిని. అదే నేను మారు మనసు పొంది మా ఊరు పక్కన రెడ్డిపాలెం అని ఒక 5 కిలోమీటర్ల రెడ్డిపాలెంలో ఒక 10,000 మంది జనాల మధ్య సాక్ష్యం చెప్తుంటే మా అమ్మ అదే మీటింగ్లో కూర్చుంటే ఆమె ఏడ్చుకొని అంటే నాకు అప్పుడు గుర్తొచ్చిందమ్మ, నువ్వు రాసిన ఉత్తరానికి నేను నమ్మలేదు కానీ నీ దేవుడు నన్ను ఒక సాక్షిగా మళ్ళీ ఈ దేశం పంపించాడు అని. అప్పుడు నా ఉద్దేశాలు నా తలంపులన్నీ మార్చుకొని దేవుని వైపు తిరిగి నేను ఏదైతే సెటిల్మెంట్లు చేశానో ఏమైతే ఉన్నానో అవన్నీ వదిలేసి ఇప్పుడు కొన్ని పాటలు రాసుకొని దేవుని సజీవ సాక్షిగా తిరుగుతూ ఆయన ఇచ్చిన ఈ జీవితం ఆయనకు అంకితం చేయాలని ఉద్దేశంతో ఉన్నాం.
1: ఇప్పుడు ఏం చేస్తున్నారు అయ్య గారు? మీరు
0: సేవ చేస్తున్నాను. ఇప్పుడు
1: ఎక్కడ చేస్తున్నారు?
0: గుంటూరులోనే సేవ చేస్తున్నాను. ఆదరణకర్త మినిస్ట్రీ అని రెబకా గారు మిర్చియాడ దగ్గరలో ఒక చర్చి ఉంది, అన్న వాళ్ళతో కలిసి నేను చేస్తున్నాను. జోసఫ్ అన్న అని ఆయన పెద్ద సేవకుడు. ఆయన అంటే నేను ఎక్కడ టెస్ట్ మనీ పిలిస్తే వెళ్ళి అక్కడ వాక్యం టెస్ట్ మనీ కలిసి చెప్తూ ఇప్పుడు నేను అన్న వాళ్ళతో పాటు ఆదరణకర్త మినిస్ట్రీ అన్న వాళ్ళతో పాటు కలిసి నేను వెళ్తున్నాను. వాళ్ళు నన్ను అనే చోట్లకి తీసుకెళ్ళి నన్ను దేవుని సేవలో వాడుకుంటున్నారు. ప్రియమైన దేవుని ప్రజలారా, మీ అందరికీ చేతులు జోడించి నేను మీకు చెప్తున్న మాట ఏంటంటే, మల్లెల రాజు అలియాస్ కత్తులు రాజుకున్నా నన్ను, నేను బాంబులు పట్టుకున్నాను, తుపాకులు పట్టుకున్నాను, కత్తులు పట్టుకున్నాను, అనేక మారణ ఆయుధాలు పట్టుకున్నాను. అయితే దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని, ఈ 2 అంచులు ఖడ్గం కలిగిన ఈ ఖడ్గాన్ని నన్ను దేవుడు పట్టించాడు. కారణం ఏంటంటే నా తల్లి ప్రార్థన. ఈ లోకంలో దేవుళ్ళు ఎంతమంది అయినా ఉండొచ్చు, నేను యేసుప్రభు దేవుడు అని చెప్పటం లేదు, కానీ ఆయన ఒక్కడే దేవుడు అని చెబుతున్నాను. యేసుప్రభు నీతో మాట్లాడగలడు, యేసుప్రభు నీ దగ్గర రాగలడు. ఒకసారి మీరు పరీక్షించి చూడండి, నేను చెబుతున్నాను కాదు కానీ, అసలు దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే నాతో ఎందుకు మాట్లాడు అని మీరు పరీక్షించి చూసుకోండి. త్రాగుబోతులైనా తిరుగుబోతులైనా వ్యభిచారులైనా రౌడీలైనా రాజకీయ నాయకులైనా, ప్లీజ్ బ్రదర్స్, నేను కూడా రాజకీయ నాయకులతో తిరిగాను, ఉన్నాను, విప్లవకారులతో ఉన్నా, రౌడీయిజం ఉన్నా, సెటిల్మెంట్లు చేసుకున్నా, బీభత్సమైన తాగుబోతుగా ఉన్నా, నేను తాగినట్లుగా నేను అన్ని కలగలుపుకొని మందు కళ్ళు క్రేన్ కొట్టుకాలు సిగరెట్ పొడి యాష కలగొని తాగినట్టుగా ఎవరు తాగుండ్రేమో బహుశా అని అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితులన్నీ కూడా విడిపించిన యేసుక్రీస్తు ప్రభు మీ అందరం కూడా విడిపించాలని కోరుకుంటున్నాను. అందరూ మారు మనసు పొందండి. ఇది ఇద్దరు కులాలకు లేదా తక్కువ కులానికి సంబంధించిన దేవుడు కాదు, ప్రపంచానంతా కూడా మానవాళి ఎక్కడైతే ఉన్నారో ఈ భూ ప్రపంచం మీద మానవులందరికీ యేసు ప్రభే రక్షకుడు, యేసు ప్రభు విమోచకుడు. ఆయనను నమ్మి మీరు పరలోక రాజ్యంలోకి వెళ్ళాలని తెలుసుకోవాలని, ఈ సత్యం తెలుసుకోవాలని నేను మీకు 2 చేతులు జోడించి చెప్తున్నాను. ప్రైజ్ లార్డ్. దేవుడు మీ అందరిని మార్చును గాక, దేవుడే మిమ్మల్ని ఆకర్షించును గాక. ఆమేన్.